శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, మీడియం వేవ్ 406.5 మీటర్లు, 738 కిలోహెడ్స్ మరియు డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెడ్స్పై ఈనాటి మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, ఆషాఢమాసం 20వ రోజు, క్రీస్ శకం 2026 సంవత్సరం జూలై నెల 11వ తేదీ శనివారం. నిలయంలో సమయం సరిగ్గా 5:53 దాటి 44 సెకండ్లు. శ్రోతలకు శుభోదయం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రసార విశేషాలు. ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు ఈ ఉదయం 6:10 భావనలో కడలి గురించి శ్రీమతి బి శ్రీదేవి గారి భావజాలం, 6:15 భక్తిరంజనులు శ్రీ వెంకటేశ్వర స్వామి సుప్రభాతం స్తోత్రం ప్రపత్తి మంగళాశాసనం, 6:35 పొలం పనులు వ్యవసాయదారులకు సూచనలు కార్యక్రమంలో జూలై మాసం వరి పంటలో వ్యవసాయ పనుల గురించి కొన్ని వివరాలు, 7:00 శ్రీ జి సాయన్న అందించే ఆదిలాబాద్ జిల్లా సమాచార లేఖ, 7:15 ఉదయ తరంగిణిలో ముందుగా ప్రపంచ జనాభా దినోత్సవం గురించి కొన్ని వివరాలు, ఇంకా ఆరోగ్య జీవనం శీర్షికన స్మోకింగ్ నుండి బయటపడటం ఎలా అనే అంశం గురించి పల్మనాలజీ రెస్పిరేటరీ మెడిసిన్ స్పెషల్

తరంగిణిలో ముందుగా ప్రపంచ జనాభా దినోత్సవం గురించి కొన్ని వివరాలు, ఇంకా ఆరోగ్య జీవనం శీర్షికన స్మోకింగ్ నుండి బయటపడటం ఎలా అనే అంశం గురించి పల్మనాలజీ రెస్పిరేటరీ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ విజయ్ కుమార్ చెన్నంచెట్టి గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ కె సందీప్. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ ఎస్ మునిరత్నం బృందంచే నాదస్వరం. తొమ్మిది 9:00 వార్తల ముఖ్యాంశాలనంతరం చిత్రసీమ. 11:00 వార్తల ముఖ్యాంశాలనంతరం ఈ వారం అతిథి శీర్షికన సినిమా ఎగ్జిబిటర్ డిస్ట్రిబ్యూటర్ కెఎస్ అనుపమ్ రెడ్డి గారితో పరిచయం. పరిచయకర్త శ్రీమతి ఐనంపూటి శ్రీలక్ష్మి. 12:10 యువవాణి ఆంగ్ల కార్యక్రమం. 12:40 హిందీ కార్యక్రమం. 1:20 వనితాలోకం శ్రీల కార్యక్రమంలో శ్రీమతి సిహెచ్ కామేశ్వరి గారి కథానిక అమ్మే అసలు గురువు. 12:30 బాలానందం చిన్నార్ల కార్యక్రమంలో ఇబ్రహీంపూర్ జెడ్పిహెచ్ స్కూల్ చిన్నార్ల కదంబ కార్యక్రమం.

ఇక మా సాయంత్ర ప్రసారాలలో ఈరోజు సాయంత్రం 5 గంటలకు వార్తల ముఖ్యాంశాల అనంతరం జానపద సంగీత కార్యక్రమంలో శ్రీ గడ్డం సుదర్శన బృందంచే సత్యహరిశ్చంద్ర కథ చిందు యక్షగానం. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలలో జూలై మాసం మొక్కజొన్నలో వ్యవసాయ పనులు. 7:00 మార్కెట్ ధరలు. 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో వర్షాకాలంలో పొడి పశువుల కోసం పాడి పశువుల కోసం జాగ్రత్తలు గురించి రాజేంద్రనగర్ పశు వైద్య కళాశాల వైద్య నిపుణురాలు డాక్టర్ కె సుష్మగారి ప్రసంగం. 8:00 వార్తల ముఖ్యాంశాల అనంతరం ఆంగ్ల ప్రసంగాలతో కూర్చిన కార్యక్రమంలో ఈ వేస్ట్ మేనేజ్మెంట్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ రేర్ ఎల్త్ మెటల్స్ గురించి జాగృతి మరియు బల్విందర్ గార్ల సంభాషణ. 9:16 స్పాట్లైట్. 9:30 నేషనల్ మ్యాగజైన్. 10:00 జాతీయ సంగీత కార్యక్రమం. ఈ 3 కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. ఇవి ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాలు విన్నారు. ఈరోజు 8:00 వార్తల ముఖ్యాంశాల అనంతరం ఆంగ్ల ప్రసంగాలు పరిచయాలతో కూర్చిన కార్యక్రమంలో ఈ వేస్ట్ మేనేజ్మెంట్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ రేర్ ఎర్త్ మెటల్స్ గురించి జాగృతి మరియు బల్విందర్ గార్ల సంభాషణ ప్రసారమవుతుంది.

0: Prime Minister Modi said India and New Zealand can play an important role in strengthening peace, stability and security in the Indo-Pacific region.
1: मित्रता भरे शब्दों के लिए मैं आपका बहुत बहुत आभार व्यक्त करता हूँ. कल रात्रि को आपका एयरपोर्ट पे आना ये अपने आप में बहुत बड़ा जेस्चर है और मेरी तरफ से मैं विशेष रूप से आपका आभार व्यक्त करता हूँ. और आपके मंत्री से पूरा समय मेरे साथ रहे रात को, मेरे लिए खुशी की बात है कि 40 साल के बाद भारत के प्रधानमंत्री का न्यूजीलैंड आना हुआ है और आपने एक प्रकार से आपकी आर्थिक राजधानी में कार्यक्रम बना करके भारत और न्यूजीलैंड के संबंधों को एक नई ताकत देने का एक अवसर पैदा किया है. मैं आपका बहुत बहुत आभारी हूँ. न्यूजीलैंड के लोगों के बीच आकर उनका भारत के प्रति जो स्नेह है ये देखकर कोई भी व्यक्ति बहुत ही भावुक हो जाता है और मेरे मन को वो छूने वाला है और इसके लिए भी मैं बहुत आपका आभारी हूँ. यह हमारे संबंधों में एक ऐतिहासिक पड़ाव है जो हमारे संबंधों की नई ऊर्जा, हमारी मित्रता के नए संकल्प को दोहराने वाला है. आप जब भारत आए थे और एफटीए के शुरुआत हुई और इतने कम समय में पूरा न्यूजीलैंड एक साथ होकर के एफटीए को जमीन पे उतारना, इतने कम शायद दुनिया में पहली बार इतने कम समय में ये सफलता हुई होगी और इसके लिए मैं आपके नेतृत्व को, आपकी सरकार को, आपकी टीम को हृदय से बहुत बहुत आभार व्यक्त करता हूँ.
0: Speaking on the occasion, the New Zealand Prime Minister described Prime Minister Modi's visit as a historic milestone, marking the first visit by an Indian Prime Minister to New Zealand in 40 years. Later in the day, Prime Minister Modi will also interact with prominent business and sports personalities. In a reflection of the strong people-to-people ties that exist between the two countries, Mr. Modi will address a large gathering of the Indian diaspora today. The Indian Navy is all set to commission its sixth Project 17A indigenous stealth frigate Mahendragiri F-38 into its eastern fleet at Visakhapatnam in Andhra Pradesh today. The ceremony will be presided over by the Defence Minister Rajnath Singh. Union Home Minister Amit Shah has said the government is firmly committed to making the country's coastal security unbreachable. Mr. Shah made the remarks while reviewing the progress made in the establishment of the Bureau of Port Security, BOPS, along with the Union Minister for Port, Shipping and Waterways, Sarbananda Sonowal. External Affairs Minister Dr. S. Jaishankar met his Omani counterpart Badr bin Hamad Al Busaidi in Muscat yesterday and held discussions on various facets of the cooperation between the two countries. In a social media post, Dr. Jaishankar said the talks focused on trade, investments, connectivity, maritime technology, defence and cyber AI domains. Indian Railways has approved 206 crore rupees of coverage deployment on 680 route kilometers of Northern Railway to enhance safety and operational efficiency. In the FIFA World Cup, Spain has booked its place in the semi-finals, defeating Belgium 2-1 in the second quarter-finals at Los Angeles Stadium in Inglewood, United States last night. In Wimbledon tennis, Czech Chia's Karolina Muchova will face competitor Linda Noskova in the women's singles final in London today. And that is the end of this news bulletin.
2: Akashavani Bhavana Karikramallo Kadali Gurinchi Srimati B. Sridevi Gari Bhavajalam Vindam.
3: Kadali Kadali Anaga Vishalamina Samudram. Ee okka padam మనసులో ఎన్నో భావాలను కలుగచేస్తుంది. అల్లకల్లోలమైన అలలు, ఆకాశాన్ని తాకే తీరం, అంతులేని నీలిమ, లోతుల్లో దాగి ఉన్న రహస్యాలు, ఇవి అన్నీ కలిసి కడలి మన జీవనానికి ఒక ప్రతీకగా నిలుస్తుంది. ప్రకృతి సౌందర్యంలో సముద్రం ఒక అద్భుతమైన అధ్యాయం. అది మనసుకు ప్రశాంతతను, మనుగడను, ప్రేరణను ఇస్తుంది. సముద్రం భూమిపై ఉన్న అతిపెద్ద జలరాశి. ప్రపంచంలోని అన్ని నదులు చివరికి చేరే గమ్యం ఇది. అలలు నిరంతరం వస్తూ పోతూ ఉండడం జీవితం లాంటి ప్రయాణాన్ని గుర్తు చేస్తుంది. ఎన్ని కష్టాలు వచ్చినా ముందుకు సాగాలని కడలి మనకు బోధిస్తుంది. కడలి తీరంలో నిలబడి చూస్తే మన సమస్యలు చిన్నవిగా అనిపిస్తాయి. అలలు తీరాన్ని తాకి వెనక్కి వెళ్లడం మనకు ఓర్పు, సహనం నేర్పుతుంది. ప్రతి అల

0: కొత్త ఆశతో ముందుకు వస్తుంది. భారతీయ సంస్కృతిలో సముద్రానికి గొప్ప స్థానం ఉంది. వేదాలు, పురాణాలు సముద్రాన్ని జ్ఞానానికి, శక్తికి ప్రతీకగా పేర్కొంటాయి. అపూర్వమానం అచల ప్రతిష్టం, సముద్రమాపః ప్రవిశంతి యద్వత్, తద్వత్ కామా ఎ ప్రవిశంతి సర్వే, సశాంతి మాప్నోతి న కామకామి. ఎన్ని నదులు సముద్రంలో కలిసినా అది నిండిపోకుండా స్థిరంగా ఉన్నట్లే, ఎన్ని కోరికలు వచ్చినా వాటితో కలవరపడని వ్యక్తి మాత్రమే శాంతిని పొందుతాడు. ఈ శ్లోకం మనకు సముద్రం లాంటి స్థితప్రజ్ఞతను నేర్పుతుంది. మన జీవితం కూడా అలజడి మధ్య స్థిరంగా ఉండాలి. సముద్రం మనకెన్నో విలువైన జీవన పాఠాలు నేర్పుతుంది. ఎప్పటికీ ఆగని అలలు సహనం నేర్పుతాయి. అవి తమ పని చేస్తూనే ఉంటాయి. అదేవిధంగా మనం కూడా నిరంతర ప్రయత్నం చేయాలి. లోతైన సముద్రం మనకు ప్రశాంతతను నేర్పిస్తుంది. సముద్ర పైభాగాన అలజడిగా కనిపించిన లోతుల్లో ప్రశాంతత ఉంటుంది. మన మనస్సు కూడా అలాగే ఉండాలి. ఇక స్వీకారం. నదులు ఏవైనా సరే సముద్రం వాటిని స్వీకరిస్తుంది. మనం కూడా మన తోటి మానవులను అలాగే అంగీకరించాలి. భారతీయ పురాణాల్లో సముద్రం ముఖ్య పాత్ర పోషించింది. ముఖ్యంగా క్షీరసాగర మథనం ఒక ఉదాహరణ. దేవతలు, అసురులు కలిసి సముద్రాన్ని మంధించి అమృతాన్ని పొందారు. ఇది మన జీవితంలో కష్టాల ద్వారా విజయాన్ని పొందాలని సూచిస్తుంది. సముద్రాన్ని మధించినప్పుడు ఎన్నో రత్నాలు లభించినట్లే, మనస్సును ఆలోచనలతో మధించినప్పుడు జ్ఞానం పుడుతుంది. తెలుగు కవులు సముద్రాన్ని ఎన్నో విధాలుగా వర్ణించారు. అది ప్రేమకు, విరహానికి, విస్తృతికి ప్రతీకగా కనిపిస్తుంది. కడలి అల్లకల్లోలాన్ని మన భావాలతో పోరుస్తూ కవులు గాఢమైన భావాలను వ్యక్తం చేశారు. కడలి నీలిమలో కవి తన ఆలోచనలను కనుగొంటాడు. అలల శబ్దం అతనికి సంగీతంలా వినిపిస్తుంది. మానవ జీవన ప్రయాణం కడలితో పోలిక ఉంది. మన జీవితం ఒక నది అయితే గమ్యం సముద్రం. చిన్న చిన్న వంకలు, అడ్డంకులు దాటుకుంటూ చివరకు విశాలతతో కలిసిపోతుంది. యదా నజ్జః సంజ్ఞమానః సముద్రే అస్తం గచ్చంతి నామరూపే విహాయ తదా విద్వాన్ నామరూపాద్ విముక్తః పరాత్పరం పురుషముపైతి దివ్యం. ఎలా నదులు తమ పేర్లు రూపాలు విడిచి సముద్రంలో కలుస్తాయో, అలాగే జ్ఞాని తన అహంకారాన్ని విడిచి పరమాత్మను చేరుకుంటాడు. సముద్రం మనకు ఆహారం, వాణిజ్యం, జీవనోపాధి అందిస్తుంది. జలచరాలు, సముద్ర సంపదలు అనేక కుటుంబాల జీవనాధారం. అలాగే సముద్రం వాతావరణాన్ని నియంత్రిస్తుంది. ఇది భూమిపై నిలబడటానికి ముఖ్యమైన అంశం. కడలి ఒక భావోద్వేగాల ప్రతీక. మన హృదయం కూడా ఒక కడలి లాంటిదే. ఆనందం, దుఃఖం, కోపం అన్నీ అలల రూపంలో వస్తూ ఉంటాయి. మనసు నది వలె భావాలతో ప్రవహిస్తుంటుంది. ధైర్యం అనే పడవతో దాన్ని నియంత్రిస్తే శాంతి అనే సముద్రాన్ని చేరుకుంటాము. కడలి మనకు జీవితం ఎలా ఉండాలో చూపిస్తుంది. అది అల్లకల్లోలంగా కనిపించినా లోతుల్లో ప్రశాంతత ఉంటుంది. కడలి మనకు గురువు. అది మాట్లాడదు, కానీ ఎన్నో విషయాలను నేర్పిస్తుంది. సహనం, స్థిరత్వం, లోతైన ఆలోచన, స్వీకారం, ఇవన్నీ సముద్రం ద్వారా మనం నేర్చుకోవచ్చు. మన జీవితం కూడా కడలిలా విశాలంగా, లోతుగా ఉండాలి. అలలు ఎన్ని వచ్చినా మన స్థితి మారకూడదు. కడలి చివరిగా మనకు ఏమి తెలియచేస్తుందంటే అలలు వస్తాయి, పోతాయి, కానీ సముద్రం నిలుస్తుంది. మనము అలాగే ఉండాలి. ప్రపంచంలో ఎన్ని మార్పులు వచ్చినా మనలోని శాంతి, స్థిరత్వం నిలబెట్టుకోవాలి. శాంతి, స్థిరత్వం నిలబెట్టుకోవాలి.
1: కడలి గురించి శ్రీమతి బి శ్రీదేవి గారి భావజాలం అది. భావన కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి.

భక్తిరంజనిలో శ్రీ వెంకటేశ్వర స్వామి సుప్రభాతం స్తోత్రం ప్రపత్తి మంగళాశాసనం విన్నారు. భక్తిరంజని కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి పొలం పనులు.

0: ఈనాటి పొలం పనులు వ్యవసాయదారులకు సూచనలు కార్యక్రమంలో జూలై మాసంలో వరి పంటలో వ్యవసాయ పనుల గురించి కొన్ని వివరాలు తెలుసుకుంటారు.
1: ప్రొఫెసర్ జయశంకర్, వ్యవసాయ విశ్వవిద్యాలయం.

శాస్త్రవేత్తలు, పరిశోధకులు, నిపుణులు ఈ జూలై మాసంలో వరి పంటలో చేపట్టవలసిన వ్యవసాయ పనుల గురించి చక్కగా నిర్వహించుకొని చక్కటి ఫలసాయాన్ని రైతు సోదరులందరూ పొందాలని ఆశిస్తూ ఈ విధంగా మనకు సమాచారాన్ని అందజేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో జూలై మాసంలో కేవలం మధ్యకాలిక అంటే 135 రోజులు లేదా స్వల్పకాలిక అంటే 120 నుండి 125 రోజులు రకాల నార్లను మాత్రమే వేసుకోవాలని సిఫారసు చేస్తున్నారు. ముఖ్యంగా దీర్ఘకాలిక రకాలను 150 రోజులు జూలై మాసము లేదా ఆ తర్వాత నార్లు పోసుకోవటానికి అనుకూలం కాదని నొక్కి ఒక్కానిస్తున్నారు. తొలకరి వర్షాలకు పచ్చిరొట్ట పైర్లు, జనుము, జీలుగు లేదా పెసర పెంచుకొని పూత సమయంలో నేలలో కలే దున్నుకోవాలని కూడా తెలియజేస్తున్నారు. మధ్యకాలిక రకాలను జూలై 15 లోపు నార్లు పోసుకోవాలి. 125 రోజులు గల స్వల్ప గింజ రకాలైన తెలంగాణ సోన 6NR1508, కూనారం రైసు 2KNM1638, WGL 962 లేదా దొడ్డు గింజ రకాలైన JGL 244-23, కూనారం సన్నాలు KNM118, MTU 101-0, RNR 293-325, ఇంకా IR 64 జూలై చివరి వరకు నార్లు పోసుకొని 25 నుండి 30 రోజులలోపు ప్రధాన పొలంలో నాటుకోమని తెలియజేస్తున్నారు మన శాస్త్రవేత్తలు. బెరుకులు లేని విత్తనం ఉన్నచో రైతులు తమ విత్తనము తామే వాడుకోవచ్చు. వరిని నేరుగా విత్తే పద్ధతిలో సాగు చేయాలనుకుంటే మధ్యకాలిక రకాలను జూలై 15 వరకు, స్వల్పకాలిక రకాలను జూలై చివరి వరకు విత్తుకోవచ్చు. విత్తన శుద్ధి చేసిన విత్తనాన్ని చదును చేసిన పొలంలో నాగటి సాలు వెనుక లేదా గొర్రెతో లేదా ట్రాక్టర్ నడిచే ఫట్టికం సీడ్ డ్రిల్తో సాళ్లలో విత్తుకోవాలి. సన్నగింజ రకాలైతే సాళ్లలో విత్తడానికి 1 ఎకరాకు 8 కిలోలు, విదజల్లే పద్ధతిలో 10 కిలోలు వేయాలి. అదే దొడ్డు గింజ రకాలైతే 10 కిలోలు సాళ్లలో విత్తడానికి 12 కిలోలు విదజల్లే పద్ధతిలో విత్తుకోవాలి. ఇక వరిని నేరుగా విత్తే పద్ధతిలో దమ్ము చేసిన పొలము లేదా పొడి దుక్కి దున్న పొలములో విత్తుకోవడానికి విత్తుకోవడం వలన సాగు ఖర్చును, కాల వ్యవధిని తగ్గించుకోవడంతో సుమారు 7 రోజుల పాటుగా కూలీల కొరతను అధిగమించవచ్చని ప్రత్యేకంగా తెలియజేస్తున్నారు రైతు సోదరులకు మన శాస్త్రవేత్తలు. పొడి దుక్కిలో నేరుగా విత్తుకున్నప్పటికీ వర్షాలు సమృద్ధిగా పడి నీటి సౌకర్యం ఉన్నచో మరలా మామూలు పద్ధతిలాగా నీరు పెట్టుకొని ఈ యొక్క వరిని చక్కగా మనం పండించుకోవచ్చు. విత్తనం ద్వారా సంక్రమించే తెగుళ్ల నివారణకు నారు పోసే ముందు తప్పనిసరిగా తడి విత్తన శుద్ధి కార్బన్డాజిమ్ 1 గ్రాము లేదా పొడి విత్తన శుద్ధికి 3 గ్రాములు కిలో విత్తనానికి నాటడానికి వారం రోజుల ముందు ప్రతి 2 గుంటల నారుమడికి 800 గ్రాముల కార్బోప్యూరాన్ 3 CG గుళికలను వేసుకోవాలని సిఫారసు చేస్తున్నారు మన నిపుణులు. నారుమడి తయారీకి 2 వారాల ముందు 200 చదరపు మీటర్లు నారుమడికి 2 క్వింటాళ్ళు బాగా మాగిన పసుగుల ఎరువును వేసి పొలాన్ని 2-3 సార్లు కలియదున్నాలి. 1 ఎకరాకు సరిపడా నారుమడికి 2.2 కిలోల యూరియా, 1.6 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్, 6.25 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఎరువులను వేయాలి. నారు ఎదుగుదలను బట్టి 15 నుండి 20 రోజుల దశలో 2.2 కిలోల యూరియా వేయాలి. నారుమడిలో కలుపు నిర్వహణకు విత్తిన 15 నుండి 20 రోజులకు సహెలోపాస్ P-బ్యూటైల్ 1.5 మిల్లీలీటర్లు లేదా బిస్ఫైర్ బ్యాక్ సోడియం 0.5 మిల్లీలీటరు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ప్రధాన పొలాన్ని 10-15 రోజులు బాగా మురగనిచ్చి దమ్ము చేయాలి. ఆఖరి దుక్కిలో ఎకరానికి 16 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం, 8 కిలోల పొటాషినిచ్చు ఎరువులను అనగా 50 కిలోల DAP, 33 కిలోల యూరియా, 15 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ను వేసుకొని ఈ జూలై మాసంలో వరి పంటలో ఇప్పుడు సిఫారసు చేసిన విధంగా వ్యవసాయ పనులు చేసుకొని చక్కటి ఫలసాయాన్ని పొందగలరని
శాస్త్ర

0: శాస్త్రవేత్తలు నిపుణులు ఆశిస్తూ ఉన్నారు.
1: జూలై మాసంలో వరి పంటలో వ్యవసాయ పనుల గురించి కొన్ని వివరాలు విన్నారు. పొలం పనుల కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.

ఈరోజు సాయంత్రం 6:50 వ్యవసాయ సూచనలలో జూలై మాసంలో మొక్కజొన్నలో వ్యవసాయ పనుల గురించి కొన్ని వివరాలు తెలుసుకుంటారు. అలాగే 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో వర్షాకాలంలో పాడి పశువుల కోసం జాగ్రత్తల గురించి రాజేంద్రనగర్ పశు వైద్య కళాశాల వైద్య నిపుణురాలు డాక్టర్ కె. సుష్మగారి ప్రసంగం ప్రసారమవుతుంది.

ఒక ముఖ్య ప్రకటన. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈ సోమవారం అనగా 13/7/2026 తేదీ సాయంత్రం 7:15 ఇల్లు వాకిలిలో రాష్ట్రంలో పశుగ్రాస వారోత్సవాలు ఈ అంశంపై ప్రత్యక్ష ఫోనిన్ ప్రసారం చేస్తుంది. ఈ సందర్భంగా ప్రాథమిక పశు వైద్యశాల శాంతినగర్ పశు వైద్య శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ ఎం చంద్రారెడ్డి రైతులు అడిగే ప్రశ్నలకు, సందేహాలకు ప్రామాణిక సమాధానాలు, సలహాలు ఇస్తారు. ఆసక్తి కల పశు పోషకులు, పశు పాలకులు మీ సందేహ నివృత్తికి ఫోన్ చేయండి, సరైన సమాధానాలు పొందండి. మా ఫోన్ నంబర్లు 0400 STD కోడ్ జత చేసి 2324085252 2324085353 నెంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాన్ని నివృత్తి చేసుకోండి.

తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.

కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.

ఆకాశవాణి నెలల్లో సమయం 6:45 కావస్తుంది. కొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు తెలుగులో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు. స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన యుద్ద నౌకను ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం నేవల్ డాక్ యార్డ్లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ జాతికి ఈరోజు అంకితం చేయనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్య పరిష్కారానికి 9,355 కోట్ల రూపాయలతో 10 బహుళ గ్రామాల తాగునీటి పథకాలకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 3 ఎక్సలెన్సీ సెంటర్ల ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం లభించిందని ఆ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి వెల్లడించారు. 8వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ నిర్వహణకు తెలంగాణను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేయడం పట్ల

0: కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఇక వార్తల్లోని వివరాలు. భారత నౌకాదళంలో మరో అత్యాధునిక యుద్దనౌక ఐఎన్ఎస్ మహేంద్రగిరి చేరనుంది. స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన ఈ యుద్దనౌకను ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం నేవల్ డాక్యార్డ్లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ జాతికి ఈరోజు అంకితం చేయనున్నారు. మజ్గావ్ డాక్ షిప్ బిల్డర్స్ నిర్మించిన ఈ నౌకలో 75% వరకు స్వదేశీ పరికరాలు, వ్యవస్థలను వినియోగించారు. బరాక్, బ్రహ్మోస్ వంటి ఆధునిక క్షిపణులతో సముద్రం, గగనతనంలోని లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం ఈ యుద్ద నౌక సొంతమని అధికారులు వెల్లడించారు. హిందూ మహాసముద్ర ప్రాంతంలో భారత నౌకాదళ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేయడంలో ఐఎన్ఎస్ మహేంద్రగిరి కీలక పాత్ర పోషించనుందని తెలిపారు. రాజధాని అమరావతిలో ప్రభుత్వ భవనాల నిర్మాణ పనులను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిన్న పరిశీలించారు. మంత్రివర్గ సమావేశం అనంతరం క్యాంపు కార్యాలయానికి చేరుకునే క్రమంలో నిర్మాణంలో ఉన్న జీఏడీ టవర్లు, న్యాయమూర్తుల భవనాలు, ఆల్ ఇండియా సర్వీసు అధికారుల భవన నిర్మాణాలు, రైతులకు ఇచ్చే లేఅవుట్లు పరిశీలించిన ముఖ్యమంత్రి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. పనులను వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్య పరిష్కారానికి 9,355 కోట్ల రూపాయలతో 10 బహుళ గ్రామాల తాగునీటి పథకాలకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నిన్న జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది. రాజధాని అమరావతి రైతులకు రుణమాఫీ, పర్యాటక రంగానికి ప్రోత్సాహం, విద్య, సాగునీటి ప్రాజెక్టులు, పరిశ్రమలకు అనుమతులు వంటి పలు ప్రతిపాదనలకు మంత్రివర్గం అనుమతి ఇచ్చింది. ఆ వివరాలను సమాచార శాఖ మంత్రి కొలసు పార్థసారథి పాత్రికేయులకు వెల్లడిస్తూ
1: 11,569.91 కోట్ల పెట్టుబడులు, 31,431 ఉద్యోగ అవకాశాలు లభించబోతున్నాయి. తిరుపతి జిల్లా సిసిటీలో 1,801 కోట్ల రూపాయలు పెట్టుబడితో టెక్నాలజీ అప్గ్రేడేషన్ సబ్సిడీ అండ్ ఎఫ్సిఐ పవర్ సబ్సిడీ, ఎక్సిటీ ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ యూనిట్ మూలంగా దేశంలోనే కోకోని వినియోగించి చాక్లెట్స్ తయారు చేయడంలో ఆంధ్రప్రదేశ్ నెంబర్1 కాబోతుందని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాను. వేస్ట్ ఆయిల్స్ ని వినియోగించుకుని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఏవియేషన్ ఫ్యూయల్ కి సంబంధించిన పాలసీలో భాగంగా ఈ ఇండస్ట్రీ కూడా ఇక్కడ రాబోతుందని చెప్పేసి తెలియజేస్తాను.
0: 8వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2026 నిర్వహణకు తెలంగాణను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేయడం పట్ల కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో యువ క్రీడాకారులను ప్రోత్సహించే లక్ష్యంతో ప్రారంభించిన ఖేలో ఇండియా కార్యక్రమంలో భాగంగా తెలంగాణకు ఈ ప్రతిష్టాత్మక క్రీడా వేడుకల ఆతిథ్యం దక్కడం గర్వకారణమని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. తెలంగాణ యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడంతో పాటు క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్దికి యూత్ గేమ్స్ దోహదపడతాయని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 3 ఎక్సలెన్సీ సెంటర్ల ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం లభించిందని ఆ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి వెల్లడించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో నిన్న మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో విశాఖపట్నం జిల్లా మధురవాడ, గుంటూరు జిల్లా తాడికొండ, తిరుపతి జిల్లా కోటలో ఎక్సలెన్సీ సెంటర్లు ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఎక్సలెన్సీ సెంటర్లలో విద్యార్థులకు ఇంటర్తో పాటు ఐఐటీ, నీట్, జేఈఈలలో ఉచిత శిక్షణ అందిస్తామని మంత్రి పేర్కొంటూ
2: పేదలు కార్పొరేట్ విద్యను అందించాలనుకున్న వాళ్ళు, మిద్దెల్లో వాళ్ళకి ఎవరికైతే మెరిట్ లా ఉన్నటువంటి విద్యార్థుల్ని మనం తర్ఫీదు ఇచ్చి ఐఐటీ, ఎన్ఐటీ, నీట్ తొలి విడతలో సాధించాలనే లక్ష్యంతో మనం ఈ సెంటర్లు ఏర్పాటు చేస్తాము. ఇంతేకాకుండా ముఖ్యమంత్రి గారు మిగిలిన విద్యార్థుల్లో కూడా పాలిటెక్నిక్, ఐటీఐ కూడా మనకి అడాప్షన్ తీసుకున్న ఇండస్ట్రీస్ ద్వారా వాళ్ళకి విద్యను అందించాలనేది ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తున్నారు. రోజు మనం సాంఘిక సంక్షేమ శాఖలో ఎప్పుడూ లేని విధంగా ఈ ఐఐటీ, నీట్ సెంటర్లతో పాటు ఈరోజు కొత్తగా పెట్టిన ఎక్సలెన్సీ సెంటర్లు మరింత మందిని ప్రయోజకులు చేయాలనే లక్ష్యంతో ముందుకు పోతున్నాం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని భారత ఎన్నికల సంఘం ఉప ఎన్నికల కమిషనర్ పవన్ కుమార్ శర్మ సంబంధిత అధికారులకు సూచించారు. తెలంగాణలో కొనసాగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియపై రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి సి సుదర్శన్ రెడ్డితో కలిసి హైదరాబాద్ నుంచి దృశ్య మాధ్యమ సమావేశాన్ని నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కుమార్ శర్మ మాట్లాడుతూ ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, సేకరణ, డిజిటలైజేషన్ ప్రక్రియలను వేగవంతం చేయాలని ఆదేశించారు.

0: రాష్టంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో నిన్న నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రచార ఆర్భాటాలు, ప్రకటనలపై ఉన్న శ్రద్ద, పేద పిల్లల చదువులు, వారి ప్రాథమిక వసతులపై లేకపోవడం ప్రభుత్వ ఉదాసీనతకు అద్దం పడుతోందన్నారు. ఉభయ గోదావరి, విశాఖపట్నం జిల్లాల్లో ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ ఈరోజు పర్యటించనున్నారు. ఉదయం రాజమహేంద్రవరంలో గోదావరి పుష్కర్ ఘాట్లను మంత్రి పరిశీలిస్తారు. అనంతరం సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. అదేవిధంగా నర్సాపురంలో మాజీ మున్సిపల్ చైర్మన్ చెరుకూరి లక్ష్మణరావు విగ్రహాన్ని మంత్రి ఆవిష్కరిస్తారు. సాయంత్రం గాజువాకలోని మహావిశాఖ నగరపాలక సంస్థ జోనల్ కార్యాలయంలో గాజువాక నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ది పనుల పురోగతిపై అధికారులతో సమీక్షిస్తారు. నిరుద్యోగ మైనార్టీ యువత కోసం విజయవాడలో రాష్టస్థాయి మెగా జాబ్ మేళాను ఈరోజు నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ తెలిపారు. మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఇస్లాంపేటలోని షాజహూర్ ముసాఫిర్ ఖానాలో ఉదయం 9 గంటల నుండి జాబ్ మేళా ప్రారంభమవుతుందన్నారు. నిరుద్యోగ మైనారిటీ యువత కోసం ఉద్యోగ ఉపాధి కల్పనకు వివిధ సంస్థలు పాల్గొంటున్నట్లు మంత్రి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఐటీ, బ్యాంకింగ్, ఆర్థిక, ఆరోగ్య సంరక్షణ, రవాణా తదితర రంగాలలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే జాబ్ మేళా ముఖ్య ఉద్దేశమని తెలిపారు. నర్సాపురం బెంగళూరు రెగ్యులర్ వీక్లీ ఎక్స్ప్రెస్ తొలి సర్వీసును పాలకొల్లు రైల్వే స్టేషన్లో కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ జెండా ఊపి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రత్యేక రైలుగా నడిచిన ఈ సర్వీసుకు ప్రజల నుంచి ఆదరణ లభించడంతో రెగ్యులర్ వీక్లీ ఎక్స్ప్రెస్గా మార్చినట్లు తెలిపారు. ఇకపై ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 3:50 నర్సాపురం నుంచి బయలుదేరి శనివారం ఉదయం 9:45 బెంగళూరు చేరుకుంటుందన్నారు. తిరుగు ప్రయాణంలో ప్రతి శనివారం ఉదయం 11:00 బెంగళూరు నుంచి బయలుదేరి ఆదివారం ఉదయం 5:50 నర్సాపురం చేరుకుంటుందని తెలిపారు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్ యానం దిగువ ట్రోపు ఆవరణంలో నైరుతి, పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానంలలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ తెలిపారు. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉందని పేర్కొంటూ
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియానంలో మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో ఈ రోజుకు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన యుద్ద నౌకను ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం నేవల్ డాక్ యార్డ్లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ జాతికి ఈరోజు అంకితం చేయనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్య పరిష్కారానికి 9,355 కోట్ల రూపాయలతో 10 బహుళ గ్రామాల తాగునీటి పథకాలకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 3 ఎక్సలెన్సీ సెంటర్లు ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపిందని ఆ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనే స్వామి వెల్లడించారు. 8వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ నిర్వహణకు తెలంగాణను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేయడం పట్ల కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఇయం ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచిక రిచాజ. అథ వార్తాః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అద్య ఆక్లాండ్ నగరే న్యూజిలాండ్ దేశస్య ప్రధానమంత్రిణా క్రిస్టోఫర్ లక్సన్ ఇత్యనేన సహ ద్విపక్షీయ వార్తాం కుర్వనస్తి. ఉభౌ నేతారౌ వ్యాపార వాణిజ్య రక్షా క్షేత్రేషు ద్విపక్షీయ సంబంధానాం సర్వేషాం పక్షాణాం సమీక్షాం కరిష్యతః. ప్రధానమంత్రి మోదీ ప్రముఖైః ఉద్యోగపతిభిః క్రీడాక్షేత్రస్య విశిష్ట వ్యక్తిభిశ్చ సహ అపి సంవాదం కరిష్యతి. ఉభయ దేశయోః మధ్యే సుదృఢ జనసంబంధానాం ప్రతీకరూపేణ అసౌ అద్య న్యూజిలాండ్ దేశే విశాలం ప్రవాసీ భారతీయ సమ్మేళనమపి సంబోధయిష్యతి. ప్రధానమంత్రి మోదీ ఆస్ట్రేలియా ఇండోనేషియా దేశయోః

0: सेना अद्य आन्ध्रप्रदेशस्य विशाखापत्तनम् नगरे स्वीय षष्ठम् प्रोजेक्ट 17A इत्यस्य अन्तर्गतम् स्वदेशे निर्मितम् युद्धपोतम् INS महेन्द्रगिरिः F-38 इति पूर्वी नौसेनादले समावेशयिष्यति। अस्य समारोहस्य अध्यक्षताम् रक्षामन्त्री राजनाथसिंहः करिष्यति। अयम् समारोहः भारतस्य रक्षाक्षेत्रे आत्मनिर्भरतायाः तथा स्वदेशी युद्धपोत निर्माणस्य दिशि अन्यत् महत्वपूर्णं सोपानं भविष्यति। समावेशन समारोहस्य पूर्व संध्यायां विशाखापत्तनम नगरे आयोजिते बड़ाखाना इत्येतस्मिन् भोजक कार्यक्रमे नौ सैनिकान् संबोधयन् रक्षामंत्री राजनाथ सिंहः हिंद महासागर क्षेत्रे शान्तेः स्थिरतायाः च प्रमुख संरक्षक रूपेण भारतस्य भूमिकां पुनः प्रतिपादितवान्। असौ परिवर्तमानं वैश्विक सुरक्षा परिदृश्यं दृष्ट्वा राष्ट्रस्य सामुद्रिक हितानां संरक्षणाय तथा त्रिवार्णिक ध्वजस्य गौरव रक्षणाय भारतीय नौसेनायाः योगदानस्य प्रशंसाम् अकरोत्। भारतं हिंद महासागर प्रदेशस्य प्रमुखं उत्तरदायी राष्ट्रम् इति प्रतिपादयन् रक्षामंत्री अवदत् यत् अस्मिन् प्रदेशे शान्तेः स्थिरतायाः तथा सुरक्षित सामुद्रिक पर्यावरणस्य संरक्षणं भारतस्य उत्तरदायित्वमस्ति इति। भारतीय रेल मन्त्रालयेन उत्तर रेलमण्डलस्य 80+600 किलोमीटर मितेषु दीर्घेषु रेलमार्गेषु स्वदेशी रेल सुरक्षा प्रणाल्याः कवच इत्यस्य कार्यान्वयनाय 2,00,00,000,00,000 रूप्यकाणां स्वीकृतिः प्रदत्ता। अस्याः परियोजनायाः उद्देश्यः रेल सुरक्षायाः परिचालन दक्षतायाश्च अभिवृद्धिः अस्ति। अस्याः योजनायाः लक्ष्यम् अधिकजनसंकुलेषु तथा रणनीतिकदृष्ट्या महत्वपूर्णेषु रेलमार्गेषु स्वदेशी सुरक्षा प्रणाल्याः विस्तारः अस्ति। कैलाश मानसरोवर यात्रायै तीर्थयात्रिणां प्रथमं दलं ह्यः उत्तराखण्ड राज्यस्य पिथौरागढ़ मण्डलस्य लिपुलेखा मार्गेण चीन देशे प्रविष्टवान्। सर्वान् आवश्यकान् प्रवासान् सीमा औपचारिकतां च समाप्य ITBP इति भारत तिब्बत सीमा आरक्षस्य अधिकारिणः सीमायां स्थितेभ्यः चीनदेशस्य अधिकारिभ्यः यात्रिणां समूहं समर्पितवन्तः। फीफा विश्वकप क्रीडायां स्पेनदेशेन गतरात्रौ संयुक्तराज्यामेरिका देशस्य इंगलवुड नगरस्य लॉस एंजलिस क्रीडांगणे द्वितीयायां प्रागुपान्त्यचक्रे बेल्जियम देशं 2-1 अंकहि पराजित्य उपान्त्यचक्रे स्वस्थानं सुनिश्चितम् अकरोत् इति वार्ताः।
1: आकाशवाणी ఆదిలాబాద్ జిల్లా సమాచార లేఖ వింటారు. అందించిన వారు జి సాయన్న.
2: కేంద్ర రాష్ట ప్రభుత్వాల సంక్షేమ అభివృద్ది పథకాల అమలును వేగవంతం చేసి అర్హులైన ప్రతి లబ్దిదారునికి పారదర్శకంగా అందించాలని ఆదిలాబాద్ ఎంపీ గోడెం నగేష్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా అభివృద్ది సమన్వయ పర్యవేక్షణ కమిటీ దిశ సమావేశంలో జిల్లా కలెక్టర్ రాజర్షీష, ITDA PO మంద మకరందు, ఎమ్మెల్యే పాయల్ శంకర్లతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ప్రస్తుతం వర్కింగ్ సీజన్ కావడంతో లక్ష్యాల సాధనపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, కేంద్ర నిధులతో అమలవుతున్న పనుల్లో జాప్యానికి తావు లేకుండా చూడాలని సూచించారు. గ్రామ పంచాయతీల్లో పారిశుద్ధ్యం, ఆరోగ్య సేవలను మెరుగుపరచడంతో పాటు పాఠశాలల్లో నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందేలా చూడాలన్నారు. ఉపాధి హామీ కింద అర్హులైన ప్రతి ఒక్కరికీ ఉపాధి కల్పించాలని, అంగన్వాడీ భవనాల నిర్మాణాలను వేగవంతం చేయాలని, అటవీ ప్రాంతాల్లో సోలార్ విద్యుత్, అవసరమైన చోట్ల BSNL సెల్ టవర్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఓటర్ ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీని 100% పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. బూత్ స్థాయి అధికారులు, సూపర్వైజర్లకు నిర్వహించిన SIR ప్రక్రియ అవగాహన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉన్న చోట అదనపు సిబ్బందిని నియమించుకుని పనులను వేగవంతం చేయాలన్నారు. అధికారులు ఇంటింటికి వెళ్లి ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేయాలని, గైర్హాజరైనా, వలస వెళ్లినా, మరణించిన డూప్లికేట్ ఓటర్ల ప్రత్యేక జాబితాలను సిద్ధం చేయాలని స్పష్టం చేశారు. ఆధునిక వసతులు కల్పించడం ద్వారా గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు ఉన్నత విద్యలో రాణించే అవకాశాలు మెరుగవుతాయని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని బాలాజీనగర్లో 20 కోట్ల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన మైనారిటీ రెసిడెన్షియల్ బాలికల పాఠశాలను రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ

0: మంత్రి అజారుద్దీన్ ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా అర్హులైన లబ్దిదారులకు షాదీ ముబారక్ చెక్కులు, మహిళా మైనారిటీ యోజన కింద ఆర్థిక సహాయం, ఇందిరమ్మ మహిళా శక్తి పథకం కింద 20 కుట్టు మిషన్ యూనిట్లు, రేవంతన్న సహారా ఫర్ ది మిస్కిన్స్ పథకం కింద మోపెడ్ వాహనాలను పంపిణీ చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో మాదక ద్రవ్యాల ముప్పు నుంచి యువతను రక్షించుకోవడానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు రావాలని జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ అఖిల్ మహాజన్ పిలుపునిచ్చారు. మిషన్ పరివర్తన్, నషాముక్త్ భారత్ సప్తాహ్ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. డ్రగ్స్ వ్యసనానికి బానిసైతే బంగారు భవిష్యత్తు చిన్నాభిన్నం కావడమే కాకుండా కుటుంబాలు రోడ్డున పడతాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీన్ని అడ్డుకునేందుకు గ్రామ స్థాయిలో యాంటీ డ్రగ్ కమిటీలను ఏర్పాటు చేస్తున్నామని, ఆరోగ్య పాఠశాల విధానంలో భాగంగా ప్రతి గురువారాన్ని డ్రగ్స్ వ్యతిరేక అవగాహన దినంగా కేటాయించామని తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనను గమనిస్తూ అవసరమైతే పోలీస్ సంక్షేమ శాఖల ద్వారా కౌన్సిలింగ్ ఇప్పించాలని కోరారు. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా వాతావరణ శాఖ అంచనాల ప్రకారం వర్షపాతం తక్కువగా ఉన్నందున రైతులందరూ 6 తడి పంటలు వేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ స్వామి సూచించారు. జిల్లాలోని రైతు వేదికల్లో నిర్వహించిన విత్తన మేళాల సందర్భంగా ఆయన మాట్లాడారు. రైతులు ఈ వర్షాకాలంలో పెసర, మినుము, కంది పంటలతో పాటు రాష్ట ప్రభుత్వం సూచించిన 7 రకాల సన్నరకం ధాన్యాలను సాగు చేయాలన్నారు. సాధ్యమైనంత వరకు రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించి సేంద్రీయ వ్యవసాయానికి ప్రాధాన్యత ఇవ్వాలని రైతులకు పిలుపునిచ్చారు. వర్షాకాలంలో వచ్చే వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ సాధన సూచించారు. జిల్లాలోని ప్రాథమిక వైద్యాధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ, వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల వల్ల ప్రజలు ఇబ్బందులు పడకుండా వారు ఆసుపత్రికి వచ్చిన వెంటనే వైద్య పరీక్షలు నిర్వహించి తగిన చికిత్సలు అందించాలన్నారు. ఈ సమయంలో టైఫాయిడ్, డయేరియా, మలేరియా, విషజ్వరాలు వచ్చే అవకాశం ఉన్నందున ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అన్ని రకాల మందులను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ఎక్కడైనా మందుల కొరత ఉంటే వెంటనే తన దృష్టికి తీసుకురావాలన్నారు. ప్రజలు ఈ కాలంలో వేడి చేసి చల్లార్చిన నీటిని తాగాలని, అకస్మాత్తుగా జ్వరం వస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో చికిత్స పొందాలని సూచించారు. ఆహార భద్రతా ప్రమాణాలను పక్కాగా అమలు చేయాలని జిల్లా ఆహార భద్రతా అధికారి సునీత అన్నారు. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న హోటళ్లు, డాబాలను ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రజలకు నాణ్యమైన, సురక్షితమైన ఆహార పదార్థాలు అందేలా చూడాల్సిన బాధ్యత యాజమాన్యాలపైనే ఉందన్నారు.
1: శ్రీ జి సాయన్న అందించిన ఆదిలాబాద్ జిల్లా సమాచార లేఖ విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.

0: ఆకాశవాణి నిలయంలో సమయం 7:05. తెలుగులో వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూజిలాండ్లో ఆదేశ ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లక్సన్తో ఆక్లాండ్లో ద్వైపాక్షిక చర్చలు జరుపుతున్నారు. ప్రాజెక్ట్ 17A కింద నిర్మించిన మహేంద్రగిరి యుద్ధ నౌకను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు విశాఖపట్నంలో జలప్రవేశం చేయిస్తారు. దేశంలో అనేక ప్రాంతాల్లో రానున్న 3-4 రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ పోటీలో స్పెయిన్ బెల్జియంపై గెలిచి సెమీఫైనల్స్కు చేరుకుంది. వింబుల్డన్ టెన్నిస్లో మహిళల సింగిల్స్ ఫైనల్ పోటీ ఈరోజు చెకియాకి చెందిన కరోలినా ముజోవా, తమ దేశానికే చెందిన లిండా నాస్కోవాతో తలపడతారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆక్లాండ్లో న్యూజిలాండ్ ప్రధానమంత్రితో ప్రతినిధి స్థాయి చర్చలు జరుపుతున్నారు. గత 2 ఏళ్లలో ముఖ్యంగా వాణిజ్యం, వ్యాపారం, రక్షణ రంగాల్లో గణనీయమైన పురోగతిని సాధించిన ద్వైపాక్షిక సంబంధాల అన్ని అంశాలను ఇద్దరు నేతలు సమీక్షిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభ ఉపన్యాసం చేస్తూ తన న్యూజిలాండ్ పర్యటన ద్వైపాక్షిక సంబంధాల్లో ఒక చారిత్రాత్మకమైన మైలురాయని, ఇరు దేశాల మధ్య బంధానికి సరికొత్త ఊపు ఇస్తుందని పేర్కొన్నారు. 4 దశాబ్దాల తర్వాత భారత ప్రధానమంత్రి అక్కడ పర్యటించడం ఈ భాగస్వామ్యం పెరుగుతున్న బలానికి ప్రతిబింబం అని పేర్కొంటూ న్యూజిలాండ్ ప్రజలకు వారి నాయకత్వానికి వారి ఆప్యాయత మద్దతుకు మోదీ కృతజ్ఞతలు తెలియజేశారు.
2: 40 సాల్ కే బాద్ భారత్ కే ప్రధానమంత్రి కా న్యూజిలాండ్ ఆనా హువా హై ఔర్ ఏక్ ప్రకార్ సే ఆప్

0: आर्थिक राजधानी में कार्यक्रम बनाकर के भारत और न्यूजीलैंड के संबंधों को एक नई ताकत देने का एक अवसर पैदा किया है। मैं आपका बहुत बहुत आभारी हूँ। ये हमारे संबंधों में एक ऐतिहासिक पड़ाव है जो हमारे संबंधों की नई ऊर्जा, हमारी मित्रता के नए संकल्प को दोहराने वाला है।
1: స్వల్పకాలంలోనే స్వేచ్ఛ వాణిజ్య ఒప్పంద ప్రక్రియను ముగించడంలో న్యూజిలాండ్ చేసిన ప్రయత్నాన్ని ఆయన అభినందించారు. ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లక్సన్ న్యూజిలాండ్ నాయకత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు. ఇరు దేశాలు ఇప్పుడు వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని స్థాపించడం ద్వారా భవిష్య సహకారానికి దిశానిర్దేశం చేసే ఒక ముఖ్యమైన ముందడుగు వేశాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య ఉన్న ఉమ్మడి ప్రజాస్వామ్య విలువలు, సముద్రయాన సంబంధాలను ఆయన ప్రముఖంగా ప్రస్తావిస్తూ హిందూ మహాసముద్రం, పసిఫిక్ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం, భద్రతను బలోపేతం చేయడంలో భారత్, న్యూజిలాండ్లు కీలక పాత్ర పోషించగలవని మోదీ పేర్కొన్నారు. తన పర్యటన ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని, ప్రపంచ శాంతి శ్రేయస్సు కోసం సహకారాన్ని పెంపొందిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. న్యూజిలాండ్ ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లక్సన్ మాట్లాడుతూ 40 ఏళ్లలో భారత ప్రధాని న్యూజిలాండ్లో పర్యటించడం ఇదే తొలిసారని, మోదీ పర్యటన ఒక చారిత్రాత్మకమైన మైలురాయిని అభివర్ణించారు. ఈ పర్యటన ద్వైపాక్షిక సంబంధాల పెరుగుతున్న బలాన్ని ప్రతిబింబిస్తోందని న్యూజిలాండ్ ప్రధానమంత్రి కూడా పేర్కొన్నారు. ద్వైపాక్షిక చర్చలకు ముందు గవర్నమెంట్ హౌస్లో అధికారిక స్వాగత కార్యక్రమం జరిగింది. ప్రధానమంత్రి మోదీకి గార్డ్ ఆఫ్ ఆనర్ సమర్పించారు. ఈరోజు ప్రధానమంత్రి న్యూజిలాండ్లో ప్రముఖ వ్యాపార, క్రీడా ప్రముఖులతో కూడా ముచ్చటిస్తారు. ఇరు దేశాల మధ్య ఉన్న బలమైన ప్రజా సంబంధాలకు ప్రతిబింబంగా ప్రవాస భారతీయుల భారీ సభనుద్దేశించి కూడా ప్రసంగిస్తారు. ఆస్ట్రేలియా, ఇండోనేషియాలో విజయవంతమైన పర్యటన ముగించుకుని 3 దేశాల పర్యటనలో చివరి విడతగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న ఆక్లాండ్ చేరుకున్నారు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు బీహార్లోని గయాలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా అక్కడున్న బీహార్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ రూరల్ డెవలప్మెంట్లో బీహార్ శాసనసభ్యుల కోసం ఏర్పాటు చేసిన శిక్షణా కార్యక్రమంలో ప్రారంభ సమావేశాన్ని ఉద్దేశించి ఉపరాష్ట్రపతి ప్రసంగిస్తారు. వాణిజ్య బొగ్గు గనులు, కమర్షియల్ కోల్ బ్లాక్స్ వేలం 15వ దఫాతో పాటు 13, 14 విడతల రెండో ప్రయత్నానికి సంబంధించిన బిడ్లను బొగ్గు మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. ఈ రౌండ్లలో వేలాన్ని కొంచిన 23 బొగ్గు బ్లాకుల్లో 8 బ్లాకులకు మొత్తం 21 బిడ్లు వచ్చాయని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. దేశ వాణిజ్య బొగ్గు మైనింగ్ విధానంలో పరిశ్రమల మధ్య ఉన్న బలమైన భాగస్వామ్యాన్ని ఈ వేలం ప్రతిబింబిస్తోందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ వేలం రౌండ్లో మొత్తం 16 కంపెనీలు పాల్గొన్నాయి. పార్లమెంట్ వర్షాకాల సమావేశ ఏర్పాట్లను పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రులు అర్జున్ రామ్ మేఘ్వాల్, డాక్టర్ ఎల్ మురుగన్ నిన్న పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్లో సమీక్షించారు. ఈ నెల 20వ తేదీన ప్రారంభమై పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు 13వ తేదీ వరకు కొనసాగుతాయి. ఆ సమావేశాల్లో ప్రవేశపెట్టేందుకు షెడ్యూల్ చేసిన శాసనసభాపరమైన కార్యకలాపాలపైన సమగ్ర సమీక్ష నిర్వహించామని, అలాగే దానికి సంబంధించి మార్గదర్శకాలు జారీ చేశామని మంత్రులు పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. భారత నౌకాదళం ప్రాజెక్ట్ 17A కింద స్వదేశీ సాంకేతికతతో నిర్మించిన 6వ రహస్య యుద్ద నౌక మహేంద్రగిరిని ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో తూర్పు నౌకాదళంలో ఈరోజు చేర్చుకోనుంది. ఈ కార్యక్రమానికి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షత వహిస్తారు. రక్షణ రంగంలో స్వయం సమృద్ధి, స్వదేశీ యుద్ద నౌకల నిర్మాణంలో భారత్ ప్రస్థానంలో ఇది మరొక ముఖ్యమైన మైలురాయని రక్షణ మంత్రి పేర్కొన్నారు. యుద్ద నౌక జలప్రవేశ ఉత్సవానికి ముందు విశాఖపట్నంలో జరిగిన బరాఖానా సైనికులతో కలిసి విందు కార్యక్రమంలో నౌకాదళ సిబ్బందిని ఉద్దేశించి రక్షణ మంత్రి ప్రసంగిస్తూ, హిందూ మహాసముద్ర ప్రాంతంలో శాంతి స్థిరత్వాలకు భారతదేశమే ప్రాథమిక హామీదారని తన అభిప్రాయాన్ని పునరుద్ఘాటించారు. అంతకంతకు సంక్లిష్టంగా మారుతున్న ప్రపంచ భద్రతా వాతావరణం మధ్య దేశ సముద్ర ప్రయోజనాలు కాపాడుతున్నందుకు, 3వ నెల పతాకం గౌరవాన్ని నిలబెడుతున్నందుకు భారత నౌకాదళాన్ని రక్షణ మంత్రి అభినందించారు. మహేంద్రగిరి యుద్ద నౌక సంబంధించిన కార్యక్రమంలో నౌకాదళ సిబ్బంది ప్రధాన అధికారి అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్, తూర్పు నేవల్ కమాండ్ ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ వైస్ అడ్మిరల్ సంజయ్ భల్లా, ఇతర సీనియర్ భారత నౌకాదళ అధికారులు పాల్గొన్నారు. ఐఎన్ఎస్ మహేంద్రగిరి యుద్ద నౌకను భారత నౌకాదళానికి చెందిన వార్షిప్ డిజైన్ బ్యూరో

0: స్వదేశీయంగా డిజైన్ చేయగా ముంబైలోని మజ్గావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ నిర్మించింది. మన దేశంలో ఫ్రంట్ లైన్ స్టెల్త్ ఫ్రిగేట్ల సరికొత్త ఆవిష్కరణకు ఇది ప్రతీక. రహస్య యుద్ధనౌకలైన స్టెల్త్ యుద్ధనౌకల్లో ఉండే మెరుగైన మనుగడ సామర్థ్యం, తక్కువ రాడార్ సిగ్నేచర్ మొదలైన లక్షణాలన్నీ ఈ యుద్ధనౌకలో ఉన్నాయి. అయోధ్యలో రామాలయంలో విరాళాల దుర్వినియోగానికి సంబంధించిన ఆరోపణలపై నిష్పక్షపాతంగా నిర్దేశిత కాలపరిమితిలోగా విచారణ జరపాలని కోరుతూ దాఖలైన పలు పిటిషన్లను సుప్రీంకోర్టు సోమవారం నాడు విచారిస్తుంది. రామాలయంలో విరాళాల దొంగతనం ఆరోపణలకు సంబంధించి అరెస్ట్ అయిన 8 మంది నిందితుల్లో 3 అయోధ్య కోర్టు ఈ నెల 7వ తేదీన ఒకరోజు పోలీస్ రిమాండ్ మంజూరు చేసింది. మరో 29వ తేదీన నిందితులు 8 మందికి 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించారు. భారతీయ సంతతికి చెందిన నాసా వ్యోమగామి అనిల్ మెనన్ ఈ నెల 14వ తేదీన కజక్స్థాన్లోని బైకనూర్ కాస్మోడ్రోమ్ నుంచి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISSకు 8 నెలల సుదీర్ఘ మిషన్ను ప్రారంభిస్తారు. రష్యాకు చెందిన రాస్ కాస్మోస్ సోయిజ్ MS-29 అంతరిక్ష నౌక ద్వారా కాస్మోనాట్లు ప్యోతర్ దుబ్రోవ్ అన్నా కికినాల్తో కలిసి అంతరిక్షంలోకి ప్రయాణిస్తారు. రాబోయే 3-4 రోజుల్లో బీహార్, ఉత్తరప్రదేశ్, అసోం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, పశ్చిమ బెంగాల్లో హిమాలయ సానువుల దిగువ ప్రాంతాలు, సిక్కింలో అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు, భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. దేశంలో అనేక ఇతర ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయి. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో నిన్న రాత్రి అమెరికాలోని ఇంగల్వుడ్లో లాస్ ఏంజలస్ స్టేడియంలో జరిగిన 2వ క్వార్టర్ ఫైనల్లో స్పెయిన్ 2-1 తేడాతో బెల్జియం ఓడించి సెమీఫైనల్లో తన స్థానాన్ని ఖరారు చేసుకుంది. ఫ్రాన్స్ అంతకు ముందు మొరాకోపై 2-0 గోల్స్తో విజయం సాధించి సెమీఫైనల్కు దూసుకువెళ్లింది. వింబుల్డన్ టెన్నిస్లో ఈవేళ లండన్లో జరగనున్న మహిళల సింగిల్స్ ఫైనల్లో చెకియాకు చెందిన కరోలిన ముచోవా తమ దేశానికే చెందిన లిండా నోస్కోవాతో తలపడనున్నారు. రేపు జరగనున్న పురుషుల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ నెంబర్ 1 యానిక్ సినర్ జర్మనీకి చెందిన అలెగ్జాండర్ జ్వరేవ్తో తలపడతారు. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూజిలాండ్లో ఆ దేశ ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లక్సన్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతున్నారు. ప్రాజెక్టు 17A కింద నిర్మించిన మహేంద్రగిరి యుద్ధ నౌకను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు విశాఖపట్నంలో జలప్రవేశం చేస్తారు. దేశంలో అనేక ప్రాంతాల్లో రానున్న 3-4 రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ పోటీలో స్పెయిన్ బెల్జియంపై గెలిచి సెమీఫైనల్స్కి చేరుకుంది. వింబుల్డన్ టెన్నిస్లో మహిళల సింగిల్స్ ఫైనల్ పోటీ ఈరోజు జరుగుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి ఉదయ తరంగిణి.

శ్రోతలకు నమస్కారం. ఉదయతరంగిణికి స్వాగతం. ఈనాటి ఉదయతరంగిణి కార్యక్రమంలో ముందుగా ప్రపంచ జనాభా దినోత్సవం గురించి కొన్ని వివరాలు వింటారు. మన ఇంట్లో సభ్యుల సంఖ్య పెరిగితే అవసరాలు కూడా పెరుగుతాయి. ఆహారం, నీరు, విద్య, వైద్యం, నివాసం, ఉపాధి, ఇలా ప్రతి అవసరానికి సరైన ప్రణాళిక అవసరం. అదేవిధంగా ప్రపంచ జనాభా పెరిగినప్పుడు అందరికీ అవసరమైన వనరులు, సేవలు, అవకాశాలు సమానంగా అందుబాటులో ఉండాలి. ముఖ్యమైన అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం జూలై 11న ప్రపంచ జనాభా దినోత్సవం నిర్వహిస్తారు. జనాభా దినోత్సవం అంటే కేవలం జనాభా పెరుగుదల గురించి మాట్లాడే రోజు మాత్రమే కాదు. కుటుంబ సంక్షేమం, మాతా శిశు ఆరోగ్యం, మహిళల హక్కులు, యువత భవిష్యత్తు, వనరుల వినియోగం, పర్యావరణ

పరిరక్షణ వంటి అనేక అంశాలపై ఆలోచించే రోజు. ప్రపంచ జనాభా దినోత్సవం ఎలా ప్రారంభమైంది అంటే 1987 జూలై 11 నాటికి ప్రపంచ జనాభా సుమారు 500 కోట్లు, అంటే 5 బిలియన్లకు చేరినట్లు అంచనా వేశారు. ఆ సందర్భాన్ని డే ఆఫ్ 5 బిలియన్స్గా గుర్తించారు. ఈ కార్యక్రమానికి ప్రపంచవ్యాప్తంగా మంచి స్పందన లభించింది. జనాభా పెరుగుదలతో పాటు పేదరికం, ఆరోగ్యం, విద్య, మహిళల సాధికారత, కుటుంబ సంక్షేమం వంటి అంశాలపై ప్రత్యేకంగా చర్చించాల్సిన అవసరాన్ని ఐక్యరాజ్యసమితి గుర్తించింది. దీంతో 1989లో ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం UNDP పాలక మండలి ప్రతి సంవత్సరం జూలై 11 జనాభా ప్రపంచ జనాభా దినోత్సవాన్ని నిర్వహించాలని నిర్ణయించింది. 1990 జూలై 11 తొలిసారిగా 90కి పైగా దేశాల్లో ఈ దినోత్సవాన్ని నిర్వహించారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం జనాభాకు సంబంధించిన సమస్యలు, అవకాశాలు, మానవ హక్కులపై అవగాహన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రపంచ జనాభా 2022 నవంబర్ 15 800 కోట్ల మైలురాయికి చేరుకుంది. అయితే జనాభా పెరుగుదలకు అధిక జనాలు ఒక్కటే కారణం కాదు. వైద్యరంగం అభివృద్ధి, టీకాలు, శిశు మరణాల తగ్గుదల, పోషకాహారం, పారిశుద్ధ్యం, సగటు ఆయుర్దాయం పెరగటం కూడా ప్రధాన కారణాలు. ఇవి మానవ సమాజం సాధించిన విజయాలే. కానీ జనాభా పెరిగినప్పుడు ప్రతి ఒక్కరికి నాణ్యమైన జీవితం అందించగలమా అన్నదే ప్రధాన ప్రశ్న. జనాభా ఎక్కువగా ఉండటం తప్పనిసరిగా సమస్య కాదు. సరైన ప్రణాళిక లేకపోవడం, వనరుల అసమాన పంపిణీ, విద్య మరియు ఉపాధి అవకాశాల కొరతే అసలు సమస్యలకు కారణమవుతాయి. జనాభా అంటే సంఖ్యలు మాత్రమే కాదు. జనాభా అంటే కేవలం గణాంకాలు కాదు. ఆ సంఖ్యల వెనక కలలు కనే పిల్లలున్నారు, ఉద్యోగం కోసం ఎదురుచూసే యువత ఉన్నారు, కుటుంబాన్ని పోషించే తల్లిదండ్రులున్నారు, ఆరోగ్య భద్రత కోరుకునే మహిళలున్నారు, ఆదరణ అవసరమైన వృద్ధులున్నారు. అందువల్ల జనాభా విధానాలు కేవలం సంఖ్యలను తగ్గించడంపై కాకుండా ప్రతి వ్యక్తి ఆరోగ్యం, విద్య, గౌరవం, స్వేచ్ఛ, జీవన ప్రమాణాలపై దృష్టి పెట్టాలి. భారతదేశ జనాభా పరిస్థితి ఏంటంటే, ఐక్యరాజ్యసమితి అంచనాల ప్రకారం 2023లో భారతదేశం ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా అవతరించింది. అయితే భారతదేశంలో సంతానోత్పత్తి రేటు గత కొన్ని దశాబ్దాలుగా క్రమంగా తగ్గుతోంది. ఒక మహిళ తన జీవితకాలంలో సగటు ఎంతమంది పిల్లలకు జన్మనిస్తుందో తెలిపే రేటును మొత్తం సంతానోత్పత్తి రేటు, టోటల్ ఫెర్టిలిటీ రేట్ అంటారు. భారతదేశంలో ఇది ప్రస్తుతం సుమారు 2.0గా ఉంది. అయినా మన దేశ జనాభా కొంతకాలం పెరుగుతూనే ఉండవచ్చు. దీనికి కారణం మన దేశంలో యువజనుల సంఖ్య ఎక్కువగా ఉండటం. సంతానోత్పత్తి వయసులో ఉన్నవారి సంఖ్య ఎక్కువగా ఉన్నప్పుడు కుటుంబాల పరిమాణం తగ్గినా మొత్తం జనాభా వెంటనే తగ్గదు. దీనినే జనాభా గమన వేగం లేదా పాపులేషన్ మొమెంటం అంటారు. భారతదేశానికి ఉన్న అవకాశం ఏంటంటే, మన దేశంలో యువత శాతం ఎక్కువగా ఉండటం ఒక గొప్ప అవకాశం. యువతకు మంచి విద్య, ఆరోగ్యం, సాంకేతిక నైపుణ్యాలు, ఉద్యోగాలు, స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తే వారు దేశాభివృద్ధికి శక్తిగా మారుతారు. దీనినే జనాభా ప్రయోజనం లేదా డెమోగ్రాఫిక్ డివిడెండ్ అంటారు. కానీ విద్య ఉన్నా నైపుణ్యాలు లేకపోతే, నైపుణ్యాలు ఉన్నా ఉపాధి లేకపోతే యువతలో నిరాశ, అసంతృప్తి, ఆర్థిక అసమానతలు పెరిగే ప్రమాదం ఉంటుంది. కాబట్టి జనాభాను భారం అని భావించటం కంటే ప్రజల సామర్థ్యాన్ని అభివృద్ధి చేయటం ముఖ్యమైంది. కుటుంబ నియంత్రణ అనే పదాన్ని కొందరు కేవలం జనాభాను తగ్గించే చర్యగా భావిస్తారు. కానీ అసలు దాని ఉద్దేశం దంపతులకు
ఎంతమంది

పిల్లలు కావాలి, ఎప్పుడు కావాలి, పిల్లల మధ్య ఎంత విరామం ఉండాలి అనే విషయాలను స్వచ్ఛందంగా బాధ్యతాయుతంగా నిర్ణయించుకునే అవకాశం కల్పించడం, ఆరోగ్య సేవలు, సరైన వైద్య సలహా, గర్భనిరోధక పద్ధతులపై సమాచారం, మహిళల గౌరవం, గోప్యత, ఇవి కుటుంబ సంక్షేమంలో ముఖ్యమైన అంశాలు. కుటుంబ నియంత్రణ బాధ్యతను మహిళలపై మాత్రమే మోపకూడదు. భార్యాభర్తలు కలిసి నిర్ణయాలు తీసుకోవాలి. మాత శిశు ఆరోగ్యం, పిల్లల మధ్య సరైన విరామం, కుటుంబ ఆర్థిక పరిస్థితి, ఇవన్నీ ఉమ్మడి బాధ్యతలు. ఒక బాలిక చదువుకుంటే ఒక కుటుంబమే కాదు, సమాజం కూడా అభివృద్ధి చెందుతుంది. విద్యావంతురాలైన మహిళ తన ఆరోగ్యం, వివాహం, మాతృత్వం, పిల్లల చదువు, పోషణ వంటి అంశాల్లో మంచి నిర్ణయాలు తీసుకోగలదు. మహిళల విద్య వల్ల బాల్య వివాహాలు తగ్గుతాయి, మాతా శిశు మరణాలు తగ్గుతాయి, కుటుంబ ఆరోగ్యం మెరుగుపడుతుంది, పిల్లలకు మంచి విద్య లభిస్తుంది. అందువల్ల బాలికల విద్య జనాభా సంక్షేమానికి అత్యంత ముఖ్యమైన పునాది. అధిక జనసాంద్రత వల్ల సమస్యలు ఏంటంటే, ఒక ప్రాంతంలో జనాభా వేగంగా పెరిగి తగిన సదుపాయాలు అభివృద్ధి కాకపోతే అనేక సమస్యలు తలెత్తుతాయి. త్రాగునీటి కొరత, ఆహార భద్రత సమస్యలు, గృహాల కొరత, ట్రాఫిక్ రద్దీ, కాలుష్యం, వ్యర్థాల పెరుగుదల, ఆసుపత్రులు, పాఠశాలలపై ఒత్తిడి, ఉద్యోగాల కోసం పోటీ వంటి సమస్యలు ఎదురవుతాయి. అయితే పర్యావరణ సమస్యలకు జనాభా ఒక్కటే కారణం కాదు. వనరుల వృధా, అధిక వినియోగం, పరిశ్రమల కాలుష్యం, అస్తవ్యస్తమైన పట్టణీకరణ, చెత్త నిర్వహణలో లోపాలు కూడా ప్రధాన కారణాలు. అందువల్ల జనాభా నియంత్రణతో పాటు బాధ్యతాయుతమైన వినియోగం, పర్యావరణ పరిరక్షణ, సరైన పట్టణ ప్రణాళిక కూడా అవసరం. జనాభా దినోత్సవం సందర్భంగా యువతతో పాటు వృద్ధుల అవసరాలను కూడా గుర్తించాలి. ఆయుర్దాయం పెరుగుతున్న కొద్దీ వృద్ధుల సంఖ్య కూడా పెరుగుతుంది. భవిష్యత్తులో వృద్ధులకు ఆరోగ్య సేవలు, ఆర్థిక భద్రత, కుటుంబ ఆదరణ, పెన్షన్ సదుపాయాలు, గౌరవప్రదమైన జీవితం మరింత అవసరం అవుతాయి. యువతకు అవసరాలు కల్పించటంతో పాటు వృద్ధులకు భద్రత కల్పించటం సమాజ బాధ్యత. మొదటిగా బాలికల విద్యను ప్రోత్సహించాలి, బాల్య వివాహాలను నిరోధించాలి. యువతకు ఆరోగ్యం, కుటుంబ సంక్షేమంపై శాస్త్రీయమైన సమాచారం అందించాలి. మహిళల నిర్ణయాలు గౌరవించాలి. కుటుంబ బాధ్యతల్లో పురుషులు సమానంగా భాగస్వాములు కావాలి. నీరు, ఆహారం, విద్యుత్ వంటి వనరులను వృధా చేయకూడదు. ప్రతి బిడ్డకు మంచి విద్య, ఆరోగ్యం, ప్రేమ, భద్రత అందించాలి. కుటుంబ పరిమాణం ఆధారంగా ఎవరిని అవమానించకూడదు. ప్రభుత్వాలు నాణ్యమైన పాఠశాలలు, ఆసుపత్రులు, ఉపాధి అవకాశాలు, త్రాగునీరు, పారిశుద్ధ్యం, ప్రజా రవాణా, గృహ సదుపాయాలు అందుబాటులోకి తీసుకురావాలి. ప్రపంచ జనాభా దినోత్సవం మనకు ఒక ముఖ్యమైన సందేశాన్నిస్తుంది. భూమిపై ఉన్న ప్రతి మనిషి ఒక సంఖ్య కాదు, ప్రతి వ్యక్తి ఒక జీవితం, ప్రతి జీవితానికి ఒక విలువ ఉంది, ప్రతి యువకుడికి ఒక కళ ఉంది, ప్రతి మహిళకు నిర్ణయించే హక్కు ఉంది, ప్రతి బిడ్డకు మంచి భవిష్యత్తు పొందే హక్కు ఉంది, ప్రతి వృద్ధుడికి గౌరవంగా జీవించే హక్కు ఉంది. జనాభా ఎంత ఉందనే ప్రశ్న కంటే ప్రజలు ఎలా జీవిస్తున్నారు, వారికి ఆరోగ్యం, విద్య, ఉపాధి లభిస్తున్నాయా, వారి ఆశలు సాకారం అవుతున్నాయా అనే ప్రశ్నలు మరింత ముఖ్యమైనవి. ఈ ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా మనందరం ఒక సంకల్పం చేద్దాం. బాధ్యతాయుతమైన కుటుంబాలు, ఆరోగ్యవంతమైన ప్రజలు, సాధికారత పొందిన యువత, సమాన అవకాశాలు కలిగిన సమాజం, సుస్థిరమైన భవిష్యత్తు, ఇవే నిజమైన జనాభా సంక్షేమానికి పునాదులు. ప్రపంచ జనాభా దినోత్సవం గురించి కొన్ని వివరాలు తెలుసుకున్నారు. ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఉదయ తరంగిణి కార్యక్రమంలో ఇప్పుడు
2: ఆరోగ్య జీవనం.
1: ఆరోగ్య జీవనం ఈ శీర్షికన స్మోకింగ్ నుండి బయటపడటం ఎలా? పల్మనాలజీ రెస్పిరేటరీ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ విజయ్ కుమార్ చందన్ చెట్టి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ కే సందీప్.

0: శ్రోతలకు ఆరోగ్య జీవనం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో పాటు స్టూడియోస్లో పల్మనాలజీ రెస్పిరేటరీ మెడిసిన్ స్పెషలిస్ట్, ఊపిరితిత్తుల ఆరోగ్యానికి సంబంధించి సుదీర్ఘమైన అనుభవం ఉన్న డాక్టర్ విజయ్ కుమార్ చెన్నంశెట్టి గారు ఉన్నారు. సార్, నమస్కారం.
1: నమస్తే అండి సందీప్ గారు.
0: ఈ టొబాకో అడిక్షన్ అనేది వీఆర్ ఫైటింగ్ ఫర్ ఎ లాంగ్ టైమ్.
1: అవునండి.
0: వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అన్మాస్క్ ద అపీల్ అనే థీమ్ ని, వాట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ చూసింగ్ దిస్ థీమ్?
1: యా, లైఫ్ లో చూస్తుంటే టొబాకో వాడకం అనేది చాలా చాలా కామన్ అయిపోయింది. ఉదాహరణకు, మేము చిన్నప్పుడు ఆడవాళ్లు పొగ త్రాగడం అనేది

0: చాలా రేర్ విషయం. కానీ ఈరోజు ఆడవారు కూడా చాలా మంది, పర్టికులర్ గా ఈ వెస్టర్నైజేషన్ తో ఆడవాళ్లు కూడా పొగ తాగడం అనేది చాలా ఎక్కువైంది. అయితే దీనికి మనం చాలా జాగ్రత్తగా WHO ఏం గమనించింది అనేది మనం ఒకసారి చూడాలండి. ఈ పొగాకు అమ్మే కంపెనీలు, సో నేను పేర్లు చెప్పకూడదు కాబట్టి చెప్పట్లేదు, ఇవన్నీ ఏం చేస్తున్నాయంటే వాళ్ళకి ఒక పెద్ద బిజినెస్ మార్కెట్ అయిపోయింది. ఎన్ని వందల కోట్లు వేల కోట్లు సంపాదించాలి, ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి ఇది ఈ బిజినెస్ చేయడం జరుగుతుంది. సో ఒక లైఫ్ స్టైల్ విధానాన్ని మార్చే విధంగా వాళ్ళ యొక్క మార్కెటింగ్ యాక్టివిటీస్, అడ్వర్టైజ్మెంట్స్ జరుగుతున్నాయి అన్నమాట. ఉదాహరణకు ఒక 20 ఇయర్స్ బ్యాక్ చూసినట్లయితే మామూలు సిగరెట్లు, బీడీలు అని ఉండేటివి. కానీ ఇప్పుడేమంటే డిఫరెంట్ కలర్డ్ ప్యాకెట్స్ కానీ, ఫ్లేవర్డ్ మెంథాల్ అంటారు, ఇంకొకటి అంటారు. సో సోషల్ మీడియాలో కూడా చాలా విచ్చలవిడిగా, సో స్మోకింగ్ చేయడం అనేది ఒక స్టైల్ గా చూపెట్టి, మూవీస్ లో కూడా దీన్ని ఒక స్టైల్ గా చూపెట్టి దాని యువతని ఆకర్షిస్తున్నారనమాట. ఇవన్నీ గమనించిన WHO ఈ యొక్క ముసుగును తొలగించి అసలు నిజాలని మన ప్రజలందరికీ చూపించాలనేసి ఒక పట్టుదలతో ఈసారి వాళ్ళు మన థీమ్ ని ఏం చేశారంటే అన్మాస్ ద అపీల్ అండ్ కౌంటరింగ్ ద టొబాకో అండ్ నికోటిన్ అడిక్షన్. సో దీని యొక్క ఈ అడ్వర్టైజ్మెంట్ యొక్క ముసుగు తీసేయండి, లోపల ఉన్న యాక్చువల్ గా హాని ఎంత జరుగుతున్నది మీ యొక్క టొబాకోతో, నికోటిన్తో అనేది గమనించండి అనేసి ప్రజలకు ఆ యొక్క మెసేజ్ తో మన ముందుకు వచ్చిందండి.
1: సినిమా అంతా స్టైల్ గా పొగ తాగడం చూపించి కింద చిన్నగా ఒక డిస్క్లైమర్ వేస్తే సరిపోదు అనేదే కదా సార్ దీని అర్థం?
0: అంతే కదండి. దీనికి మన డైరెక్టర్స్, హీరోలు అండ్ గవర్నమెంట్ వీళ్ళందరూ చాలా సీరియస్ గా తీసుకొని ఎలా అయితే కొన్ని చిత్రాల దగ్గర ఇవి కనబడనీయకుండా చేసేస్తారో, బొమ్మ కనబడనీయకుండా చేస్తారో, అలాంటి మాస్కింగ్ అన్నా కూడా ఖచ్చితంగా మనం తీసుకొని రావాలి. అది ఒక రెవల్యూషన్ అయితే తప్పితే మన యొక్క టొబాకో యొక్క హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ని మనం ప్రజలకి దూరం చేయకుండా ఉండలేం.
1: చాలా చక్కగా చెప్పారు సార్. అయితే ఇది పొగాకు తాగడం అనేది ముందుగానే ప్రివెన్షన్, అంటే అసలు అలవాటు కాకుండా చూసుకోవడం ఒక పద్ధతి. ఇంకొకటి దీనికి అలవాటు అయిపోయింది, బానిసలు అయిపోయారు. అది ముఖ్యంగా ఇది యంగ్స్టర్స్ ని ఎక్కువగా టార్గెట్ చేసే విధంగా ఈ పొగాకు పదార్థాలు కానీ ప్రొడక్ట్స్ కానీ ఉంటాయి. ఇది అసలు ఈ నికోటిన్ అనేది అంత, వై ఈజ్ ఇట్ సో అడిక్టివ్?
0: ఐఎమ్ కమింగ్ టు దేర్ అండి. సో ఇప్పుడు చూసినట్లయితే మనకు చిన్న పిల్లల్లో ఏదైతే హ్యాబిట్స్ స్టార్ట్ అవుతాయో, ఎగ్జాంపుల్ వాళ్ళు మంచిగా చదవడం స్టార్ట్ చేసినారనుకోండి, వాళ్ళు ఒక నేషన్ బిల్డింగ్ కి ఉపయోగపడతారు. లేదు వాళ్ళు ఒక దొంగతనం చేయడమో లేకపోతే దోపిడీ చేయడమో ఆ టీనేజ్ లో అలాంటివి ఇదైనారంటే వాళ్ళు దొంగలుగా తయారయ్యే అవకాశం ఉంటుంది. అలానే ఈ నికోటిన్ వాడకం కానీ, అదర్ మత్తు పదార్థాలు వాడడం కానీ ఈ టీనేజ్ లో కానీ అలవాటు అయినట్లయితే అవి జీవితాంతం వాళ్ళని వదిలిపెట్టకుండా ఉండే అవకాశం చాలా చాలా ఉంటుందండి. అటువంటి వాళ్ళని మనం డీఅడిక్ట్ చేయాలన్నా కానీ చాలా చాలా కష్టం. ఎందుకు అని అంటే నికోటిన్ అనే పదార్థం ఈ టొబాకోలో ఏదైతే ఉంటుందో, ఈ నికోటిన్ పదార్థము ఒక అడిక్షన్ పొటెన్షియల్ చూసినట్లయితే మనకు ఓపియాయిడ్స్ అంటారు, అంటే గాంజా కానీ, మార్ఫిన్ అనలాగ్స్ కానీ, ఇటువంటివి ఎన్నో పదార్థాలు ఉంటాయి మత్తు చేసేటివి. ఆ మత్తు కాస్ట్ చేసే పదార్థాలు తీసుకున్నట్లయితే నికోటిన్ కు ఉన్న అడిక్టివ్ బిహేవియర్ వేరే ఇంకా దేనికి లేదన్నమాట. సో కాబట్టి మనం ఈ నికోటిన్ కి ఎప్పుడైతే చిన్నపిల్లలు అండ్ యంగ్స్టర్స్ ఎక్స్పోజ్ అవుతారో వీళ్ళు దీని నుండి బయటకు రావడానికి చాలా చాలా ఇబ్బందులు పడుతున్నారు. సో ఆ నికోటిన్ ఏం చేస్తుందంటే బ్రెయిన్ లో వెళ్ళి లాట్ ఆఫ్ కెమికల్స్, పర్టికులర్ గా డోపమైన్ లాంటి కెమికల్స్ రిలీజ్ చేస్తుంది. డోపమైన్ రిలీజ్ చేసిన వెంటనే వీళ్ళు చాలా హైకి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. ఈ హై ఏమవుతుందంటే ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు 15 నిమిషాలు ఉండి మళ్ళీ లో అయిపోతుంది. డోపమైన్ అంతా కూడా నర్వస్ సిస్టమ్ లో నుండి డిప్లీట్ అయిపోతుంది. అప్పుడు ఏమవుతుందంటే బ్రెయిన్ కి డోపమైన్ క్రేవింగ్స్ వస్తాయి. ఇప్పుడు అంటే నాకు ఎట్టన్నా కానీ ఆ హై స్టేట్ కి వెళ్ళాలి అనేసి ఒక అడిక్షన్ స్టార్ట్ అయ్యి మళ్ళీ మళ్ళీ వాళ్ళు రోజుకి సిగరెట్లు తాగడం, ఎన్నో సిగరెట్లు తాగడం, లాస్ట్ చివరాఖరికి అడిక్షన్ ఎక్కువయ్యి చైన్ స్మోకర్స్ గా కూడా పిల్లలు మారడం అనేది మేము చాలా ఈ రోజు ప్రాక్టీస్ లో చూస్తున్నామని అంటే అతిశయోక్తి కాదండి.
1: మీరు చాలా మంది ఇలా బానిసలైన పేషెంట్స్ చూ

0: చూసుంటారు సార్. ఈజ్ దేర్ ఎనీ కేస్ హూ కేమ్ అవుట్ ఆఫ్ దిస్ నికోటిన్ అడిక్షన్?
1: ఎక్కడైనా ప్రాబ్లం ఉందంటే ఆ ప్రాబ్లం ని ఒక పద్ధతిగా సైంటిఫిక్ పద్ధతిలో మనం ఆలోచించి సైంటిఫిక్ పద్ధతిలో మనం దాన్ని డిఅడిక్షన్ ప్రోగ్రామ్స్ కానీ స్టార్ట్ చేసినట్లయితే, దాన్ని ఉపయోగించినట్లయితే ఎటువంటి అడిక్షన్ ఉన్నా కానీ దాని నుండి బయటకు తీసుకురావచ్చండి. అది అసాధ్యమైంది కాదు, బట్ అలానే ఈజీగా చేయగలిగింది, సుసాధ్యమైంది కూడా కాదు. బట్ ఇట్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ కమిట్మెంట్ ఫ్రమ్ పేషెంట్ ఒకరు కాదు, ఎవరైతే అడిక్ట్ అయినారో వాళ్ళు, వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ దెన్ క్లినిషియన్. సో ఈ నాలుగు ఫ్యాక్టర్లు కానీ మనకు ఖచ్చితంగా ఒక త్రాటి మీద తీసుకొచ్చినట్లయితే ఈ డిఅడిక్షన్ ని చాలా చాలా పద్ధతిగా సైంటిఫిక్ పద్ధతిలో హ్యాండిల్ చేయొచ్చు. వందల మంది డిఅడిక్షన్ పద్ధతిలో సక్సెస్ఫుల్ సాధించి స్మోకింగ్ కి దూరంగా, టొబాకో ప్రొడక్ట్స్ కి దూరంగా చాలా సక్సెస్ఫుల్ లైఫ్ లీడ్ చేస్తున్నారని గుర్తుపెట్టుకోవాలండి.
0: అయితే యాంటీ టొబాకో ఎన్వైరన్మెంట్ కల్పిస్తే గానీ ఇది సాధ్యం కాదు.
1: అవునండి, చాలా చక్కగా చెప్పారు. నేను మన శ్రోతలకి అర్థమయ్యేటట్టుగా చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మనం మన బెడ్రూమ్ లో మనం పడుకొని, ఓకే నాకు వరల్డ్ కప్ వచ్చేసింది, లేకపోతే నాకు క్లాస్ లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది, లేకపోతే ఒక విన్నింగ్ కంటెస్ట్ లో నేను ఫస్ట్ వచ్చినాను అని జస్ట్ డ్రీమ్ చేసిన మాత్రాన మనం ఓ సక్సెస్ ని రీచ్ చేయలేం. అలానే డిఅడిక్షన్ కూడా ఎన్ని ప్రిస్క్రిప్షన్లు తీసుకున్నా గానీ అది మనకు సక్సెస్ కాదు. కానీ ఆ ప్రిస్క్రిప్షన్స్ తో పాటు యాక్షనబుల్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నారో, మీరు కరెక్ట్ గా చెప్పారు, ఏదైతే యాంటీ టొబాకో ఎన్విరాన్మెంట్ అంటే పేషెంటు, పేషెంట్ తో పాటు ఉన్న సోషల్ సర్కమ్స్టెన్సెస్ ఇవన్నీ కూడా మనం మార్చగలిగినట్లయితే సక్సెస్ఫుల్ గా పేషెంట్ ని టొబాకో నుండి డిఅడిక్ట్ చేయొచ్చు అనేసి మనం అందరూ గుర్తుపెట్టుకోవాలి.
0: అందరం కలిసే ఈ టొబాకో అడిక్షన్ కానీ దీని నుంచి బయటపడగలిగే వాతావరణం సృష్టిస్తే మనకి మంచిది, పొగాకుకి బానిసలైన వాళ్ళకు కూడా మంచిది. అయితే సార్, ఇప్పుడు వేపింగ్ అని అదర్ ఫార్మ్ ఆఫ్ స్మోకింగ్ నడుస్తుంది కదా సార్?
1: అవును.
0: కానీ ఈ వేపింగ్ దీనికంటే, స్మోకింగ్ కంటే సేఫర్ అని కూడా చెప్తారు. హౌ ఫార్ ఇస్ ఇట్ ట్రూ సార్?
1: వేపింగ్ అనేది స్మోకింగ్ కన్నా, అంటే సిగరెట్లు కానీ బీడీలు కానీ తాగడం కన్నా కూడా సేఫ్ పద్ధతి అని అనుకోవడం మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే వేపింగ్ చేసిన పేషెంట్ ఎవరైతే పర్సన్స్ ఉన్నారో వాళ్ళకి ఈ వేపింగ్ ద్వారా ఇదేమవుతుందంటే, మనకు సోషల్ మీడియాలో అంతా కూడా ఏమవుతుంది, ఈ వేపింగ్ ని చాలా స్టైలిష్ వే ఆఫ్ సిగరెట్ స్మోకింగ్, అది చేస్తే మనం నెక్స్ట్ లెవెల్లో హీరో లాగా అని చూపెట్టి దాని వల్ల దాన్ని వాళ్ళు ఆ కంపెనీలు ప్రమోట్ చేసుకోవడం జరుగుతుంది. అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ రోజుకి అంటే యాజ్ ఆఫ్ 2026 మే ఎండ్ కంతా కూడా మనం గమనించినట్లయితే దేర్ ఆర్ ఆల్మోస్ట్ 7,000-8,000 కేసెస్ ఆఫ్ పబ్లిష్డ్ లిటరేచర్, అంటే సైంటిఫిక్ జర్నల్స్ లో పబ్లిష్ చేసిన లిటరేచర్ లో ఆల్మోస్ట్ 8,000 మందికి ఓకే ఈ వేపింగ్ చేసిన వాళ్ళకి న్యూమోనియాలు కానీ ARDS అని అంటారు, అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్, అంటే లంగ్స్ అంతా కూడా పుండు పట్టిపోతుంది అనమాట. సో కాబట్టి వేపింగ్ ద్వారా ఇంత సీరియస్ కండిషన్ వచ్చి వెంటిలేటర్ మీదకి వెళ్ళి ప్రాబబ్లీ ప్రాణాలు కూడా కోల్పోయే పరిస్థితులు కూడా వేపింగ్ చేసే వాళ్ళలో ఉంటుంది అనేది మనం మర్చిపోకూడదు. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ ని ప్రతి ఒక్కరికి కూడా మనం చెప్పాలి. వేపింగ్ అనేది చట్టబద్ధత కాదు, చట్టరీత్యా నేరం అది. వేపింగ్ ఇండియాలో పర్మిషన్ లేదు. అండ్ ఒకవేళ వేపింగ్ అయినా ఎవరన్నా అటువంటి అలవాటు ఉందంటే తక్షణం మీరు మీ పల్మనాలజిస్ట్ ని కలిసి వేపింగ్ కి దూరం అవడం చాలా చాలా ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోవాలండి.
0: సార్, అయితే స్మోకింగ్ కానీ టొబాకో యూసేజ్ కానీ అది మన లోపలికి ప్రవేశించినప్పుడు మన ఊపిరితిత్తులకు కానీ ఇతర భాగాలకు కానీ అది ఎంత చెడు కలుగు చేస్తుంది అనేది మనం అర్థమయ్యేలా చెప్పగలిగితే కూడా కొంతవరకు ఈ టొబాకో అడిక్షన్ నుంచి బయటకు వస్తారు కదా సార్?
1: అవునండి, తప్పకుండా మనం సింపుల్ ఫామ్ లో నేను చెప్పడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు ఒక సిగరెట్ కానీ, ఒక బీడి కానీ, లేకపోతే ఒక తంబాక్ కానీ ఇవి తీసుకున్నప్పుడు దానిలో థౌజండ్స్ ఆఫ్ కెమికల్స్ ఉంటాయి. సో ఈ కెమికల్ కాంపోనెంట్స్ ఏం చేస్తాయంటే ఆర్గానిక్ కాంపోనెంట్స్ అవ్వచ్చు, అండ్ దెన్ ఈ నికోటిన్ అనేది కూడా క్యాన్సర్ కారణం చేయొచ్చు. అయితే ఈ కెమికల్స్ అన్ని ఏం చేస్తాయంటే లోపలకి వెళ్ళి మనం ఎక్స్పోజ్ చేసిన తర్వాత లంగ్స్ లో కానీ

0: బ్లడ్ లో కానీ లేకపోతే ఎక్కడైతే మనకు కణాలకు అది ఎక్స్పోజ్ అవుతుందో అక్కడ సెల్ లోపలికి ఈ కెమికల్స్ వెళ్ళి డిఎన్ఏ అని ఉంటుంది అనమాట. ఆ డిఎన్ఏని డ్యామేజ్ చేస్తుంది. ఎప్పుడైతే డిఎన్ఏ డ్యామేజ్ అవుతుందో ఆ డ్యామేజ్ అయిన డిఎన్ఏ నుండి మనకు క్యాన్సర్ కణాలు పుట్టుకొస్తాయన్నమాట. అఫ్ కోర్స్ ఇది ఒక స్టేజ్, బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఊపిరితిత్తుల్లోకి ఎంటర్ అయిన వెంటనే ఏమవుతుందంటే మనకు ఒక ఇమ్యూన్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని ఇన్నేట్ ఇమ్యూనిటీ అని అంటారు. ఈ ఇన్నేట్ ఇమ్యూనిటీ బ్యారియర్ ని మనకు ఈ స్మోకింగ్ దెబ్బతీస్తుంది. అండ్ దెన్ ఎప్పుడైతే ఈ ఇన్నేట్ ఇమ్యూనిటీ పోతుందో ఈ పేషెంట్లకి తరచుగా రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ రావడం, ఆస్తమా లాంటి అటాక్లు రావడం, దీర్ఘకాలికంగా అదే స్మోక్ కంటిన్యూ చేస్తే సిఓపిడిగా మారడం, అండ్ దెన్ ఈ ఎప్పుడైతే సిఓపిడిగా మారుతుందో లంగ్స్ పుండు పడతాయి అన్నమాట. ఈ పుండు పడిన లంగ్స్ బాడీ మొత్తం కూడా ఎఫెక్ట్ చేస్తుంది. ఉదాహరణకు చెప్తాను, మీకు ఏ కాల్లోనో చేతిలోనో ఒక ముళ్ళు గుచ్చుకునింది, మీ కళ్ళల్లో నీళ్ళు వస్తాయి రావా? వస్తాయి. అదే మాదిరి లంగ్స్ లో ఈ టొబాకో వాడడం వల్ల మీ యొక్క లంగ్స్ దెబ్బతిన్నప్పుడు ఒళ్ళంతా కూడా పుండు మారి, దీన్ని సిస్టమిక్ ఇన్ఫ్లమేషన్ అని అంటారనమాట. ఈ సిస్టమిక్ ఇన్ఫ్లమేషన్ రావడం వల్ల ఏమవుతుందంటే హార్ట్ అటాకులు రావడం, అండ్ దెన్ స్ట్రోకులు రావడం, అంటే బ్రెయిన్ స్ట్రోకులు రావడం, ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ మీరు అర్థం చేసుకొని స్మోకింగ్కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని గుర్తుపెట్టుకోవాలి.
1: వ్యాధి నిరోధక శక్తిని కోల్పోతాము. ఏదైనా ఒక చిన్న ఇన్ఫెక్షన్ కూడా మనల్ని చాలా భారీగా దెబ్బతీస్తుంది అనేది అర్థం చేసుకోవాలి.
0: అవునండి, అంటే లంగ్ ఒకటే కాదు, లంగ్ తో పాటు మనకు హార్ట్ మీద బ్రెయిన్ మీద కూడా ఈ యొక్క పర్యవసానం ఉంటుంది. దానివల్ల మనకు హార్ట్ అటాక్లు బ్రెయిన్ స్ట్రోక్లు కూడా వచ్చే అవకాశం ఉంటుందని గుర్తుపెట్టుకోవాలండి. దయచేసి శ్రోతలు ఈ యొక్క నిజాన్ని తెలుసుకొని అర్థం చేసుకొని స్మోకింగ్ మీ జీవితంలో లేదు మీ యొక్క ఫ్రెండ్స్ మీ సర్కిల్ జీవితంలో లేకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోండి. దేశానికి ఒక ప్రయోజకుల్ని తయారు చేయండి.
1: డాక్టర్ విజయ్ కుమార్ గారు, స్మోకింగ్ కానీ టొబాకో యూసేజ్ కానీ అది మన ఊపిరితిత్తులకు కానీ ఇతర భాగాలకు కానీ ఎంత చెడు కలుగు చేస్తుంది అని చాలా సమగ్రమైన సమాచారాన్ని ఇచ్చి మా శ్రోతల ఆరోగ్యం కోసం మీరు చేసిన ఈ ప్రయత్నానికి ధన్యవాదాలు సార్. నమస్కారం.
0: నమస్తే అండి. థ్యాంక్ యూ సో మచ్ సందీప్ గారు.

ఆరోగ్య జీవనం శీర్షికన స్మోకింగ్ నుండి బయటపడటం ఎలా అనే అంశం గురించి పల్మనాలజీ రెస్పిరేటరీ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ విజయ్ కుమార్ చెన్నంచెట్టి గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ కె సందీప్. ఉదయతరంగిణి కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని చిత్రగీతాలు వింటారు. ముందుగా ఓం నమో వెంకటేశాయ ఈ చిత్రం నుంచి రమ్య బెహ్రా పాడిన వేదభ్యాస గీతానికి ఎంఎం కీరవాణి సంగీతం అందించిన పాట విందాం.

కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ ఎస్ మునిరత్నం బృందంచే నాదస్వరం వింటున్నారు. డోలు సహకారం శ్రీ ఎన్ శ్రీనివాసులు. ఇప్పుడు బంగాళా రాగం ఆదితాళం త్యాగరాజ కృతి గిరిరాజ సుతతనయ.

ఇప్పుడు దేవామృత వర్షిణి రాగం ఆదితాళం త్యాగరాజ రచన ఎవరని నిర్ణయించేదిరా.

కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ ఎస్ మునిరత్నం బృందంచే నాదస్వరం వింటున్నారు. డోలు సహకారం శ్రీ ఎన్ శ్రీనివాసులు. చివరిగా వేహగ్రాగం ఆదితాళం అన్నమాచార్య కృతి నారాయణతే నమో నమో.

కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ ఎస్ మునిరత్నం బృందంచే నాదస్వరం విన్నారు. డోలు సహకారం శ్రీ ఎన్ శ్రీనివాసులు. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి నిలయంలో సమయం 9 గంటలు. వార్తల ముఖ్య అంశాలు వింటారు.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆక్లాండ్లో న్యూజిలాండ్ ప్రధానమంత్రితో ప్రతినిధి స్థాయి చర్చలు జరుపుతున్నారు. గత రెండేళ్లలో అనేక రంగాల్లో, ముఖ్యంగా వాణిజ్యం, వ్యాపారం, రక్షణ రంగాల్లో సాధించిన గణనీయమైన పురోగతిని, ద్వైపాక్షిక సంబంధాలు తదితర అంశాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూజిలాండ్ ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లక్సన్ సమీక్షిస్తారు. ప్రాజెక్ట్ 17A కింద నిర్మితమైన మహేంద్రగిరి యుద్ధ నౌకను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు విశాఖపట్నంలో జలప్రవేశం చేయిస్తారు. రాష్ట్రాన్ని పెట్టుబడులకు గమ్యస్థానంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు సంబంధిత శాఖల అధికారులకు సూచించారు. దేవుళ్లపై ఒట్టు పెట్టడం, మాట తప్పడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అలవాటేనని బీఆర్ఎస్ నాయకుడు ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. ముఖ్యమంత్రి నిన్న ఖమ్మం జిల్లాలో చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థాన నూతన పాలకవర్గం ఈ ఉదయం 11:30 ప్రమాణ స్వీకారం చేస్తుంది. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కార్యక్రమానికి హాజరవుతారు. ఈ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కొండపైకి వాహనాల రాకపోకలు నిలిపివేస్తున్నట్లు ఆలయ ఈవో భవానీ శంకర్ తెలియజేశారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ నెల 20వ తేదీ నుంచి వచ్చే నెల 13వ తేదీ వరకు జరుగుతాయి. అందుకు సంబంధించిన ఏర్పాట్లను పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రులు అర్జున్ రామ్ మేఘ్వాల్, డాక్టర్ మురుగన్ నిన్న సమీక్షించారు. 2 తెలుగు రాష్ట్రాలు సహా అనేక రాష్ట్రాల్లో వచ్చే 3-4 రోజుల్లో ఉరుములు, మెరుపులు, బలమైన గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ సంస్థ అంచనా వేస్తోంది. అమెరికాలోని ఇంగల్వుడ్ లాస్ ఏంజల్స్ స్టేడియంలో నిన్న జరిగిన ఫీఫా ప్రపంచకప్ 2వ క్వార్టర్ ఫైనల్లో స్పెయిన్ బెల్జియంను 2-1 గోల్స్ తేడాతో ఓడించి సెమీఫైనల్స్కు చేరుకుంది. ఈరోజు లండన్లో జరగనున్న వింబుల్డన్ టెన్నిస్ మహిళల సింగిల్స్ ఫైనల్లో చెకియాకు చెందిన కరోలినా ముచోవా చెకియాకే చెందిన లిండా నోస్కోవాతో తలపడతారు. రేపు జరిగే పురుషుల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ నంబర్ 1 క్రీడాకారుడు యానిక్ సినర్ జర్మనీకి చెందిన అలెగ్జాండర్ జ్వరేవ్తో తలపడతారు. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 10 గంటలకు.

ఆకాశవాణి చిత్రసీమ సినిమా పాటలు వింటారు. ముందుగా గీతా గోవిందం. ఈ చిత్రం కోసం సిద్ధి శ్రీరాం పాడిన శ్రీమణి గీతానికి గోపి సుందర్ సంగీతం అందించిన పాట విందాం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: చిత్రసీమలో ఇప్పుడు గీతాంజలి. ఈ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన వేటూరి గీతానికి ఇళయరాజా సంగీతం అందించిన పాట విందాం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: చిత్రసీమలో సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు సొంతం. ఈ చిత్రం కోసం చిత్రపడిన సిరివెన్నెల గీతానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

0: ఎల్ఐసీ యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసీ హర్ పల్ ఆప్కే సాథ్.
1: ఇప్పుడు థండిల్ ఈ చిత్రం కోసం నకాషాజీ శ్రేయ ఘోషాల్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: చిత్రసీమలో ఇప్పుడు కోకిల. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన వేటూరి గీతానికి ఇళయరాజా సంగీతం అందించిన పాట విందాం.
2: కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల.
3: ఏ ఏ, నీ కావాలా?
4: నీ కావాలా?

0: గుడ్ మార్నింగ్ పిల్లలు.
1: గుడ్ మార్నింగ్ మేడం.
2: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని.

0: ఏం వేస్తూ ఉంటుంది మేడం?
1: నాసిరకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
2: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.
3: శ్రోతలు చిత్రసీమలో సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు ఈ చిత్రం కోసం చక్రి పాడిన సాయి శ్రీహర్ష గీతానికి చక్రి సంగీతం అందించిన పాట విందాం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: చిత్రసీమలో ఇప్పుడు అంటే సుందరానికి. ఈ చిత్రం కోసం అనురాగ్ కుల్కర్ణి, కీర్తన వేల్పాడిన రామజోగి శాస్త్రి, గీతానికి వివేక్ సాగర్ సంగీతం అందించిన పాట విందాం.

0: చిత్రశీబల ఇప్పుడు గుణ. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్పి శైలజ పాండ వెన్నెల కంటి గీతం విందాం.
1: రాయి.
2: ఏం రాయాలి?
1: లెటర్.
2: ఎవరికి?
1: నీకు.
2: నాకా?
1: నాకు రాయడం రాదు, ఈ మధ్యన సంతకం పెట్టడం నేర్చుకున్నా.
2: నాకు నువ్వు రాసే ఉత్తరం నేను రాసి?
1: నాకు చదివి వినిపించి తర్వాత నువ్వు చదువుకో.
2: ఐ లైక్ ఇట్. చెప్పు.
1: నా ప్రియా, ప్రేమతో నీకు
2: నీకు
1: నే
2: రాసే
1: నేను రాసే ఉత్తరం. లెటర్ లెక్క కాదు, ఉత్తరమే అనరా. చదువు.
3: కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే.
1: పాటలు మార్చి రాసేవా? అప్పుడు నేను కూడా మారుస్తా. మొదట నా ప్రియ అన్నాను కదా, అక్కడ ప్రియతమ అని మార్చుకో. ప్రియతమా, నీ ఇంట్లో క్షేమమా, నేను ఇక్కడ క్షేమం.
3: ప్రియతమా, నీ వచట కుశలమా, నీ నిచట కుశలమే.
1: ఓహో, నేను ఊహించుకుంటే కవిత మనసులో వరదలా పొంగుతుంది, కానీ అదంతా రాయాలని కూర్చుంటే అక్షరాలే మాటలే.
3: ఊహలన్నీ పాటలే కనుల తోటలో.
1: అదే
3: తొలి కలల కవితలే మాట మాటలో.
1: అదే ఆహా, బ్రహ్మాండం. కవిత కవిత పాడు.

0: నాకు తగిలిన గాయం అదే చల్లగా మానిపోతుంది. అదేమిటో నాకు తెలియదు, ఏం మాయో తెలియదు, నాకేమీ కాదు అసలు. ఇది కూడా రాసుకో, అక్కడక్కడ పువ్వు నవ్వు ప్రేమ అలాంటివి వేసుకోవాలి. ఇంకా చూడు, నాకు ఏ గాయం అయినప్పటికీ ఒళ్ళు తట్టుకుంటుంది, నీ ఒళ్ళు తట్టుకుంటుందా? తట్టుకోదు. మాదేవి దేవి, ఉమాదేవి
1: అది కూడా రాయాలి.

అది ప్రేమ. నా ప్రేమ ఎలా చెప్పాలో తెలియక ఇదవుతుంటే ఏడుపు వస్తుంది. కానీ నేనేడ్చి నా శోకం నిన్ను కూడా బాధపడుతున్నా అనుకున్నప్పుడు వచ్చే కన్నీరు కూడా ఆగుతుంది. మనుషులు అర్థం చేసుకునేందుకు ఇది మామూలు ప్రేమ కాదు. అగ్నిలాగా స్వచ్ఛమైనది.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

చిత్రసీమలో ఇప్పుడు ఆపద్ బాంధవుడు. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపడిన సిరివెన్నెల గీతానికి ఎంఎం కీరవాణి సంగీతం అందించిన పాట విందాం.

శ్రోతలు చిత్రసీమలో సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు స్నేహితుడ ఈ చిత్రం కోసం శ్రేయ ఘోషాల్ పాడిన భాషాశ్రీ గీతానికి శివరామ్ శంకర్ సంగీతం అందించిన పాట విందాం.

చిత్రసీమలో చివరిగా మేజర్ ఈ చిత్రం కోసం సిద్ధి శ్రీరామ్ పాడిన కృష్ణకాంత్, బిఎన్వి రమేష్ కుమార్ గీతరచనలో, శ్రీచరణ్ పాకాల సంగీతం అందించిన పాట విందాం.

చిత్రసీమలో సినిమా పాటలు విన్నారు. మరికొన్ని చిత్రగీతాలు 10 గంటలకు వార్తల ముఖ్యాంశాల అనంతరం వినవచ్చు. ఆకాశవాణి నిలయంలో సమయం 10 గంటలు. వార్తల ముఖ్యాంశాలు వింటారు.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య పరికరాల కొనుగోళ్ల ప్రక్రియను పూర్తిగా డిజిటలైజ్ చేయాలని, ఆసుపత్రుల్లో వైద్య పరికరాల పనితీరును పర్యవేక్షించేందుకు సెంట్రలైజ్డ్ డాష్ బోర్డు ఏర్పాటు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదరరాజు నరసింహ రాష్ట్ర వైద్య సేవలు మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ అధికారులను ఆదేశించారు. తయారీ రంగ పరిశ్రమలో పెట్టుబడులకు ఇతర రాష్ట్రాల కంటే తెలంగాణ అత్యంత అనుకూలమైందని ఐటీ పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేలా జర్మనీ దేశ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలని నిన్న తనను కలిసిన ఆ దేశ అత్యున్నత స్థాయి ప్రతినిధి బృందాన్ని కోరారు. ఎన్నికల నిబంధనల మేరకు రెండు చోట్ల ఓటు హక్కు కలిగి ఉండడం నేరమవుతుందని, అలాంటి వారికి ఏడాది జైలు శిక్ష, జరిమానా విధిస్తారని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి హెచ్చరించారు. చనిపోయిన వారి పేర్ల ఓటర్ల జాబితా నుంచి తొలగించి ఇతర పొరపాట్లను సరిదిద్దడమే ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ ప్రధాన ఉద్దేశమని నిన్న హైదరాబాద్లో నిర్వహించిన మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో చెప్పారు. రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈరోజు హైదరాబాద్ వస్తారు. పారిశ్రామికవేత్తలతో సమావేశమై మేధా రైల్వే బోగీల కర్మాగారాన్ని సందర్శిస్తారు. ప్రాజెక్ట్ 17 ఏ కింద నిర్మితమైన మహేంద్రగిరి యుద్ద నౌకను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు విశాఖపట్నంలో జలప్రవేశం చేయిస్తారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ నెల 20వ తేదీ నుంచి వచ్చే నెల 13వ తేదీ వరకు జరుగుతాయి. యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థాన నూతన పాలవర్గం ఈ ఉదయం 11:30 ప్రమాణ స్వీకారం చేస్తుంది. రెండు తెలుగు రాష్ట్రాలు సహా అనేక రాష్ట్రాల్లో వచ్చే 3-4 రోజుల్లో ఉరుములు, మెరుపులు, బలమైన గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ సంస్థ అంచనా వేస్తోంది. ఈరోజు లండన్లో జరగనున్న వింబుల్డన్ టెన్నిస్ మహిళల సింగిల్స్ ఫైనల్లో చెకియాకు చెందిన కరోలినా ముచోవా, చెకియాకే చెందిన లిండా నోస్కోవాతో తలపడతారు. రేపు జరిగే పురుషుల సింగిల్స్ ఫైనల్ పోరులో ప్రపంచ నెంబర్ 1 యానిక్ సిన్నర్ జర్మనీకి చెందిన అలెగ్జాండర్ జ్వరేవ్తో తలపడతారు. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 11 గంటలకు.

ఆకాశవాణి చిత్రసీమ సినిమా పాటలు వింటారు. ముందుగా మహర్షి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన నాయని కృష్ణమూర్తి గీతానికి ఇళయరాజా సంగీతం అందించిన పాట విందాం.

ఇప్పుడు కొండ పొలం. ఈ చిత్రం కోసం సత్యయామిని, పివి నేనస్, రోహిత్ బన్నా, ఎంఎం కీరవాణి గీతం విందాం.

0: సుప్రభాత వేళ భక్తిభావం.
1: కర్షక జనావళికి తారక మంత్రం.
0: మహిళా లోకానికి ప్రియనేస్తం.
1: యువజనులకై ఉత్తుంగ తరంగం.
0: చిన్నారులతో జోడీ కట్టే బాల వినోదం. కొంతకాలం
1: కొంతకాలం సంగీతంతో సేద తీర్చే సరాగాల సారం.
0: నాటక రంగాన్ని సాకారం చేసే శబ్ద చిత్రం.
2: సీతారాములకు కలిపి నమస్కరిస్తే
1: వేడుకలను యథాతథంగా అందించే ప్రత్యక్ష వ్యాఖ్యానం.
2: రాముడి జన్మదినం అయినప్పటికీ కూడా
0: విశ్వసనీయతకు అద్దం పట్టే వార్తా ప్రసారం.
1: అన్నీ తానై,
0: అన్నింటా తానై, వైవిధ్యమైన విజ్ఞాన వినోదాంశాలతో
1: ప్రతి ఇంటా ఆప్యాయంగా పలకరిస్తున్న
0: ఆకాశవాణి.
1: నాడు నేడు రేపు కూడా ఇదే ప్రజావాణి.
3: చిత్రసీమలో ఇప్పుడు మనం చిత్రం కోసం శ్రేయ ఘోషాల్, అశ్విని, హరిపర్ణ, చంద్రబోస్ గీతానికి అనూప్ రూబెన్ సంగీతం అందించిన పాట విందాము.

ఈరోజు మధ్యాహ్నం 1:20 వంతాలోకం శ్రీల కార్యక్రమంలో శ్రీమతి సిహెచ్ కామేశ్వరి గారి కథానిక అమ్మే అసలు గురువు ప్రసారమవుతుంది. అలాగే 2:30 బాలానందం చిన్నార్ల కార్యక్రమంలో ఇబ్రహీంపూర్ ZPH స్కూల్ చిన్నార్ల కదంబ కార్యక్రమం ప్రసారమవుతుంది. శ్రోతలు చిత్రసీమలో సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు లవ్ స్టోరీ. ఈ చిత్రం కోసం హరిచరణ్ పాడిన చైతన్య పింగళి గీతానికి పవన్ సిహెచ్ సంగీతం అందించిన పాట విందాము.

ఈ ఉదయం 11 గంటలకు వార్తల ముఖ్యాంశాల అనంతరం ఈ వారం అతిథి శీర్షికన సినిమా ఎగ్జిబిటర్ డిస్ట్రిబ్యూటర్ కెఎస్ అనుపమ్ రెడ్డి గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీమతి ఐనంపూడి శ్రీలక్ష్మి. శ్రోతలు చిత్రసీమలో సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు ఆరెంజ్ ఈ చిత్రం కోసం కార్తీక్ పాడిన వనమాలి గీతానికి హరీష్ జయరాజ్ సంగీతం అందించిన పాట విందాం.

ఈరోజు సాయంత్రం 5 గంటలకు వార్తల ముఖ్యాంశాల అనంతరం జానపద సంగీత కార్యక్రమంలో శ్రీ గడ్డం సుదర్శనం బృందంచే సత్యహరిచంద్ర కథ చిందు యక్షగానం ప్రసారమవుతుంది.

అలాగే 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. శ్రోతలు చిత్రసీమలో సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు ప్రేమం ఈ చిత్రం కోసం విజయ్ యేసుదాస్ పాడిన శ్రీమణి గీతానికి గోపీ సుందర్, రాజేష్ మురుగేశన్ సంగీతం అందించిన పాట విందాం.

చిత్రసీమలో ఇప్పుడు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్. ఈ చిత్రం కోసం సిద్ధి శ్రీరాంపణ్ణ సురేంద్ర కృష్ణ గీతానికి గోపీ సుందర్ సంగీతం అందించిన పాట విందాం.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల

0: పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: చిత్రసీమలో ఇప్పుడు అంతఃపురం. ఈ చిత్రం కోసం చిత్రపడిన సీతారామ శాస్త్రి గీతానికి ఇళయరాజా సంగీతం అందించిన పాట విందాం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: చిత్రసీమలో ఇప్పుడు మిస్టర్ మజ్ను. ఈ చిత్రం కోసం ఎస్ఎస్ తమన్, ఆర్మన్ మాలిక్ పాడిన శ్రీమణి గీతానికి తమన్ సంగీతం అందించిన పాట విందాం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: చిత్రసీమలో ఇప్పుడు ఆలాపన. ఈ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతానికి ఇళయరాజా సంగీతం అందించిన పాట విందాం.

చిత్రసీమలో చివరిగా అనంతపురం చిత్రం కోసం బెల్లిరాజ్ దీపా పాడిన వెన్నెలకంటి గీతానికి జేమ్స్ వసంత్ సంగీతం అందించిన పాట విందాం.

చిత్రసీమలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి నిలయంలో సమయం 11 గంటలు. వార్తల ముఖ్య అంశాలు వింటారు.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈరోజు హైదరాబాద్ వస్తారు. పారిశ్రామికవేత్తలతో సమావేశమవుతారు. మేథా రైల్వే బోగీల కర్మాగారాన్ని సందర్శిస్తారు. ప్రాజెక్ట్ 17 ఏ కింద నిర్మితమైన మహేంద్రగిరి యుద్ధ నౌకను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు విశాఖపట్నంలో జలప్రవేశం చేస్తారు. యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థాన నూతన పాలకవర్గం ఈ ఉదయం 11:30 ప్రమాణ స్వీకారం చేస్తుంది. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కార్యక్రమానికి హాజరవుతారు. ఎన్నికల నిబంధనల మేరకు 2 చోట్ల ఓటు హక్కు కలిగి ఉండడం నేరమవుతుందని, అలాంటి వారికి 7 జైలు శిక్ష జరిమానా విధిస్తారని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి హెచ్చరించారు. 2 తెలుగు రాష్ట్రాలు సహా అనేక రాష్ట్రాల్లో వచ్చే 3-4 రోజుల్లో ఉరుములు, మెరుపులు, బలమైన గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయి. రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల్లో 90.70% సీట్లు భర్తీ అయినట్లు సాంకేతిక విద్యాశాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. ఈ రోజు లండన్లో జరగనున్న వింబుల్డన్ టెన్నిస్ మహిళల సింగిల్స్ ఫైనల్లో చెకియకుల దేశానికి చెందిన కరోలిన ముచోవా తమ దేశానికి చెందిన లిండా నోస్కోవాతో తలపడతారు. రేపు జరిగే పురుషుల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ నంబర్ 1 క్రీడాకారుడు యానిక్ సిన్నర్ జర్మనీకి చెందిన అలెగ్జాండర్ జ్వెరెవ్తో ఆడతారు. భారత్ ఇంగ్లాండ్ మహిళా క్రికెట్ జట్ల మధ్య లార్డ్స్లో జరుగుతున్న చారిత్రాత్మక క్రికెట్ టెస్ట్ మ్యాచ్లో నిన్న మొదటి రోజున భారత్ తన మొదటి ఇన్నింగ్స్లో 285 పరుగులు చేసింది. ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ 1 వికెట్ నష్టానికి 21 పరుగులు చేసింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. 12:30 జాతీయ వార్తలతో కలుసుకుందాం.

0: ఆకాశవాణి ఈ వారం అతిథి శీర్షికన సినిమా ఎగ్జిబ్యూటర్ డిస్ట్రిబ్యూటర్ కేఎస్ అనుపమ్ రెడ్డి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీమతి అయనంపూడి శ్రీలక్ష్మి.
1: ఆకాశవాణి శ్రోతలందరికీ నమస్కారం. మనం చాలా మందిని చాలా సార్లు కలుసుకుంటూ ఉంటాం. ఈ రోజు మన స్టూడియోలో మన అతిథిగా వచ్చారు కేఎస్ అనుపమ్ రెడ్డి గారు. సినిమా అనేది 24 క్రాఫ్ట్లతో కూడుకున్న ఓ చిత్ర ప్రపంచం. ఎంతో మంది కోట్ల జనాల తెరేంద్ర జాలం. అయితే చూసేవాళ్లు కోట్ల మందే ఉన్నా, కోట్ల కోట్ల డబ్బులు పెట్టి ప్రొడ్యూసర్ సినిమాలు తీస్తున్నా, విజయపు అంచుల దాకా నిలబడేది నిలదొక్కునేది పదుల లోపే. రాత్రికి రాత్రి కోటీశ్వర్లైన వాళ్లు ఉన్నారు, ఒక్క రోజులో రోడ్ల మీదకి చేరిన వారు ఉన్నారు. అసలు సినిమా ప్రణాళికలు ఎలా వేయాలి, ఏ అంశాల్ని మనం పరిగణలోకి తీసుకోవాలి, మంచి సినిమా అందించాలి, మంచి ఆర్థిక పరిపుష్టిని అందుకోవాలి, జనాల్ని ఆనందింపచేయాలి, ఈ ప్రణాళికలు అందరూ వేస్తుంటారు. అయితే సినిమా ఎగ్జిబ్యూటర్గా, సినిమా డిస్ట్రిబ్యూటర్గా సినిమా రంగాల పట్ల చిన్నప్పటి నుండి తనదైన కోణంలో విశ్లేషించుకోగలిగిన వాళ్లు చాలా తక్కువ మంది ఉంటారు. వాళ్లలో ఒకరు కేఎస్ అనుపమ్ రెడ్డి గారు. వారి దగ్గర నుంచి మనం చాలా చాలా విశేషాలు తెలుసుకోవాలి. అనుపమ్ రెడ్డి గారు నమస్కారం అండి.
2: నమస్కారం అండి.
1: సినిమా జగత్తు చిత్ర విచిత్రంగా ఉంటుందంటారు. తెర మీద కదిలే పాత్రల వెనకాల, అందరూ పనిచేసే దాని వెనకాల ఒక చక్కటి ప్రణాళిక ఉంటే తప్ప అనుకున్న రీతిలో సినిమా నిలదొక్కుకోలేదు అంటూ ఉంటారు కదా. మీరు ఈ రంగం పట్ల ఇంత చక్కటి అవగాహన పెంచుకోవడానికి తోడ్పడిన మీ కుటుంబ నేపథ్యం ఏమిటంటారు?
2: మా నాన్నగారికి సినిమా థియేటర్ కట్టాలి అని ఇప్పటి నుంచి ఆశ. సో ముందు స్టార్ట్ చేశారు ఆయన సినిమా థియేటర్ కట్టడం.
1: అది ఏ ప్రాంతంలో?
2: అది శంకరపల్లి అని
1: హైదరాబాద్.
2: మా నాన్నగారి పేరు సత్యనారాయణ రెడ్డి గారు అండి. ఆయన ఏంటంటే ఫస్ట్ కట్టింది శంకరపల్లి థియేటర్, లక్ష్మీ థియేటర్ అని కట్టారు. దాని తర్వాత ముందుకు వెళ్తూ మళ్ళీ ఇంకో థియేటర్, దాని తర్వాత ఇంకో

0: థియేటర్ అట్లా మెల్లిమెల్లిగా కడుతూ పోయారు. సో ఆయన ఏంటంటే సినిమా ప్రదర్శన అనేది చాలా ఇష్టం ఆయనకి, ఒక ఆనందమైన. ఎందుకు అంటే ఆయన మా బేసికల్గా అగ్రికల్చర్ కుటుంబం అండి, అగ్రికల్చర్ మొత్తం అంతా అగ్రికల్చర్, తాత అగ్రికల్చర్, అందరూ అగ్రికల్చర్. ఆ కుటుంబంలో చదువుకున్న వాళ్ళ ఏకైక వ్యక్తి మా ఫాదర్ ఒక్కరే. చదువుకున్న తర్వాత ఉద్యోగంలో వచ్చే ఎగ్జామ్ రాస్తే ఆయనకి పోలీస్ డిపార్ట్మెంట్లో మా ఫాదర్కి ఉద్యోగం వచ్చింది. దాంట్లో ఏ డిపార్ట్మెంట్ అంటే పోలీస్ డిపార్ట్మెంట్ లైసెన్సింగ్ వింగ్ అని ఉంటుందండి, సినిమా లైసెన్సింగ్ వింగ్. సో సినిమా లైసెన్సింగ్ అన్ని చేసేవాళ్ళు చూసేవాళ్ళు. సో దాంతో ఆయనకు ఆసక్తి బాగా పెరిగింది. మేము ఆల్రెడీ భూస్వాములు, మనం ఆల్రెడీ డబ్బులు ఉంది, భూములు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, నేను ఇదే దాంట్లో చేస్తున్నాను, నేను ఎందుకు కట్టకూడదు సినిమాని. ఫస్ట్ అక్కడ ఏంటంటే లక్ష్మీ థియేటర్ అని శంకరపల్లిలో అక్కడ కట్టడం జరిగిందండి. కట్టి దాన్ని నడుపుతూ దాని తర్వాత మెల్లిగా వనస్థలిపురంలో సంపూర్ణ థియేటర్ని స్టార్ట్ చేశారండి. అంటే వేరే వాళ్ళు స్టార్ట్ చేశారు, వాళ్ళు ఏదైనా పార్ట్నర్స్ కోసం వెతుకుతున్నారని చూస్తే మా ఫాదర్ వెళ్ళి జాయిన్ అయ్యారు అట్లా. దాని తర్వాత ఘటకేశ్వర్లో థియేటర్ అండి, జగదాంబ థియేటర్ అని, దాంతో మళ్ళీ అది కట్టాము స్టార్టింగ్ నుంచి. అది కట్టిన తర్వాత మళ్ళీ ఓల్డ్ సిటీ ప్రాంతంలో మా నాయనమ్మ ఊరు, మా నాయనమ్మ పుట్టిల్లు ఓల్డ్ సిటీయే, మా అమ్మగారు కూడా ఓల్డ్ సిటీ, సేమ్ అదే ప్రాంతం. సో మా ఫాదర్కి ఏమనుకున్నానంటే సరే నేను పుట్టిన ఊరిలో నేను కట్టలేకపోతున్నాను, స్థలం లేక అది లేక ఇది లేక, సరే మా అమ్మ పుట్టిన స్థలంలో నా భార్య పుట్టిన స్థలంలో అవకాశం వచ్చింది ఒకటి అని చెప్పి సుధా థియేటర్ అని అమ్మకానికి వచ్చిందండి అప్పుడు ఓల్డ్ సిటీలో షాలిమండలో. సో ఆయన ఒక ప్రెస్టీజ్ గా దానికి ఎంతో కాంపిటీషన్, ఎంతో మంది దానికి పోటీ పడి కొనేవాళ్ళు, కానీ ఏంటంటే ఆయన ప్రెస్టీజ్ బాబాయ్, మా అమ్మమ్మ ఊరిది, మా అత్తగారి ఊరిది, నేను ఉండాలి ఇక్కడ అని చెప్పి అక్కడ కొన్నారండి అది. సో అట్లా
1: పెట్టుకుంటూ వెళ్ళారు.
0: సో మా ఫాదర్ ఏం చేశారంటే మాకు అవగాహన ఉండాలని చెప్పి చిన్నప్పటి నుంచి హాలిడేస్ వస్తే శనివారం కానీ హైదరాబాద్ తోడు తీసుకెళ్లేవారు, తీసుకెళ్లి చూపించేవాళ్ళు ఇది ఇది ఇది అని. సో దాంట్లో మాకు అవగాహన, మాకేంటంటే చిన్నప్పటి నుంచి మాకు ఆసక్తి బాగా పెరిగింది, ఇది నేర్చుకోవాలి, చూడాలి, ఇది ఎట్లా చూడాలి. దానివల్ల మాకు ఏంటంటే దాని గురించి నాలెడ్జ్ బాగా పెరిగి సో మేము ఆ లైన్ లో రాగలిగాం చిన్నప్పటి నుంచి చూస్తూ. మా నాన్నగారు ఏం నేర్పారంటే ఇప్పుడు సినిమా చూడడం వేయడం కాదు, ఎంత కలెక్షన్ వచ్చింది అది చూడడం కాదు, ఏంటంటే అనాలిసిస్ చేయగలగాలి, ఏ సినిమాకి ఎంత వచ్చింది, ఈ సినిమాకి ఎందుకు రాలేదు, అనాలిసిస్ చేస్తే మనం దానికి బిజినెస్ కి ఉపయోగపడుతుంది. మాకు చిన్నప్పటి నుంచి నేర్పుకుంటూ వచ్చారు, మేము అదే పద్ధతిలో నేర్చుకుంటూ వచ్చాము. సో మెయిన్ ఏంటంటే మేము ఫస్ట్ అనాలిసిస్ చేస్తాం, డేటా తీసుకుని అనాలిసిస్ చేస్తాం, ఎందుకు బాగా నడుస్తుంది, ఎందుకు బాగా నడవట్లేదు, దాన్ని బట్టి మేము ముందు ప్లానింగ్ చేసుకుంటాం.
1: బాగుంది. అయితే మీ ఫ్యామిలీ అందరిలోకెల్లా వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినప్పటికీ కూడా మీ నాన్నగారికి చదువు ఉండటం వల్ల ఆ వ్యాపార కేంద్రంగా ఈ సినిమా రంగాన్ని ఎంచుకోవడం వల్ల మీ అందరికీ కూడా సినిమా రంగం పట్ల ఆసక్తి కలిగింది. మరి మీరేం చదువుకున్నారు?
0: నేను డిగ్రీ తర్వాత ఎంబీఏ చేశాను, ఐఎం కోజికోడ్ లో నేను ఎంబీఏ కంప్లీట్ చేశాను, దాని తర్వాత నేను జాబ్ లో ఎంటర్ అయ్యాను అండి.
1: మీ వ్యాపార అనుభవాలంటే మీరు ఎంబీఏ చేశారు, సినిమా రంగం పట్ల బాగా ఇష్టం ఉంది, కాకపోతే అన్ని కంపెనీల్లో కొంత కాలం పాటు పనిచేసి ఒక అనుభవాన్ని గ్యాదర్ చేశారు. మరి ఈ సినిమా ఈ డిస్ట్రిబ్యూషన్ వైపు ఏ టైంలో వచ్చారు మీరు?
0: 2013-14 నుంచి ఏంటంటే మా నాన్నగారు ఏంటంటే ఆయన కొంచెం వయసు పైన పడతా ఉంటే ఆయన కొంచెం చూడడం కష్టం అయిపోయింది. మా ఇద్దరు అన్నయ్యలు ఉన్నారు కానీ ఏంటంటే వాళ్ళు వేరే బిజినెస్ వాళ్ళు చూస్తున్నారు, సో వాళ్ళు డిస్టర్బ్ చేయలేకపోయా అని చెప్పి నేను ఉద్యోగం చేస్తున్నాను కాబట్టి మా నాన్నగారు ఏజ్ పెరుగుతా పోతుంది ఆయన చూసుకోలేకపోతున్నారని చెప్పి నేను డైరెక్ట్ రావడం జరిగింది. అవన్నీ వదిలేసి 2013 నుంచి ఇంకా కంటిన్యూ అవుతూ పోయాను దీంట్లో.
1: అంటే మన హాల్స్ అనేవి సొంతంగా ఇంతకు ముందు మీరు చెప్పుకున్నట్టుగా ఎవరికి వాళ్లకు ఊర్లలో ఉన్నాయండి, కానీ ఇది కార్పొరేటైజ్ అయింది మాత్రం చాలా ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఒక గుత్తాధిపత్యం కిందకు రావడం జరిగింది కదా, ఈ పరిణామాన్ని ఏ విధంగా చూస్తున్నారు?
0: గుత్తాధిపత్యం ఎందుకు అవుతుంది అంటే ఒక సినిమా హాల్ ఓనర్ ఉన్నాడండి ఊర్లో, ఆ హాల్ ఓనర్ మంచి పలుకుబడి, మంచి పేరు, మంచి డబ్బులు అన్ని ఉన్నాయి, కానీ ఇక్కడికి వచ్చేసరికి సినిమా మాట్లాడాలంటే డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి రావాలి హైదరాబాద్ కి. హైదరాబాద్కి వచ్చేసరికి ఏంటంటే డిస్ట్రిబ్యూటర్ దగ్గర పెద్ద లైన్ ఉంటుంది, ఆయన ఆ లైన్లో నిలబడాలి, చేతులు కట్టుకుని నిలబడి ఉండాలి, అది ఉండాలి ఇది ఉండాలి. సో ఏంటంటే వాళ్ళకు అనిపించింది మరి మాకు ఇంత ఆస్తి ఉండి ఇంత ఉండి వీళ్ళ దగ్గర వచ్చి మేము చేతులు కట్టుకుని నిలబడాల అవసరం ఉందా అని చెప్పి వాళ్ళు ఏంటంటే లీజ్ ఇవ్వడం మొదలెట్టి, మాకు అంత పలుకుబడి ఉంది, నాకు అవసరం ఏముంది ఇక్కడ వచ్చి నిలబడి చేసుకోవడం, ఎవరికైనా ఇచ్చేస్తే వాడు చూసుకుంటాడు కదా, అదొక రకం అయితే. ఇంకో రకం ఏంటంటే కొందరు ఏమైందంటే సినిమా కాంపిటీషన్ ఉంటుంది, ఒక సెంటర్లో 4 థియేటర్లు ఉంటాయి, సో 4 థియేటర్లు అయితే డిస్ట్రిబ్యూటర్ ఏం చేస్తారంటే ఎవరు డబ్బు ఎక్కువ ఇస్తారని వాళ్ళకి ఇస్తా ఉంటారు, అది వ్యాపారం. సో ఏంటంటే ఆ కాంపిటీషన్లో ఏంటంటే డబ్బులు ఎక్కువ పెట్టడం మొదలెట్టారు, సో డబ్బులు పెట్టడం పోతులు పోయాయి. సో ఆ లాస్ మాకెందుకు, వేరే లీజ్ ఇచ్చుకుంటే వాళ్ళు చూసుకుంటారు కదా, మేము మాకు రెంట్ వస్తుంది కదా, ఇదో ఒక దేశంతో సేఫ్ సైడ్ గా ఇది ఇవ్వడం మొదలెట్టారు. సో ఏంటంటే అందరు అదే ఆలోచనతో ఇచ్చుకుంటూ పోయారు. సో ఏంటంటే ఒక మూనపల్లిలా తయారైపోయింది.
1: ప్రస్తుత ఎగ్జిబిటర్స్ అంటే హాల్స్ ఓనర్స్ పరిస్థితి ఎలా ఉందంటారు? కరోనా తర్వాత కరోనాకి ముందు అంటూ రెండు విభాగాలు మనం చేసుకుంటే ప్రస్తుత పరిణామాలు ఏ విధంగా ఉన్నాయంటారు?
0: కరోనా కంటే ముందు చాలా మంచి మంచి టైం అండి అది.
1: అవును,
0: అసలు సినిమా కంటే సినిమా థియేటర్ గానీ, సినిమా ప్రొడక్షన్ గానీ, సినిమా డిస్ట్రిబ్యూషన్ గానీ చాలా బాగుండేది, జనాలు వచ్చేవాళ్ళు, సినిమా టికెట్ రేట్లు కూడా తక్కువ ఉండేవండి. సింగిల్ స్క్రీన్ లో మాక్సిమం టు మాక్సిమం 100 రూపాయలు హైయెస్ట్ ఉండేది,

0: ప్లేస్ లో 150 రూపాయలు ఉండే. ఓకే, రిక్లైనర్ అంటే తక్కువ ఉంటుంది, అది 200-250 ఉంటుంది, డిఫరెంట్ డిజైన్, అది డిఫరెంట్ డిజైన్, తక్కువ సీట్లు ఉంటే ఒకటే రో ఉంటుంది కాబట్టి అది పెద్ద మనం కన్సిడర్ చేయనక్కర్లేదు. కానీ 150 మల్టీప్లెక్స్ ఉండేది, 100 రూపాయలు సింగిల్ స్క్రీన్ ఉండేది. సో జనాలు కూడా బాగా వచ్చేవాళ్ళండి, బాగా వచ్చేవాళ్ళు చేసేవాళ్ళు. కోవిడ్ వచ్చిన తర్వాత ఏమైందంటే మొత్తం అందరు ఇళ్లలో ఉండిపోయేసరికి బిజినెస్లు అన్ని స్లో డౌన్
1: అయిపోయినాయి,
0: అన్ని స్లో డౌన్ అయిపోయినాయి. సినిమా రంగం ఏముందంటే ఫస్ట్ క్లోజ్ అండ్ లాస్ట్ ఓపెన్ అండి. కోవిడ్ వచ్చినప్పుడు వస్తుంది అని తెలియగానే ఫస్ట్ మూపించింది సినిమా థియేటర్లు అండి.
1: ఎక్కువ క్రౌడ్ వస్తుంది కాబట్టి
0: ఫస్ట్ మూపించింది సినిమా థియేటర్లు. నార్మల్సీ వచ్చిన తర్వాత కూడా లాస్ట్ ఓపెన్ చేసింది సినిమా థియేటర్లు అండి. సో ఇది ఈ పరిణామాలు ఏంటంటే జనాలు కొంచెం ఏంటంటే సినిమాకి కొంచెం దూరం అయ్యారు. ఇంట్లో కూర్చొని ఓటీటీ ఆ ప్రోగ్రాంలు ఈ ప్రోగ్రాంలు, ఇంట్లో కూర్చొని ఇండోర్ గేమ్స్ ఆడుకోవడాలు, ఇటుకి వెళ్ళడాలు, సో అది కొంచెం అలవాటు ఎక్కువ అయిపోయినాయి. సో సినిమా కొంచెం దూరం అయింది. సో టికెట్ పేరు మొదలు పెట్టిన అప్పటి నుంచి ఏంటంటే ఇంకా దూరం అవుతున్నారు జనాలు. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగిపోయింది కాబట్టి ఈ టికెట్ ధర కూడా పెరుగుతుంది. ఇంకోటి ఏంటంటే కంటెంట్ చాలా వీక్ అయిపోయిందండి. కంటెంట్ అప్పుడు చాలా బాగా వచ్చేది, కంటెంట్ బాగా వచ్చేది, మినిమం గ్యారంటీ కంటెంట్ ఉండేది, కనీసం ఎంత బాగాలేకున్నా వారం 2 వారాలు సినిమా నడిచేది. ఇప్పుడు కంటెంట్ ఎంత వీక్ అయిపోయిందంటే 2-3 రోజులు కంటెంట్ అయిపోయింది. ఎంత పెద్ద సినిమా అయినా కంటెంట్ ఉండట్లేదు సరిగ్గా. ఇంకోటి ఏమైపోయిందంటే పెద్ద హీరోలకు ఏమైపోయింది, పాన్ ఇండియా, నేను పాన్ ఇండియా స్టార్ అయిపోయాను. సో ఏంటంటే సంవత్సరానికి 1-2 సినిమా తీసే హీరోలు, పెద్ద హీరోలు ఇప్పుడు పాన్ ఇండియా అని చెప్పి 3 సంవత్సరాలకోటి అట్లా తీస్తున్నారు. సో ఏంటంటే సినిమా తగ్గిపోయింది. ఇప్పుడు ఇంకో ట్రెండ్ ఒకటి మారిపోయిందండి, కంటెంట్ చూస్తున్నారు, సినిమా బాగుంది ఆ లుక్ ఫీల్తోనే ఆడియన్స్ పట్టేస్తున్నారు సినిమా బాగుందా లేదా. ఫస్ట్ టీజర్ వస్తుంది, ఫస్ట్ లుక్ వస్తుంది, అందరిని బట్టి సినిమా వెళ్లాలా లేదా డిసైడ్. అది చిన్న హీరో గానీ ఎవరన్నా గానీ అది పట్టేస్తున్నారు.
1: చాలా ఉంది.
0: పెద్ద హీరో అయినా కంటెంట్ వాళ్ళకి నచ్చలేదు అనుకోండి వెళ్ళట్లేదు. సో ఇప్పుడు ఏమైపోయిందంటే చిన్న సినిమాలు కూడా కంటెంట్ బాగుందంటే జనాలు వస్తున్నారు థియేటర్. ఇంకోటి ఏమైపోయిందంటే అందరు ఓటీటీ వలన రావట్లేదు అని, అది తప్పండి. ఓటీటీ ఎఫెక్ట్ అయింది, 10-15% ఎఫెక్ట్ అయింది మాకు. కానీ మెయిన్ ప్రాబ్లం వచ్చి కంటెంట్ అండి, కంటెంట్ అండ్ టికెట్ ధరలు, ఇది మెయిన్ రీజన్. ఎందుకలా చెప్పగలుగుతున్నాం అంటే రీ రిలీజ్లన్నీ ఇప్పుడు పెద్ద సినిమా హీరో సినిమాలకి, పెద్ద హీరోలకి బర్త్డేలకి అప్పుడు రీ రిలీజ్ చేస్తాం. 2-3 సినిమాలు విపరీతంగా 3-4 రోజులు హౌస్ఫుల్స్ అండి. అంటే ఆ సినిమాలో శాటిలైట్లు ఎన్నోసార్లు వచ్చి ఉంటాయి, ఓటీటీలో ఎన్నోసార్లు చూసుంటారు, అని అయినా వచ్చి చూస్తున్నారంటే జనాలకు ఆ కంటెంట్ నచ్చింది కాబట్టి మళ్ళీ వచ్చి చూస్తున్నారు. ఇంకోటి ఏంటంటే ఆ టైంలో 10-15 ఇయర్స్ బ్యాక్ వచ్చిన సినిమా ఇప్పుడు రిలీజ్ చేస్తున్నాం. సో ఈ తరం యూత్ ఏముందో వాళ్ళు వచ్చి చూస్తున్నారండి. మేము అప్పుడు మిస్ అయ్యాం ఆ సినిమా, ఆ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ మిస్ అయ్యాం, ఇప్పుడు చూస్తున్నాం. సో కంటెంట్ బాగుంటే వస్తున్నారు.
1: అనుపమ రెడ్డి గారు, ఇక మీకు నచ్చిన సినిమాల్లోని ఒక పాట చెప్పండి. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో అనగానే మనకి పాటలు గుర్తు వచ్చేస్తాయి ఫస్ట్.
0: చిరంజీవి గారి సినిమా రాక్షసుడిలో మళ్ళీ మళ్ళీ రాని రోజు.

0: ఈ డాల్బీ సిస్టమ్స్ ఇలాంటివన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ సక్సెస్ అవుతున్నాయా? దీని పట్ల అట్రాక్ట్ అయ్యి వస్తున్నారు. మనం ఓటీటీలో అన్నీ చూసుకోలేం కదా. ఇప్పుడు కొన్ని సినిమాలు చూడాలంటే కొన్ని కొన్ని ప్రాంతాలకు వెళ్ళే చూడాలంట, ఎట్లా మనం అట్రాక్ట్ చేయొచ్చు?
1: ప్రతి సినిమా డాల్బీ కన్వర్జన్ లో రాదు, ప్రతి సినిమా HDR లో రాదు, ప్రతి సినిమా ఎపిక్ లో రాదు, ప్రతి సినిమా 3D లో రాదు, 4D లో రాదు, కొన్ని వస్తాయి. సో ఆ సినిమాలు వచ్చిన వాటికి చూడగలుగుతారు. కానీ నేను బల్లగుద్ది ఇప్పుడు కూడా చెప్పగలుగుతానండి, థియేటర్ వెహికల్ ఎక్స్పీరియన్స్ ఆల్వేస్ ద బెస్ట్. బాగుందంటే వస్తున్నారు, ఇప్పుడు కూడా వస్తున్నారు జనాలు. సో అది లూజ్ అవ్వదు. సో మనం యాజ్ ప్రొడ్యూసర్స్ కానీ అందరూ ఏం చూడాలంటే మంచి సినిమా తీయాలి, అంతే. జనాలకు నచ్చే సినిమా తీయాలి.
0: చిన్న చిన్న సినిమాలు ఎన్ని హిట్ అవుతున్నాయో అసలు మనకి ఎవరో కూడా తెలియదు, ఏ భాష హీరో కూడా తెలియదు అసలు అట్లా వస్తున్నాయి. నాకు తెలుసండి, ఏబీసీ సెంటర్స్ తీసుకుంటే అండి, బిసి ఈ సెంటర్స్ లో ఉండే ఎక్కువగా సినిమా థియేటర్స్ అన్ని కూడా కళ్యాణ మండపాలు కానీ పెద్ద పెద్ద హాల్స్ గా కానీ ఇప్పుడు రూపాంతరం చెందుతున్నాయి. అంటే ఈ బిజినెస్ పట్ల నమ్మకం పోయిందంటారా, లేకపోతే అవసరాలు అట్లా మార్చాయంటారా?
1: రియల్ ఎస్టేట్ వాల్యూ పెరిగిపోతుంది బాగా. సో అప్పుడు కట్టిన థియేటర్ అప్పుడున్న భూమి వాల్యూ ఇప్పుడు చాలా పెరిగిపోయింది. సో ఏంటంటే జనాలు ఏంటంటే తను ఏం చేస్తున్నానంటే, ఓకే నాకు నా రేటు ఇంతుంది, నాకు వచ్చే రిటర్న్ ఎంత, అట్లా చూసి కంపేర్ చేస్తున్నాను. ఆ కంపారిజన్ వల్ల ఏంటంటే దానికి వచ్చిన విలువకి నాకున్న దానికి వచ్చేదానికి ఇంకేమైనా చేస్తే నాకు ఎక్కువ వస్తుంది,
0: అందుకని షాపింగ్ కాంప్లెక్స్ కన్వర్ట్
1: అలా మారుతూ పోతున్నాయండి.
0: ఇప్పుడు అన్ని సినిమా థియేటర్స్ ఉన్నాయండి, కానీ సినిమా వాళ్ళకి సెంటిమెంట్లు ఎక్కువ అంటారా, లేకపోతే ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో పలానా థియేటర్ లోనే మా సినిమా రిలీజ్ అయితే మేము అక్కడే చూస్తాం అనుకునే హీరోలు ఉండడమా, ఈ సెంటిమెంటా లేకపోతే బిజినెసా లేకపోతే మాసా?
1: సెంటిమెంట్ కాదండి, ఒక అలవాటు అయిపోయింది. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ అనేది ఒక ఏంటంటే ఒక మెయిన్ థియేటర్ గా హబ్ అయిపోయింది. మెయిన్ థియేటర్లు అంటే ఆర్టీసీ క్రాస్ రోడ్స్. సో ఈ సినిమా అయినా అక్కడే పడాలి, అది డికేడ్స్ గా అదే ఆనవాయితీగా వస్తుంది, ఆనవాయితీగా వస్తుంది. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ అంటే మెయిన్ థియేటర్స్ అవి ఉంటాయి. సో అక్కడే సినిమా వేస్తారు. సో ఏంటంటే హీరోస్ అక్కడికే వస్తారు. సో అది ముందు నుంచి అలవాటు అయిపోయింది. అది దానికంటే బెటర్ థియేటర్ చాలా చాలా ఉన్నాయి, కానీ ఏంటంటే ఇది ఒకటి అలవాటు అయిపోయిందండి. ఏంటంటే ఆర్టీసీ క్రాస్ రోడ్ అంటే మెయిన్ థియేటర్స్. సో సినిమా ఇక్కడే పడాలి,
0: అక్కడే చూడాలి, అందరితో పాటు
1: అక్కడే చూడాలి.
0: అది ఆనవాయితీని ఎవరు బ్రేక్ చేయకుండా కంటిన్యూ చేస్తున్నారు. ఇక సినిమా మేకింగ్ కొద్దామండి. సినిమా మేకింగ్ ప్రధానంగా 5 దశల్లో ఉంటుందండి. ప్రీ ప్రొడక్షన్, ప్రొడక్షన్, తర్వాత పోస్ట్ ప్రొడక్షన్, ఎడిటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఎగ్జిబిషన్. ఇన్ని దశల్లో కూడా సినిమా ప్రాసెస్ లో డిస్ట్రిబ్యూషన్ ప్రాధాన్యత మీరు మాత్రమే చెప్పగలరు కాబట్టి ఈ డిస్ట్రిబ్యూటర్ పాత్ర ఏంటంటారు?

0: కూడిన అంటే హై రిస్క్ అండి అది, హై రిస్క్ తో కూడిన ఏంటంటే జూదం అది, వస్తే వస్తుంది లేకపోతే లేదు, ఎంత అనలైజ్ చేసినా జూదం. సో ఏమైపోతుందంటే ఇప్పుడు సినిమా నే డిస్ట్రిబ్యూట్ అనమాట చూడడు, ఓన్లీ ట్రైలర్ చూస్తాడు, టీజర్స్ చూస్తాడు, దాన్ని బట్టి డిసైడ్ అయిపోతారు. కొన్ని కొన్ని ఏంటంటే షూటింగ్ క్లాప్ కొట్టినప్పుడే డిసైడ్ అయిపోతాయి మేము కొనాలా వద్దని. సో ఏంటంటే హీరోని బట్టి బడ్జెట్ని బట్టి రేట్లు పెరుగుతూ ఉన్నాయండి, రేట్లు పెరుగుతుంది, దాన్ని బట్టి ఇస్తాం. రేపు తెర మీద పడే వరకు తెలియదు ఆ సినిమా హిట్ లేదు. సో డిస్ట్రిబ్యూటర్ కూడా ఏంటంటే అండి, ఒక 20-30% సొంత డబ్బు ఉంటుంది, 60-70% ఎగ్జిబిటర్స్ నుంచి వస్తాయి అడ్వాన్స్, అడ్వాన్స్ పరంగా వచ్చి పే చేస్తాం. పే చేసిన తర్వాత సినిమా ఆడింది అనుకోండి బాగుంది, లేదంటే అడ్వాన్సులు మాత్రం రిటర్న్ ఇవ్వాలి ఎవరికి, ఎగ్జిబిటర్స్ కి. సో ఏంటంటే హై రిస్క్ తో కూడింది, ఆడిందంటే బాగుంటుంది అండి నో ప్రాబ్లం, ఆడలేదు అంటే అయిపోయారు. ఇంకోటి సింగిల్ స్క్రీన్స్ తగ్గడం వల్ల ఏంటంటే తగ్గుకుంటూ వచ్చాయి, ఒకప్పుడు ఒక లొకేషన్ 4 ఉండేవి 5 ఉండేవి, ఇప్పుడు ఏంది 2కి వచ్చాయి 1కి వచ్చాయి. ఎక్కువ ఉంటే ఏంటంటే డిస్ట్రిబ్యూటర్కి లాభం అండి, నేను అప్పుడు డిమాండ్ చేయగలుగుతాను యాజ్ అ డిస్ట్రిబ్యూటర్, ఐ కెన్ డిమాండ్ నీ సెంటర్లో వేయాలంటే నాకు ఇంత డబ్బు ఇస్తే ఇస్తాను లేకపోతే లేదు. కానీ ఇప్పుడు అది లేకుండా పోయింది, మాకేంటంటే దిక్కు లేదు, ఇంక అక్కడే వేయాల్సిందే. సో అది థియేటర్ తగ్గడం వల్ల ఏంటంటే డిస్ట్రిబ్యూటర్కి ఏంటంటే హై రిస్క్ జాబ్ అయిపోయింది. ఇప్పుడు
1: ఇప్పుడు సినిమా రంగంలో బాగా సక్సెస్ సాధించాలంటే అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? మళ్ళా సాంకేతిక పరిణామాలు కానీ ఇట్లాంటివన్నీ కూడా పూర్తి వైభవం తీసుకురావడానికి ఎలాంటి ప్రణాళిక మీరు అనుకుంటున్నారు? తప్పనుంది కాబట్టి మీకు సినిమా రంగం.
0: నేనేంటంటే హై బడ్జెట్లకు పోకుండా, ఇంత ఖర్చులు పెట్టకుండా, ఎంత తక్కువలో అయితే అంత తక్కువ, కొత్త వారైనా సరే మెయిన్ ఏంటంటే కంటెంట్ నమ్ముకోవాలండి. కంటెంట్ బాగుందంటే ఎవరితోనైనా మనం సినిమా తీయొచ్చు, ఇన్ని కోట్లు ఖర్చు పెట్టడం అవసరం లేదు, మాక్సిమం 3-4 కోట్లు 5 కోట్లతో కూడా మంచి సినిమా తీయొచ్చు. సో ఏంటంటే దానికి రిటర్న్ ఉంటుంది అండి. ఏంటంటే ఫస్ట్ బిజినెస్ అనాలిసిస్ చేసుకోవాలండి, ఏ ప్రొడ్యూసర్ అయినా ఏ సినిమా మేకర్ అయినా బిజినెస్, నేను రూపాయి పెడుతున్నాను, రూపాయికి నాకు రూపాయి నర రాకున్నా రూపాయి వచ్చినా చాలు అనే ఆలోచనతో ముందుకెళ్తే సక్సెస్ ఉంటుందండి. ఎందుకంటే అందరు ఏమైపోతారంటే హైప్ క్రియేట్ చేస్తున్నారు, ఏది ఆ లొకేషన్కి వెళ్ళి, ఈ లొకేషన్కి వెళ్ళి, ఫారెన్ ట్రిప్ వెళ్ళి, అక్కడ షూట్ చేసి, ఇవన్నీ చూడట్లేదండి ఎవరు. జనాలు ఏంటంటే అవన్నీ యాడ్ అవుతాయి, కంటెంట్ బాగుందంటే ఇవన్నీ యాడ్ అవుతాయి, కంటెంటే బాగాలేదంటే ఇవన్నీ అసలు వేస్ట్
1: చేసినా కూడా వేస్ట్.
0: కంటెంట్ బాగుండేటట్టు మనం చూసుకుంటే 100% సక్సెస్ అండి.
1: ఈ ఎగ్జిబిషన్ రంగంలోనండి, ఒకప్పుడు రీల్స్ ఉండే, తర్వాత క్యూబ్స్ వచ్చాయి, సాటిలైట్ టెక్నాలజీ వచ్చింది, ఈ ఎగ్జిబిటర్స్ జరిగిన మేలు ఏంటంటారు వీటన్నిటి వల్ల?
0: మేలు ఏంటంటే ఇప్పుడు అంతకు ముందుకు ప్రింట్ ఉండేదండి, ప్రింట్ వల్ల ఏంటంటే ఆ ప్రింట్ 3 థియేటర్లు షిఫ్టింగ్ ఉండేది. సపోజ్ ఒక థియేటర్లో ఒక క్లస్టర్ ఉంటుందండి, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మూసాపేట్, కుక్కటిపల్లి, ఆర్సీపురం. మూసాపేటలో 11:00 సినిమా పడుతుంది, సినిమా పడితే 11:45 కుక్కటిపల్లిలో పడుతుంది అదే
1: సినిమా,
0: మళ్ళీ అక్కడ ఆర్సీపురంలో 12:30 పడుతుంది. మార్నింగ్ వరకు ఓకే అండి, నైట్ ఏమైపోతుంది అంటే ఇక్కడ 9:00 పడితే అక్కడ 9:45, అక్కడ 10:30, సో లేట్ అయిపోయి. సో ఏంటంటే ఈ ప్రింట్ ఇది డిజిటల్ వచ్చేసరికి ఏంటంటే అన్ని చోట్ల ఈ స్టోన్ టైమింగ్ పడిపోతుంది, 11 to 11:30 మధ్యలో మార్నింగ్ షోలు పడిపోతున్నాయి అండి, సెకండ్ షోలు 9 to 9:30 మధ్యలో క్లోజ్ అయిపోతున్నాయి. సో అదొక అడ్వాంటేజ్ అయింది. ఏంటంటే దాని మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈ షిఫ్టింగ్ చేసేవాళ్ళు అదొక ఇండస్ట్రీగా ఉండేది, పాపం వాళ్ళు పని లేకుండా అయిపోయింది, వాళ్ళకి ల్యాబ్ లో ఎంతో మంది పనిచేసేవాళ్ళు, ప్రింట్ కానీ మన ఫస్ట్ మనకి నెగిటివ్ వచ్చేది మళ్ళీ దాన్ని తయారు చేసేవాళ్ళు అన్ని
1: చేసేవాళ్ళు
0: అన్ని చేయడం. సో ఎంతో మంది మ్యాన్ పవర్ ఉండేది, సో వాళ్ళందరూ పని లేకుండా పోయింది. ఇప్పుడు ఎందుకంటే సంవత్సరాల కొద్ది ఇదే పనిగా చేశారు వాళ్ళు, ఇంకా వాళ్ళు ఏ పని చేయలేరు వాళ్ళు తర్వాత.
1: అనుపమ రెడ్డి గారు, మీకు నచ్చిన సినిమాల్లోని ఒక పాట చెప్పండి.
0: వెంకటేష్ గారి సినిమా క్షణక్షణం సినిమా కూడా చాలా ఇష్టం, అది జామురాత్రి జాబిలమ్మ.

0: ఈ థియేటర్కి ఎక్స్పీరియన్స్ అండి అంటూ ఉంటాం కదా, థియేటర్ లో చూస్తే బాగుంటుంది, ఈ థియేటర్ లో చూస్తే బాగుంటుందని. అన్ని థియేటర్లో ఎక్స్పీరియన్స్ ఎందుకు మనం అనుభూతి చెందలేకపోతున్నాం?
1: ఏంటంటే థియేటర్ టు థియేటర్ ప్రొజెక్షన్ సిస్టమ్ వేరే ఉంటుందండి. సో ప్రొజెక్షన్ అండ్ సౌండ్ సిస్టమ్ వేరే ఉంటుంది. సో అందరూ ఆ అప్గ్రేడెడ్ సౌండ్ ప్రొజెక్షన్ పెట్టలేరు. ఇప్పుడున్న లాస్లో కానీ అనుకోవచ్చు, లేకపోతే ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అనుకోవచ్చు, అప్గ్రేడ్ చేయలేకపోతున్నారు వాళ్ళు. సో ఏంటంటే ఆ అప్గ్రేడేషన్ లేక ఏంటంటే ఆ ఎక్స్పీరియన్స్ రాదు. సో థియేటర్లు మనం టైం టు టైం అప్గ్రేడ్ చేస్తూ ఉంటే ప్రొజెక్షన్ సిస్టమ్ కానీ సౌండ్ సిస్టమ్ కానీ, సో మనకు ఆ వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ కానీ ఆ సౌండ్ ఎక్స్పీరియన్స్ కానీ డిఫరెంట్గా ఉంటుందండి ఆల్వేస్.
0: ఈ గ్యాంబ్లింగ్ అంటూ ఉంటాం కదండి సినిమా రంగం, ఇందాక మీరు కూడా అంటూ ఉన్నారు, ఈ స్పెక్యులేషన్ ఎక్కువగా బిజినెస్ గా ఉండే రంగంలో ఈ సినిమా రంగం ఎక్కువది. స్టార్ హీరోలదేమో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు, డిస్ట్రిబ్యూషన్ రైట్స్ కూడా తీసుకుంటున్నారు. అది ఫ్లాప్ అయిన సందర్భాల్లో రోడ్డు మీదకి వచ్చి ఆత్మహత్యలు చేసుకున్న మనుషుల్ని కూడా మనం చూడటం జరిగింది. ఇది అప్పట్లో ఎక్కువ ఇప్పట్లో ఎక్కువ?
1: అప్పుడు ఉండేది ఇప్పుడు ఉండేదండి. అప్పుడు ఏంటంటే కంటెంట్ చాలా సినిమాలు ఉండేవి. అప్పుడు ఏంటంటే 10 సినిమాలు ఉండేవి, 10 సినిమాలు 8 సినిమాలు ఆడేవి, 2 సినిమాలు ఉండేవి. ఇప్పుడు ఏమైపోతున్నాయి అంటే అండి, బడ్జెట్ పెరిగిపోయింది. బడ్జెట్ పెరిగిపోయేసరికి ఏంటంటే మనకి ఎక్కువగా అనిపిస్తుంది. అప్పుడు ఉండేది, అప్పుడు 1 కోటి రూపాయలు లాస్ అంటే పెద్ద చాలా పెద్దది ఉండేది. ఇప్పుడు 1 కోటి రూపాయలు లాస్ ఇస్ కామన్ అండి, ప్రతి సినిమా 1 కోటి రూపాయలు లాస్ అని అంటే కూడా.
0: అంటే నాకు ఒక జ్ఞాపకం వచ్చిందండి, సుభాష్ రాయ్ తాల్ సినిమా తీశారు, దానికి ఇన్సూరెన్స్ చేశారు. ఆ ఇన్సూరెన్స్ లాంటిది ఫస్ట్ ఇండియా మొత్తం మీద చేసిన ఫస్ట్ సినిమా అదే అనుకుంటాను. అలా డిస్ట్రిబ్యూటర్ ఎగ్జిబిటర్స్ కి ముందు ఇన్సూరెన్స్ చేసే అవకాశాలు ఉన్నాయా సినిమా రంగంలో ఏమన్నా?
1: లేదండి, ఇప్పుడు అంటే అప్పుడు

0: వచ్చింది కానీ ఇప్పుడు లేదండి, ఇవ్వట్లేదు వాళ్ళు, ఇవ్వట్లేదు. అప్పుడు ఏంటంటే నెగిటివ్ రైట్స్ ఉండేవి, ఆ నెగిటివ్స్ మీద వచ్చేవి. ఇప్పుడు అది లేదు, అంత డిజిటల్ అయ్యేసరికి లేదండి. ఇప్పుడు ఇప్పుడు ఉన్న థియేటర్ ఉంది, ప్రొజెక్టర్ చేయగలుగుతాం, ఆ కెమెరాలకు చేయగలుగుతాం,
1: ఈ
0: ఆ లైటింగ్
1: పునర్నవీకరణ,
0: చేయగలుగుతాం.
1: ఈ సినిమా రంగాన్ని పునర్నవీకరణలో మీకు మంచి అనుభవం ఉంది. యంగ్స్టరు, వివిధ దేశాల్లోని సినిమా ప్రపంచాన్ని కూడా మీరు చూశారు కాబట్టి ఈ దీన్ని ఎట్లా మీరు అనలైజ్ చేయగలుగుతారు? ఈ పునర్నవీకరణలో మనం ఏ విధంగా చేస్తే సినిమా రంగం ప్రపంచ స్థాయిలో మన ఇండియన్ సినిమా ఆడగలుగుతుంది అంటారు, ముఖ్యంగా తెలుగు ఇండస్ట్రీ?
0: తెలుగు ఇండస్ట్రీ ఆల్రెడీ మనం ప్రమాణం అయింది, ఆ RRR ద్వారా మనం చూపించుకున్నామండి. మన పాట కానీ ఆస్కర్ అవార్డు రావడం జరిగింది. సో ఏంటంటే మనకున్న కళ ఏ దేశంలో లేదండి, ఎందుకంటే మనం మనం ప్రతి ఒక్కదానికి మనం యాక్టింగ్ ఒకటే కాదండి, యాక్టింగ్ వేరే కంట్రీస్లో ఏంటంటే మెయిన్ ఏంటంటే విజువల్ ఎఫెక్ట్స్ కానీ ఆ టేకింగ్ కానీ దానికి ఎక్కువ ఇంపార్టెన్స్,
1: సాంకేతిక పరిజ్ఞానం
0: దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. మన దానికి అది కాదండి, మన దాంట్లో యాక్టింగ్ చూస్తాం. ఓకే, మనం ఇప్పుడు మారే కాలం తోటి మనము టేకింగ్ కానీ విజువల్ ఎఫెక్ట్స్ కానీ పెడుతున్నాం, కానీ దానికంటే ఇంపార్టెంట్ మనం ఏమి ఇస్తామంటే మంచి యాక్టింగ్కి ఇస్తాం, ఆ ఎక్స్ప్రెషన్స్కి, ఆ ఇమోషన్స్ కానీ, మ్యూజిక్ కానీ. ఇంకోటి ఏంటంటే మన స్టోరీలు అండి, ఇండియన్ కల్చర్. ఇంకా కూడా ఏంటంటే ఇమోషనల్ స్టోరీస్ ఇంకా కూడా మనకు ఉన్నాయి, అవి వేరే దేశాల్లో లేవండి. ఇమోషనల్ స్టోరీస్ వల్ల మనం ఇమోషనల్గా ప్రతి ఆడియన్స్ కనెక్ట్ అవుతున్నారు సినిమాకి. సో ఇంకా కూడా ఇంత టెక్నాలజీ వచ్చిన తర్వాత కూడా ఇమోషన్స్ ఇంకా మనకు ఉన్నాయి, ఇంకా ఇమోషన్స్తో సినిమాలు తీస్తున్నారు. మనం లేటెస్ట్ అంటే సంగీతం,
1: అన్ని పాటలు,
0: సంగీతం ఇన్ని పాటలు, ఇన్ని మనం ఆ సినిమా చూస్తా ఉంటే ఇది మన స్టోరీ అన్నట్టు మనకు అనిపిస్తుంది, మన ఊర్లో జరిగింది మన స్టోరీ అట్లా క్రియేట్ చేశారు. ఎందుకంటే మనం ఆ ఇమోషనల్ పీపుల్ కాబట్టి ఆ ఇమోషనల్స్ ఇంకా మనకు పనికొస్తున్నాయి, చూడగలుగుతున్నాం. సో దీనివల్లే మనకు, సో ముందు ముందు కూడా మనకి ఇవే మెయిన్, మనకి ఎంత టెక్నాలజీ ఉన్నా ఏమున్నా ఆర్ ఇమోషన్స్ ఆర్ స్ట్రెంగ్త్, మన స్ట్రెంగ్త్ ఆ ఇమోషన్స్ అండి.
1: ఇప్పుడు ఇండియన్ సినిమా మొత్తంలోకి వెళ్ళా బాలీవుడ్ అంటూ ఉంటాం, హాలీవుడ్ తర్వాత బాలీవుడ్ అంటుంటాం. ఈ ఇండియన్ ఉన్న అన్ని వుడ్లతో కలుపుకుంటే మన టాలీవుడ్ ఒక ప్రత్యేకతను సంతరించుకుందండి. ఇప్పుడు అందరూ కూడా ఒకప్పుడు మలయాళం సినిమాలు, బెంగాల్ సినిమాలు మనం తీసుకున్నాం, ఇప్పుడు ప్రతి తెలుగు సినిమాను తమిళ్ వాళ్ళు కూడా తీసుకుంటున్నారు, వాళ్ళు కూడా మళ్ళా ఈ చేస్తున్నారు. అట్లాంటి దశలో తెలుగు ఇండస్ట్రీ మరింత మంచి స్థాయికి ఎదగాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
0: జాగ్రత్తలు అంటే మెయిన్ అండి, అదే మళ్ళీ మళ్ళీ అదే చెప్తానండి,
1: కంటెంట్ ఒకటే,
0: కంటెంట్ ఒకటే. తక్కువ ఖర్చు అండి, ఎక్కువ ఖర్చు పెట్టి ఆడవద్దండి.
1: అంటే మరి అప్పుడప్పుడు పెద్ద హీరోల సినిమాలకి డబుల్ రేట్లు పెడుతున్నారు కదండి,
0: పెట్టారు పెట్టారండి పెట్టారు అన్నయ్య, కానీ ఆయన రీచ్ అవ్వలేకపోయారు.
1: ఈ సినిమా రంగం ఒడిదుడుకులను ఎదుర్కోవాలంటే ప్రభుత్వ పరంగా ఎలాంటి ప్రోత్సాహకాలు ఇస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు?
0: ఇప్పుడు ప్రభుత్వం ప్రోత్సాహకాలు అంటే ఇప్పుడు ఏముందండి, ఇప్పుడు సినిమా థియేటర్ పెట్టి చెప్తామండి. సినిమా థియేటర్ ఏంటంటే మేము సినిమా సినిమా మాత్రమే నడపగలుగుతాం, ఇంకేం చేయలేము. సో దట్ బిల్డింగ్ ఈజ్ యూస్డ్ ఫర్ ఓన్లీ సినిమాటోగ్రఫీ యూస్, ఇంకా వేరే ఏం యూస్ చేయలేము. ప్రభుత్వాన్ని మేము కోరేది ఏంటంటే ప్రోత్సాహకం ఏంటంటే దాన్ని అడిషనల్ యూస్, సినిమా కాకుండా మేము ఇంకా దాంట్లో ఒక అంతకుముందు పెద్ద గోడౌన్స్ అండి సినిమా థియేటర్లు, ఇప్పుడు తగ్గించుకున్నాం కెపాసిటీలు, అంత నడవట్లేదు కాబట్టి కెపాసిటీలు తగ్గించుకున్నాం. సో ప్లేస్ చాలా మిగులుతుంది, ఆ మిగిలిన ప్లేస్లో మేము కొంచెం ఏ షాపింగ్ ఏరియానో, ఏ గేమ్ ఏరింగ్ ఏరియానో, ఏ రెస్టారెంట్ తెలుసుకుంటే మాకు అడిషనల్ ఇన్కమ్ ఇది వస్తుంది. ఇదే కాకుండా సినిమా వీక్ పీరియడ్లో క్రికెట్ మ్యాచ్లు ఉంటాయి, ఐపీఎల్ సీజన్ ఉంది, ఇప్పుడు ఫుట్బాల్ వరల్డ్ కప్ ఉందండి, జనాలకు పిచ్చి. ఫుట్బాల్ అంటే మన తక్కువ ఉండేది, ఇప్పుడు బాగా పెరిగింది.
1: అయ్యో టికెట్ పెట్టుకుని మనం తీసుకెళ్తున్నారు అక్కడ, అమెరికా వెళ్ళి చూసి వస్తున్నారు.
0: సో ఏంటంటే వాళ్ళకు ఓ పెద్ద స్క్రీన్లో చూస్తే ఆ స్పోర్ట్, నాలుగు నచ్చిన స్పోర్ట్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు సినిమా టికెట్ సినిమాకి ఏ రేట్ రేట్ ఉందో అదే పెట్టుకుందాం, కానీ ఏంటంటే ఈ వెసులుబాటు ఇస్తే ఏంటంటే మాకు కొంచెం బతకగలుగుతాం, సర్వే అవ్వగలుగుతాం, క్రౌడ్ వస్తారు. ఐపీఎల్ కానీ, ఫుట్బాల్ కానీ, క్రికెట్ వరల్డ్ కప్లు కానీ, ఏ లాఫ్టర్ షో కానీ, ఇవన్నీ పెట్టుకుంటే ఏంటంటే జనాల్లో ఏంటంటే కొంచెం వేరియేషన్ వస్తుంది, జనాలు రావడం మొదలు పెడతారు. ఇదే సినిమా లేని టైంలో మాకేంటంటే మేము సినిమానే అండి, సినిమా లేకపోతే మేము బతకలేము. సినిమా లేని టైంలో ఇవన్నీ వస్తే మాకు కొంచెం వెసులుబాటు ఉంటుంది, కొంచెం సర్వైవల్ ఉంటుంది మాకు.
1: నాకు పెద్ద లోటు ఏం కనిపిస్తుంది అంటేనండి, చిల్డ్రన్ ఫిలిం ఫెస్టివల్ హైదరాబాద్లో ఉండేది, ఇప్పుడు హైదరాబాద్లో చిల్డ్రన్ ఫిలిం ఫెస్టివల్ ఆడటం లేదు. అలాగే చిల్డ్రన్ సినిమాలు తీసుకురావడం కోసం ఎలాంటి రాయితీలు ఉంటే బాగుంటాయి, ఎలాంటి అవకాశాలు మనం కల్పించాలంటారు? రేపటి జనరేషన్ మీద మనం ఆధారపడాలండి, పిల్లల్ని చాలా బాగా తీర్చిదిద్దుకోవాలంటే సినిమాలు బాగుండాలనుకుంటాను.
0: అదేనండి, ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరు ఏంటంటే బిజినెస్ మైండ్తో ఆలోచిస్తున్నారండి. చిల్డ్రన్ సినిమా తీసుకుంటూ కూడా, పిల్లల సినిమా తీసుకుంటూ కూడా అది బిజినెస్లో ఆలోచించవచ్చు, కానీ ఏంటంటే ఆ రైట్ కంటెంట్ తీసుకొని రావాలి. పిల్లల సినిమా ఉంటుంది, అది పిల్లల సినిమానే, కానీ పిల్లలు ఆ సినిమాలో ఏంటంటే టు అట్రాక్ట్ మోర్ క్రౌడ్, క్రౌడ్ని అట్రాక్ట్ చేయడానికి దాంట్లో ఇంకేమో యాడ్ చేస్తారు క్రౌడ్ పుల్.

0: ట్రై చేస్తున్నాను. సో ఏంటంటే అక్కడ ఆ ఇంటెన్షన్ ఏదైతే ఉందో చిల్డ్రన్ సినిమా అని, సో ఇప్పుడు కూడా ఉన్నాయి లేవని అనట్లేదు, కానీ ఏంటంటే ప్యూర్ చిల్డ్రన్ సినిమా లేదండి, మొత్తం కమర్షియల్ అయిపోయి జనాలు రాబట్టడానికి చేసే ప్రయత్నాలు వేరే ఉన్నాయి. అన్నీ ఆడియన్స్లో కూడా చేంజ్ రావాలండి. ఇప్పుడు ఏంటంటే పేరెంట్స్లో కూడా రావాలి. ఏంటంటే ఓకే పిల్లల సినిమా వచ్చినప్పుడు ప్యూర్ పిల్లల సినిమా అప్పుడు కూడా తీసుకెళ్ళాలి. పేరెంట్స్ ఏంటంటే మేమే ఎంజాయ్ చేయాలి అన్నట్టు ఉంటుంది. నో, పిల్లల కోసం మేమే వెళ్ళాలి. సరే మాకు అది బోరింగ్ అయినా సరే పిల్లల కోసం మేము వెళ్ళాలి అని ఆలోచనలు
1: రావాలి.
0: పేరెంట్స్ పేరెంట్స్ మైండ్లో మైండ్ సెట్ మారాలండి. సినిమా బోరింగ్ ఉంటుంది మాకు, ఓకే మేము ఇవన్నీ చూసేసాం అయిపోయింది, మాకు బోర్ ఉండొచ్చు, కానీ పిల్లలకు బాగుంటుంది, పిల్లలు ఏమైనా నేర్చుకుంటారు, పిల్లల కోసం మేము వెళ్ళాలి, పిల్లల్ని తీసుకుని మేము వెళ్ళాలి అనే ఆలోచన వస్తే డెఫినెట్గా అండి. ఏంటంటే ఆడియన్స్ మైండ్ సెట్ మారిపోయింది మొత్తం. పేరెంట్స్ కూడా ఏంటంటే నాకు నా కొడుకు ఐఐటీలో ఇది రావాలి, ఎంసెట్లో ఇది రావాలి, ఇదే మాట్లాడతారు. కానీ ఒక బేసిక్ వాల్యూస్ అని ఉండాలి, బేసిక్ వాల్యూస్ రావాలి, సోషలైజింగ్ రావాలి అని ఉండదండి.
1: నాకు మొన్న ఒక ఫ్రెండ్ చెప్పారండి, ఒక సినిమా మీరు చెయ్యాలి అనుకుంటే గనక ముందు అనుపమ రెడ్డి గారిని కలవాలి, ఆయన ఒక ప్లానింగ్ వేసిస్తారు మీకు, ఎక్కువ డబ్బులు లేకుండా, ఎక్కువ డబ్బులు పోగొట్టుకోకుండా సరిగా చేస్తారు అన్నట్టుగా అన్నారు. ఒక సినిమా నిర్మించాలి అనుకున్నప్పుడు మీరు మాకు ఎలా గైడ్ చేస్తారు?
0: అదేనండి, సినిమా ఫస్ట్ ఏంటంటే ప్లాన్ వేసుకుంటామండి. బిజినెస్ ప్లాన్ అనేది నా బడ్జెట్ ఇంతే ఉండాలి,
1: ఒక 2 కోట్లు 3 కోట్లు
0: 3 కోట్లు ఇంతే ఉండాలి. దానిపైన నేను ఇంకో 50 లక్షలు మాక్సిమం 1 కోటి రూపాయలు ప్రమోషన్స్ మీద అడ్వర్టైజ్మెంట్ మీద ఖర్చు చేసుకుంటున్నాను. కానీ సినిమా బడ్జెట్ మాత్రం 3 నుంచి 3 అది ఇంకో 1 కోటి వేసుకుంటే 4 crores ఇంక్లూడింగ్ ప్రమోషన్స్ అండ్ అడ్వర్టైజ్మెంట్. సో దీనికి ఏంటంటే సరైన కంటెంట్ నేను ఎంత ఖచ్చితంగా ఎందుకు చెప్పగలుగుతాను, చిన్నప్పటి నుంచి ప్రతి అనాలిసిస్ చేసుకుంటూ వచ్చామండి. యాజ్ అన్ ఎగ్జిబిటర్ ఏంటంటే మాకు గ్రౌండ్ రియాలిటీ తెలుసు, ఏ సీన్కి జనాలు విజిల్ చేస్తారు, ఏ సీన్కి నవ్వుతారో, ఏ డ్యాన్స్ మూవ్స్కి ఇదవుతారో. సో మేము కల్లారా చూస్తాం. ఏదంటే గ్రౌండ్ లెవెల్లో వీ హ్యావ్ సీన్ ఆడియన్స్ రియాక్టింగ్, రియాక్షన్స్ చూస్తాం. బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ రియాక్షన్స్ మేము పంచుకుంటాం. సో గ్రౌండ్ లెవెల్లో మాకు తెలుసు ఏముంటుందో, సో దాన్ని బట్టి మేము ప్లానింగ్ చేస్తామండి.
1: ఇక మీకు నచ్చిన ఒక పాట చెప్పండి.
0: కిల్లర్ సినిమా అండి, నాగార్జున గారిది ప్రియా ప్రియతమ రాగాలు.

0: ఇప్పుడు ఈ సినిమాల్ని ప్రోత్సహించడానికి గవర్నమెంట్ కూడా చాలా అవార్డ్స్ ఇస్తుంది, మీరు కూడా అవార్డ్స్ లో యాజ్ ఎ మెంబర్ గా కూడా ఉన్నారు కదండి. నిజంగా జెన్యున్ గా చక్కటి పర్ఫార్మెన్స్ ఇచ్చిన వాళ్ళకి అవార్డ్స్ వస్తున్నాయి అంటారా? ఇంత లక్షలు పెడుతున్నాం కదా, 10 లక్షలు 5 లక్షలు చొప్పున అవార్డ్స్ ఇస్తున్నాం, సినిమాకి ఇస్తే మంచిదా పర్ఫార్మెన్స్ కి ఇస్తే మంచిదా?
1: సినిమాకి కూడా ఇవ్వాలి, పర్ఫార్మెన్స్ కూడా ఇవ్వాలండి. సినిమాకి ఇస్తున్నాము. ఇప్పుడు సినిమాకి ఇస్తుంటే ఎట్లా అయిపోతుంది అంటే, ప్రొడ్యూసర్ పాపం ఏది అన్ని ఇల్లు తాకట్టు పెట్టో అది పెట్టో చేశాడు, అలాంటివి ఇస్తే బాగుంటుందని నా ఉద్దేశం. కానీ ఏంటంటే అంత కమర్షియల్ అయిపోయేసరికి ఏంటంటే కమర్షియల్ ఇట్టుగానే చూస్తున్నారు అందరు, కానీ ఆ ప్రొడ్యూసర్ పడ్డ కష్టాలను ఒకటి చూడట్లేదు. సో పర్ఫార్మెన్స్ ఎస్ డెఫినెట్లీ, ఆ పెద్ద హీరో అయినా సరే చిన్న హీరో అయినా సరే ఎవరైనా సరే పర్ఫార్మెన్స్ కనపడుతుంది, కానీ ప్రొడ్యూసర్ పడ్డ కష్టాలు మనం చూడట్లేదు ఎవరు. సో ఏంటంటే కమర్షియల్ హిట్ అయింది అది, సో దాన్నే మనం చూస్తున్నాం. వేరే చిన్న సినిమా కూడా ఉంటుంది, వేరే పెద్ద సినిమా కూడా ఉంటుంది, వేరే ప్రొడ్యూసర్ నానా కష్టాలు పడతాడు, కానీ మనం అది చూడలేదు. సో అటువంటి వాళ్ళకి ఇస్తే ఏంటంటే కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది, మళ్ళీ ఇంకో సినిమా తీయగలుగుతాడు నేను. సో అది చూడాలి మనం.
0: ఒక సినిమా చూడాలి అంటే జనాలు, హీరో మీరు అన్నారు కంటెంటే ముఖ్యం, అన్నిటికీ కంటెంటే కావాలన్నారు. హీరోని చూసి కొంతమంది వస్తారు, పాటలను చూసి కొంతమంది వస్తారు, కంటెంట్ను చూసి కొంతమంది వస్తారు. ఎట్లాగూ వేరే దేశాలు వెళ్ళలేం కాబట్టి ఆ సీనరీస్ చూసి కొంతమంది వస్తారు. ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ దానికి వస్తే బాగా డబ్బు నోలురా తెలుగు ఇండస్ట్రీ వాళ్ళు అంటారు. నిజంగా తెలుగు ఇండస్ట్రీ మిగతా పరిశ్రమతో పోల్చుకుంటే చాలా మంచి స్థానంలో ఉందని మీరు భావిస్తున్నారా?
1: డెఫినెట్గా అండి, కంపేర్ టు అదర్ లాంగ్వేజెస్ మనం చాలా ముందున్నాం, బాగున్నాం. ఒకటేంటంటే ఖర్చు కూడా బాగా పెడుతున్నాం. సో ఏంటంటే అది తగ్గించుకుంటూ వస్తే బాగుంటుందండి. ప్రొడ్యూసర్ అయిన వాడు బతుకుతాడు, ఇంకా 4 సినిమాలు తీయగలుగుతాడు. ఇప్పుడు ఏంటంటే సినిమాకు బ్యాండ్ పెడుతుంటుందండి. నేను పెద్ద ఎగ్జాంపుల్ ఇచ్చాను, ఆ హీరోకి ఆ కాస్ట్ క్రూకి ఇంతే బ్యాండ్ పెడుతుంది, ఇంతే చూడగలుగుతుంది, ఇంత రెవెన్యూ రాగలుగుతుంది. దాని మించి మనం కాస్ట్ పెడితే రాదు. సో అది చూసుకుని ఇంత లోపలే మనం పెట్టుకోగలగాలి. పెట్టుకోగలిగితే దాన్ని బట్టి
0: అంచనా తప్పకూడదు.
1: అంచనా కాస్ట్ పెరిగింది అనుకోండి, ఉండవట్లేదు. ఇంత పెద్ద హిట్ అయినా కానీ చాలా బాధకరం అండి, అదే డబ్బులు రాలేదు ఊరికి.
0: సార్ మీరు ఇందాక ఒక మాట అన్నారు, అదేంటంటే ఎమోషనల్ డ్రామా మనం చాలా ఇష్టపడతాము అనేసి. చైనీస్ ఫిలిం చూసాననే వాళ్ళకి ఎంత ఎడారుల్లో ఉన్నా కూడా వాళ్ళలో ఒక ఎమోషన్ ఉంటది, ఆ ఫిలిమ్స్ లో మనం టచ్ అవుతాం. లాంగ్వేజ్ తెలియకపోయినా పర్వాలేదు, ఆ సినిమా చూసితే భాషాకి అతీతంగా మనం పనిచేస్తాం. ఎందుకు ఆర్ట్ ఫిలిమ్స్ తెలుగులో రావట్లేదు? మళ్ళీ అక్కడ వ్యాపార ధోరణి కాదు, ఒక్కటి రెండన్నా కావాలి కదా అనిపిస్తుంది.
1: అదేంటంటే భయం అండి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అంత కమర్షియల్ ఎట్లా అయిపోయిందంటే ఒక తీయాలంటే భయపడుతున్నారు. నేను

0: తీస్తే నా డబ్బులు నాకు వస్తాయా లేవా. ఏదంటే పెద్ద డబ్బున్న ప్రొడ్యూసర్లు తీయొచ్చు, ఆ సినిమా ఫ్లాప్ అయిన వాళ్ళకి పెద్ద ఏమి అవ్వదు, కానీ ఏంటంటే వాళ్ళు భయం పెడితే మళ్ళీ నా నా రెప్యుటేషన్ దెబ్బతింటది, ఈ సినిమా పోదు, రేపు మళ్ళీ నేను రేపు నెక్స్ట్ సినిమా తీస్తే ఇలాగనే చూస్తారు వాళ్ళు అనే ఆలోచనలో ఉన్నారు. సో ఆ భయం అనేది పోవాలండి. ఏంటంటే కంటెంట్ పరంగా అన్ని సినిమాలు వచ్చాయని ఇట్లా అవ్వాలండి, ఆటోమేటిక్గా అన్ని లైన్లో పడతాయండి, అదే అందరు అదే దూరంలో పోతుంది. కంటెంట్ అనేది ముఖ్యమండి. మీరు
1: సరే, మీరేమో మీ నాన్నగారిని చూసి ఇన్స్పైర్ అయ్యారు, బాగుంది సినిమా ఇండస్ట్రీ, నాన్నలాగా నేను కూడా చెయ్యాలి, మంచి ఇండస్ట్రీస్ మంచి స్థాయికి తీసుకురావాలని. మరి మీ అబ్బాయి కూడా మీలాగా ఆలోచిస్తున్నాడా?
0: లేదండి, అంటే ఈ ఈ తరం పిల్లలు వాళ్ళ ఆలోచనలు వేరు, వాళ్ళ అన్ని వేరు. యాజ్ అ ఫాదర్ నా నా పేరెంట్ని ఏంటంటే నా బాధ్యత చదివించడం, వాడికి ఏం కావాలో చేయడం, అంతవరకు అది వాళ్ళ ఇష్టం అండి ఏం చేస్తారో, అది ఇంకేం చేయలేం. మెయిన్ అనేది నేను చూసేది ఒకటే అండి, వాడు 90% రావాలా 80% రావాలా నేను ఎప్పుడు చూడను. ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఉండాలి, చదువుకోవాలి ఆడుకోవాలి అన్ని ఉండాలి. బేసిక్గా నేను సంస్కారం చూస్తానండి, సంస్కారం అనేది కంపల్సరీ ఉండాలి. వచ్చిన వాటి ఇంటికి వచ్చిన వాళ్ళకి గౌరవం అనేది ఇవ్వాలి, ఎదుటోటి గౌరవం ఇవ్వాలి. ఇది నేను చెప్తాను పిల్లలకి, అంతేగాని ఇది చదువుకో ఇది చెయ్యి అది చేయని మాత్రం నేను చెప్పను. సంస్కారం ఒకటి మెయిన్, ఐ ప్రిఫర్ మోర్ ఆన్ దట్.
1: చివరిగా ఒకటే ప్రశ్న అండి, సంస్కారం అంటే గుర్తొచ్చింది, ఇకపోతే ప్రేక్షకులకి సినిమాకి వచ్చే సినిమా అభిమానులందరికీ యాజ్ ఏ సినిమాల ప్రపంచంలో ఉండి ఎగ్జిబిటర్ గా డిస్ట్రిబ్యూటర్ గా మీరు ఇచ్చే సందేశం ఏంటి, సలహా ఏంటి యాజ్ ఏ ఫ్రెండ్ అనుకోండి?
0: యాజ్ ఏ ఫ్రెండ్ అందరికీ ప్రేక్షకులు కూడా చెప్తానండి, సినిమాలు చూడండి, సినిమాలు చూడండి, మీకు నచ్చిన సినిమానే చూడండి, నచ్చకపోతే చూడకండి, కానీ థియేటర్లో మాత్రమే చూడండి, పైరసీని చూడకండి. ప్లీజ్ బ్యాన్ పైరసీ, అవాయిడ్ పైరసీ. మీకు నచ్చిందే చూడండి, నో ప్రాబ్లం. ఈ సినిమా మీకు నచ్చింది థియేటర్కి వెళ్ళి చూడండి, నచ్చిన సినిమా చూడకండి కానీ థియేటర్లోనే చూడండి.
1: థ్యాంక్ యూ అండి, మీరు మా స్టూడియోకి వచ్చి మీ విలువైన సమయాన్ని మాకిచ్చారు, ధన్యవాదాలండి. నమస్కారం.
0: థ్యాంక్ యూ అండి.

ఇంతవరకు ఈ వారం అతిథి శీర్షికన సినిమా ఎగ్జిబ్యూటర్ డిస్ట్రిబ్యూటర్ కేఎస్ అనుపమ్ రెడ్డి గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీమతి ఐనంపూడి శ్రీలక్ష్మి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఇప్పుడు ఒక పాట విందాం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మీరు రిటైర్మెంట్ కి సిద్ధంగా ఉన్నారా? మీరు జీవితంలో ఏ దశలో ఉన్నప్పటికీ పదవి విరమణ అనివార్యం. ప్రణాళికతో మీ భవిష్యత్తుకు ధీమా. యూటీఐ పెన్షన్ ఫండ్ వారి ఎన్పీఎస్ అనేది పీఎఫ్ఆర్డీఏచే నియంత్రించబడి పన్ను ఆదా చేసే మార్కెట్ తో అనుసంధానం కలిగిన ఉత్పత్తి. 400,000 కోట్లకు పైగా ఏయుఎం నిర్వహణ, పాన్ ఇండియా ఉనికితో దీర్ఘకాలిక వృద్ధి. యూటీఐ పెన్షన్ ఫండ్ తో పదవి విరమణకు సిద్ధంగా ఉండండి. పెన్షన్ ఫండ్లు మరియు సెక్యూరిటీలోని అన్ని పెట్టుబడులు మార్కెట్ రిస్కులకు లోబడి ఉంటాయి.
2: ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
3: ఆ చిహ్నం లేకపోతేనో?
2: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
4: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
5: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
6: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.
7: సుప్రభాత వేళ భక్తిభావం.
8: కర్షక జనావళికి తారక మంత్రం.
7: మహిళా లోకానికి ప్రియనేస్తం.
8: యువజనులకై ఉత్తుంగ తరంగం.
7: చిన్నారులతో జోడీ కట్టే బాల వినోదం.
9: కొంతకాలం కొంతకాలం
8: సంగీతంతో సెద తీర్చే సరాగాల సారం.
7: నాటక రంగాన్ని సాకారం చేసే శబ్ద చిత్రం.
10: సీతారాములకు కలిపి నమస్కరిస్తే
8: వేడుకలను యథాతథంగా అందించే ప్రత్యక్ష వ్యాఖ్యానం.
10: రాముడి జన్మదినం అయినప్పటికీ కూడా
7: విశ్వసనీయతకు అద్దం పట్టే వార్తా ప్రసారం.
8: అన్ని తానై,
7: అన్నింటా తానై, వైవిధ్యమైన విజ్ఞాన వినోదాంశాలతో
8: ప్రతి ఇంటా ఆప్యాయంగా పలకరిస్తున్న
7: ఆకాశవాణి.
8: నాడు, నేడు, రేపు కూడా ఇదే ప్రజావాణి.

కార్లో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.

0: seniors and a large percentage of our population is of working age. Economists call this the demographic dividend, which in simple words, by the way, means that India has an enormous young population with the potential to work, create, innovate and contribute to the country. But as they say, potential alone is not enough. Having talented players does not automatically win you a football match, right? You need training, opportunities, support, good management, and a strong system, which the same applies to a country. A young population becomes an advantage only when young people have access to education, healthcare, skills, employment, and opportunities. So perhaps the question that we should ask this World Population Day is not only how many young people does India have, but also what are we doing with all that talent? I will leave you ponder over this question. And now let us move from more than 8 billion people around the world to just two people standing on opposite sides of the net after this short commercial break.
1: మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: నౌ వెల్కమ్ బ్యాక్ డియర్ లిసనర్స్, నాట్ జస్ట్ టు ద షో బట్ ఆల్ ద వే టు ద ఆల్ ఇంగ్లండ్ క్లబ్ ఇన్ లండన్, బికాస్ టుడే ఇస్ ద విమిల్డన్ విమెన్స్ సింగిల్స్ ఫైనల్. వెదర్ యూ ఫాలో టెన్నిస్ త్రూ అవుట్ ద ఇయర్ ఆర్ ఓన్లీ ట్యూన్ ఇన్ వెన్ విమిల్డన్ కమ్స్ అరౌండ్, హియర్ సంథింగ్ స్పెషల్ అబౌట్ దిస్ టోర్నమెంట్. విమిల్డన్ ఇస్ ద ఓల్డెస్ట్ అండ్ మోస్ట్ ప్రెస్టీజియస్ టెన్నిస్ టోర్నమెంట్ ఇన్ ద వరల్డ్. It's been held at the All England Lawn Tennis Club since 1877, which makes it nearly 150 years old. It's the only Grand Slam still played on grass, with its other traditions like players dressed almost entirely in white and the strawberries and cream, which could be the reasons why it occupies such a unique place in tennis. But beneath all that tradition, today comes down to something very simple. Two players, one trophy, and an enormous amount of pressure. Just think about what it takes to reach a moment like this. Hours and hours on the court, months of preparation, years of training, injuries, losses, bad days, doubt, and then suddenly everything can come down to just a few points. One serve, one return, one mistake, one opportunity. That is the strange thing about sports, isn't it? Sometimes years of work are decided in a matter of seconds. And perhaps life works like that too. You spend months preparing for an examination and everything comes down to the 3 hours in an exam hall. You send your resume to 20 companies, attend interview after interview, and one phone call changes your entire career. You work quietly for years, wondering if anyone is even noticing what you're doing, and then one opportunity arrives and suddenly everything begins to change. The difficult part is that none of us know exactly when that moment is going to come. Most of the time, we simply keep showing up, we keep practicing, learning, losing also sometimes, but we keep trying again and again, and when the moment finally arrives, we hope that all those ordinary days of preparation have made us ready for it. And perhaps that is why we enjoy sports so much. Because behind every great sporting moment is a very familiar human story of preparation, pressure, failure, another attempt, and occasionally, but certainly, victory. So today, the center court belongs to the nerves, the patience, and the courage it takes to survive one of the biggest stages in world sport. To give a little heads up, dear listeners, the match today at Wimbledon is a ladies singles final between

0: Carolina Muhova and Linda Noskova. Additionally, the gentlemen's doubles final take place during featuring the top-seeded pair of Henry Partin and Hari Heliovaara against Matej Pavic and Marcelo Arevalo. But once the sun goes down tonight, the atmosphere changes from the quiet traditions of Wimbledon to something much louder and much more chaotic. Dear football fans, this one is for you. Because tonight, while most of India is fast asleep, some of you will be setting alarms, making coffee and convincing yourselves that watching football at 2:30 a.m. is more important. The FIFA World Cup quarterfinals continue with Norway taking on England at 2:30 a.m. IST, followed by Argentina against Switzerland at 6:30 in the morning. Which means the truly dedicated football fan has two options. Sleep early and wake up for the matches, or stay awake the entire night and spend Sunday wondering why you made the choices you did. And we all know which option some of you are going to choose, because that is the life of a football fan in India. Different country, different time zone, completely destroyed sleep schedule, but your favorite team is playing and somehow it's always worth it. Well, with all this talk of football, late nights and lost sleep, dear listeners, it's now time for a little music. Turn up the volume and stay right here with us on Yuvani English, as I shall now play a lovely song just for you after this one short commercial.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: ఆకాశవాణి సమయం 12:30 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తిరగా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూజిలాండ్ పర్యటన సందర్భంగా రెండు దేశాల మధ్య సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్యం హోదాకి పెంచారు. సంప్రదాయ రక్షణ సామర్థ్యాలను ఆధునిక సాంకేతికతతో కలబోసి సన్నద్ధ సాయుధ దళాలను తయారు చేస్తున్నామని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. ఈరోజు ప్రపంచ జనాభా దినోత్సవం జరుపుకుంటున్నారు. లార్డ్స్ క్రికెట్ టెస్టులో ఈవేళ ఆట రెండో రోజున ఇంగ్లాండ్ ఒక వికెట్ నష్టానికి 21 పరుగులతో మొదటి ఇన్నింగ్స్ బ్యాటింగ్ పునఃప్రారంభిస్తుంది. వింబుల్టన్ టెన్నిస్లో మహిళల సింగిల్స్ ఫైనల్ పోటీ ఈరోజు చెకియాకి చెందిన కరోలినా ముచోవా, లిండా నోస్కోవా మధ్య జరుగుతుంది. న్యూజిలాండ్లోని ఆక్లాండ్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

0: న్యూజిలాండ్ ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లక్సన్ మధ్య జరిగిన చర్చల అనంతరం భారత్ న్యూజిలాండ్ దేశాలు ఈరోజు తమ సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్యానికి అప్గ్రేడ్ చేశాయి. 2030 నాటికి తమ వార్షిక ద్వైపాక్షిక వస్తు సేవల వాణిజ్యాన్ని రెట్టింపు చేసి 35,000 కోట్ల రూపాయలకు చేర్చాలని 5 ఏళ్ల లక్ష్యంగా నిర్దేశించుకున్నాయి. ప్రధానమంత్రి న్యూజిలాండ్ పర్యటనపై ఆక్లాండ్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక మీడియా సమావేశంలో విదేశాంగ శాఖ తూర్పు విభాగ కార్యదర్శి రుద్రేంద్ర టండన్ ఈ వివరాలను తెలియజేశారు.
1: Is the decision by the two prime ministers to raise the relationship to a strategic partnership. They also decided that this goal of a more strategic relationship would be approached systematically, for which they decided that there would be a roadmap to take us forward the next couple of years. This roadmap has been summarized, in fact, in a document which is being released along with the joint statement that the two prime ministers are issuing at the conclusion of their talks.
0: ఈ సమావేశం ద్వారా పలు నిర్దిష్ట ఫలితాలు వచ్చాయని, వాటిలో ముఖ్యంగా రాబోయే 4 ఏళ్లలో సంబంధాలు విస్తరించేందుకు ఒక రోడ్మ్యాప్, ఇండో పెసిఫిక్ సముద్ర సహకారాన్ని పెంపొందించడానికి ఒక విధి విధానం, భారత నౌకాదళం, న్యూజిలాండ్ డిఫెన్స్ ఫోర్స్ మధ్య పరస్పర లాజిస్టిక్స్ మద్దతు ఒప్పందం ఉన్నాయని టండన్ తెలియజేశారు. చర్చల అనంతరం విడుదల చేసిన ఉమ్మడి ప్రకటనలో ఇరువురు నాయకులు ఇండో పెసిఫిక్ ప్రాంతంపై తమ అభిప్రాయాలను పంచుకున్నారని, స్వేచ్ఛ బహిరంగ శ్రేయస్కరమైన ప్రాంతం కోసం తాము ఉమ్మడి నిబద్ధతను పునరుద్ఘాటించారని పేర్కొన్నారు. సార్వభౌమాధికారం, ప్రాంతీయ సమగ్రత నిబంధనలతో కూడిన అంతర్జాతీయ వ్యవస్థను కాపాడడం ప్రాముఖ్యతను కూడా ఇద్దరు నాయకులు చెప్పారు. ఇండో పసిఫిక్లో సహకారాన్ని పెంచడంపై దృష్టి సారించడంలో భాగంగా ఇరుపక్షాలు సహకారం, సమన్వయం, సమాచార మార్పిడిని బలోపేతం చేయడానికి అంగీకరించాయి. స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం పైన చర్చలు ముగియడం, దానిపై సంతకాలు చేయడాన్ని ఇద్దరు నాయకులు స్వాగతించారు. ఈ ఒప్పందం త్వరగా అమల్లోకి వచ్చేలాగా, సమర్థవంతంగా అమలయ్యేలాగా కలిసి పనిచేసేందుకు ఇరు దేశాలు అంగీకరించాయి. పశ్చిమాసియా ఘర్షణపై నరేంద్ర మోదీ క్రిస్టోఫర్ లక్సన్ చర్చిస్తూ అక్కడ ఉద్రిక్తతలు మళ్లీ పెరగడంపై ఆందోళన వ్యక్తం చేశారు. అన్ని పక్షాలు సంయమనం పాటించాలని, ఉద్రిక్తతలు తగ్గించాలని, పౌరుల రక్షణ ఉండేలా చూడాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ,
2: हमने भारत न्यूजीलैंड संबंधों को स्ट्रेटेजिक पार्टनरशिप के स्तर पर ले जाने का ऐतिहासिक निर्णय लिया है. इसके अंतर्गत हम हर क्षेत्र में स्पष्ट लक्ष्यों और ठोस परिणामों के साथ आगे बढ़ेंगे. इस वर्ष हमने रिकॉर्ड समय में फ्री ट्रेड एग्रीमेंट किया. इस उपलब्धि से दोनों देशों के उद्योगों, किसानों और युवाओं के लिए नए द्वार खुलेंगे.
0: రెండు దేశాల మధ్య కుదిరిన స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం అనేక కొత్త అవకాశాలను, సహకారానికి మార్గాలను ప్రారంభిస్తుందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. తన న్యూజిలాండ్ పర్యటన ద్వైపాక్షిక సంబంధాల్లో ఒక చారిత్రాత్మకమైన మైలురాయని, ఇరు దేశాల మధ్య బంధానికి సరికొత్త వేగాన్ని ఇస్తుందని ఆయన అన్నారు. ఆ తర్వాత ప్రధానమంత్రి న్యూజిలాండ్ ప్రధానమంత్రితో కలిసి ఆక్లాండ్లో జరిగిన ఇండియా న్యూజిలాండ్ బిజినెస్ ఎంగేజ్మెంట్ 2026 కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ రోజు ప్రవాస భారతీయులను కూడా ఉద్దేశించి నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు. దేశ తీర ప్రాంత భద్రతను అపేచ్ఛంగా మార్చేందుకు ప్రభుత్వం కట్టుబడిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల శాఖ మంత్రి సర్వానంద్ సోనోవాల్తో కలిసి బ్యూరో ఆఫ్ పోర్ట్ సెక్యూరిటీ సాధించిన ప్రగతిని అమిత్ షా సమీక్షించారు. ఓడరేవుల భద్రతను కేవలం లైసెన్స్ పొందిన ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలకు మాత్రమే అప్పగించాలని, కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం ద్వారా శిక్షణ పొందిన సిబ్బందిని మాత్రమే అక్కడ మోహరించాలని కూడా హోంమంత్రి సమావేశంలో చెప్పారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. సంప్రదాయ రక్షణ సామర్థ్యాలు, అధునాతన సాంకేతికతలు రెండింటినీ బలోపేతం చేయడం ద్వారా భారత్ ఒక బలమైన, స్వయం సమృద్ధి గల, భవిష్యత్తుకు సిద్ధంగా ఉండే రక్షణ దళాన్ని నిర్మిస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు చెప్పారు. భవిష్యత్తులో జరిగే యుద్ధాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇతర ఆవిర్భావ సాంకేతికతలను ఉపయోగించవచ్చునని, అయితే అంతిమంగా జాతీయ సంకల్పం, ధైర్య సాహసాలు గల సైనికులు, సమర్థవంతమైన సైనిక శక్తి ద్వారానే యుద్ధాలు గెలవగలమని రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఈరోజు విశాఖపట్నంలో జరిగిన ప్రాజెక్ట్ 17A 6వ స్వదేశీ స్టెల్త్ ఫ్రిగేట్ ఐఎన్ఎస్ మహేంద్రగిరిని జలప్రవేశం చేయించిన కార్యక్రమంలో రాజ్నాథ్ సింగ్ మాట్లాడారు. ఈ యుద్ద నౌక చేరిక భారత్ సముద్ర శక్తిని స్వదేశీ రక్షణ సామర్థ్యాన్ని బలోపేతం చేయడంలో మరొక

0: ఒక మైలురాయని ఆయన పేర్కొన్నారు.
1: ఐఎన్ఎస్ మహేంద్రగిరి మే మల్టీ ఫంక్షన్ రాడార్ కే సాథ్ లాంగ్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్ కా కాంబినేషన్ హై జో ఆకాశ సే ఆనే వాలే కిసి భీ ఖతరే కో దూర్ సే హీ పహచాన్ కర్ నష్ట కర్ సక్తే హై ఔర్ ఇస్మే ఇండిజినస్ రాకెట్ లాంచర్ హై టార్పీడో లాంచర్స్ హై ఏక్ ఇంటిగ్రేటెడ్ యాంటీ సబ్మరీన్ డిఫెన్స్ సిస్టమ్ హై ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సూట్ హై ఔర్ క్లోజ్ ఇన్ వెపన్ సిస్టమ్ భీ హై.
0: ఐఎన్ఎస్ మహేంద్రగిరిలో 75% పైగా స్వదేశీ పరికరాలతో నిర్మించారని రాజ్నాథ్ సింగ్ చెప్పారు. ఈ యుద్ధ నౌక గగనతలం, సముద్ర ఉపరితలం, సముద్ర గర్భంలో వచ్చే ముప్పులను ఎదుర్కొనే సామర్థ్యం కలిగి ఉందని, ఇది హిందూ మహాసముద్ర ప్రాంతంలో భారత భద్రతను కార్యాచరణ పరిధిని గణనీయంగా బలోపేతం చేస్తుందని రాజ్నాథ్ సింగ్ ఈ సందర్భంగా చెప్పారు. ఈరోజు ప్రపంచ జనాభా దినోత్సవం జరుపుకుంటున్నారు. ప్రతి సంవత్సరం జూలై 11వ తేదీన జరుపుకునే ఈరోజు పెరుగుతున్న జనాభా వల్ల తలెత్తే సవాళ్లు, అవకాశాలను ముఖ్యంగా తెలియజేస్తుంది. జనాభా సంబంధిత ఆందోళనలు పరిష్కరించేందుకు, సుస్థిర భవిష్యత్తు వైపు అడుగులు వేసేందుకు ఇది ఒక రిమైండర్ వంటిది. 1989లో అప్పటి యునైటెడ్ నేషన్స్ అభివృద్ధి కార్యక్రమం UNDP గవర్నింగ్ కౌన్సిల్ ద్వారా ప్రపంచ జనాభా దినోత్సవాన్ని ప్రారంభించారు. జనాభా సమస్యలు, పర్యావరణం, అభివృద్ధికి వాటితో ఉన్న సంబంధాలపై అవగాహన పెంపొందించేందుకు ఈ దినోత్సవాన్ని ప్రతి ఏటా జరపాలని 1990 డిసెంబర్లో యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ తీర్మానించింది. ఈ సంవత్సరం ఈనాడు భవిష్యత్తు కోసం యువత ఆశలు, ఆకాంక్షలను సాకారం చేయడం అనే ఇతివృత్తంతో ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. మహిళల క్రికెట్లో లండన్లోని లార్డ్స్ మైదానంలో జరుగుతున్న చారిత్రాత్మక ఏకైక టెస్ట్ మ్యాచ్ 2వ రోజున ఇంగ్లాండ్ జట్టు 1 వికెట్ నష్టానికి 21 పరుగులున్న ఓవర్ నెట్ స్కోర్తో తన మొదటి ఇన్నింగ్స్ బ్యాటింగ్ను పునః ప్రారంభిస్తుంది. ఈరోజు ఆట భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభమవుతుంది. భారత జట్టు అంతకుముందు తన మొదటి ఇన్నింగ్స్లో 285 పరుగులు చేసింది. స్మృతి మంధనా 83 పరుగులు చేయగా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, దీప్తి శర్మ ఇద్దరు అర్ధ సెంచరీలతో రణించడంతో భారత్ తొలి ఇన్నింగ్స్ 285 పరుగుల వద్ద ముగిసింది. వింబుల్డన్ టెన్నిస్లో ఈరోజు లండన్లో జరగనున్న మహిళల సింగిల్స్ ఫైనల్లో చెకియాకు చెందిన కెరోలినా ముచోవా తమ దేశానికే చెందిన లిండా నోస్కోవాతో తలపడతారు. రేపు జరిగే పురుషుల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ నంబర్1 క్రీడాకారుడు ఇటలీకి చెందిన యానిక్ సినర్ జర్మనీకి చెందిన అలెగ్జాండర్ జ్వరేవ్తో తలపడనున్నారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో నిన్న రాత్రి అమెరికాలోని ఇంగల్వుడ్లో లాస్ ఏంజలస్ స్టేడియంలో జరిగిన 2వ క్వార్టర్ ఫైనల్లో స్పెయిన్ 2-1 గోల్స్ తేడాతో బెల్జియంను ఓడించి సెమీఫైనల్లో తన స్థానాన్ని ఖరారు చేసుకుంది. అంతకుముందు బాస్టన్లో జరిగిన మొదటి క్వార్టర్ ఫైనల్లో ఫ్రాన్స్ 2-0 గోల్స్ తేడాతో మొరక్కోపై సునాయాస విజయం సాధించి సెమీఫైనల్స్లోకి దూసుకెళ్లింది. మిగిలిన క్వార్టర్ ఫైనల్స్లో ఈ రాత్రి మయామీ గార్డెన్స్లో నార్వే జట్టు ఇంగ్లాండ్తో తలపడుతుంది. భారత కాలమానం ప్రకారం తెల్లవారుజామున 2:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూజిలాండ్ పర్యటన సందర్భంగా 2 దేశాల మధ్య సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్యం హోదాకి పెంచారు. సంప్రదాయ రక్షణ సామర్థ్యాలను ఆధునిక సాంకేతికతతో కలబోసి సన్నద్ధ సాయుధ దళాలను తయారు చేస్తామని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. ఈరోజు ప్రపంచ జనాభా దినోత్సవం జరుపుకుంటున్నారు. లార్డ్స్ క్రికెట్ టెస్ట్లో ఈవేళ ఆట 2వ రోజున ఇంగ్లాండ్ 1 వికెట్ నష్టానికి 21 పరుగులతో తన మొదటి ఇన్నింగ్స్ బ్యాటింగ్ పునః ప్రారంభిస్తుంది. వింబుల్డన్ టెన్నిస్లో మహిళల సింగిల్స్ ఫైనల్ పోటీ ఈరోజు చెకియాకు చెందిన కెరోలినా ముచోవా, లిండా నోస్కోవా మధ్య జరుగుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
1: ఆకాశవాణి సమయం 1:10 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ముల్లకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. హైదరాబాద్ నగరం బుల్లెట్ రైళ్లకు మెగా హబ్గా మారబోతుందని, ఈ రైల్వే బడ్జెట్లో రాష్ట్రానికి 5,454 కోట్ల రూపాయలు కేటాయించామని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య పరికరాల కొనుగోళ్ల ప్రక్రియను పూర్తిగా డిజిటలైజ్ చేస్తామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆత్మ నిర్భర్ భారత్ విజన్ వల్ల దేశం సొంతంగా సాంకేతికతను సృష్టించే స్థాయికి చేరిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఎన్నికల నిబంధనల మేరకు 2 చోట్ల ఓటు హక్కు కలిగి ఉండటం నేరమవుతుందని, అలాంటి వారికి జైలు శిక్ష, జరిమానా పడుతుందని రాష్ట ఎన్నికల ప్రధాన అధికారి సి సుదర్శన్ రెడ్డి చెప్పారు. ఇక వార్తల వివరంగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దూరదృష్టి వల్ల హైదరాబాద్ నగరం బుల్లెట్ రైళ్లకు మెగా హబ్గా మారబోతుందని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. హైదరాబాద్ నుంచి పూణే, చెన్నై, బెంగళూరుకు 3 బుల్లెట్ రైళ్లు కారిడార్లను మంజూరు చేసినట్లు ఆయన తెలిపారు. దీనివల్ల హైదరాబాద్ నుంచి అమరావతికి కేవలం 70 నిమిషాల్లోనే చేరుకోవచ్చని చెప్పారు. ఈరోజు హైదరాబాద్లో ఐటీ నిపుణులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, దేశం ప్రస్తుతం ఐటీ రంగం నుంచి ఏఐ దిశగా దూసుకుపోతుందని చెప్పారు. దేశాన్ని సెమీకండక్టర్ హబ్గా మార్చేందుకు 315 విశ్వవిద్యాలయాల్లో డిజైన్ టూల్స్ అందుబాటులోకి తీసుకొచ్చినట్లు చెప్పారు. దేశంలో ఎలక్ట్రానిక్స్ తయారీ రంగం 15 లక్షల కోట్ల మార్కును దాటిందని, అందులో తెలంగాణ కీలక పాత్ర పోషిస్తుందని ఆయన

పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో రైల్వే నిధుల విషయంలో తెలంగాణకు సరైన న్యాయం జరగలేదని, తమ ప్రభుత్వం బడ్జెట్లో 5,454 కోట్ల రూపాయలు కేటాయించిందని గుర్తు చేశారు. రాష్టంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య పరికరాల కొనుగోళ్ల ప్రక్రియను పూర్తిగా డిజిటలైజ్ చేస్తామని, ఆసుపత్రుల్లో వైద్య పరికరాల పనితీరును పర్యవేక్షించేందుకు సెంట్రలైజ్డ్ డాష్బోర్డ్ ఏర్పాటు చేస్తామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ చెప్పారు. ఆ మేరకు తగు చర్యలు తీసుకోవాలని రాష్ట వైద్య సేవలు మౌలిక సదుపాయాల అభివృద్ది సంస్థ TGMSIDC అధికారులను ఆదేశించారు. పరికరాల కొనుగోళ్లకు ఇండెన్ ఇవ్వడం నుంచి వాటిని ఆసుపత్రుల్లో అమర్చేంత వరకు ప్రతి దశను ఆన్లైన్లో పర్యవేక్షించాలని, వైద్య పరికరాల పనితీరును పర్యవేక్షించేందుకు సెంట్రలైజ్డ్ డాష్బోర్డ్ ఏర్పాటు చేయాలని అన్నారు. వైద్య పరికరాల నిర్వహణ కోసం రాష్ట వ్యాప్తంగా 8 మంది బయోమెడికల్ ఇంజనీర్లను నియమించాలని మంత్రి ఆదేశించారు. టీజీఎంఎస్ఐడీసీ ఎండీ గౌరవ్ ఉప్పేల్, డీఎంఈ నరేంద్ర కుమార్, డీహెచ్ రవీంద్ర నాయక్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆత్మ నిర్బర్ భారత్ విజన్ వల్ల దేశం సొంతంగా సాంకేతికతను సృష్టించే స్థాయికి చేరిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. యూపీఐ లాంటి డిజిటల్ మౌలిక సదుపాయాలు ప్రపంచానికి ఆదర్శంగా నిలిచాయని కొనియాడారు. హైదరాబాద్ నోవోటెల్ హోటల్లో హెచ్వైసీఏ జీసీసీఎస్ ఐటీ అధినేతలతో ఈ రోజు జరిగిన సమావేశంలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ, అంతర్జాతీయ ఒప్పందాల ద్వారా గ్లోబల్ మార్కెట్ సంపద నేరుగా మన దేశ కార్మికులు, స్టార్టప్ల బ్యాంక్ ఖాతాల్లోకి చేరుతుందని స్పష్టం చేశారు. రైల్వే భద్రతా వ్యవస్థ కవచ్ పైలట్ ప్రాజెక్టును తెలంగాణలో ఏర్పాటు చేయడం పట్ల కిషన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, శంషాబాద్ విమానాశ్రయాన్ని 750 కోట్ల రూపాయలతోనూ, నాంపల్లి రైల్వే స్టేషన్ను 350 కోట్ల రూపాయలతో అభివృద్ది చేస్తున్నట్లు చెప్పారు. వరంగల్, కరీంనగర్ లాంటి నగరాలను కూడా పారిశ్రామికంగా బలోపేతం చేయాలని కిషన్ రెడ్డి ఐటీ అధినేతలను కోరారు. తయారీ రంగ పరిశ్రమల్లో పెట్టుబడులకు ఇతర రాష్ట్రాల కంటే తెలంగాణ అత్యంత అనుకూలమైనదని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి డి శ్రీధర్బాబు అన్నారు. పారిశ్రామిక విధానాలు, మౌలిక వసతులు, నైపుణ్యం గల మానవ వనరులతో ప్రపంచస్థాయి తయారీ కేంద్రంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దేందుకు ప్రణాళికబద్దంగా కృషి చేస్తున్నట్లు చెప్పారు. రాష్టంలో పెట్టుబడులు పెట్టేలా జర్మనీ దేశ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలని నిన్న తమను కలిసిన ఆ దేశ అత్యున్నత స్థాయి ప్రతినిధి బృందాన్ని కోరారు. తెలంగాణ జర్మనీ భాగస్వామ్యం పెట్టుబడులకే పరిమితం కాకుండా సాంకేతికత, పరిశోధన, నైపుణ్యాభివృద్ది రంగాలకు విస్తరించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని శ్రీధర్బాబు స్పష్టం చేశారు. దేవుళ్లపై ఒట్టు పెట్టడం, మాట తప్పడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అలవాటేనని బీఆర్ఎస్ శాసనసభ పక్ష ఉపనేత హరీష్రావు అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న ఖమ్మం జిల్లాలో బహిరంగ సభలో చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందిస్తూ, కన్నెపల్లి నుంచి నీటిని ఎత్తిపోయడంలో విఫలమైన ప్రభుత్వం దానిని కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నిస్తుందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నీళ్లను ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని పంపిణీ చేయాలని పదవి విరమణ చేసిన ఇంజనీర్లు చెబుతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవలగూడలో చోటు చేసుకున్న 6 హత్యల పట్ల మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అనుసూయ సీతక్క తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషిని ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ దొరి ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్వైడీని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎన్నికల నిబంధనల మేరకు 2 చోట్ల ఓటు హక్కు కలిగి ఉండటం నేరమవుతుందని, అలాంటి వారికి 7 జైలు శిక్ష, జరిమానా విధిస్తారని రాష్ట ఎన్నికల ప్రధాన అధికారి సి సుదర్శన్ రెడ్డి హెచ్చరించారు. చనిపోయిన వారి పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించి ఇతర పొరపాట్లను సరిదిద్దడమే ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ ప్రధాన ఉద్దేశమని నిన్న హైదరాబాద్లో నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో చెప్పారు. సాధారణ పౌరుల నుంచి ఉన్నత స్థాయి వారి వరకు ప్రతి ఒక్కరూ ఎన్యూమరేషన్ ఫారం పూర్తి చేయాల్సి ఉంటుందని, ఎవరికీ మినహాయింపు ఉండదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో 3.38 కోట్ల మందికి ఎన్యూమరేషన్ ఫారాలు అందజేస్తున్నామని, వాటిని నింపి బీఎల్ఓలకు ఇవ్వకపోతే ఓటర్ ముసాయిదా జాబితాలో పేరు ఉండదని సుదర్శన్ రెడ్డి చెప్పారు. ముస్లిం జనాభా అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఓటర్ల సౌకర్యార్థం ఎన్యూమరేషన్ ఫారాలను ఉర్దూలను అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. వరంగల్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియను వేగవంతం చేసేందుకు వివిధ మండలాల ప్రత్యేక అధికారులు దృష్టి సారించాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదేశించారు. ప్రతి పోలింగ్ కేంద్ర పరిధిలో ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ సేకరణ డిజిటలైజేషన్ కార్యక్రమాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆమె ఈరోజు నిర్వహించిన సమీక్షా సమావేశంలో సూచించారు. కాగా హన్మకొండ జిల్లాలో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ సజావుగా సాగేందుకు అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని జిల్లా అదనపు కలెక్టర్ ఎన్ రవి కోరారు. ఆయా రాజకీయ పార్టీల నాయకులు బీఎల్ఓలకు సహకరిస్తూ ఓటర్లకు అవసరమైన అవగాహన కల్పించాలని కోరారు.

0: నల్గొండ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కింద ఇప్పటి వరకు 48% డిజిటలైజేషన్ పూర్తయిందని కలెక్టర్ చంద్రశేఖరరావు తెలిపారు. ఎల్లుండిలోగా ఇది 50% చేరేలా చర్యలు తీసుకోవాలని ఆయన ఈరోజు అధికారులను ఆదేశించారు. అన్ని పురపాలక సంఘాల్లో హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేయాలని అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకుని ఈ నెల 31వ తేదీ వరకు పోలీస్ యాక్ట్ విధించినట్లు జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే తెలిపారు. ముందస్తు అనుమతి లేకుండా ఎలాంటి ప్రదర్శనలు, రాస్తారోకలు, సమావేశాలు నిర్వహించరాదని పేర్కొన్నారు. పర్యావరణానికి పెను ముప్పుగా మారుతున్న ప్లాస్టిక్ వినియోగ నివారణకు సమిష్టిగా కృషి చేయాలని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలో ప్లాస్టిక్ రహిత సంచులు, పర్యావరణ పరిరక్షణ క్యాంపుల పంపిణీని ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ
1: ప్లాస్టిక్ అంతా కూడా నిషేధించే విధంగా ఒక మంచి ఆలోచనతో ముందు పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రిగా పూర్తి సహకారాన్ని అందిస్తూ జైవ క్షేత్రం అంతా కూడా ప్లాస్టిక్ రహిత క్షేత్రంగా ఉండాలి. ప్లాస్టిక్ ఎవరు కూడా వాడద్దు, దానివల్ల పర్యావరణం చాలా ప్రమాదం ఉంది. వ్యాపారస్తులందరూ కూడా క్లాత్ బ్యాగ్స్ వాడాలని చెప్పేసి ఇంపుడియడం జరుగుతుంది.
0: సంగారెడ్డి జిల్లాలో మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ ఏఎన్ఎంల 1931 ఖాళీల భర్తీకి సంబంధించి ప్రొవిజనల్ మెరిట్ జాబితాను అధికారులు విడుదల చేశారు. దీనిపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే అభ్యర్థులు ఈ నెల 13వ తేదీ నుంచి 15వ తేదీ సాయంత్రంలోగా మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు MHSRB వెబ్సైట్ ద్వారా తెలియజేయవచ్చని అధికారులు పేర్కొన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలు సహా అనేక రాష్ట్రాల్లో వచ్చే 3-4 రోజుల్లో ఉరుములు, మెరుపులు, బలమైన గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ సంస్థ అంచనా వేసింది. రాష్ట్రం నుంచి కర్ణాటక సమీపంలోని సముద్ర తీరానికి ఆనుకుని తూర్పు మధ్య అరేబియా సముద్రం వరకు ద్రోణి సాగుతుందని వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో నేడు, రేపు కొన్ని చోట్ల వర్షం పడే అవకాశం ఉందని, అదే సమయంలో ఎండ తీవ్రత ఉండవచ్చని వాతావరణ కేంద్రం తెలియజేసింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కాలిపోయిన 25 విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల స్థానంలో కొత్త వాటిని ఏర్పాటు చేసినట్లు MPDCL జిల్లా ఎస్సీ వేణుమాధవ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇల్లంతకుంట, ముస్తాబాద్, తంగలపల్లి తదితర గ్రామాల్లో వీటిని ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. రాష్ట ప్రభుత్వాలు 16వ ఆర్థిక సంఘం నిధులు అందుకున్న 10 రోజుల్లోగా వాటిని స్థానిక సంస్థలకు బదలాయించాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సూచించింది. ఈ ప్రక్రియలో జాప్యమైతే వడ్డీ చెల్లించవలసి ఉంటుందని అన్ని రాష్ట ప్రభుత్వాలకు లేఖ రాసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. హైదరాబాద్ నగరం బుల్లెట్ రైళ్లకు మెగా హబ్గా మారబోతుందని, ఈ రైల్వే బడ్జెట్లో రాష్ట్రానికి 5,454 కోట్ల రూపాయలు కేటాయించామని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య పరికరాల కొనుగోళ్ల ప్రక్రియను పూర్తిగా డిజిటలైజ్ చేస్తామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనాథ్ సింహ చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆత్మ నిర్భర్ భారత్ విజన్ వల్ల దేశం సొంతంగా సాంకేతికతను సృష్టించే స్థాయికి చేరిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఎన్నికల నిబంధనల మేరకు 2 చోట్ల ఓటు హక్కు కలిగి ఉండటం నేరమవుతుందని, అలాంటి వారికి జైలు శిక్ష, జరిమానా పడుతుందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సి సుదర్శన్ రెడ్డి చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.
2: వనితాలోకం.

0: ఆకాశవాణి ఈనాటి వనితాలోకం కార్యక్రమంలో అమ్మే అసలు గురువు శ్రీమతి సిహెచ్ కామేశ్వరి గారి కథానిక వింటారు.
1: అమ్మా, నీకొక విషయం చెప్పాలి. కంచెల్లో ఉన్న అన్నంలో చేమదంపులు వేపు అద్దుకుని మెల్లగా తింటూ అడిగింది రమ్య. డైనింగ్ టేబుల్కి అటువైపు కూర్చుని భోంచేస్తున్న అన్నపూర్ణ కూతురి వైపు ఏమిటన్నట్టు ప్రశ్నార్థకంగా చూసింది. తల్లి చూపుకి రమ్యకి తడు

పడినట్లయింది. ఎలా చెప్పాలా అన్నట్లు సందిగ్ధంగా ఒక నిమిషం ఆగింది. నన్ను తిట్టకూడదు, అఫ్కోర్స్ నీకు నచ్చినా నచ్చకపోయినా నాకు ఇష్టమైనదే చేస్తాను, అది తెలుసు కదా నీకు అంది కాస్త ధైర్యంగా. ఆ మాటకు అన్నపూర్ణ కొండు మండింది. కుర్చీలోంచి చేయి కడుక్కోవడానికి వాష్ బేసిన్ దగ్గరికి పెడుతూ, అయితే నాకెందుకు చెప్పడం, చెప్పకు అంది విసురుగా. తల్లి మాటకు జవాబుగా, కనీసం నాకు కూడా చెప్పకుండా ఇంత పని చేసిందా అని గుండెలు బాదుకుంటావని జస్ట్ తెలియజేస్తున్నాను అన్న కూతురు వైపు చూసి, అయితే తెలియచేయి విని తరిస్తాను ఎద్దేవేగా అంటూ అన్నపూర్ణ టేబుల్ మీద ఉన్నవన్నీ సర్ది వంటింట్లో పెట్టి సోఫాలో వచ్చి కూర్చుంది. రమ్య కూడా భోజనం ముగించి చేయి కడుక్కుని కంచం వంటింటి సింకులో పెట్టి టేబుల్ నీట్గా తుడిచేసింది. నా చేతులు కడుక్కుని వచ్చి టవల్తో చేతులు తుడుచుకుంటూ తల్లికి ఎదురుగా ఉన్న మరో సోఫాలో కూర్చుంది. ఒక నిమిషం ఆగి ఉపోద్ఘాతంగా, అమ్మా నేను పెళ్లి చేసుకుంటున్నాను. రమ్య మాటలకు అన్నపూర్ణ షాక్ అయింది. కానీ పైకి తేలకుండా, ఎవరిని, ఎప్పుడు, మరి పిల్లలు అని ప్రశ్నించింది. తల్లి ప్రశ్నకు కాస్త చిరాగ్గా, పిల్లలదేముంది, నువ్వున్నావు, వాడు ఎలాగో హాస్టల్లోనే కదా ఉన్నారు, మధ్యలో నీ దగ్గరికో నా దగ్గరికో వస్తారులే అంది చాలా తేలిగ్గా. కూతురు మాటకు వెంటనే అందుకుని, నేనుండడమేమిటి, ఇప్పుడు నేను ఎటువంటి బాధ్యతలు పెట్టుకోదలుచుకోలేదు, ఎవరి పిల్లల్ని వారే పెంచుకోవాలి, నీతో పాటు చుట్టపుచూపుగా రావాలి వెళ్ళాలి అంతే, నాకు మాత్రం ఏమీ అప్పచెప్పక అన్నపూర్ణ. తల్లి మాటకు కంగుతింది. వస్తున్న కోపాన్ని ఆపుకుంటూ, అదేమిటమ్మా అలా అంటావు, నా జీవితం బాగవుతుందంటే సంతోషపడతావు అనుకున్నాను, తల్లిగా ఆ మాత్రం కూడా కోఆపరేషన్ చేయవా, నేను ఇలాగే ఉంటే సంతోషమా నీకు, కాస్త సీరియస్గా అడిగింది రమ్య. ఆ మాటకు, నువ్వు ఇంకో పెళ్లి చేసుకోవడం సంతోషమే, నీ జీవితం గాడిలో పడితే మంచిదే, కానీ ఎవరి పిల్లలు వాడే పెంచుకోవాలి, పిల్లలు ఉన్నప్పుడు బాధ్యతగా ఉండాలి, వాడు మంచిగా పెరిగి పెద్దవ్వాలి అంటే తల్లిదండ్రులు అన్ని రకాలుగా కష్టపడాల్సిందే. మీ నాన్న నన్ను దగా చేసి వెళ్ళినా ఎవరికి మిమ్మల్ని అప్పచెప్పలేదు, మిమ్మల్ని నేనే పెంచాను, నాన్న మనందరిని వదిలించుకున్నా పుట్టాడు బాధతో మళ్ళీ చదువుకుని ఉద్యోగం చేశాను, మీ పెళ్లిళ్ళు చేశాను, పురుళ్ళు పోశాను, అంతవరకే నా బాధ్యత, నా పిల్లలను ఎవరికి అప్పచెప్పలేదు, ఇప్పుడు మాత్రం ప్రశాంతంగా ఉండదలుచుకున్నాను, కాస్త కఠినంగా చెప్పింది అన్నపూర్ణ. తల్లి మాటలకు మొహం మాడిపోయింది రమ్యకు. వెంటనే రోషంగా, నువ్వా, నువ్వు చూసేదానికి కాదులే, ఆ సంగతి బాగా తెలుసు, నాన్నకు అనారోగ్యం అని తెలిసినా ఆయనకే చేయలేదు, ఇంక మాకేం చేస్తావు, నీకు స్వార్థం ఎక్కువ, ఏ బాధ్యతలు వద్దు, నువ్వు ఆనందంగా లేవని నేను కూడా అలాగే ఉండాలని ఉద్దేశం, నా పిల్లల్ని హాస్టల్లో పడేసినప్పుడు కూడా నేను చూసుకుంటాను అనగలిగావా, ఇప్పుడు చూసుకోవడానికి మా ఫ్రెండ్స్ పిల్లలు కొంతమంది అమ్మమ్మల దగ్గరే పెరుగుతున్నారు, నా పిల్లలకే అదృష్టం లేదు. ఆ మాటలకు నవ్వుతోనే జవాబు ఇచ్చింది అన్నపూర్ణ. అవును నాకు స్వార్థం ఎక్కువే, అలాగే అనుకో, మీ నాన్న పోయిన ఇన్నాళ్లకు నేను ఎంత స్వార్థపడాలనో తెలిసింది, ఈ అమ్మమ్మ చూడకపోతేనేమి, ఇప్పుడు ఎలాగో పెళ్ళి అంటున్నావు కదా, వాళ్ళ బామ్మ చూస్తుందిలే, ఇంతకీ ఎవరతను అని అడిగింది అన్నపూర్ణ. తల్లి ప్రశ్నకు ఒక నిమిషం తటపడాయించి, ఎవరో కాదులే, మన శరత్నే చేసుకుంటున్నాను, నీకు తెలుసు కదా మా ఆఫీస్ కొలీగ్ అన్న కూతురు మాటలకు కళవళ పడుతూ, అదేంటే, అతనికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా, అతనే చేసుకోవడం ఏంటి, నీకేం పోయే కాలం, అయినా అతను ఎలా ఒప్పుకున్నాడు, గట్టిగా అరిచింది అన్నపూర్ణ. ఉన్నారు, అయితేనే వాళ్ళిద్దరికి పడటం లేదు, అందుకే విడాకులు తీసుకుంటున్నారు, అది అవి వచ్చాకనే మేము చేసుకుంటాము, కంగారు పడకు, ముందు నీకు చెప్తున్నాను, మొగుడిని వదిలేసి ఒంటరిదాన్ని అయ్యాన్ని తెగ బాధపడుతున్నావు కదా, సంతోషిస్తామని చెప్తున్నాను అన్న రమ్య మాట పూర్తి కాకుండానే, అదేంటి, మొన్నటి దాకా మన ఇంట్లో ఏ ఫంక్షన్కైనా ఇద్దరు పిల్లల్ని తీసుకుని వచ్చేవారు కదా, ఆ తర్వాత అతను అస్తమాను ఇక్కడికే వస్తున్నాడని అంత గొడవ పెట్టింది, నీ మీద కేసు పెడతానని కూడా చెప్పింది, ఇదంతా తెలిసే ఒప్పుకున్నావా, అతనికంటే బుద్ధి లేదు, నీ బుద్ధి ఏమైంది, ఒక పచ్చని కాపురంలో చిచ్చుపెట్టి నువ్వు అతనితో ఎలా ఉండాలనుకున్నావు, ఆ పిల్లల బ్రతికేమవుతుంది, వద్దు రమ్య అది మహాపాపం, వాళ్ళ ఉసిరు పోసుకోకు, నువ్వు పెళ్లి చేసుకుంటానంటే మంచి సంబంధాలు చూస్తాను, ఈ పెళ్లి చేసుకుని తప్పు చేయకు, అయినా ఈ ఏడాదిలోనే అతని భార్యకు అతనికి ఏ గొడవలు వచ్చాయి, విడాకులు ఇచ్చేంతగా అతను ఏం చేశాడో, అసలు నీ సంపాదన చూసి ఇలా చేస్తున్నాడేమో, ఒకసారి ఆలోచించు అని ఆవేశంగా ఉంటుంది తల్లిని చూసి విసురుగా ఒక నమస్కారం చేసి, మహాతల్లి మొదలెట్టావా నువ్వు నీ ఉపన్యాసాలు, అసలు చెప్పకూడదు అనుకున్నాను, ఇలా మాట్లాడతావని నాకు తెలుసు, నువ్వు నీ కొడుకులు నా పర్సనల్ విషయాలు కలగజేసుకోవద్దని లక్షసార్లు చెప్పాను, నా ఆనందమే నువ్వు కోరుకుంటే మాట్లాడకుండా ఉండు, ఎవరేమనుకున్నా మా పెళ్లి ఆగదు, ఆ కాగితాలు రాగానే మా పెళ్లి, వచ్చి 4 లక్షలు వెయ్యి చాలు, రాకపోయినా పర్వాలేదు అని తన గదిలోకి వెళ్ళిపోయిన కూతురు చూసి నిశ్చేష్టరాలైపోయింది అన్నపూర్ణ. ఏమిటి ఈ రమ్య చెప్తున్నది, ప్రపంచం ఇలా తగలడిపోతుందేంటి, అసలు మానవత్వం కానీ నైతిక విలువలు కానీ లేకుండా ఇలా విపరీత బుద్ధులతో వేరే వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నారు, టీనేజ్లోనే ప్రేమ పెళ్లి అని ఇళ్ల నుండి పారిపోవడాలు, లేదా పెళ్లయ్యాక చిన్న చిన్న కారణాలకే కాపురాలు చెడగొట్టుకోవడం,

ఇది కాకపోతే ప్రతి వారికి వంకర పెడుతూ తలలు నిరిసిద్దాక సకాలంలో పెళ్లిళ్లు చేసుకోకపోవడం, ఇలా పిల్లల వల్ల తల్లిదండ్రులకు మనశ్శాంతి లేకుండా ఉంది. డబ్బు సంపాదిస్తున్న అహంభావంతో జీవితంలో ఆనందాలు కోల్పోతున్నారు, తల్లిదండ్రులకి కూడా ఆనందం లేకుండా చేస్తున్నారు. తమ ఆనందం కోసం వేరే కాపురాల్లో చిచ్చుపెట్టడమే కాక కొందరైతే తమ ఆనందం కోసం కట్టుకున్న వారిని కన్న పిల్లల్ని కూడా మట్టు పెట్టేస్తున్నారు. టీవీల్లో చూసినా పేపర్లో చూసినా అవే వార్తలు. అసలు రమ్యకు వాళ్ళ నానబుద్ధిలో వచ్చినట్లున్నాయి, ఇంటనుంటే వంట పడతాయి అంటారు. అలా అనుకోగానే తన భర్త తనకు చేసిన ద్రోహం గుర్తుకొచ్చింది అన్నపూర్ణకు. అలా గుర్తురాగానే ఆమె కళ్ళ ముందు తన జీవితమే కదలాడింది. తన భర్త రామనాథం కూడా ఇలాగే చేశాడు. తన పెళ్ళైన 10 ఏళ్లకు క్యాంపుకని వెళ్ళి వచ్చేటప్పుడు ఇలాగే ఇంకొక ఆవిడను పెళ్లి చేసుకుని తీసుకొచ్చేశాడు. అత్తగారు మామగారు తన వైపే ఉండి గొడవ పెడుతుంటే వాళ్ళని ధిక్కరించి తన దగ్గరికి వచ్చి, నీకు ఇష్టముంటే ఉండు, లేకపోతే పిల్లల్ని తీసుకుని వెళ్ళిపో, ఏదేమైనా ఆమె ఇక్కడే ఉంటుంది అని కరకసంగా చెప్పాడు. తను నివ్వెరపోయింది. తనకు అన్యాయం చేయొద్దని అతను కాళ్ళు పట్టుకుని బతిమలాడింది. అస్సలు వినలేదు. తను పిల్లలు చూస్తుండగానే గదిలోకి ఆమె తీసుకెళ్లి తలుపులు వేసుకున్నాడు. అది చూసి తన గుండె బద్దలయ్యేలా ఏడ్చింది. విషయం తెలిసి తన తండ్రి అన్నదమ్ములు వచ్చారు. అందరు కలిసి పెద్దలందరిని పిలిచి అన్ని తెగతెంపులు చేసి ఇంటికి తీసుకొచ్చేశారు. అప్పటికి తనకు 30 ఏళ్లు కూడా లేవు. గుండె పగిలేలా కళ్ళు చిల్లడేలా ఏడ్చి ఏడ్చి నిద్ర తిండి మానేసి చిక్కి శల్యంలా అయిపోయింది. తల్లిదండ్రులు అన్నదమ్ములు ఇచ్చిన భరోసాతో గుండె రాయి చేసుకుంది. మెల్లగా టైపు షార్ట్ హ్యాండ్ నేర్చుకుని చిన్న ఉద్యోగంలో చేరి పోటీ పరీక్షలు రాసి పాస్ అయింది. రైల్వేలో వచ్చిన ఉద్యోగం చేసుకుంటూ 3 పిల్లల్ని మంచి స్కూళ్ళల్లో వేసి బాగా చదివించుకుంది. తనను విడిచిపెట్టిన 5 ఏళ్లకే జగన్నాథానికి టీబీ వచ్చింది తెలిసింది. ఆ వచ్చినవాడు కూడా పారిపోయిందని తెలిసింది. మరో ఏనద్దానికి జగన్నాథం కూడా పోయాడు. అప్పటి నుండి తల్లిదండ్రుల సహాయంతో పిల్లల్ని ప్రయోజకం చేసింది. అందరికన్నా చిన్నదని గారం చేయడం వల్ల రమ్యకు మంకుతనం పొగరు మొత్తం ఎక్కువైపోయింది. పెళ్ళైన 7 ఏళ్లకే మొగుడుతో గొడవలు పడి వచ్చేసింది. అల్లుడు ఎంతో మంచివాడు, అయినా అత్తమామలతో ఆడపడుచులతో తోడుకోడళ్లతో గొడవలే గొడవలు. వేరు కాపురం కావాలని రమ్య వేధింపులు భరించలేక, నేను వేరు కాపురం పెట్టను, ఉంటే మంచిగా ఉండు, లేదంటే వెళ్ళిపోమని అన్నాడని తన దగ్గరికి వచ్చేసింది. ఉద్యోగం అంటూ పిల్లల్ని తీసుకెళ్లి హాస్టల్లో వేసింది. మొగుడు మీద రకరకాల కేసులు పెట్టి కోర్టులు గీడ్చి నెల నెలా తన డబ్బులు ఇచ్చేలా చేసి కేసు గెలిచింది. తల్లని లేదు, ఎవరని లేదు, నోటికొచ్చినట్లు మాట్లాడుతుంది. 2 ఏళ్ల క్రితం తన ఆఫీస్ కొలీగాని సరతను పరిచయం చేసింది. ఆ తర్వాత ఫ్యామిలీ ఫ్రెండ్స్ అని చెప్పడం మొదలెట్టింది. పండుగలకి వాళ్ళని ఫ్యామిలీతో రమ్మండం, వాళ్ళ ఇళ్లకు తను వెళ్లడం మొదలుపెట్టింది. అందరు కలిసి ఊళ్ళు తిరగడం మొదలుపెట్టారు. క్రమేపి శరత్ రాధిక లేకుండా అతను అక్కడే రావడం మొదలుపెట్టాడు. వీకెండ్స్ వస్తే షాపింగ్స్, సినిమాలు ఇక్కడే తినడం, అర్ధరాత్రి దాకా అతను ఇక్కడే ఉండటం చూసి తను రమ్యని ఈ పద్ధతి బాగోలేదు అని హెచ్చరించింది. రమ్య చాలా తేలిగ్గా కొట్టిపడేసింది. ఏమి అనలేక ఊరుకున్నా ఏదో రోజు ఏదో గొడవ అవుతుందని తను ఊహించింది. తను ఊహించినట్లే జరిగింది. శరత్ భార్య రాధిక ఒకరోజు రాత్రి 9 గంటలకు పిల్లలతో సహా వచ్చి అతనితో గొడవ పడింది. మిత్రద్రోహం చేశావంటూ రమ్యను అసహించుకుని కేసు పెట్టి జైలుకు పంపిస్తానని తిట్టింది. తన కాపురం నిలబెట్టమని తన కాళ్ళ మీద కూడా పడి దండం పెట్టింది. ఆ రోజు శరత్ రాధిక మాట ప్రకారం ఇంటికి వెళ్ళాడు. చాలా పెద్ద గొడవ అయింది. తర్వాత తను కూడా కాస్త గట్టిగానే రమ్యకి చెప్పింది. అప్పటి నుండి అతను ఇంటికి రావడం తగ్గించాడు, కానీ వీళ్ళ బయట తిరుగులు తగ్గలేదు. రాధిక ఒక మంచి గృహిణి, చాలా మంచి అమ్మాయి. 11 ఏళ్ల పిల్లాడు, 8 ఏళ్ల కూతురు ఉన్నారు. గత ఏడాది నుండి వాళ్ళిద్దరి మధ్య గొడవలు చాలా పెరిగాయని తెలిసింది, కానీ ఇంతవరకు వస్తుందని అనుకోలేదు. ఇప్పుడు పెళ్లి వరకు వచ్చేసింది అంటే ఆ భార్యాభర్తలు విడిపోవడానికి తన కూతురే కారణం అని అర్థమవుతోంది. కానీ ఇలా జరగనివ్వకూడదు. పచ్చని సంసారాన్ని విచ్ఛిన్నం చేసి భార్యాభర్తల మధ్య చొరబడి కట్టుకున్న భర్తను గద్దెలా తన్నుకుపోయే రమ్య వంటి ఆడవాళ్లకు బుద్ధి రావాలి. ఆ రాధిక కాపురం కూలిపోకూడదు. అదెంతటి బాధో తను అనుభవించింది. తన కూతురే ఇలా చేస్తోంది, ఈ తప్పును సరిదిద్దకపోతే తన పెంపకమే తప్పు అని అనుకుని ఫోన్లో రాధిక నెంబర్ వెతకడం ప్రారంభించింది అన్నపూర్ణ. ఆ రోజు రమ్య అశాంతిగా తిరుగాడుతోంది. పట్టలేని ఆగ్రహం, తన ఆశలన్నీ అడియాసలయ్యాయి. పాపం శరత్ తను పెళ్లి చేసుకుందామని ఎంతో ఆశపడ్డాడు. తను కూడా అటువంటి అందగాడు భర్తగా వస్తే జీవితం సంతోషమే అవుతుందనుకుంది. కానీ రాధిక విడాకులు ఇవ్వనంది. అవి వస్తేనే గాని తాము పెళ్లి చేసుకోలేరు. అంతేకాదు, విచిత్రంగా తన మీద కేసు బుక్ చేసింది రాధిక. తన భర్త చాలా మంచివాడంటూ తన భర్తను తను ట్రాప్ చేసిందని, శరత్ చాలా అమాయకుడని, ఆ కేసుకి ఆధారంగా వాళ్ళ ఫ్యామిలీ ఫొటోస్తో పాటు శరత్ తన ఏకాంతంలో బాగా చనువుగా ఉన్న ఫోటోలు, తనకి కొని ఇచ్చిన గిఫ్ట్స్ సార్లకు బిల్లులు కూడా పెట్టేసరికి మహిళా కోర్టు వారు తనను పిలిచి గట్టిగా వార్నింగ్ ఇచ్చి పంపారు. అంతేకాదు, శరత్తో గొడవ పడిన రాధిక బంధువులు అతను బాగా కొట్టారు. ఆ కొట్టడంలో అతని కాలు విరిగింది.
ఇప్పుడు అతనికి హాస్పిటల్లో ఇంట్లో రాధిక దిక్కైంది. రాధిక పుట్టింటి బలగం బోల్డు డబ్బు ఖర్చు

0: పెట్టి వైద్యం చేయించారు శరత్కి. శరత్ తన ఫోన్ తీయటంలో సరికదా ఉద్యోగానికి కూడా రాజీనామా చేసేశాడు. తనకి మెసేజ్ పెట్టాడు, నన్ను క్షమించరమ్యా, మనకి రాసి పెట్టి లేదు. నా ఫ్యామిలీ విలువ నాకు బాగా తెలిసి వచ్చింది. నేను చాలా తప్పు చేశాను. నాకు విడాకులు ఇవ్వనంటుంది రాధిక. అంత ప్రేమించే భార్యను వదులుకోవడం తప్పు అనిపిస్తోంది. వాళ్లకు నేను చాలా ముఖ్యం. బైదవే, మేము మా ఊరికి వెళ్ళిపోతున్నాం. ఇంకా నాకు ఫోన్ చెయ్యకు, మెసేజ్ చెయ్యకు. నీ నెంబర్ కూడా నేను డిలీట్ చేసేస్తున్నాను అని అతను పెట్టిన మెసేజ్ చూసి గుండె మండిపోతోంది. ఎంత డబ్బు ఖర్చు పెట్టింది అతని కోసం, ఎంత టైం వెచ్చించింది. అను క్షణం అతని మెప్పు కోసం తహతహలాడింది. అతను తను ఆనందంగా గడపాలని ఎన్నో కళ్ళకు అంది. అంతా వృధాయేనా? ఇంత ఎదురుదెబ్బ ఎదురయ్యాక ఎలా తట్టుకోవాలి అని ఉబికి వస్తున్న కన్నీరు అదిం పట్టుకుని కాలుకాలిన పిల్లిలా తిరుగుతున్న కూతురుని చూసి అన్నపూర్ణకు జాలేసింది. కానీ తప్పు తప్పే కదా, ఇలాంటి తప్పు ఎవరు చేసినా తప్పే. ఒక జంటను విడదీయడం అంత పాపం మరొకటి లేదు. ఇలాంటి తప్పు చేసే ఎవరినీ క్షమించకూడదు, దండించక తప్పదు అనుకుంటుండగా రాధిక నుండి మెసేజ్. మా ఊరు చేరుకున్నాం పిన్నిగారు, మా కాపురు నిలబడేలా చేశారు. విడాకులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వద్దని నాకు నచ్చ చెప్పి కేసుకు కావాల్సిన సాక్ష్యాలను అందజేసి ఫ్యామిలీ కోర్టు ద్వారా మా ఆయనకు కౌన్సిలింగ్ ఇప్పించి నా కాపురు నిలబెట్టారు. చనిపోదామనుకున్న నాకు కొత్త బ్రతుకు అందించారు. ఆయన పూర్తిగా మారిపోయారు. మీ అమ్మాయి నెంబర్ బ్లాక్ చేసేసానని చెప్పారు. నన్ను ఎప్పుడు దూరం చేసుకోనని, తనను క్షమించమని ప్రత్యాతాపంతో క్షమాపణ అడిగారు. ఇంతకంటే నాకు ఇంకేం కావాలి? మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను. ఈ మెసేజ్ చదివి డిలీట్ చేసేయండి అని పెట్టిన మెసేజ్ని మరో మారు చదివి డిలీట్ చేసేసింది అన్నపూర్ణ. ఆ తర్వాత సోఫాలో దిగాలుగా కూర్చుని రమ్యని చూసి తను కూడా పక్కన కూర్చుని కూతురు దగ్గరగా జరిగి భుజమి చేయి వేసి దగ్గరికి తీసుకుంది. జరిగిన విషయాలకు ఏమి బాధపడకమ్మా, పోనీలే రమ్య, ఏది జరిగినా మన మంచికే. పెళ్ళయ్యకి ఇలా అయితే కష్టమయ్యేది. ఈ గొడవలన్నీ నువ్వు అసలు పడవలేకపోయేదానివి. నువ్వు మనసు పాడు చేసుకోకు. అతనికి నీకు రాసి పెట్టలేదనుకో, ఊరికే బాధపడకు. వెళ్ళి కాసేపు కళ్ళు మూసుకుని పడుకో. ఏదైనా సినిమాకి టికెట్లు బుక్ చేయి, అలా బయటకు వెడదాము. నేనున్నాను కదా నీకు. ఆ శరత్ తలదన్నేలా ఉన్నవాడి నీకు తగినవాడి నేనే చూస్తాను. నువ్వు కూడా ఆనందంగా ఉండాలి అని ఊరడిస్తున్న తల్లి భుజం మీద తలవాల్చింది రమ్య. ఆ క్షణంలో తల్లి లాలల్లో ఏదో ఊరట కలిగింది. అన్నపూర్ణ కూతురు తల నిమురుతూ అనుకుంది, తనే చెడితే తల్లి తప్పు. తన పిల్లల గురించి ఎవరు తప్పుగా అనుకున్నా బాధపడేది అమ్మే కదా. తన పిల్లల తప్పుటడుగు వేస్తే నిప్పుల్లో నడిపించేది కూడా అమ్మే. తప్పు చేయబోతుంటే ఆపినా దండించినా అమ్మే అసలు గురువు. ఇలా అలాగే వాళ్ళు బాధపడితే దగ్గర తీసుకుని లాలించి మార్గనిర్దేశం చేసేది కూడా అమ్మే కదా. అమ్మే కదా తొలి గురువు.
1: మీరింతవరకు అమ్మే అసలు గురువు శ్రీమతి సిహెచ్ కామేశ్వరి గారి కథానిక విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు నిత్య సంతోషిణి గారు పాడిన లలిత గీతాలు.

ఆకాశవాణి వనిత లోకం కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

0: ఈనాటి కార్యక్రమంలో ZBHS ఇబ్రహీంపూర్ విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం.
1: తమ్ముళ్ళు చెల్లెలు మీకందరికీ స్వాగతం. ఇవాళ కార్యక్రమానికి చాలామంది చిన్నారులు మన స్టూడియోకి వచ్చారా, వీరందరినీ జయజయలతో ఆహ్వానిద్దాం.
2: కదంబ కార్యక్రమంలో మన ZBHS ఇబ్రాహీంపూర్ పాఠశాల బాల బాలికలు పాల్గొంటున్నారు. ముందుగా సరస్వతి మాత ప్రార్థనతో ప్రారంభిద్దాం. ఎన్ నవనీత, బి జ్యోతి, కే కావ్య, బి లక్ష్మీలు ఆలపిస్తారు.

0: మన పాఠశాల ప్రత్యేకతను 9వ తరగతి విద్యార్థిని ఈ సోని తెలియజేస్తుంది.
1: మా పాఠశాల ప్రత్యేకతలు. మా పాఠశాలలో ఏపుగా పెరిగిన పలు వృక్షాలు, హరితహారంలో నాటిన వందలాది మొక్కలు ఆహ్లాదకర వాతావరణాన్ని కలిగిస్తున్నాయి. విశాలమైన తరగతి గదులు, ధారాళమైన గాలి అభ్యాసనానికి దోహదపడతాయి. ప్రయోగశాల నిర్వహణ, గ్రంథాలయ పఠనం విద్యార్థుల్లో విద్యపై ఆసక్తిని కలిగిస్తాయి. విద్యార్థులకు విశాలమైన ఆట స్థలం, ఆటలపై మక్కువను కలిగిస్తాయి. ప్రభుత్వం అందించే సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం, ఉచితంగా పాఠ్యపుస్తకాలు, 2 డ్రెస్సులు అందిస్తున్నారు.

0: 2017 సంవత్సరం 10వ తరగతిలో 100% ఉత్తీర్ణతను సాధించాం. ప్రతి ఏడు మండలంలోని 10వ తరగతిలో ప్రథమ ద్వితీయ స్థానాలకు పోటీ పడతాం. అర్హులైన విద్యార్థుల్లో వెలుగు ద్వారా ఉపకార వేతనాలు, అలాగే అమ్మ సంస్థ నుండి ఉపకార వేతనాలు అందిస్తున్నారు. మా ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు మా విద్యార్థులపై ఎంతో శ్రద్ధ తీసుకుంటున్నారు. అందుకే మా పాఠశాల అంటే మాకెంతో ఇష్టం.
1: అన్నయ్య, నేను ఇప్పుడు ఒక దేశభక్తి గీతాన్ని వినిపిస్తాను.

0: ఇప్పుడు మనం దొంగలకు గుణపాఠం అనే నాటికను విందాం.
1: ఈ నాటికను మా పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ గజ్జల కనకరాజు గారు రచించారు. ఇందులోని పాత్రలు, పాత్రధారులు: తెనాలి రామకృష్ణ కవిగా బి లక్ష్మి, రామకృష్ణ కవి భార్య కమలగా ఎన్ నవనీత, దొంగల నాయకుడు గంగులుగా హి మహేందర్, తోడు దొంగలు రంగులుగా ఎం అజయ్, ఎంకులుగా ఎన్ నిఖిల్ పాల్గొంటున్నారు. వినండి.
2: ఏమండి ఏమండి, మీకు ఈ విషయం తెలుసా?
3: విషయం ఏమిటో చెప్పకుండానే ఈ విషయం తెలుసా అని అడుగుతావేమి?
2: అయ్యో నా మతిమరుపు మండా, విషయం చెప్పకుండానే అడిగానా?
3: విషయం ఏమిటో నాచకుండా తొందరగా చెప్పు. నే పద్యం వ్రాయాలి, మంచి పద్య వస్తువులు దొరికింది.
2: మీరు తలుచుకుంటే పద్యాలు కవిత్వాలు ఎన్నైనా వ్రాయగలరు, కాని
3: అంటూ కాలయాపన చెయ్యకే విషయం తొందరగా చెప్పి ఏడువు.
2: విషయం ఏమిటో చెప్పితే ఏడ్చేది నేను కాదు, మీరే.
3: ఆ ఏడిపోయి ఏడుస్తా గాని ముందు చెప్పితగలడు.
2: మొన్న మన ఎదురింటి జానకమ్మ గారి ఇంట్లో, నిన్న పక్కింటి పార్వతమ్మ గారి ఇంట్లో దొంగలు పడి నగలన్నీ గుల్లా చేశారంట కదండి.
3: ఆ విషయం నాకు తెలియదా పిచ్చి?
2: అయ్యో రామా,
3: నేను ఇక్కడనే ఉన్నాను కదా, మళ్ళీ ఏ రాముణ్ణి పిలుస్తున్నావు?
2: మరి నేను మీ భార్యను కదా, మీ సహవాసంతో రాకుండా తప్పుతుందంది.
3: నీ విషయం చెప్పకుండా చమత్కారంగా మాట్లాడడం లేదు.
2: ఓ, మీ చమత్కారం కూల.
3: రాక తప్పదు, కానీ నీ విషయం ఏమిటో చెప్పక తప్పదు భార్యామణి.
2: ఈరోజు?
3: ఆ, ఈరోజు చెప్పు.
2: మన ఇంట్లో దొంగలు పడి మన ఇల్లు గుళ్ళ చేస్తారంటండి.
3: ఆ, దొంగలు చెప్పారా?
2: చెప్పలేదు. ఈ వీధిలో ఉన్న వాళ్ళకంటే మనమే ఉన్నవాళ్ళం కదా, అందుకని ఇవాళ మన ఇంటికి కన్నం వేస్తారటండి. ఊళ్ళో జనం అందరూ అనుకుంటున్నారు.

0: ఇంకా మన ఇంట్లో దొంగలు పడతారంటావా?
1: పడతారేమోనండి. ఆ ఎదురుండి జానకమ్మ గారి ఇంట్లో, పక్కింటి పార్వతమ్మ గారి ఇంట్లో దొంగలు పడి దోచుకుపోయారు. ఇక్కడ మన ఇల్లు ఒక్కటే మిగిలింది కదండి.
0: అవును, నీ మాట కూడా నిజమే. మరి ఏం చేద్దామంటావు?
1: మా అమ్మగారింటికి నగలు డబ్బులు మూట కట్టుకుని వెళ్ళిపోదామండి.
0: ఓ నీ తెలివి తెల్లారా, అక్కడ ఎన్ని రోజులు ఉంటావేమిటి? ఓ వారం 10 రోజులైతే మళ్ళీ మన ఇంటికి రాక తప్పదు కదా.
1: అవును, మనము ఆ దొంగల బెడద తప్పించే నాతుడే లేడా?
0: ఎందుకుండదు, ఆలోచిద్దాం. కాని బుర్ర వేడెక్కిపోయింది, కొంచెం పాలు వేడి చెయ్యి.
1: పాలు వేడిగానే ఉన్నాయి, తెస్తానుండండి.
0: ఈ దొంగల బెడద ఎలా తప్పించుకోవాలబ్బా?
1: ఇదిగోండి పాలు తాగండి, నాకు ఇంట్లో పనుందండి.
0: ఆ పాలల్లో పంచదార కలిసిందిలే. నీవు ఇంట్లో పని చేసుకో, నేను దొంగలకు ఎలా గుణపాఠం చెప్పాలో ఆలోచిస్తాను.
1: అలాగేనండి.
2: దొంగలు ఇంటి వద్ద, దొంగల నాయకుడు గంగులు, తోడు దొంగలు రంగులు ఎంకులతో సంభాషణ.
3: ఓయ్ రంగులు, నీకు డబ్బు అవసరమని అడిగితివి, దొరికిందా?
4: దొరకలేదు, దొంగలించాను.
3: ఎవరింట్లో? అసలు ఎప్పుడు దొంగిలించావు?
4: మీ ఇంట్లోనే గడియ క్రితం దోచాను.
3: నీ దొంగ బుద్ధి పోనిచ్చుకున్నావు కదా.
4: మనం దొంగలమేనాయే, ఆ బుద్ధి లేకుండా పోతుందా అన్న?
3: మనల్ని మనం దోచుకోవడం బాగుందా?
4: అట్లంటే మనం మన వృత్తికి అన్యాయం చేసిన వారవుతాం కదా.
3: నీ వృత్తి ధర్మం చల్లగుండగాని మళ్ళీ మన ఇళ్లలో చేయకు.
4: మా దొంగలకి నాయకుడివి, నీ మాట జవదాడుతానా అన్న?
3: జవదాటితే బ్రతకలేరు, కాని మనం దొంగతనం చేయటం మంచి పద్ధతేనంటావా?
4: కూటి కోసం కోటి విద్యలు, అందులో దొంగతనం కూడా ఒకటి. మనం బ్రతకడం కోసం దొంగతనం చేయక తప్పదు. వేరే వృత్తి మనకు రాదాయే. ఇది న్యాయమో అన్యాయమో ఆ దేవుడికి తెలుసు.
3: అవును, నిన్న దొంగతనం చేసిన వస్తువులన్నీ మనం పంచుకున్నట్టేనా? ఇంకా ఏ వస్తువులైనా మిగిలాయా?
5: ఆ అన్నా, అన్ని వస్తువులు నగలు పంచుకున్నట్టే కాని ఈ చెప్పు ఒకటి పొత్తులో మిగిలిందన్నా.
3: ఒక్క చెప్పు ఎవరైనా ఏం చేసుకుంటారా?
4: దొంగలకు నాయకుడి వై ఆ మాట అంటే నేను ఒప్పుకోనన్నా. దొంగలకు చెప్పే లాభం అనే సామెత మర్చావా?
3: అవును రోయ్, మర్చిపోయాను. ఇంతకు ఆ చెప్పును ఎవరు తీసుకుంటారు?
4: నేను తీసుకుంటానన్నా.
5: సరే తీసుకో, కాని మీ బర్రె పాలు ఇస్తుంది కదా, మాకు పోసే పాలవాడికలో 4 రోజులు లెక్క తీసేయాలి.
4: సరే, 4 రోజుల పాటు ఉచితంగా పోస్తాను. ఆ చెప్పు ఇక్కడ ఇవ్వు.
5: ఆ చెప్పు ఇదిగో వై.
3: ఎంకులు మంచి మాట అన్నాడు రో.
4: దానంగా తీసుకోవడం నాకు ఇష్టముండదన్నా.
3: ఈ భూమి మీద మనం దోచుకోలేనిది ఏదన్నా ఉందిరా ఎంకన్నా?
5: ఏం లేదన్నా, మన కంట్లో పడ్డ ఏ వస్తువైనా మరేదైనా సరే మనం దోచుకొని తీరుతాం కదా.
4: కూయకురా కోతలు, మనం అన్నింటినీ దోచుకోలేము.
3: అయితే మనం దోచుకోలేనిది ఏదో చెప్పురా చూద్దాం.
5: వాడేమి చెప్తాడు? ఆ భూమి, ఆకాశం, సూర్యుడు, చంద్రుడు అవి తప్ప?
3: అవేనారా రంగులు?
4: అవి కాదు, కాని మనం దోచుకోలేనిది ధనం మరొకటి ఉంది.
3: లేదురా, మన ఇంకన్నా చెప్పినట్టు మనం దోచుకోలేనిది ఏదీ లేదురా.
5: మనం తలుచుకుంటే వాడు ఇల్లైనా పిల్లైనా గుళ్ళ చేయక మానం కదా.
4: నిజమే, తలుచుకుంటే అన్ని దొంగలించగలం.
3: నేను ఎంకులు అనేది కూడా అదే మాటరా
5: గంగులు? ఉంది ఉంది అంటూ ఊరిస్తావే గాని అసలు దోచుకోలేనిది ఉందా?
4: పరులకు సోదరులకు భూవరులకు గుణరాదు సర్వవశ్యము తానెవ్వరికిచ్చిన గోటి గుణోత్తర వృద్ధి భజించు విద్య తనధనమెపుడు.
3: అంటే ఏందిరా రంగులు?
5: ఆ ఏముంటుంది, 4 అక్షర ముక్కలు నేర్చుకునే గదా. ఏదో మనకు అర్థమవకుండా పద్యం లెక్క చదివే అయిపాయే.
4: కాదెంకన్నా, పద్యం చదివిన వాడిని అర్థం చెప్పకుండా ఉంటానా?
3: అయితే చెప్పు మరి, ఆలస్యం దేనికి?
4: అధికారులు దోచుకోలేనిది, దొంగలెత్తుకపోలేనిది, అన్నదమ్ములు పంచుకోలేనిది విద్యాదానం.
5: విద్యాదానం విద్యాదానం అంటాడు, గట్ల అంటే ఏంటిదే గంగన్న?
3: విద్యాదానం అంటే ఎట్లుంటదిరా?
5: ఆ నేను చూసిన గంగన్న, పచ్చగా గీతలు గీతలు ఉంటది, బంగారం వంటిదే కదా.
3: అట్లాంటిది అయితే నేను చూసిన మరి.
5: మనం పిచ్చోళ్ళం అనుకుంటుండన్నా?
4: పిచ్చోళ్ళమైతే తెలివిగా దొంగతనం చేయలేము, కాని విద్యాధనం అంటే చదువు అనే గొప్పధనం.
3: నిజమేన్ రోయ్, చదువును దోచుకోలేం.
5: చదువు అనే ధనాన్ని దోచుకోలేం, కాని గీ పద్యాలను రాసేవాళ్ళని ఏమంటారు?
3: పద్యాలను రాసేవాళ్ళను పద్యాలు రాసేవాళ్ళు అని అంటారు, కాని వైద్యుడని ఎట్లంటారా?
4: పద్యాలు రాసేవాళ్ళను కవి అంటారు.
5: ఆ ఇవాళ మనం ఆ కవి ఇంటికే కన్నం వేయాలి, చాలా ధనం ఉందట.
3: అవును, ఆయన పేరు తెనాలి రామకృష్ణ కదరా?
4: అవును, ఆయన పేరు తెనాలి రామకృష్ణుడే.
5: అప్పుడే పొద్దుగూకు తర్కంలో పడితే పొద్దు తెలివపాయే.
3: తర్కం సాలుగాని తొందరగా కూడు తిని ఆ కవి ఇంటికే కన్నం వేద్దాం పదండి.
5: అయితే తొందరగా కూడు తిని వెళ్దాం పదండి, ఆలస్యం ఎందుకు?
3: అలాగే తొందరగా రండిరా.
2: తెనాలి రామకృష్ణుడు, ఆయన భార్య, వాళ్ళ ఇంట్లో సంభాషణ.
1: ఏమండి.

0: నేను మా ఇంట్లో దొంగలు పడతారేమో అన్నప్పటి నుండి మీరు ఏదో విషయాన్ని తీవ్రంగా ఆలోచిస్తున్నారు. ఇంత ఎంగిలి పడండి.
1: ఏమిటి, నేను తీవ్రంగా ఆలోచిస్తున్నట్టు భలే కనిపెట్టేశావే. అవును, నేను ఎంగిలి పడలేదని నీవు కూడా మానేసినట్టున్నావు.
0: భర్త భోజనం చేయకముందే భార్య భోజనం చేస్తుందా అండి? అసలు మీరు ఎందుకు ఇలా పరధాన్యంగా మాట్లాడుతున్నారు?
1: నేను భోజనం చేయనిదే నీవు చేయవు కదూ. పద వడ్డించు, నేను కాళ్ళు చేతులు కడుక్కొని వస్తాను.
0: ఇదిగోండి ఈ చెంబు తీసుకుని వెళ్ళండి.
1: అలాగే ఇలా ఇవ్వు.
0: భోజనం వడ్డించాను, రండి.
1: ఆ వస్తున్నాను. ఇంతకు ఏం కూర వండావు?
0: మీకు ఇష్టమైన వంకాయ కూరనే వండానండి.
1: వంకాయ వంటి కూర, పంకజముఖి సీత వంటి భార్యామణియు.
0: ఇప్పటికీ ఆలస్యం దేనికి?
1: సరే లాగిస్తున్నాను, నీవు కూడా నాతో పాటే భోజనం చెయ్యవచ్చు కదా.
0: వచ్చు, కానీ మీరు ముందు చెయ్యండి, ఆ తర్వాత చేస్తాను.
1: అలా చెయ్యు. కొంచెం ఆ సొరకాయ కూర వెయ్యు. ఆ చాలు, పెరుగు చాలు పోయి. బ్రౌ బ్రౌ, కడుపు నిండిపోయింది. మంచినీళ్లు త్రాగి తాంబూలం వేసుకుంటాను. ఇహ నీవు భోజనం చేయి.
0: భోజనం చేసి వంటిలు సర్ది పక్కలు వేస్తాను. అందాక ఆ కుర్చీలో కూర్చోండి. భోజనం అయ్యింది. అయ్యో, ఏమైందండి? భోజనం చేసేంత వరకు బాగానే ఉన్నారు.
1: ఆ ఏమీ లేదు, లేవోయి ఊరికినే.
0: మీరు కూర్చుంటే ఏదో ఒక విషయాన్ని ఆలోచిస్తూనే ఉంటారు. ఏది ఎలా జరిగేది ఉంటే అలాగే జరుగుతుంది. కానీ రండి, పడుకుందురు. నిద్రపోయే వేళ కూడా దాటింది.
1: పడుకునే ముందు ఆ పని చేయాలోయ్.
0: ఇంతకు ఏం పని అండి?
1: ఈ రోజు మన ఇంట్లో దొంగలు పడతారని అనుమానం ఉంది కదా.
0: అవును అనుకుంటున్నాం.
1: అందుకని మన వెండి పాత్రాలు, బంగారు నగలు అన్నింటినీ ఒక పెట్టెలో పెట్టి తాళం వేసి మన చేదబావిలో వేసేద్దాం.
0: ఆ పని ఎలాగో మీరే చేయండి, నేను పడక గదిని సర్దేసి వస్తాను.
1: అలాగే, పోయి సర్దే, నేను ఈ పని చేస్తాను.
0: అలాగేనండి.
2: ఏందిరా, వీళ్ళు నిద్రపోయినట్టే లేరు, అవికిడి వస్తుంది.
3: ఎంతసేపు చప్పుడు చేస్తారు? నిద్రించేవేళ దాటి చాలా సేపు అయింది.
2: అంతవరకు ఈ తోటలోకి వెళ్లి చీకట్లో దాక్కుందాం.
4: అలాగే అన్నా.
3: అబ్బో, నేనైతే ఈ గడ్డపారలు సుత్తెలు మోయలేక చస్తున్నా. ఇవి ఇక్కడ దింపేసి దాక్కుంటాను.
2: నీ ఊరికే వదరకురా, ఎవరన్నా వింటే పట్టుకొని మక్కెలు విరుగదంటారు.
4: మీ తర్కం ఆపండి, లోపల నుంచి ఏం మాటలు వినిపిస్తున్నాయో విందాం.
0: ఏమండి, మీ సర్దడం అయిందా?
1: ఆ అయింది, కానీ ఒకసారి ఇలా రాబోయ్.
0: వస్తున్నాను. ఏమిటండి?
1: ఈ పెట్టెలో మన బంగారు నగలు, వెండి పాత్రలు పెట్టినాం.
0: చాలా మంచి పని చేశారు అన్నట్టు తాళం వేశారా?
1: తాళం వేశాను. ఈ పెట్టె మన చేదబావిలో వేసేద్దాం. మన గ్రామంలో రోజుకెక్కడో ఒక చోట దొంగలు పడుతూనే ఉన్నారు. ఈ దొంగల బిడద పోయిన తర్వాత మళ్ళీ ఈ పెట్టెను పైకి తీసి మన సొమ్ములు, పాత్రలు తీసుకోవచ్చు. ఏమంటావు?
0: మీ మాట కాదంటానా? మీ ఉపాయం బాగా లేదంటానా? సరే, బావిలో వేసేయండి.
1: నీవు కొంచెం ఈ పెట్టెను బావి దగ్గరకు తీసుకుపోవడానికి సహాయం చెయ్యవు.
0: అలాగే. అబ్బా, ఈ పెట్టె చాలా బరువు ఉందండి.
1: మన బంగారు నగలు, వెండి పాత్రలు కలిపితే బరువు ఉండదా మరి?
0: ఇంకా బావిలో వేసేయండి. మన బావిలో నీళ్లున్నాయి, చాలా లోతు కూడా ఉంటుంది.
1: అట్లాగే వేస్తున్నాను.
0: అమ్మయ్యా, ఇక రండి, నిశ్చింతగా నిద్రపోవచ్చు.
1: నిజమే, ఇక మనం దొంగలకు భయపడవలసిన అవసరం లేదు. నిశ్చయంగా నిద్రపోదాం పద.
2: అరే, మనం వాళ్ళ ఇంటికి కన్నం వేసే బాధ తప్పిందిరా.
4: నిజమే, రోగి కోరింది పాలే, వైద్యుడిచ్చింది పాలే అన్నట్లు మనం సొమ్ములు దోచుకోవడానికే వచ్చాం. వాళ్ళు మనకు శ్రమ కల్పించకుండా అన్ని వెండి పాత్రలను, బంగారు నగలను పెట్టెలో పెట్టి బావిలో వేశారు.
3: మెల్లగా బావిలోకి దిగి పెట్టెను తెచ్చుకుంటే చాలు.
4: చాలేరా బడాయి, అది లోతున్న చేదబావి, పైగా నీళ్లు నిండున్నాయి.
2: మరి మనం ఏం చేద్దాం?
3: అయ్యో, మన దగ్గర పాతాళ గరిగె ఉంటే బాగుండేదేమో.
4: ఇంటికి పోయి పట్టుకొస్తావా? మరి మనం తెచ్చే గడ్డపారలు, సుత్తెలు, తాళపు చేతులు, కత్తులు ఎందుకు గాడిదలో మోయడానికి అంటావు కదా.
2: ఊరుకోండిరా, పాతాళ గరికెకు పెట్టె వస్తుందో రాదో కాని బావిలో నీళ్లు తోడేద్దాం. నీరు తగ్గిపోతుంది. ఈ చెంతాడు తొదిగా పెట్టెను పైకి తీసుకుని పోవచ్చు.
3: చీకట్లో బావిలోకి దిగుదామా?
4: ముందు తలో గడియజాము, నీళ్లు తోడిన తర్వాత దిగాలి. చీకటికి భయపడితే ఎలా?
2: ముందు మీరు బావి దగ్గరకు పదండిరా, నీళ్లు తోడేద్దాం. ఇలా తర్కించుకుంటూ కూర్చుంటే తెల్లారే తెల్లారేలా ఉంది.
3: సరే, నీళ్లు తోడం పదండి. ముందుగా నీళ్లు నేను తోడుతాను.
2: సరే, నీవైతే నీవే ముందుగా తోడు. మేమెవరైనా వస్తే గమనిస్తాం, అటు ఇటు చూసి జాగ్రత్త పడదాం.
3: మీరు ఎవరైనా వస్తారేమో గమనించండి, నేను నీళ్లు తోడుతున్నాను.
1: ఒక దొంగ నీళ్లు తోడుతున్నాడు. ఇద్దరు దొంగలు అటు ఇటు తిరుగుతున్నారు. నీళ్లు వృధా పోనీయడం ఎందుకు? చాలా రోజుల నుండి తోటలోని మొక్కలు నీరు లేక

0: అలమటిస్తున్నాయి. ఈ దొంగలకు కనిపించకుండా మెల్లగా పోయి పాదులకు నీళ్లు పోయేలా చూస్తాను. తలో గడియేసేపు నీళ్లు తోడి మా తోటలోని పాదులు నిండేలా తోడండి. ఆ, నాకు నిద్ర వస్తుంది.
1: అబ్బా, చేతులు మండుతున్నాయి. ఎవరైనా వచ్చి తోడండి.
2: ఆ, నేను వస్తున్నాను. లేబోయ్, నువ్వు కాపలాకాయ్.
1: అందరూ నిద్రపోయినట్టున్నారులే, నెమ్మదిగా తోడేవు, ఆలస్యమవుద్ది.
3: వాడికి తెలియదా రాబోయ్?
1: ఇవాళ నీళ్లు తోడేసి మళ్లీ రేపు వద్దాం.
3: నోర్ముయ్ అపశకున పక్షి, నీళ్లు తోడి పెట్టెను తీసుకుని పోవాలి, కాని కాసేపు కాపలా కాయబోయ్.
2: అయ్యో, నాకు చేతులు మండుతున్నాయి. గంగన్న, నీవు కాసేపు నీళ్లు తోడుదు గాని రా.
3: అరే, చాలా నీళ్లు తోడేశారే, నాకు వంతు తప్పదు గదా. నేను కొన్ని నీళ్లు తోడేస్తా, మంచిగా బాయిలోకి దిగి పెట్టె తీసుకుని వెళ్లిపోవచ్చు.
2: పెట్టెను తీసుకోవచ్చు గాని తొందరగా నీళ్లు తోడేసేయ్.
3: అలాగే, తోడేస్తున్నాను.
1: ఇంకా ఎంతసేపు నీళ్లు తోడతావు? చాలులే,
2: ఇంకా ఆలస్యం వద్దు. బావిలోకి ఎవరైనా దిగండి.
0: ఓ దొంగ సోదరులారా, మా తోటకు నీళ్లు తోడి పెట్టి మాకు ఎంతో సహాయం చేశారు. మీరు కూడా ఎంతో అలసిపోయినట్టున్నారు, నీళ్లు తోడడం ఆపండి, ఇప్పటికీ చాలు.
2: గంగన్న, ఎంకన్న, అప్పుడే తెల్లారింది, మనం పెట్టె కోసం నీళ్లు తోడితే తోటలోకి మళ్లించిండట.
3: నిజమే రోయ్, మనం మోసపోయాం. దొరికితే బడత పూజ చేస్తారు.
1: పదండి.
2: ఏమండి ఏమండి?
0: ఏమిటి, మళ్ళీ ఏం వార్త తెచ్చావోయ్?
2: మంచి శుభవార్త తెచ్చానండి.
0: ఏమిటో, ఆ శుభవార్త వినవచ్చా?
2: తప్పకుండా. ఊరిలో జనం అందరు మిమ్మల్ని మెచ్చుకుంటున్నారులే.
0: ఏమని మెచ్చుకుంటున్నారోయ్?
2: అపాయాన్ని ఉపాయంతో ఎదుర్కోవటంలో నేర్పరని, దొంగలకు తగిన బుద్ధి చెప్పారని అనుకుంటున్నారు.
0: ఇంకా ఏమని అనుకుంటున్నారోయ్?
2: మీ గడసరితనాన్ని, బుద్ధి చాతుర్యాన్ని పొగుడుతున్నారండి.
0: చాలా సంతోషం.
2: అవునండి, ఈ విషయం అడగడమే మర్చిపోయాను.
0: ఇప్పుడు జ్ఞాపకం వచ్చిందిగా, అడిగి చెబుతా.
2: మీరు దొంగలను ముందుగా చూసినారు కదా, దొంగలు దొంగలు అని అరిస్తే పారిపోయేవారు కదా.
0: దొంగలు దొంగలు అని కేకలు వేస్తే వాళ్ళు పారిపోతారు, మళ్ళీ ఎప్పుడో ఒకసారి వస్తారు. దానితో మనకు వచ్చిన ఆపద తప్పిపోదు కాబట్టి వాళ్లకు తగిన గుణపాఠం చెప్పి పంపాలని అలా చేశాను.
2: ఇంతకీ ఆ పెట్టెలో ఏమి పెట్టారండి? బాగా బరువుంది.
0: ఆ పెట్టెలో వెండి బంగారు నగలు పాత్రలు పెట్టలేదు, అందులో కేవలం రాళ్ళు రప్పలతో నింపేశాను.
2: ఆ, మీలో ఇంత చాతుర్యం ఉందా?
4: ఒకటే దేశం మనది నిజం నిజం, ఒక్కటే జాతి మనది అదే నిజం అదే నిజం అనే సందేశాన్ని ఇచ్చే దేశభక్తి గేయాన్ని 8వ తరగతి విద్యార్థినుల బృందం జి రేణుక, ఎన్ జయంతి, ఈ మరియమ్మ వినిపిస్తారు.
2: ఓకే.

0: నిజం.
1: ఇప్పుడు మా ఊరు సంభాషణ విందాం. ఇందులో బి లక్ష్మి, కే కావ్య పాల్గొంటున్నారు.
2: జ్యోతి, స్పెషల్ క్లాస్ కు టైం అవుతుంది, వెళ్దామా?
0: నేను రెడీగా ఉన్నాను, పదా వెళ్దాం.
2: మన ఊరు మన 6వ తరగతి చదువుకున్నప్పుడు ఇప్పటికి చాలా మార్పులు వచ్చాయి కదా.
0: అవును, నిజమే. అప్పుడు మన ఊరిలో సీసీ రోడ్లు లేవు, వీధులు ఇంత శుభ్రంగా లేవు.
2: మన గ్రామానికి 2013 ఎన్నిక కాబడిన సర్పంచ్ గారి ఆధ్వర్యంలో చాలా అభివృద్ధి పనులు జరిగాయి.
0: ప్రతిరోజు మురికి కాలువలు శుభ్రం చేస్తున్నారు. వీధులన్నింటినీ ఊడ్చి తడి పొడి చెత్త కోసం సర్పంచ్ గారు ఇంటింటికి చెత్త బుట్టలను అందించారు.
2: మొన్న గ్రామ సభలో మాట్లాడగా విన్నాను, మా గ్రామాన్ని స్వచ్ఛ భారత్ లో భాగంగా ఎంపిక చేశారు. అందుకే సర్పంచ్, ఎంపీటీసీ, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు గ్రామ అభివృద్ధికి అందరూ సహకరిస్తున్నారు.
0: గ్రామ సర్పంచ్ గత 3 నుండి హరితహారంలో భాగంగా లక్షలాది మొక్కలను ప్రజల శ్రమదానం ద్వారా నాటారు.
2: మన ఇబ్రాహింపూర్ గ్రామాన్ని జిల్లా కలెక్టర్ గారు ఆదర్శ గ్రామంగా ఎంపిక చేశారు కదా.
0: ఎంపిక చేశారు కాబట్టి మన గ్రామాన్ని ప్రజాప్రతినిధులందరూ ఐకమత్యంతో కలిసి గ్రామ అభివృద్ధికి కృషి చేస్తున్నారు.
2: గ్రామంలోని ప్రతి ఇంటికి ఇంకుడు గుంతలు, వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకునేలా గ్రామ సర్పంచ్ ప్రత్యేకత శ్రద్ధ తీసుకుని నిర్మించారు.
0: గతంలో పెద్ద కుటుంబాలకు 10 మరుగుదొడ్లు ఉంటే ఇప్పుడు గ్రామంలో ఉన్న 530 కుటుంబాల వారందరికీ వ్యక్తిగత మరుగుదొడ్లు ఉన్నాయి.
2: మన గ్రామంలో నగదు రహిత గ్రామంగా ఎంపిక చేసి స్వైపింగ్ మిషన్ ఇచ్చారు. గ్రామ ప్రజలందరూ ఇంటి పనులు 100% చెల్లించారు.
0: 2016 గ్రామ సర్పంచ్ ను నగదు రహిత గ్రామంగా గుర్తించి కలెక్టర్ గారు సన్మానించారు.
2: 2017 కూడా సర్పంచ్ గ్రామంలోని చేసిన కృషిని గాను బహిరంగ మల విసర్జన రహిత గ్రామంగా ఎంపిక చేసి కలెక్టర్ గారు సన్మానించారు.
0: ఈ సన్మానంలో డిప్యూటీ స్పీకర్ కలెక్టర్ గారు 51,000 రూపాయలు నగదు ఇచ్చి సర్పంచ్ గారిని అభినందించారు.
2: సర్పంచ్ గారు 50,000 చెత్త బుట్టలను కొనుగోలు చేసి ఇంటింటికి పంపిణీ చేశారు.
0: గ్రామ అభివృద్ధికి కుల మతాల పట్టింపు లేకుండా సహకరించడం వల్లనే ఇది సర్పంచ్ గారికి సాధ్యమైంది.
2: నిజమే, లేకుంటే సాధ్యం కాదు.
0: మన ఆదర్శ గ్రామంలో జరిగిన అభివృద్ధిని తెలంగాణ రాష్ట్రంలోని జోగులాంబ, గద్వాల, నాగర్ కర్నూలు జిల్లాలోని సర్పంచ్లు, అధికారులు వచ్చి పరిశీలించి వెళ్లారు. పాఠశాలను, గ్రామాన్ని పరిశీలించి వారెంతో మెచ్చుకున్నారు.
2: అవును జ్యోతి, గత 1 హరితహారంలో భాగంగా మన పాఠశాలలో చీఫ్ సెక్రటరీ కలెక్టర్ హోలీ కేరీ మొక్కలను నాటారు.
0: నాటారు. ఈ సందర్భంగా హరితహారం చీఫ్ సెక్రటరీ మాట్లాడుతూ మన పాఠశాల గ్రామాన్ని పరిశీలించి మెచ్చుకున్నారు. పాఠశాలలో 100% సాధించినందుకు ప్రధానోపాధ్యాయులకు, ఉపాధ్యాయులను అభినందించారు. మాటల్లో పడి వచ్చాం, మన పాఠశాల వచ్చింది పదా, సార్ వచ్చిండు.
2: అలాగే జ్యోతి.
1: ఇప్పుడు పక్షులను గూర్చిన పరిశోధన చేసిన గొప్ప శాస్త్రవేత్త సలీం ఆలీని గురించి ప్రసంగాన్ని ఎం అశ్విని వినిపిస్తుంది.
3: సలీం ఆలీ అని పేరు వింటేనే స్మృతి పథంలో పక్షుల కిలకిల రావాలు మొదలవుతాయి. ఈయన జీవితం అంతా పక్షుల పరిశోధనకే అంకితమైపోయారు. 10 ఉండగా ఎగురుతున్న ఒక పక్షిని చంపి దాన్ని కాల్చి చీల్చి పరీక్షించాడు సలీం ఆలీ. ఈయన పూర్తి పేరు సలీం మౌజిద్దీన్ అబ్దుల్ ఆలీ అయి సలీం ఆలీ గానే ఈయన విశ్వ ప్రఖ్యాతి గాంచారు. 1896 ఈయన బొంబాయికి చెందిన కైత్వారిలో జన్మించాడు. 1920 బొంబాయిలో జంతు శాస్త్ర కోర్సు పూర్తి చేసి బాంబే నేచురల్ హిస్టరీ సొసైటీకి చెందిన మ్యూజియంలో గైడ్గా పనిచేశారు. 1930 వీవర్ పక్షి గురించి ఈయన ఒక పరిశోధన వ్యాసాన్ని ప్రచురించి ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపును పొందారు. అప్పటి నుంచి ప్రారంభమైన ఈయన పరిశోధన యజ్ఞం ఆయన మరణంతోనే మాత్రమే సమాప్తమైనది. 1941 ది బుక్ ఆఫ్ ఇండియన్ బర్డ్స్ అనే పుస్తకాన్ని ఎన్నో రకాల ఆసక్తికరమైన అంశాలతో వెలువరించారు. ఈ పుస్తకం ప్రతులు వేల

0: లోని అమ్ముడుపోతూ సరికొత్త చరిత్రను స్పష్టిస్తుంది. ఈయన జీవితకాలం అంతా పక్షులతోనే గడిచిపోయింది. ఈయనను ఎన్ సైక్లోపీడియా ఆఫ్ బర్డ్స్ అని పిలిచేవారు. ఈయన చేసిన పరిశోధనలకు కృషి ఫలితంగా 5 లక్షల నగదు అంతర్జాతీయ అవార్డు వస్తే ఈయన బాంబే నేచురల్ హిస్టరీ సొసైటీకి విరాళంగా ఇచ్చారు. 1983 భారత ప్రభుత్వం ఈయనను పద్మభూషణ్ అవార్డు చేత సత్కరించింది. ఈయన జూన్ 20, 1987 మరణించారు. కానీ ఈయన పరిశోధనలకు మాత్రం మరణం లేదు అని ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా ఉన్నాయి.
1: కడలి అలల కలల అనే గేయాన్ని బి కీర్తి

0: ఇంతవరకు బాలానందం కార్యక్రమంలో జెడ్పిహెచ్ఎస్ ఇబ్రహీంపూర్ విద్యార్థులు సమర్పించిన కదంబ కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: గుడ్ మార్నింగ్ పిల్లలు.
3: గుడ్ మార్నింగ్ మేడం.
2: నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
4: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
5: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
6: BIS నమ్మకానికి, నాణ్యతకు హామీ.
7: మీరు రిటైర్మెంట్ కి సిద్ధంగా ఉన్నారా? మీరు జీవితంలో ఏ దశలో ఉన్నప్పటికీ పదవీ విరమణ అనివార్యం. ప్రణాళికతో మీ భవిష్యత్తుకు ధీమా. యూటీఐ పెన్షన్ ఫండ్ వారి NPS అనేది PFRDA నియంత్రించబడి పన్ను ఆదా చేసే మార్కెట్ తో అనుసంధానం కలిగిన ఉత్పత్తి. 4 లక్షల కోట్లకు పైగా AUM నిర్వహణ, పాన్ ఇండియా ఉనికితో దీర్ఘకాలిక వృద్ధి. యూటీఐ పెన్షన్ ఫండ్ తో పదవీ విరమణకు సిద్ధంగా ఉండండి. పెన్షన్ ఫండ్లు మరియు సెక్యూరిటీల్లోని అన్ని పెట్టుబడులు మార్కెట్ రిస్కులకు లోబడి ఉంటాయి.
8: మేరా జూతా హై జపానీ, ఇప్పటిలోను ఇంగ్లీస్తానీ, సర్ పే లాల టోపీ రూసి, ఫిర్ బి దిల్ హై హిందుస్తానీ.
5: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన BIS మార్క్ ను తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్క్ ఉన్న చెప్పులని కొనుగోలు చేయండి. BIS నాణ్యతకు, నమ్మకానికి హామీ.
1: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.
0: ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఆక్లాండ్లో ప్రధాని మోదీ, న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ చర్చల అనంతరం భారత్, న్యూజిలాండ్ దేశాలు తమ బంధాన్ని వ్యూహాత్మక భాగస్వామ్యానికి అప్గ్రేడ్ చేశాయి. 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేసి 35,000 కోట్లకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు విదేశాంగ శాఖ తూర్పు విభాగ కార్యదర్శి రుద్రేంద్ర టాండన్ మీడియా సమావేశంలో వెల్లడించారు. హైదరాబాద్ నోవోటెల్ హోటల్లో హెచ్వైఎస్సీఏ, జీసీసీఎస్, ఐటీ అధినేతలతో ఈరోజు జరిగిన సమావేశంలో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్, కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ప్రధాన మోదీ దూరదృష్టితో హైదరాబాద్ బుల్లెట్ రైలుకు మెగా హబ్గా మారనుందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. హైదరాబాద్ నుండి పూణే, చెన్నై, బెంగళూరుకు 3 కారిడార్లు మంజూరయ్యాయని, దీనివల్ల అమరావతికి 70 నిమిషాల్లోనే చేరుకోవచ్చని తెలియజేశారు. ప్రధాన మోదీ ఆత్మనిర్భర్ భారత్ విజన్తో దేశం సొంతంగా సాంకేతికతను సృష్టించే దిశగా సాగుతుందని, యూపీఐ ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. అంతర్జాతీయ ఒప్పందాల ద్వారా గ్లోబల్ మార్కెట్ సంపద నేరుగా మన కార్మికులు, స్టార్టప్ల ఖాతాల్లోకి చేరుతుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య పరికరాల కొనుగోలు ప్రక్రియను పూర్తిగా డిజిటలైజ్ చేస్తామని, ఆసుపత్రుల్లో వైద్య పరికరాల పనితీరును పర్యవేక్షించేందుకు సెంట్రలైజ్డ్ డాష్బోర్డ్

ఏర్పాటు చేస్తామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ తెలియజేశారు. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాలగూడలో చోటు చేసుకున్న ఆరుగురి హత్యల పట్ల మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అనసూయ సీతక్క తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషిని ఆదేశించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలోని ప్రధాన ఆలయ ముఖమండపం బంగారు వాకిల్ ప్రాంగణంలో ఈరోజు నూతన దేవస్థాన పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. చైర్మన్గా ఎం సత్యనారాయణ రెడ్డి, సభ్యులుగా ఎమ్మెల్యే వినోద్ వెంకటస్వామి, కొణిదల సురేఖతో పాటు ఇతర సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు పలు ప్రాంతాల్లో వచ్చే 3-4 రోజుల్లో ఉరుములు, మెరుపులు, బలమైన గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ సంస్థ అంచనా వేసింది. అరేబియా సముద్రం వరకు ఏర్పడిన ద్రోణి ప్రభావంతో నేడు, రేపు కొన్ని చోట్ల వర్షాలు పడే అవకాశం ఉందని, అదే సమయంలో ఎండ తీవ్రత కూడా

0: ప్రాంతాల్లో వచ్చే 3-4 రోజుల్లో ఉరుములు, మెరుపులు, బలమైన గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ సంస్థ అంచనా వేసింది. అరేబియా సముద్రం వరకు ఏర్పడిన ద్రోణి ప్రభావంతో నేడు, రేపు కొన్ని చోట్ల వర్షాలు పడే అవకాశం ఉందని, అదే సమయంలో ఎండ తీవ్రత కూడా కొనసాగుతుందని వాతావరణ కేంద్రం తెలిపింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 4 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.
1: ఆకాశవాణి సమయం 3:04. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంకాలం 5 గంటలకు మీడియం వేవ్ 406.5 మీటర్లు, 738 కిలోహెడ్స్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెడ్స్పై మా సాయంకాలం ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు, నమస్కారం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 406.5 మీటర్లు, 738 కిలోహెర్ట్జ్ మరియు డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్జ్ పై ఈనాటి మా సాయంకాల ప్రసారం ప్రారంభం. నిలయంలో సమయం సరిగ్గా 5 గంటలు. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. కెమికల్ మెకానికల్ పాలిషింగ్ ప్యాడ్ టెక్నాలజీకి సంబంధించిన దేశంలోని తొలి హబ్ హైదరాబాద్లో ఏర్పాటైందని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. తెలంగాణను దేశంలోనే ప్రముఖ సెమీకండక్టర్ హబ్గా తీర్చిదిద్దేందుకు ప్రణాళికబద్దంగా కృషి చేస్తున్నామని తెలియజేశారు. పర్యావరణానికి పెనుముప్పుగా మారుతున్న ప్లాస్టిక్ వినియోగ నివారణకు సమిష్టిగా కృషి చేయాలని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. రంగారెడ్డి జిల్లా షాబాద్లో జరిగిన ఆరుగురి దారుణ హత్యల ఉదంతంపై జాతీయ మానవ హక్కుల కమిషన్లో ఫిర్యాదు నమోదైంది. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రముఖ న్యాయవాది రామారావు ఎన్హెచ్ఆర్సీకి లిఖితపూర్వక ఫిర్యాదు సమర్పించారు. వియట్నాంలో భారతీయులున్న టూరిస్టు బోటు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 10 మంది మృతి చెందగా వారిలో పలువురు తెలంగాణ వాసులున్నట్లు సమాచారం. భూభారతి చట్టం సమర్థవంతంగా అమలు కావాలంటే రాష్ట వ్యాప్తంగా భూ రీసర్వేను అత్యంత ప్రాధాన్యతతో చేపట్టాలని రాష్ట రెవెన్యూ శాఖ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. మహిళల భద్రత విషయంలో వైఫల్యానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మహిళల భద్రతను కాపాడడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. సూర్యాపేట జిల్లా కోదాడలో 17 కోట్ల రూపాయలతో నిర్మించనున్న బస్ స్టేషన్కు మంత్రులు పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ రాష్ట వ్యాప్తంగా రవాణా మౌలిక వసతులను అభివృద్ది చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఐఆర్ న్యూస్ _ HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఈ రాత్రి 8 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి జానపద సంగీతం ఈనాటి కార్యక్రమంలో సత్య హరిశ్చంద్ర కథ చిందు యక్షగానం వినిపిస్తారు శ్రీ గడ్డం సుదర్శనం బృందం.

0: దేవేంద్రుడని ప్రాజనిమిలలా కొనియాడుచున్నారు.
1: స్వామి,
0: ఈనాటి రోజున ఋష్యాదులు ఈ సభామధ్యమునకు రావాలి. వారు ఎవరైనా వచ్చినను ఈ సభామధ్యములోకి తీసుకుని రమ్ము ప్రధాని శేఖర.
1: సరే మహారా,
0: మా తల్లి నేను చెప్పినట్టుగా వారికి సేవలు చేసుకుంటూ తీసుకుని వచ్చి కూర్చుండో పెట్టండి.
1: సరే స్వామి, చిత్తం.

0: విశ్వామిత్రుడను. ఈ సృష్టిని, సృష్టికి ప్రతి సృష్టి నిర్మించినటువంటి వాడను విశ్వామిత్ర మహర్షి అని త్రిలోకంలో ఉండవలసినటువంటి వాళ్ళందరూ కూడా నన్ను కొనియాడగలరు. ఇప్పుడు ఎక్కడికి వెళుతున్నామంటే,
1: ఎక్కడికి వెళుతున్నారు?
0: దేవేంద్రుని యొక్క సభకు వెళుతున్నాము. ఋష్యాదులందరూ కూడా, సప్తకోటి ఋష్యాదులందరూ కూడా దేవేంద్రుని సభకు వెళ్ళినారు. కావున ఇప్పుడు కూడా నేను అక్కడికి వెళుతున్నాను.
1: సరే స్వామి.
0: దేవేంద్ర, కుశలమేనా? మీ యొక్క పరివారం అందరూ కూడా కుశలమే కదా?
2: అవును, అందరము కుశలముగానే ఉన్నాము.
0: సరే,
2: ఇంకా ఎవరు వస్తున్నారు స్వామి?
0: మేము సప్తకోటి ఋష్యాదులం అందరం కూడా వచ్చినాము. ఈ ఆసనం పైన కూర్చున్నాము.
2: ఓహో,
1: నేనిదే వశిష్ఠుడను. ఇప్పుడే స్వర్గము వెళ్ళి ఆ దేవేంద్రుని వద్దకు వెళ్ళి ఆ సభ కూటమును ఉండవలయ్యను. ఇప్పుడే వెళ్ళుచున్నాను.

0: ఈ స్వర్గము చేరుకున్నాను, నేను వశిష్ఠుడను. ఓ ఈ దేవేంద్ర
1: స్వామి, నీకు నమస్కారములు.
0: వర్ధిల్లుము
1: స్వామి, నాది ఒక మాట.
0: ఏమిటి?
1: అతల వితల రసాతల పాతాల లోకములో ఎక్కడనైనను సత్యవంతుడు ఉన్నాడా అని నాకు ఒక ఆలోచన వచ్చినది. ఆ సత్యవంతుడు ఎక్కడ ఉన్నను, వారు ఎవరో, వారి నామమేమిటో నాకు చెప్పగలరని కోరుతున్నాము ఋష్యాదులందరిని.
0: అయినా సత్యవంతుడు ఎవరంటే, సత్యము నడిపించేవారు ఎవరంటే చెప్తాను విను
1: స్వామి.
0: అయోధ్యాపురి పట్టణం పరిపాలించేవాడు సత్యహరిశ్చంద్రుడు. సత్యము నాలుగు పాదములు నడిపిస్తున్నాడు. ఆడి తప్పనివాడు, పలికి బొంకని వాడు సత్యహరిశ్చంద్రుడు. అతన్ని మించిన వారు ఎవరు లేరు, ఈ ప్రపంచంలోనే లేరు.
2: ఏమది, మానవ మాత్రుడైనటువంటి ఆ యొక్క హరిశ్చంద్రుడు ఆడి తప్పని వాడు, పలికి బొంకని వాడు, నిరంతరం సత్యము పలుకుతాడని నీవు పలుకుతున్నావు, కాని నీవు ఈ విధంగా పలకరాది. నిండు సభలో పల.
0: ఓ ఈ విశ్వామిత్ర, ఏమి నా శిష్యుని గురించి నీవంటున్నావా?
2: ఏయ్ వదరక వదరక.

0: చూడు, ఇంతటి సభ లోపల సప్తకోటి ఋష్యాదులందరూ చూస్తుండగా ఇంతటి సభ లోపల నీవు ఒక్క మానవ మాత్రుడైనటువంటి హరిశ్చంద్రుడు నేను అంతర సత్యనిధి అని పలుకుతున్నావు, కాని వాడి ఆపాడు సత్యవంతుడు, నేను సత్యమును తప్పిస్తాను.
1: ఓయి విశ్వామిత్ర, ఏమీ నీ మాటలు, అతడు సత్యం తప్పేవాడు కాదు. బొంకడు బొంకడు బొంకడు.

0: సత్యము నాలుగు దిశలు నడిపించేవాడు హరిశ్చంద్రుడు. బొంకేవాడు కాదు, సత్యము తప్పేవాడు కాదు. విను, నా మాట విను. అతడు సత్యవంతుడు. విశ్వామిత్ర, నా మాట విను.
1: ఓహో, అతడు సత్యవంతుడు, తప్పడన్నావా?

0: నువ్వు పలికినటువంటి మాట నా యందు నిలవలేవు. ఒకవేళ అతని కళ్ళలాడినట్టు అయినట్టయితే మరి నీవు ఏం పందెమునకు ఉంటావు చెప్పుము. నేను ఎలాగైనా కానీ అట్టి హరిశ్చంద్రుని అబద్ధీకుని చేయించి బొంకిస్తాను. బొంకిస్తే మరి నీవు దేనికై ఉంటావో చెప్పుము.
1: నీవు అతన్ని బొంకిస్తావా? బొంకడు బొంకడు బొంకడు.

0: నీవు అడిగిన రాజ్యమైనను కాని సమస్తం ఏదడిగినా అతడు ఇచ్చేవాడే. సత్యము తప్పేవాడు కాదు, హరిశ్చంద్రుడు సత్యము తప్పడు. నీవేమడుగుతావో కోరుకో.
1: ఓయి విశ్వామిత్ర, వశిష్ఠులారా, ఇక మీరు కాస్త మీరు కోపోద్రిక్త మానసులయ్యి జగడంబుతో మీరు ఈ సప్తకోటి ఋష్యాదులను కూడా ఎంతో ఇబ్బంది పడుతున్నారు.
2: ఒకవేళ
1: ఇక అసత్యవంతుడని అసంత్యవంతుడిని చేస్తాననేమో విశ్వామిత్రుడు.
0: అవునవును,
1: సత్యవంతుడు సత్యవంతుడు, అతడు ముమ్మాటికి సత్యవంతుడనేమో నీవు.
0: అవును.
1: సరే, మీరు ఇరువురు ఇక మీరు భూలోకము వెళ్ళి ఓయి విశ్వామిత్ర, నీవు సత్యము తప్పిస్తావా?
2: అవును, నేను సత్యము తప్పిస్తాను. అట్టి హరిశ్చంద్రుని అబద్ధీకులు చేస్తాను. మరి వశిష్ఠ, నీవు ఏ పందెమునికి ఉంటావు చెప్పుము.
0: అతన్ని నువ్వు సత్యము తప్పించినట్టయితే 60,000 తపము అయినా నేను నా శిష్యుడు సత్యము తప్పితే నా బ్రాహ్మణత్వే వదులుకుంటాను.
2: ఓహో, నీ శిష్యుడు హృదలాడినట్టయితే, నీ యొక్క శిష్యుడు అబద్ధం ఆడినట్టయితే బ్రాహ్మణత్వం వదులుకొని నీవు యమధర్మరాజు పురి లోపల నీవు
0: కొలువుంటావు
2: కొలువుంటావా? సరే, ఒకవేళ నేను బొంకిస్తాను.
0: బొంకించలేవు.
2: 60,000 ఉక్కుపడి మెక్కుతూ తపమాచరించినటువంటి అట్టి తపంబును కూడా హరిశ్చంద్రునికి అర్ధ భాగం అతనికిచ్చి ఈ యొక్క ఇంద్రుని సింహాసనం కూడా నేను అధిష్టింపజేస్తాను. ఇప్పుడే అతని వద్దకు వెళ్ళి తప్పకుండా బొంకిస్తాను.
1: సరే, ఎవరు సత్యం తప్పిస్తారో ఎవరు తప్పియారో నేను చూస్తాము, కానీ మీరు వెళ్ళండి.
0: సరే
2: సరే సరే
1: రాజా.

0: స్వామి,
1: మన నామంపు ఏమిటో తెలుసా?
0: మీ పేరేమిటి?
1: హరిశ్చంద్ర మహారాజు అని పరాజనములల్లా కొనియాడుతున్నారు.
0: మీ పట్టణము?
1: అయోధ్యాగిరి పట్టణం.
0: స్వామి, మీకు పెళ్ళయ్యాదా?
1: అవును, నాకు భార్యామణి చంద్రమతి, నాకు ఒకే ఒక కుమారుడు లోహితాస్యుడు.
0: స్వామి,
1: ఇక ఈ పురాజనంబులెల్లా అయోధ్యలో అందరూ సుఖ శాంతులతో అందరూ వర్ధిల్లుచున్న వారలేనా?
0: అంతా కుశలమే ప్రభు, ఎలాంటి బాధ లేకుండా, ఎలాంటి కొరత లేకుండా అందరూ హాయిగా ఉన్నారు.
1: మా యొక్క దేవేరియకు చంద్రమతిని విచారించుము.
0: మహారాణి
2: దేవి.

0: నా ప్రాణేశుడైన హరిశ్చంద్ర చక్రవర్తి, మా పట్టణము అయోధ్యపురి పట్టణము ఒక్కగాన ఒక్క కుమారుడు, నాకు లోహితాస్యుడు కుమారుడు ఉన్నాడమ్మా, విన్నావా?
1: సరే తల్లి.
0: అవును, మా యొక్క నామధేయము చంద్రామతి.
2: దేవేంద్రుని వద్ద విశ్వామిత్రుడనైన నాకు వశిష్ఠునికి పందెములు జరిగినవి. హరిశ్చంద్రుడు బొంకిస్తానని నేను అన్నాను, కావున ఇప్పుడే అయోధ్యపురమునకు వెళ్ళి ఆ అయోధ్యపురములో ఉండవలసినటువంటి హరిశ్చంద్రుని వద్దకు వెళ్ళి అతన్ని బొంకించాలి. ఏ రీతి మాయ చేసి అయినా అతన్ని

0: భూరములను పొంకించుటకు ఏది అయినా ఒక పన్నాగం పని అయినా ఏ విధంగానైనా చేసి అట్టి హరిశ్చంద్రుని అబద్ధీకుని చేయవలెను. ఇది అయోధ్య ప్రభు.
1: చంద్రమతి
2: ప్రాణేశ్వర,
1: అదిగదిగో చూసినావా?
2: ఏమతి?
1: అదిగో అల్లదిగో కనిపించుతున్నటువంటి ఆ మహానుభావుడు ఎవరు కావచ్చును?

0: నారాయణేశ్వర
1: వేలున ఒక జపమాల త్రిప్పుచు రామచంద్ర జై శ్రీరామ అనుకుంటూ వస్తున్న అటువంటి ఆ మహానుభావుడిని తిలకిస్తే,
0: అవునవును,
1: ఆ మహానుభావుడు ఎంత మృదువుగా ఉన్నాడో చూశావా దేవి?
0: అవును నాథ.
1: అదిగాక వక్షమునకు

0: నాథ.
1: అతని వక్షమున రుద్రాక్షమాల పేర్లు వేసుకుని అక్షులల్లాడగా తను వస్తుంటే ఎంత మృదువుగా అనిపిస్తున్నది. ఆ మహానుభావుడు చూస్తే ఎంత బాగుగా ఉన్నాడో చూసావా దేవి?
0: అవును ప్రభు, అతడు ఎవరు కాబోలును?
1: అదిగాక
0: చూద్దాం.

0: ధోర్దండమును ఒక కమండలము పట్టుకొని రుద్రాక్షమాల పేర్లు వేసుకుని అతడు వస్తుంటే, ఆహా, ఎంతో మన అయోధ్యాపురి పట్టణము ఎంతో పావనముగా అనిపిస్తున్నది దేవి.
1: అవును ప్రభు.
0: అదిగాక తేజమున నిర్

0: మరి మన సత్యము చూడవలనని వస్తున్నాడా? ఆ సత్యశాంతుడు ఎలా వస్తున్నాడో గాని ఒక్కసారి వెళ్ళి అతనిని ఆలింగనము చేసుకుని. చంద్రమతి సత్యగిద్ది స్వామి నమస్కారములు. స్వామి
1: చల్లగా వర్ధిల్లండి.
0: దండము.

స్వామి, మీరు మా అయోధ్యాపురి పట్టణము రావడము మాకు ఎంతో శ్రేయస్కరము. అందుకు కావున తమరు మహానుభావులు ఊరికే వస్తారా? ఏదో పని గురించే వచ్చినట్టున్నారు. మీరు రావడము మా అయోధ్యాపురి పట్టణము లోపల మాకు పండగ వాతావరణము నెలకొన్నది స్వామి. అందరు కూడా మహానుభావుడు వచ్చారు అని చూసుకుంటున్నారు స్వామి. మీరు ఒక్కసారి మీరు వచ్చే పని ఏమిటో కాస్త మాకు వివరం చేయండి. మంగళ

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

0: హలో
1: హలో, మేము ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుండి మాట్లాడుతున్నాం.
0: చెప్పండి మేడం.
1: మీ కరెంటు బిల్ 250 రూపాయలు ఇంకా చెల్లించాల్సి ఉంది. మీరు ఆ డబ్బులు తక్షణమే చెల్లించని ఎడల మీ కనెక్షన్ కట్ చేయబడుతుంది. మీ నంబరుకు పంపిన మెసేజ్లోని లింకు ద్వారా మీరు పేమెంట్ చేయగలరు. ధన్యవాదములు.
0: మా చిన్నోని కట్టమని 10 రోజుల కిందనే చెప్పిన మేడం. హలో హలో, అరే రాజు, రాజు.
2: బాబాయ్,
0: చిన్నోడు కరెంటు బిల్లు కట్టమంటే మర్చిపోయినట్టుండ్రా. కరెంటు వాళ్ళు ఫోన్ చేసిండ్రు, ఆ లింక్ ఏదో పంపించినట్టరా. జరగట్టే రాదురా.
2: బాబాయ్, పంపతీసి నువ్వు ఆ లింక్ మీద వస్తలే కదా.
0: లేదురా గబాని, నాకేం తెలుస్తాయి. నేనేం ముట్టలేరా, నేనేం ముట్టలే.
2: మన మూల మీద పాండబ్బకాడ శంకరన్ ఉండు కదా, ఆయన కూడా ఇట్లనే మొన్న ఫోన్ చేసి లింక్ పంపించారంట. ఒక్కసారి లింక్ వస్తాగానే అకౌంట్ల పైసలన్నీ గాయపోయినాయి.
0: ఓరి, అట్లా చేసిండారా?
2: అవునే, ఇట్లాంటి ఫోన్లు వచ్చినా తెలవక లింక్ మీద మనం వచ్చినామనుకో పైసలన్నీ పోతాయి. ఎంబడే 1930 నెంబర్కి ఫోన్ చేయాలే.
3: గుర్తుంచుకోండి, ఏ రకమైన ఆన్లైన్ ఫ్రాడ్ జరిగినా వెంటనే నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నంబర్ 1930 కాల్ చేసి ఫిర్యాదు చేయండి. సత్వర పరిష్కారం పొందండి.
4: అబ్బా అబ్బా అబ్బా, ఈ హాల్ ఏంటి, డెకరేషన్ ఏంటి, వీడు మామూలుగా చేయట్లేదు ఫంక్షన్.
5: హలో మామా. అరే రామామా, నీ గురించే చూస్తున్నా, ఇంత లేటా రా బాయ్ వచ్చేది.
4: ఏందిరా ఈ హడావుడైంది, అట్టహాసమైంది, నువ్వు మామూలుడు కాదే.
5: అరే దీనికేనారా బాయ్, ఇంకా ఫుడ్ ఐటమ్స్ చూస్తే అదిరిపోతుంది. 50 ఐటమ్స్
4: ఏంటి, 50 రకాల? అరే ఇట్రా ఒకసారి.
5: రే ఏంది మామా,
4: అటు చూడు, అన్ని వడ్డించుకుంటున్నారు, ఒక్కడు కూడా పడేయకుండా తింటున్నాడా, ఎంత వృధా అవుతుందో చూడు.
5: అరే పోనీ మామా, ఎంత తిన్నారన్నది కాదు, మనం ఎంత పెట్టినాం అన్నది ఇంపార్టెంట్. అయినా మన ఇజ్జత్ గా సవాలు ఇది.

0: అయ్యో, ఇప్పుడు ఎలా? బిడ్డ కడుపు నింపలేని పరిస్థితి. తల్లి, ఇదిగో ఈ బ్రెడ్ ముక్క తిను. తిని తల్లి.
1: నువ్వు తినమ్మా.
0: లేదమ్మా, నాకు ఆకలిగా లేదు. ముందు నువ్వు తినేసే. తినమ్మా.
1: నువ్వు ఈ సగం తినమ్మా, ప్లీజ్ తిను.

0: నువ్వు తింతల్లి,
1: నిన్నటి నుంచి నువ్వు కూడా ఏం తినలేదు కదమ్మా.
0: నేను పెద్దదాన్ని కదా, నాకు ఆకలి వేయదు. నువ్వు తినేసి తినమ్మా, తినవే.
2: ఒక పక్క టన్నుల కొద్దీ చెత్త కుండీలకు చేరుతున్న మెతుకులు, మరోపక్క కడుపు నిండని బతుకులు. ఏం చెయ్యాలి మనం? ఏమిటి మన కర్తవ్యం?
3: ఆకాశవాణి చిత్రసీమ సినీగీతాలు వింటారు. ముందుగా వినండి రాబోయే చందమామ సినిమా నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రగానం చేసిన వేటూరి గీతం, సంగీతం మణిశర్మ,

ఇప్పుడు వినండి గ్యాంగ్ లీడర్ సినిమా నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రగానం చేసిన వేటూరి గీతం, సంగీతం బప్పిలహరి.

చిత్రసీమ సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి ప్రసార విశేషాలు ఈ పూట రేపు ప్రసారమయ్యే కార్యక్రమంలోని ముఖ్యాంశాలు. ముందుగా ఈ పూట ప్రసారంలో 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం, 6:50 వ్యవసాయ సూచనలు కార్యక్రమంలో జూలై మాసం మొక్కజొన్నలో వ్యవసాయ పనులు, 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో మేకలు గొర్రెలు పశువులు సంక్రమించే వ్యాధుల గురించి రాజేంద్ర నగర్ శాస్త్రవేత్త డాక్టర్ ఎల్ గోపాల్ గారి ప్రసంగం ప్రసారమవుతుంది. తర్వాత వర్షాకాలంలో పాడి పశువుల కోసం జాగ్రత్తల గురించి రాజేంద్ర నగర్ పశు వైద్య కళాశాల డాక్టర్ కె సుష్మ గారి ప్రసంగం తదితర అంశాలు ఈనాటి ఇల్లు వాకిలి కార్యక్రమంలో ప్రసారమవుతాయి. 8:03 ఈరోజు రాత్రి ఇంగ్లీష్ టాక్స్ కార్యక్రమంలో ఈ వేస్ట్ మేనేజ్మెంట్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ రేర్ ఎర్త్ మెటల్స్ టాక్ బై జాగృతి అండ్ బల్విందర్ కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:16 స్పాట్ లైట్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి, 10:00 జాతీయ సంగీత కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. ఇక రేపటి ప్రసారంలో 6:10 బైబిల్ సూక్తులు వినిపిస్తారు పాస్టర్ ఉన్నమట్ల జయరాజు గారు. 6:15 భక్తి రంజని కార్యక్రమంలో శ్రీ లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రం ప్రసారమవుతుంది. 6:30 పొలం పనులు కార్యక్రమంలో నూనె పంటలో వ్యవసాయ పనులు అనే అంశం ప్రసారమవుతుంది. 7:00 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సమాచార లేఖ అందిస్తారు శ్రీ ఆర్ హరికృష్ణ. 7:15 ఈ మాసపు పాట సంగీతం ఎంఆర్కే ప్రభాకర్, గానం శ్రీ ఆర్ విశ్వనాథ్ ఐశ్వేతా ప్రసాద్ గారు. 7:30 స్తుతిమాల క్రైస్తవ భక్తి గీతాల కార్యక్రమం. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ ఎన్ఎస్ శ్రీనివాసన్ ఫ్లూట్ వాద్యం ప్రసారమవుతుంది, శ్రీ ఎంఎల్ఎన్ రాజు మృదంగ సహకారం. 12:40 హిందీ కార్యక్రమం. 1:20 వనితా లోకం స్త్రీల కార్యక్రమంలో క్రీడా ఆధారిత విద్య గురించి కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్ డాక్టర్ మనోజ్ గారి ప్రసంగం ప్రసారమవుతుంది. 2:30 బాల వినోదం చిన్నపిల్లల కార్యక్రమంలో హిమాయత్ నగర్ వాసవి పబ్లిక్ స్కూల్ విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం ప్రసారమవుతుంది. 3:00 రేపు సాయంత్రం సమన్వయ నాటక కార్యక్రమం ఆకుపచ్చని కోరికలు, రచనా దర్శకత్వం శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ, సహకారం శ్రీ సి రామ్మోహనరావు, సాంకేతిక సహకారం శ్రీ జీవి రావు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణలో ప్రసారమవుతుంది. 5:03 రేపు సాయంత్రం సత్య హరిశ్చంద్ర కథ 2వ భాగం చిందక్ష గానం వినిపిస్తారు శ్రీ గడ్డం సుదర్శనం బృందం. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు జూలై మాసం చిరుధాన్యాలలో వ్యవసాయ పనులు అనే అంశం ప్రసారమవుతుంది. 7:10 ఇల్లు వాకిలి కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయంలో పశువుల పాత్ర గురించి పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ శ్రీ ఓ నరసింహారావు గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త సహాయ సంచాలకులు శ్రీ ఎస్ రామ్ గోపాల్ గారు. 9:10

0: హైదరాబాద్ను ప్రధాన హైస్పీడ్ రైలు హబ్గా రూపొందించనున్నట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. హైదరాబాద్లో ఎమిరేట్స్ వైమానిక సంస్థ తన సేవలను విస్తరించేందుకు ఆ సంస్థ వైస్ ప్రెసిడెంట్ మొహమ్మద్ సర్హాన్ ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తమ పాలనపై నమ్మకం ఉంటే అసెంబ్లీని రద్దు చేసి తాజాగా ఎన్నికలు నిర్వహించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. రాష్ట్ర వ్యాప్తంగా రవాణా మౌలిక వసతులను అభివృద్ది చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. హైదరాబాద్ను ప్రధాన హైస్పీడ్ రైలు హబ్గా రూపొందించనున్నట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. హైదరాబాద్ను పూణే, చెన్నై, బెంగళూరు నగరాలతో అనుసంధానించేలా బుల్లెట్ ట్రైన్ కారిడార్లను ప్రతిపాదించినట్లు తెలిపారు. హైదరాబాద్లో ఈరోజు జరిగిన పరిశ్రమల సదస్సులో ఆయన మాట్లాడుతూ, హైస్పీడ్ రైలు నెట్వర్క్ వల్ల ప్రయాణకాలం గణనీయంగా తగ్గడమే కాకుండా దక్షిణ భారతదేశంలోని ప్రధాన ఆర్థిక కేంద్రాల మధ్య అనుసంధానత మరింత బలోపేతం అవుతుందని పేర్కొన్నారు. భారతదేశంలో వేగంగా వృద్ధి చెందుతున్న ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్ రంగాల గురించి కూడా మంత్రి ప్రస్తావించారు. దేశం ప్రస్తుతం ఏఐ యూజీఏ సర్వీస్ మోడల్ను అవలంబిస్తోందని, ఎలక్ట్రానిక్స్ తయారీలో తెలంగాణ కీలక పాత్ర పోషిస్తుందని కొనియాడారు. చీఫ్ డిజైనింగ్ రంగానికి అవసరమైన దేశీయ వ్యవస్థను బలోపేతం చేసేందుకు దేశవ్యాప్తంగా 315 విశ్వవిద్యాలయాలలో సెమీకండక్టర్ డిజైన్ టూల్స్ను ప్రవేశపెట్టినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మరో కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి మాట్లాడుతూ, బుల్లెట్ రైలు ప్రాజెక్టుల కోసం కేంద్ర ప్రభుత్వం 500,00,000 కోట్లను కేటాయించిందని తెలిపారు. అలాగే తెలంగాణలోని సికింద్రాబాద్, నాంపల్లితో సహా 42 రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తున్నట్లు చెప్పారు. రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సంగారెడ్డి జిల్లా శివారులోని నందిగామ ప్రాంతంలో 375 ఎకరాలు విస్తరించి ఉన్న మేధా రైల్వే కోచ్ విడిభాగాల తయారీ కేంద్రాన్ని పరిశీలించారు. పరిశ్రమలోని విడిభాగాల తయారీని, కార్మికుల నైపుణ్యాలను, తయారీ విధానాన్ని కార్మికులను అడిగి తెలుసుకున్నారు. మంత్రి అశ్విని వైష్ణవ్తో పాటు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి, ఆ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. ఎమిరేట్స్ వైమానిక సంస్థ 25 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆ సంస్థ వైస్ ప్రెసిడెంట్ మహమ్మద్ సర్హాన్ ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా హైదరాబాద్లో ఎమిరేట్స్ A380 సర్వీసులను ప్రారంభించేందుకు ఆ సంస్థ వైస్ ప్రెసిడెంట్ సుముఖత వ్యక్తం చేయగా, వైమానిక సేవలను పెంచాలని, అలాగే తెలంగాణలో మరో 2 కొత్త విమానాశ్రయాలు ఏర్పాటు కాబోతున్న నేపథ్యంలో అక్కడ కూడా ఎమిరేట్స్ MRO ఆపరేషన్స్ ప్రారంభించాలని ముఖ్యమంత్రి కోరారు. ఇందుకుగాను కావలసిన అన్ని రకాల సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. గచ్చుబౌలి స్పోర్ట్స్ యూనివర్సిటీలో క్రీడాకారులకు శిక్షణ అందించేందుకు స్పాన్సర్షిప్ ఇవ్వడానికి ముందుకు రావాలని ముఖ్యమంత్రి కోరగా ఆ సంస్థ వైస్ ప్రెసిడెంట్ సానుకూలంగా స్పందించారు. భూభారతి చట్టం సమర్థవంతంగా అమలు కావాలంటే రాష్ట్ర వ్యాప్తంగా భూ రీసర్వేను అత్యంత ప్రాధాన్యతతో చేపట్టాలని రాష్ట రెవెన్యూ శాఖ మంత్రి పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. ఖమ్మం జిల్లా కేంద్రం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ధరణి రద్దు చేసి భూభారతి చట్టాన్ని తీసుకువచ్చామని, రైతుల భూములకు పూర్తి భద్రత కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. పైలట్ ప్రాతిపదికగా చేపట్టిన రీసర్వే ద్వారా భూ సమస్యలు పరిష్కారమయ్యాయని తెలిపారు. రీసర్వే కోసం సుశిక్షితులైన సర్వేయర్లను వినియోగించుకోవాలని సూచించారు. ఆసిఫాబాద్ జిల్లాలో రాష్ట ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటించారు. ఈ సందర్భంగా ఆసిఫాబాద్ మండలంలోని మాణిక్గూడ, ధనోరా, కోమటిగూడల్లో పలు పంచాయతీ వీవో భవనాల స్థానిక నాయకులు అధికారులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ధనోరాలో మాట్లాడుతూ, పోడు సాగుదారుల సమస్యలను కేంద్రం మాత్రమే పరిష్కరిస్తుందని, రాష్ట ప్రభుత్వానికి సంబంధం లేదన్నారు. గిరిజనేతరులకు ROFR చట్టం ఎటువంటి హక్కులను కల్పించదని గుర్తు చేశారు.
1: ఫారెస్ట్ చట్టం అనేది రాష్ట్ర ప్రభుత్వం పద్ధతులు లేదు, ఇది కేంద్ర ప్రభుత్వ చట్టం. ఇక్కడ ఫారెస్ట్ ఉన్న అక్కడ ట్రైబల్స్, నాన్ ట్రైబల్స్ అందరు కూడా ఇబ్బంది పడతా ఉన్నారు, బాధపడతా ఉన్నారు. అది ఇల్లు కట్టుకునే విషయంలో అయినా, వ్యవసాయం చేసుకునే దానిలో కూడా ప్రజలకు ఇబ్బందులు ఉన్నాయి. వాళ్లను ఇబ్బంది పెట్టుందని ఫారెస్ట్ అధికారులు చెప్పడం జరిగింది.
0: అయితే మానవతా దృక్పథంతో తక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తూ ఎన్నో సంవత్సరాలుగా ఉంటున్న రైతులను ఇబ్బందులకు గురి చేయకూడదని అన్నారు. అలాగే ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమానికి పార్టీ కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. సెమీకండక్టర్ రంగానికి ఊతమిచ్చేలా తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్లోని టీ వర్క్స్లో దేశంలోనే మొట్టమొదటి కెమికల్ మెకానికల్ పాలిషింగ్ ప్యాడ్ టెక్నాలజీ హబ్ను ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు ప్రారంభించారు.

0: చారు సెమీకండక్టర్ల తయారీలో కీలకమైన పేపర్ ఫ్యాబ్రికేషన్ కోసం ఉపయోగించే సీఎంపీ ప్యాడ్ల దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించే లక్ష్యంతో ఈ కేంద్రం ఏర్పాటైంది. జపాన్కు చెందిన తోహో కోకి సిషాకుషో భాగస్వామ్యంతో ఈ సంస్థను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రం ద్వారా స్టార్టప్లకు పరిశోధకులకు అవసరమైన సాంకేతిక మద్దతు శిక్షణ లభిస్తుందని మంత్రి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. రంగారెడ్డి జిల్లాలోని దైవాలగూడలో జరిగిన దారుణ సామూహిక హత్యలు కలకలం సృష్టించింది. 28 ఏళ్ల రాజకుమార్ అనే వ్యక్తి తన కుటుంబ సభ్యులతో పాటు తనపై పోక్సో కేసు పెట్టిన మైనర్ బాలిక సహా మొత్తం 6 దారుణంగా హత్య చేశాడు. బెయిలుపై బయటకు వచ్చిన నిందితుడు మొదట ఆ మైనర్ బాలిక ఆమె తల్లి నానమ్మల గొంతు కోసి హత్య చేశాడు. ఆ తర్వాత తన ఇంటికి చేరుకుని భార్యతో పాటు 2 చిన్న కుమారులను కూడా హతమార్చాడు. ఈ దారుణ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. రంగారెడ్డి జిల్లా షాబాద్లో జరిగిన 6 హత్యలకు ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని అన్నారు. పబ్లిక్ ప్రాసిక్యూషన్ బలహీనమైన వాదనల కారణంగా పోక్సో కేసులో నిందితుడు బెయిల్ పొందగలిగాడని, ఈ దారుణ హత్యలు ప్రభుత్వ అసమర్థత వల్లే జరిగాయని మాజీ మంత్రి ఆరోపించారు. నిందితుడికి బెయిల్ ఇవ్వద్దని బాధితురాలి కుటుంబం ఎంతగానో ప్రాధాయపడినా వారి భయాలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం వల్లే ఇంతటి దారుణం జరిగిందని కేటీఆర్ పేర్కొన్నారు. వీటిని ప్రభుత్వ ప్రేరేపిత హత్యలుగా ఆయన అభివర్ణించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మళ్లీ గెలవడం అసాధ్యమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఈరోజు తెలంగాణ భవన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సీఎం స్వయంగా చేయించుకున్న అంతర్గత సర్వేల ప్రకారం బీఆర్ఎస్ 78 స్థానాలతో విజయం సాధించబోతుందని తెలిందని ఆయన పేర్కొన్నారు. తన పాలనపై ముఖ్యమంత్రికి నమ్మకం ఉంటే అసెంబ్లీని రద్దు చేసి లేదా పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు నిర్వహించాలని కేటీఆర్ సవాలు విసిరారు. ప్రస్తుత ప్రభుత్వ నీటి యాజమాన్య తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. కన్నెపల్లి వద్ద అందుబాటులో ఉన్న గోదావరి నీటిని పంపు చేయకుండా రాష్ట్రాన్ని ఉద్దేశపూర్వకంగా ఎండబెడుతున్నారని ఆరోపించారు. రాజకీయ కక్షతోనే ప్రభుత్వం ఇలా కృత్రిమ కరువును సృష్టిస్తోందని అన్నారు. కేవలం రాజకీయ కక్షతోనే ప్రభుత్వం కృత్రిమ కరువు సృష్టిస్తోందని మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు ఆరోపించారు. గోదావరిలో పుష్కలంగా నీరు ఉన్నప్పటికీ ప్రభుత్వం కన్నేపల్లి పంపులను నడపడానికి నిరాకరిస్తోందని, దీనివల్ల వేలాది ఎకరాలకు సాగునీరు అందకుండా పోతుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సూర్యాపేట జిల్లా కోదాడలో 17 కోట్ల రూపాయలతో నిర్మించనున్న బస్ స్టేషన్కు మంత్రులు పొన్నం ప్రభాకర్, ఉత్తమకుమార్ రెడ్డి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా రవాణా మౌలిక వసతులను అభివృద్ది చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాలు కల్పించామని పేర్కొన్నారు. వియత్నాం పర్యటనకు వెళ్లిన భారతీయ పర్యాటకుల స్పీడ్ బోటు సముద్రంలో బోల్తాపడిన ఘటనలో 15 ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారు. ప్రమాద సమయంలో పడవలో 32 భారతీయులతో పాటు 4 సిబ్బంది ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. తీరానికి కేవలం 400 మీటర్ల దూరంలో ఈ ఘటన జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలోని ప్రధాన ఆలయ ముఖమండపం బంగారు వాకిలి ప్రాంగణంలో ఈరోజు నూతన దేవస్థాన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. చైర్మన్గా ఎం సత్యనారాయణ రెడ్డి, సభ్యులుగా ఎమ్మెల్యే వినోద్ వెంకటస్వామి, కొండిదల సురేఖతో పాటు ఇతర సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. హైదరాబాద్ను ప్రధాన హైస్పీడ్ రైల్ హబ్గా రూపొందించనున్నట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. హైదరాబాద్లో ఎమిరేట్స్ వైమానిక సంస్థ తన సేవలను విస్తరించేందుకు ఆ సంస్థ వైస్ ప్రెసిడెంట్ మహమ్మద్ సరహాన్ ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తమ పాలనపై నమ్మకం ఉంటే అసెంబ్లీని రద్దు చేసి తాజాగా ఎన్నికలు నిర్వహించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. రాష్ట్ర వ్యాప్తంగా రవాణా మౌలిక వసతులను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.
1: సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచిక నిధిః ఝాః.

0: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్రజెంట్స్ ఎడ్యుకేషన్ ఎట్ యువర్ డోర్ స్టెప్, ఏ ప్రోగ్రామ్ ఆఫ్ లెర్నింగ్ ఫర్ ఎవ్రీవన్.
1: నౌ యు లిసన్ ఏ రేడియో లెసన్ ఆన్ ద టాపిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ జర్నలిజం ఫర్ ద స్టూడెంట్స్ ఆఫ్ ఫస్ట్ సెమిస్టర్ ఆఫ్ యూజీ జర్నలిజం. ద రిసోర్సింగ్ పర్సన్ ఈజ్ డాక్టర్ సునీల్ కుమార్ పోతన, అసిస్టెంట్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ.
2: టుడేస్ ఆడియో లెసన్ టాపిక్ ఈజ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ జర్నలిజం ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ యూజీ జర్నలిజం సెమిస్టర్ 1 ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్. ఐ ఆమ్ డాక్టర్ సునీల్ కుమార్ పోతన, అసిస్టెంట్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ. జర్నలిజం యాజ్ ఎ క్రాఫ్ట్, ఎ ప్రొఫెషన్ అండ్ ఈవెన్ యాజ్ ఎ ట్రేడ్ ఆర్ ఎ బిజినెస్ ఈజ్ ఓవర్ 2 centuries ఓల్డ్. ఇట్ వాజ్ మేడ్ పాసిబుల్లీ బై ద కమింగ్ టుగెదర్ ఆఫ్ నెంబర్ ఆఫ్ టెక్నాలజీస్ యాజ్ వెల్ యాజ్ సెవరల్ సోషల్, పొలిటికల్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్స్. ద టెక్నాలజీ మేడ్ ఈజీ ది డెవలప్మెంట్ ఆఫ్ లార్జ్ స్కేల్ ప్రింటింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ప్రింట్ మెటీరియల్. జర్నలిజం ఇన్వాల్వ్స్ స్పెషలైజేషన్ ఇన్ వన్ ఏరియా, దట్ ఈస్ ఎడిటోరియల్, డిజైన్ అండ్ ప్రింటింగ్ ఎట్సెట్రా. ఫర్ ద రిపోర్టర్స్ అండ్ ద సబ్ ఎడిటర్స్, ఫర్ ఇన్స్టాన్స్, ఇట్ నీడ్స్ రైటింగ్ టు ఏ డెడ్ లైన్, ఫాలోయింగ్ రొటీన్స్ ఇన్ ఏ కన్వేయర్ బెల్ట్ లైన్ వర్క్ ప్లేస్. వైల్ రెస్పెక్టింగ్ ద డివిజన్ ఆఫ్ లేబర్ ఇన్ ద న్యూస్ రూమ్ అండ్ ప్రింటింగ్ ప్రెస్, ఇన్ దిస్ లెసన్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ది ఆబ్జెక్టివ్స్ ఆఫ్ జర్నలిజం, దట్ ఈస్ ట్రూత్ఫుల్నెస్, హ్యూమన్నెస్, సోషల్ రెస్పాన్సిబిలిటీ, సోషల్ గుడ్ అండ్ ఆల్సో క్వాలిటీస్, డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ జర్నలిస్ట్ ఇన్ అడిషన్ ది కోడ్ ఆఫ్ ఎథిక్స్. జర్నలిజం యాజ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ యాజ్ ఎ గుడ్ అండ్ వాచ్ డాగ్ ఆఫ్ ద సిటిజనరీ, జర్నలిజం ఎస్టాబ్లిష్డ్ ఇట్ సెల్ఫ్ ప్యారలల్ టు ద ఎక్స్పాన్షన్ ఆఫ్ డెమోక్రసీ అండ్ సఫరేజ్ అండ్ ద రేజ్ ఆఫ్ ది ఇండస్ట్రియల్ సొసైటీ. జర్నలిజం డిసిమినేట్స్ ఎ లిమిటెడ్ అమౌంట్ ఆఫ్ రిలేటివ్లీ ఇన్ఫర్మేషన్ ఇన్ ఎ ఫిక్స్డ్ ఆర్డర్ టు ఎ మాస్ ఆడియన్స్ ఇన్ ద ఎఫిషియంట్, అట్రాక్టివ్, రిలేటివ్లీ చీప్ అండ్ కన్వీనియంట్ వే. ఓవర్ ద కోర్స్ ఆఫ్ ద 20th century, జర్నలిజం సక్సెస్ఫుల్లీ క్రియేటెడ్ అండ్ ఇన్ఫర్మేషన్ మోనోపోలీ బికాస్ ఇట్ కంట్రోల్ ద డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ ఫర్ న్యూస్, అడ్వర్టైజింగ్ అండ్ అదర్ కరెంట్ ఇన్ఫర్మేషన్. ద డిజిటలైజేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ది ఇన్నోవేషన్ ఆఫ్ హోమ్ ఎక్విప్మెంట్ టు ప్రొడ్యూస్ మీడియా కాంటెంట్ అండ్ ద రైజ్ ఆఫ్ ద ఇంటర్నెట్ యాజ్ ఎ ఫ్రీ అండ్ ఈజీలీ యాక్సెసబుల్ డిస్ట్రిబ్యూషన్ ఛానల్ యాజ్ ఎరోడెడ్ జర్నలిజమ్స్ పొజిషన్. జర్నలిజం ఈజ్ ఎ ఫార్మ్ ఆఫ్ కమ్యూనికేషన్ బేస్డ్ ఆన్ ఆస్కింగ్ అండ్ ఆన్సరింగ్ ద క్వశ్చన్స్ హూ, వాట్, వేర్, వెన్, హౌ. హియర్ వీ హ్యావ్ టు రిమెంబర్ హోరాల్డ్ లాస్వెల్ ఈజ్ ఎ కమ్యూనికేషన్ థియరిస్ట్. ఇన్ 1948, అనలైజ్ ఆఫ్ ద మీడియా బిగిన్స్ విత్ ద క్వశ్చన్స్ హూ సేస్ వాట్ టు హూమ్, త్రూ వాట్ ఛానల్ అండ్ విత్ వాట్ ఎఫెక్ట్. ఇంక్రీజింగ్లీ ఆడియన్స్ ఆర్ కాంట్రిబ్యూటింగ్ టు జర్నలిజం డైరెక్ట్లీ వయా ఫెనోమెనా ఆఫ్ యూజర్ జనరేటెడ్ కంటెంట్. కమ్యూనికేషన్ ఈజ్ నాట్ ద సేమ్ యాజ్ సెల్ఫ్ ఎక్స్ప్రెషన్. సక్సెస్ఫుల్ కమ్యూనికేషన్ ఇన్వాల్వ్స్ ట్రాన్స్మిటింగ్ ఎ మెసేజ్ టు ఎ గివెన్ ఆడియన్స్ ఇన్ సచ్ ఎ వే దట్ దే అండర్స్టాండ్ ఇట్ ఇన్ ద సేమ్ వే దట్ యూ డిజైన్డ్ ఇట్. నౌ కమింగ్ టు ద ఆబ్జెక్టివిటీస్ ఆఫ్ ద జర్నలిజం. జర్నలిజం ఈజ్ యాక్టింగ్ ఇన్ ద పబ్లిక్ ఇంట్రెస్ట్ అండ్ మెయింటైన్స్ పబ్లిక్ ట్రస్ట్. ద పబ్లిక్ ఇంట్రెస్ట్ ఈజ్ ఎ వెరీ బ్రాడ్ టర్మ్, బట్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ జర్నలిజం

ఇట్ హ్యాస్ బీన్ క్లియర్లీ డిఫైన్డ్. ద ప్రెస్ కాంప్లైంట్స్ కమిషన్ విచ్ రెగ్యులేట్స్ బ్రిటిష్ ప్రింట్ మీడియా డిఫైన్స్ ది పబ్లిక్ ఇంట్రెస్ట్ యాజ్ డిటెక్టింగ్ ఆర్ ఎక్స్పోజింగ్ క్రైమ్ ఆర్ ఎ సీరియస్ అఫెన్స్. అనదర్ వన్ ఈజ్ ప్రొటెక్టింగ్ పబ్లిక్ హెల్త్ అండ్ సేఫ్టీ. వన్ మోర్ డెఫినేషన్ ఈజ్ ప్రివెంటింగ్ ద పబ్లిక్ ఫ్రమ్ బీయింగ్ మిస్లెడ్ బై సమ్ స్టేట్మెంట్ ఆర్ యాక్షన్ ఆఫ్ అన్ ఇండివిజువల్ ఆర్ ఆర్గనైజేషన్. సిన్స్ ద పబ్లిక్ ఈజ్ ది అల్టిమేట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఫర్ మీడియా, యాక్టింగ్ ఇన్ దేర్ ఇంట్రెస్ట్ ఈజ్ అ బోత్ అన్ ఎథికల్ అండ్ ప్రాగ్మాటిక్ కన్సర్న్ ఫర్ జర్నలిస్ట్. జర్నలిస్ట్ స్ట్రైవ్ టు కీప్ ద పబ్లిక్స్ ట్రస్ట్ బికాస్ ఇట్ ఈజ్ ఆన్ ద ఫౌండేషన్ ఆఫ్ ద ట్రస్ట్ దట్ ఇన్ఫర్మేషన్ ఈజ్ కలెక్టెడ్ అండ్ ఎక్స్చేంజ్. ద పబ్లిక్ మస్ట్ ట్రస్ట్ జర్నలిస్ట్ టు ప్రొవైడ్ యాక్యురేట్ అండ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. సోర్సెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మస్ట్ ట్రస్ట్ జర్నలిస్ట్ టు ప్రొటెక్ట్ దేర్ ఐడెంటిటీ వేర్ అప్లికేబుల్ అండ్ నాట్ టు మిస్ రిప్రజెంట్ దెమ్ ఆర్ దేర్ వ్యూస్. దిస్ కెన్ బి సీన్ యాజ్ అన్ ఎథికల్ వాల్యూ బట్ ఇట్ ఈజ్ ఆల్సో ఎ రియలిస్టిక్ వన్. ఎ మీడియా అవుట్లెట్ కెనాట్ బి బిజినెస్ డూ బిజినెస్ ఇఫ్ ఇట్ కెనాట్ ఆప్టెయిన్ సోర్స్ ఆర్ బి బిలీవ్డ్ బై ద పబ్లిక్. దెర్ ఈజ్ ఎ కొటేషన్ బై ది మాన్స్టర్ గార్డెన్ ది దెన్ ఎడిటర్ సిపి స్కాట్. ఈ సెడ్, కోట్, ఫ్యాక్ట్స్ ఆర్ స్కేడ్, కామెంట్ ఈజ్ ఫ్రీ. ఫ్యాక్ట్స్ మస్ట్ నాట్ బి ట్యాంపర్డ్ విత్. న్యూస్ మస్ట్ బి రిపోర్టెడ్ విత్ కంప్లీట్ ఆబ్జెక్టివిటీ వితౌట్ ఎనీ డిస్టార్షన్. ఎ జర్నలిస్ట్ షుడ్ నాట్ మిక్స్ న్యూస్ అండ్ వ్యూస్. ఈ మస్ట్ బి కేర్ఫుల్ ఎనాఫ్ టు క్లియర్లీ డిస్టింగ్విష్ బిట్వీన్ ద టూ. మెయింటెనెన్స్ ఆఫ్ హై ప్రొఫెషనల్ స్టాండర్డ్స్ ఈజ్ సర్టన్లీ ఎ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద పబ్లిషర్ అండ్ ద ఎడిటర్. ఆన్ ద వన్ హ్యాండ్ జర్నలిస్ట్ టు బి విజిలెంట్ ఆఫ్ సేఫ్ గార్డ్ ది ఫ్రీడమ్ ఆఫ్ ద ప్రెస్ అండ్ ఆన్ ద అదర్ దే మస్ట్ సి దట్ దిస్ ఫ్రీడమ్ ఈజ్ యూజ్డ్ అండ్ నెవర్ మిస్యూజ్, దట్ దే ఆల్వేస్ యాక్ట్ విత్ ఎ గ్రేట్ సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. ద మేజర్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద జర్నలిజం ఆర్ ట్రూత్ఫుల్నెస్, హ్యూమన్నెస్, సోషల్ రెస్పాన్సిబిలిటీ, సోషల్ గుడ్. నౌ కమింగ్ టు డిస్కస్ ఆన్ ట్రూత్ఫుల్నెస్. కాంటెంపరీ జర్నలిస్ట్ వుడ్ హ్యావ్ సమ్ డిఫికల్టీ యాక్సెప్టింగ్ సచ్ ఎ డిస్టింక్షన్ బిట్వీన్ న్యూస్ అండ్ ట్రూత్. ఇండీడ్, న్యూస్ మెన్ నౌ ఆల్మోస్ట్ ఇన్వారియబ్లీ డిపిక్ట్ దెమ్సెల్వ్స్ నాట్ మేర్లీ యాజ్ రిపోర్టర్స్ ఆఫ్ ద ఫ్రాగ్మెంట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ దట్ కమ్ దేర్ వే బట్ యాజ్ యాక్టివ్ పర్సూయర్స్ ఆఫ్ ద ట్రూత్. రిపోర్టర్స్ పొజెసెస్ నో సచ్ కెపాసిటీ టు డీలింగ్ విత్ ఎవిడెన్స్. అన్లైక్ ద జుడిషియల్ ఆఫీసర్, జర్నలిస్ట్ కెనాట్ కాంపెల్ ఎ విట్నెస్ టు ఫర్నిష్ దెమ్ అన్ అకౌంట్ ఆఫ్ అన్ ఈవెంట్. మోరోవర్, సిన్స్ జర్నలిస్ట్ జనరలీ ల్యాక్ ద టెక్నికల్ కాంపిటెన్స్ టు ఎవాల్యుయేట్ ఎవిడెన్స్ విత్ ఎనీ అథారిటీ, దే మస్ట్ ఆల్సో రియల్లీ రిలీ ఆన్ ద రిపోర్ట్స్ ఆఫ్ అథారిటేటివ్ ఇన్స్టిట్యూషన్స్ ఫర్ దేర్ ఫ్యాక్ట్స్. జర్నలిస్ట్ ఆర్ ద ఫస్ట్ టు టేక్ క్రెడిట్ ఫర్ స్టోరీస్ అండ్ పిక్చర్స్ దట్ ప్రొవోక్ అదర్స్ టు యాక్షన్ అగేన్స్ట్ సమ్ సోషల్ ట్రావెసిటీ. హ్యూమన్నెస్ వాజ్ ఎక్స్ప్రెస్డ్ బై దేర్ సెలెక్షన్ ఆఫ్ దేర్ టాపిక్స్ అండ్ ద ఇమేజెస్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ దెమ్. హవెవర్, జర్నలిస్ట్ ఆర్ మోర్ దాన్ విల్లింగ్ టు పాయింట్ అవుట్ దేర్ ఫింగర్స్ ఎట్ లయింగ్ సోర్సెస్, ఇన్కంప్లీట్ డాక్యుమెంట్స్, డెడ్లైన్ ప్రెషర్స్, కాంపిటీషన్ ఆర్ ది అన్ప్రిడిక్టబిలిటీ ఆఫ్ హ్యూమన్ కైండ్ వెన్ కవరేజ్ టర్న్స్ అవుట్ టు బి ఇన్యాక్యురేట్, బయాస్డ్ ఆర్ అన్ఫేర్ అండ్ సమ్టైమ్స్ డైస్ బికాస్ ఆఫ్ ఇట్. అనదర్ ఆబ్జెక్టివిటీ ఈజ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. సోషల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద జర్నలిస్ట్ ఈజ్ ఎ పారామౌంట్ ఇంపార్టెన్స్. ఇట్ ఈజ్ నౌ

0: వెల్ రికగ్నైజ్ దట్ జర్నలిజం ఈజ్ ద మిర్రర్ ఆఫ్ ద సొసైటీ. ద జర్నలిస్ట్ యాక్ట్స్ యాజ్ ఎ స్పోక్స్ మ్యాన్ ఆఫ్ మ్యాన్ కైండ్. ఈ మస్ట్ దేర్ ఫోర్ ప్రొవైడ్ ఎ ట్రూత్ఫుల్, కాంప్రహెన్సివ్ అండ్ ఇంటెలిజెంట్ అకౌంట్ ఆఫ్ ద ఈవెంట్స్ ఇన్ ఎ కాంటెక్స్ట్ దట్ గివ్స్ మీనింగ్. జర్నలిస్ట్ టేక్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద లైఫ్ ఆఫ్ ఆల్ పీపుల్. జర్నలిజం ఈజ్ వన్ ది ఓల్డెస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రొఫెషన్. అనదర్ ఆబ్జెక్టివిటీ ఈజ్ సోషల్ గుడ్. ఇన్ఫర్మేషన్ ఇన్ జర్నలిజం ఈజ్ అండర్స్టూడ్ యాజ్ అ సోషల్ గుడ్ అండ్ నాట్ యాజ్ కమోడిటీ, విచ్ మీన్స్ దట్ ద జర్నలిస్ట్ షేర్స్ రెస్పాన్సిబిలిటీస్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ ట్రాన్స్మిటెడ్ అండ్ ఈజ్ దస్ అకౌంటబుల్ నాట్ ఓన్లీ టు ద దోస్ కంట్రోలింగ్ ద మీడియా బట్ అల్టిమేట్లీ టు ద పబ్లిక్ ఎట్ లార్జ్, ఇంక్లూడింగ్ వేరియస్ సోషల్ ఇంట్రెస్ట్. ద జర్నలిజమ్స్ సోషల్ రెస్పాన్సిబిలిటీ రిక్వైర్స్ దట్ హీ విల్ యాక్ట్ అండర్ ఆల్ సర్కమ్స్టాన్సెస్ ఇన్ కన్ఫర్మినిటీ విత్ పర్సనల్ ఎథికల్ కాన్సైన్సెస్. The social role of the journalist demands that the profession maintain high standards of integrity. Now coming to the qualities of journalists. A successful journalist has to know something of everything and in a way everything of something. He should have the knowledge of law, religion, science, business, politics, war, economics, etc. He should also be interested in philosophy, music, sports, and other cultural activities. In fact, a journalist should have a vast general knowledge, because the more the general knowledge he possesses, the better equipped he will be for the journalistic work. Duties of the journalist. Journalists educate the people about events and issues and how they affect their lives. They spend much of their time interviewing expert sources, searching public records and other sources for information, and sometimes visiting the scenes where a crime or other newsworthy occurrence took place. After they have thoroughly researched the subject, they use what they uncovered to write an article or create a piece of for a radio, television or the internet. Before journalists can write about a subject, they must first gather a thorough information. Here we have to know the code of ethics. Ethics implies the norms which a journalist must uphold and cherish in order to keep the integrity and sanctity of the profession intact. Journalists, like other citizens, are governed by the all laws of land. In profession of journalism, as in other professions, there is a seizable area of activity which remains out of the domain of law and must be governed by a professional code of ethics. A free press which is socially for the functioning of democracy. A journalist must inform and comment on matters of public interest in a fair, accurate, unbiased and decent manner. Verification and checking of news before publication is also most important for a journalist. Thank you for the listening this radio lesson.
1: You have listened a radio lesson on the topic Principles of Journalism for the students of first semester of UG Journalism, and the resourcing person is Dr. Sunil Kumar Potana, Assistant Professor, Department of Journalism and Mass Communication, Dr. B.R. Ambedkar Open University.
2: Education at your doorstep. That was a program of learning for everyone, brought to you by Dr. B.R. Ambedkar Open University. So listeners, it's bye till our next radio lesson.

డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి ఇప్పుడు ఒక సినీ గీతం విందాం. ఆఖరి పోరాటం సినిమా నుండి.

ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధకులు ఈ జూలై మాసంలో మొక్కజొన్న పంటలో ఎటువంటి పనులు చేపట్టాలి, ఎటువంటి మెలకువలు పాటించాలి అన్న వివరాలు మనకు అందజేస్తున్నారు. రైతు సోదరులందరూ ఈ వివరాలన్నీ చక్కగా ఆకలింపు చేసుకొని చక్కగా ఈ జూలై మాసంలో మొక్కజొన్న పంటను రక్షించుకొని చక్కటి ఫలసాయాన్ని పొందగలరని ఆశిస్తూ మనకు ఈ విధంగా తెలియచేస్తున్నారు. సారవంతమైన నేలల్లో నీరు ఇంకే నల్లరేగడి ఎర్ర నేలలు లేదా ఒండ్రు కలిగిన ఇసుక నేలలు, ఉదజని సూచిక 6.5 నుండి 7.5 ఉన్న నేలలు మొక్కజొన్న సాగుకు అనుకూలమైనవిగా తెలియచేస్తున్నారు. చౌడు నీరు ఇంకని భూములు మొక్కజొన్న సాగుకు పనికిరావని కూడా తెలియజేస్తున్నారు. పొలంలో మురుగునీరు పోయే వసతి కూడా చక్కగా ఉండాలంటారు, తర్వాత ఏర్పాటు చేసుకోమంటున్నారు మన శాస్త్ర నిపుణులు. వర్షాధారం క్రింద దీర్ఘకాలిక, మధ్యకాలిక రకాలు ఉపయోగించి జూలై 15 వరకు స్వల్పకాలిక రకాలను జూలై ఆఖరి వరకు విత్తుకోవచ్చు. వ్యవసాయ విశ్వవిద్యాలయం విడుదల చేసిన మధ్యకాలిక ఏకశంకర రకాలైన DHM 117, DHM 121, DHM 182, DHM 206, DHM 211, కరీంనగర్ మొక్క 1 లేదా సిఫారసు చేసిన ప్రైవేటు హైబ్రిడ్లు విత్తుకోవాలని ప్రత్యేకంగా మన వ్యవసాయ శాస్త్రవేత్తలు రైతు సోదర గణానికి తెలియచేస్తున్నారు. ఎకరాకు 8 కిలోల విత్తనం వాడాలి. కత్తెర పురుగు నివారణకు 1 కిలో విత్తనానికి 6 మిల్లీలీటర్ల సయంట్రా, నిలోప్రోలు, ఇంకా థయామిథాక్సామ్తో విత్తన శుద్ధి చేసుకోమంటున్నారు. మొక్కజొన్నలో ఎకరాకు 33,333 మొక్కల సాంద్రత ఉండేలా చూసుకోమంటున్నారు. ఇందుకు వరుసల మధ్య 60 సెంటీమీటర్ల ఇడం ఉండేటట్లు బోదలు చేసుకోమని, అలాగే మొక్కల మధ్య 20 సెంటీమీటర్లు ఉండేటట్లు విత్తనాన్ని బోదకు ఒకవైపున పైనుండి 1/3 వంతు ఎత్తులో విత్తుకుంటే నీటిపారుదలకు సులభంగా ఉండటమే కాక వర్షపాతం ఎక్కువైనప్పుడు నీరు బయటకు పోవడానికి వీలుంటుందని ప్రత్యేకంగా ఈ వివరాలు మన రైతు సోదరులకు తెలియచేస్తున్నారు. ఎకరాకు 3 నుండి 5 టన్నుల బాగా మాగిన పశువుల ఎరువు లేక కంపోస్టును ఆఖరి దుక్కిలో వేసి భూసార ఫలితాలను బట్టి ఎరువులను తగిన మోతాదులో వాడుకోమంటున్నారు. వర్షాధార మొక్కజొన్నకు నేల స్వభావాన్ని బట్టి ఎకరాకు 72 నుండి 80 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం, 20 కిలోల పొటాషినిచ్చే ఎరువులను వేసుకోమంటున్నారు. ఇక 1/3 వంతు నత్రజని, మొత్తం భాస్వరం, సగం పొటాషును విత్తే సమయంలో వేసుకోమంటున్నారు. ఎకరాకు 20 కిలోల జింక్ సల్ఫేటును 3 పంటలకు ఒకసారి దుక్కిలో వేసుకోవాలి. దుక్కిలో భాస్వరం, జింక్ సల్ఫేట్ ఎరువులను ఒకేసారి వేయకూడదని సూచిస్తున్నారు. ఎండు తెగులు ఆశించు భూములలో మొక్కజొన్న విత్తునప్పుడు ట్రైకోడర్మా విరిడి అనే జీవ శిలీంద్రనాశిని మందును కిలో విత్తనానికి 10 గ్రాముల చొప్పున కలిపి విత్తన శుద్ధి చేసుకోమంటున్నారు మన వ్యవసాయ శాస్త్రవేత్తలు. 2 కిలోల ట్రైకోడర్మా విరిడి మందును 100 కిలోల బాగా మాగిన పశువుల ఎరువుతో కలిపి అభివృద్ధి పరిచి దుక్కిలో వేసుకోమంటున్నారు. ఇది ప్రత్యేక సూచనగా భావించమంటున్నారు. అట్రాజిన్ అనే కలుపు నివారణ మందును తేలిక నేలలో ఎకరాకు 800 గ్రాములు, బరువు నేలలో 1200 గ్రాములు, 200 లీటర్ల నీటిలో కలిపి విత్తిన 2 రోజులలోపు నేలపై తగినంత తేమ ఉన్నప్పుడు పిచికారి చేయడం వలన వెడల్పాటి ఆకులు గల కలుపు మొక్కలను దాదాపు 1 నెల వరకు అదుపు చేసుకోవచ్చు. ఒకవేళ పప్పు జాతి పంటలను మొక్కజొన్నతో అంతర పంటలుగా విత్తుకుంటే పెండిమితాలిన్ అనే కలుపు మందును ఎకరాకు 1 లీటర్ను 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేసుకోవాలి. పైరు 20-25 రోజుల

దశలో కలుపు సమస్య ఎక్కువగా ఉంటే టెంబో ట్రయాన్ 34.4% ఎస్సి 1.15 మిల్లీలీటర్లు ఇంకా 400 గ్రాములు అట్రాజిన్ లేదా టోప్రిమిజోన్ 36 మిల్లీలీటర్లు మరియు 400 గ్రాములు అట్రాజిన్ లేదా 1400 మిల్లీలీటర్లు మిసోట్రియన్ ఇంకా అట్రాజిన్ను 200 లీటర్ల నీటిలో కలిపి ఒక ఎకరాకు సరిపోయేలా పిచికారీ చేసుకోవాలి. విత్తిన 30 నుండి 35 రోజుల దశలో వరుసల మధ్య కల్టివేటర్తో అంతరకృషి చేసి కలుపు మొక్కలను పూర్తిగా నివారించుకోవాలి. నెల రోజులలోపు పంట అధిక తేమను తట్టుకోలేదు కావున విత్తిన తర్వాత పొలంలో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోమంటున్నారు మన రైతు సోదరులను శాస్త్రవేత్తలు. మొక్కజొన్నను ఆశించే పురుగులలో కత్తెర పురుగు, కాండం తొలుచు పురుగు ముఖ్యమైనవి. నివారణ కొరకు పైరు మలిచిన 10-12 రోజుల్లో క్లోరాంట్రో నిలిప్రోల్ 20 SC 0.4 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. అవసరాన్ని బట్టి 25 నుండి 30 రోజులలో కార్బోప్యూరాన్ 3 CG గుళికలను ఎకరాకు 3-4 కిలోలు ఆకు సుదులలో వేయాలి. నెల రోజుల పంట దశలో అంతరకృషి జరిపి 1/3 వంతు నత్రజనిని 1/3 వంతు నత్రజనిని పైపాటుగా నీలపదంలో వేయాలని సూచిస్తున్నారు. ఈ విధంగా మన వ్యవసాయ శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధకులు ఎప్పటికప్పుడు మనకు ఈ సమాచారాన్ని అందజేస్తూ ఈ జూలై మాసంలో మొక్కజొన్న పంటలో చేపట్టవలసిన పనులను వివరిస్తూ మనకు రైతులందరూ చక్కటి ఫలసాయని పొందగలరని ఆశిస్తూ మనకు ఈ వివరాలు అందించారు.

0: మీరింతవరకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతు మిత్రులకు వ్యవసాయ సూచనలు విన్నారు. ఈనాటి ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 7:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ముల్లకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. భారత్ న్యూజిలాండ్

దేశాల మధ్య పెరుగుతున్న భాగస్వామ్యానికి న్యూజిలాండ్లోని ప్రవాస భారతీయులు ముఖ్య భూమిక పోషిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. వ్యక్తిత్వ వికాసంలో గ్రంథాలయాలు కీలక పాత్ర పోషిస్తాయని, యువత వాటితో అనుసంధానం కావాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. హైదరాబాద్ ఒక ప్రధాన హైస్పీడ్ రైల్ హబ్గా రూపొందించనున్నట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. స్పెయిన్లో జరిగిన ఆర్చరీ ప్రపంచకప్ పోటీలో భారత మహిళల జట్టు రజత పతకాన్ని సాధించింది. ఇక వార్తల వివరంగా, భారత్ న్యూజిలాండ్ దేశాల మధ్య పెరుగుతున్న భాగస్వామ్యానికి న్యూజిలాండ్లోని ప్రవాస భారతీయులు కీలక పాత్ర పోషిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఆక్లాండ్లో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రవాస భారతీయులనుద్దేశించి మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ, శాశ్వత స్నేహం, ఉమ్మడి విలువలు, ఉజ్వల భవిష్యత్తు పట్ల నిబద్ధతపై భారత్ న్యూజిలాండ్ దేశ సంబంధాలు నిర్మించబడ్డాయని అన్నారు. ఆక్లాండ్ నుంచి వెల్లింగ్టన్ వరకు, క్రిస్టిన్ చర్చ్ నుంచి క్విన్స్టోన్ వరకు ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంలో ప్రవాస భారతీయులు ముఖ్య భూమిక పోషించారని మోదీ అన్నారు.

0: భవిష్యత్తు పట్ల నిబద్ధతపై భారత్ న్యూజిలాండ్ దేశ సంబంధాలు నిర్మించబడ్డాయని అన్నారు. ఆక్లాండ్ నుంచి విల్లింగ్టన్ వరకు, క్రిస్టిన్ చర్చ్ నుంచి క్విన్స్టోన్ వరకు ద్వైపక్ష సంబంధాలను బలోపేతం చేయడంలో ప్రవాస భారతీయులు ముఖ్య భూమిక పోషించారని మోదీ అన్నారు. భారత్ న్యూజిలాండ్ సంబంధాలకు బలమైన ద్వైపాక్షిక భాగస్వామ్యానికి ఇది నిదర్శనమని చెబుతూ ప్రధానమంత్రి, ఈ కార్యక్రమానికి హాజరైన న్యూజిలాండ్ ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లుక్సన్ ఆ దేశ ప్రభుత్వ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా నరేంద్ర మోదీ మాట్లాడుతూ,
1: హర్ యుగ్ మే హర్ దౌర్ మే భారత్ నే ఖుద్ కో ట్రాన్స్ఫార్మ్ కియా హై ఔర్ ఇస్కా కారణ హై హమారీ సీఖనే కీ లలక్. భారత్ సబ్సే సీఖతా హై. हमारे लिए सामने वाले देश की जनसंख्या नहीं, जन कल्याण की भावना मायने रखती है और इसलिए हमने न्यूजीलैंड से भी बहुत कुछ सीखा है. न्यूजीलैंड दुनिया का वो देश है जिसने सबसे पहले महिलाओं को वोटिंग का राइट दिया था.
0: కాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2 రోజుల చారిత్రాత్మక పర్యటనను ముగించుకుని భారత్కు తిరిగి బయలుదేరారు. భారత్ న్యూజిలాండ్ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి ఈ పర్యటన దోహదపడింది. ఈ పర్యటనలో ప్రధానమంత్రి మోదీ న్యూజిలాండ్ ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లుక్సన్తో చర్చలు జరిపారు. రక్షణ, పర్యాటకం, క్రీడలు, విపత్తు నిర్వహణ, పాడి పశుసంవర్ధక రంగాలతో సహా పలు రంగాల్లో ఇరు దేశాల నాయకులు 5 అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా న్యూజిలాండ్ ప్రధానమంత్రి లుక్సన్ మాట్లాడుతూ, భారత్ ఒక నమ్మకమైన మిత్రదేశమని, న్యూజిలాండ్ ప్రగతికి భారతీయ సమాజం చేసిన కృషిని ప్రశంసించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వాన్ని అభినందించారు. ప్రధానమంత్రి మోదీ, ప్రధానమంత్రి లుక్సన్ ఆతిథ్యానికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ పర్యటన భారత్ న్యూజిలాండ్ సంబంధాల్లో ఒక కొత్త అధ్యాయమని మోదీ చెప్పారు. వ్యక్తిత్వ వికాసంలో గ్రంథాలయాలు కీలక పాత్ర పోషిస్తాయని, యువత వాటితో అనుసంధానం కావాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో ఈరోజు జయప్రకాష్ నారాయణ్ పబ్లిక్ లైబ్రరీని ప్రారంభిస్తూ మంత్రి, లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ గొప్ప స్వాతంత్ర సమర యోధుడని, దేశానికి విశేష సేవలందించిన జాతీయ నాయకుడని అమిత్ షా కొనియాడారు. దేశ నిర్మాణంలో గ్రంథాలయాల పాత్రను ప్రస్తావిస్తూ, ఆధునిక విద్యతో పాటు దేశ సంస్కృతిని, విజ్ఞానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో గ్రంథాలయాలు శక్తివంతమైన వేదికగా పనిచేస్తాయని హోంమంత్రి అమిత్ షా అన్నారు. విద్యార్థుల్లో పఠనాసక్తిని పెంపొందించేందుకు గ్రంథాలయాలను పాఠశాలలతో అనుసంధానించేలా ప్రభుత్వం కృషి చేస్తుందని తెలియజేశారు.
2: కిశోరోనే ఔర్ యువాఓనే అప్నే రుచి కే విషయ ఛాన్ లేనే చాహియే ఔర్ సునే సునాయే జ్ఞాన్ కీ బగర్ హమారే రుచి కే విషయ మే జిన్హోనే పూరా జీవన్ ఖపా దియా హై, జిన్హోనే పూరా జీవన్ లగా దియా హై, ఐసే లోగోనే జో అప్నే అనుభవ్, అప్నే విచార్, అప్నా చింతన్ ఔర్ చింతన్ కీ వ్యవహారితా जो पुस्तकों में अंकित की है उसको पढ़ना चाहिए. ये बहुत बड़ा मौका है दिल्ली के युवाओं के लिए कि फ्री ऑफ कॉस्ट 32,000 पुस्तक और 1 करोड़ ई बुक का एक्सेस है.
0: హైదరాబాద్ను ఒక ప్రధాన హైస్పీడ్ రైల్ హబ్గా రూపొందించనున్నట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. హైదరాబాద్ను పూణే, చెన్నై, బెంగళూరు నగరాలతో అనుసంధానించేలా బుల్లెట్ ట్రైన్ కారిడార్లను ప్రతిపాదించినట్లు తెలియజేశారు. హైదరాబాద్లో ఈరోజు జరిగిన ఒక పరిశ్రమల సదస్సులో ఆయన మాట్లాడుతూ, ఈ హైస్పీడ్ రైల్ నెట్వర్క్ వల్ల ప్రయాణ కాలం గణనీయంగా తగ్గడమే కాకుండా దక్షిణ భారతదేశంలోని ప్రధాన ఆర్థిక కేంద్రాల మధ్య అనుసంధానత మరింత బలోపేతం అవుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మరో కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి మాట్లాడుతూ, బుల్లెట్ రైల్ ప్రాజెక్టుల కోసం కేంద్ర ప్రభుత్వం 5 లక్షల కోట్లను కేటాయించిందని తెలిపారు. అలాగే తెలంగాణలోని సికింద్రాబాద్, నాంపల్లితో సహా 42 రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తున్నట్లు తెలియజేశారు.
3: The reforms has reached Hyderabad. Our city will soon be home to 3 out of 7 high speed rail elevated corridors. The connectivity to Hyderabad to Bangalore, Hyderabad to Pune, Hyderabad to Chennai further enhance these cities with the 5 lakh crores of this bullet trains connectivity expenditure.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఐఆర్ న్యూస్ _HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలు సహజమని, అయితే రాజ్యాంగం ప్రజా సంక్షేమం పట్ల నిబద్ధత అత్యంత ముఖ్యమని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. బీహార్లోని గయా జిల్లాలో బీహార్ శాసనసభ సభ్యుల కోసం ఏర్పాటు చేసిన అవగాహన శిక్షణ కార్యక్రమం ప్రారంభోత్సవంలో ఉపరాష్ట్రపతి ప్రసంగించారు. ప్రజాస్వామ్య విలువలు, పారదర్శకత, ప్రజల పట్ల జవాబుదారీతనానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి ప్రజాప్రతినిధులకు పిలుపునిచ్చారు. వియట్నాంలోని ఫ్యూక్వక్.

0: దివి సమీపంలో భారతీయ పర్యాటకులతో వెళ్తున్న ఒక స్పీడ్ బోట్ ఈరోజు బోల్తాపడింది. ఈ ఘటనలో 15 మంది మరణించినట్లు సమాచారం. 32 మంది భారతీయ పర్యాటకులు, 4 సిబ్బందితో వెళ్తున్న ఈ పడవ హాన్ మేర్ రూట్ నో ద్వీపానికి సుమారు 400 మీటర్ల దూరంలో బోల్తాపడింది. ఘటనా సమాచారాన్ని అందుకున్న అధికారులు రక్షణ చర్యలు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలను సేకరిస్తున్నట్లు హనాయ్లోని భారత రాయబార కార్యాలయం తెలియజేసింది. వియట్నాంలోని ఫ్యూవాక్ ద్వీపం సమీపంలో భారత పర్యాటకులు ప్రయాణిస్తున్న పడవ ఘోర ప్రమాదానికి గురైన ఘటనపై ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఉపరాష్టపతి ఆకాంక్షించారు. ఈ ఘటనలో బాధిత కుటుంబాలకు ప్రధానమంత్రి సంతాపం తెలియజేశారు. సమ్మిళిత సుస్థిర అభివృద్దికి స్వచ్ఛంద కుటుంబ నియంత్రణ, ఆరోగ్యకరమైన కుటుంబాలే పునాది అనే సందేశాన్ని ప్రపంచ జనాభా దినోత్సవం తెలియజేస్తుందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా అన్నారు. తల్లి బిడ్డల శ్రేయస్సు కోసం మాతృత్వానికి సరైన సమయం అనే ఇతివృత్తంతో ఈ ఏడాది జనాభా దినోత్సవాన్ని నిర్వహించినట్లు సామాజిక మాధ్యమ వేదికగా మంత్రి తెలియజేశారు. పిల్లల మధ్య సరైన అంతరం ఉంటే కుటుంబాలు ఆరోగ్యంగా సంతోషంగా ఉంటాయని, పిల్లల ఆరోగ్యాన్ని మెరుగుపరచాల్సిన అవసరాన్ని బలపరుస్తాయని నడ్డా పేర్కొన్నారు. మహారాష్టలోని నాగ్పూర్లో ఈరోజు జరిగిన 3వ బ్రిక్స్ రవాణా మంత్రుల సమావేశానికి కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అధ్యక్షత వహించారు. ఈ సమావేశానంతరం మీడియాతో మంత్రి మాట్లాడుతూ, ప్రత్యామ్నాయ పర్యావరణ హిత ఇంధనాలు, కాలుష్యరహిత సాంకేతికతలను అవలంబించడం ద్వారా రోడ్డు, రైళ్లు, విమానయానం, జలమార్గ రవాణాల్లో కార్బన్ ఉద్గారాలను తగ్గించే ప్రయత్నాలపై ప్రతినిధులు చర్చించారని గడ్కరీ తెలియజేశారు. పటిష్టమైన సముద్ర తీర రవాణా రంగంలో సహకారాన్ని బలోపేతం చేసే అంశాలపై బ్రిక్స్ సభ్య దేశాలు చర్చించాయని మంత్రి పేర్కొన్నారు. స్పెయిన్లోని మాడ్రిడ్లో జరిగిన ఆర్చరీ ప్రపంచకప్ పోటీల్లో జ్యోతి సురేఖ వెన్నం, కృతికా ప్రదీప్, చికిత తనపర్తిలతో కూడిన భారత మహిళల జట్టు రజత పతకాన్ని సాధించింది. భారత్ కొలంబియా మధ్య జరిగిన ఫైనల్ పోటీలో కొలంబియా 228-232 తేడాతో భారత్పై విజయం సాధించింది. మరోవైపు కృతికా ప్రదీప్ మహిళల విభాగంలో సెమీఫైనల్కు చేరుకున్నారు. సెమీఫైనల్లో ఆమె మలేషియాకు చెందిన ఫాతి నూర్ఫ్ తేహాతో తలపడతారు. లోక్సభ, రాష్ట శాసనసభలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడం వల్ల పరిపాలన బలోపేతమవుతుందని, ఖర్చులు తగ్గుతాయని, దేశ ఆర్థిక వ్యవస్థకు మేలు జరుగుతుందని ఒకే దేశం ఒకే ఎన్నిక అంశంపై ఏర్పాటిన సంయుక్త పార్లమెంటరీ కమిటీ చైర్మన్ ఎంపీ పీపీ చౌదరి అన్నారు. గోవాలో పీపీ చౌదరి విలేకరులతో మాట్లాడుతూ, అన్ని ప్రధాన రాజకీయ పార్టీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న 41 మంది సభ్యులతో కూడిన ఈ కమిటీ ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు, రాజ్యాంగ నిపుణులు, ప్రజలు, ఇతర సంబంధిత వర్గాల నుంచి అభిప్రాయాలను సేకరించేందుకు వివిధ రాష్ట్రాలు పర్యటిస్తుందని తెలియజేశారు. ఈ కమిటీ పర్యటిస్తున్న 9వ రాష్ట్రం గోవా అని చెప్పారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం రాష్ట్రానికి సంబంధించిన ఉమ్మడి పౌరస్మృతి ముసాయిదా బిల్లును పరిశీలించేందుకు 9 మంది సభ్యులతో కూడిన ఒక కమిటీని ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఇప్పటికే జారీ చేసింది. రిటైర్డ్ జస్టిస్ రంజన ప్రకాష్ దేశాయ్ ఈ కమిటీకి అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. భారత్, న్యూజిలాండ్ దేశాల మధ్య పెరుగుతున్న భాగస్వామ్యానికి న్యూజిలాండ్లోని ప్రవాస భారతీయులు ముఖ్య భూమిక పోషిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. వ్యక్తిత్వ వికాసంలో గ్రంథాలయాలు కీలక పాత్ర పోషిస్తాయని, యువత వాటితో అనుసంధానం కావాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. హైదరాబాద్ను ఒక ప్రధాన హైస్పీడ్ రైల్ హబ్గా రూపొందించనున్నట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. స్పెయిన్లో జరిగిన ఆర్చరీ ప్రపంచకప్ పోటీలో భారత మహిళల జట్టు రజత పతకాన్ని సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి ఇల్లు వాకిలి.

0: ఈనాటి ఇల్లు వాకిలి కార్యక్రమంలో మేకలు, గొర్రెలు, పశువులు సంక్రమించే వ్యాధుల గురించి రాజేంద్ర నగర్ శాస్త్రవేత్త డాక్టర్ ఎల్ గోపాల్ గారి ప్రసంగం, తర్వాత వర్షాకాలంలో పాడి పశువుల కోసం జాగ్రత్తల గురించి రాజేంద్ర నగర్ పశు వైద్య కళాశాల డాక్టర్ కె సుష్మ గారి ప్రసంగం వింటారు.
1: నమస్కారం అండి, నా పేరు డాక్టర్ ఎల్ గోపాల. నేను ఇక్కడ

ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను పశు వైద్య విశ్వవిద్యాలయంలో వెటర్నరీ మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్లో. ఈరోజు మనము గొర్రెలు మరియు మేకలలో వచ్చే వ్యాధులు వాటి నివారణ చర్యల గురించి మాట్లాడుకుందాం. గొర్రెల్లో మరియు మేకల్లో బ్యాక్టీరియా వలన వచ్చే వ్యాధులు, ముఖ్యంగా అవి వానాకాలంలో ఎక్కువగా వస్తాయి. ముందుగా చెప్పుకునే వ్యాధి చిటుక రోగం. దీన్ని మనము గడ్డి రోగము, నెత్తిపిడుగు రోగం అని కూడా అంటాం. ఎందుకంటే తొలకరి వర్షాలు పడ్డప్పుడు ఆ బ్యాక్టీరియా అనేది మట్టిలో ఉంటుంది. చిన్న చిన్న గడ్డి మొలవడం వల్ల ఈ పశువులు ఆ గడ్డి తింటూ అలానే మట్టి కూడా తినేస్తూ ఉంటాయి. దీనివల్ల అది లోపలికి వెళ్ళి ఈ వ్యాధిని కలగజేస్తుంది. రెండవది ఫుట్ రాట్, లేకపోతే దాన్ని కాలిపుండు వ్యాధి కూడా అంటారు. ఇంకో వ్యాధి బ్యాక్టీరియా వల్ల కలిగేది దొమ్మ రోగము మరియు ధనుర్వాతము. ఇవి అనేది ముఖ్యమైన వ్యాధులు బ్యాక్టీరియా వలన కలిగేటివి మేకలు గొర్రెలలో. అలాగే వైరస్ లేదా అతి సూక్ష్మ జీవులు అంటారు. వీటి వలన కలిగే వ్యాధులు ముందుగా PPR లేదా పారుడు వ్యాధి అంటారు. అలాగే దీన్ని కొన్ని ప్రాంతాల్లో ముసర వ్యాధి, అలాగే ప్లేగు వ్యాధి అని కూడా అంటారు. రెండవ వ్యాధికి వచ్చేసరికి గాలుకుంటు వ్యాధి. ఈ గాలికుంటు వ్యాధి మేకలు గొర్రెలతో పాటు వేరే జీవాలు, అంటే వేరే జంతువులైన ఆవులు, గేదెలు, అలాగే పందుల్లో కూడా వ్యాపిస్తుంది. ఇంకోటి మసూచి వ్యాధి. దీన్ని అమ్మోరు, అమ్మతల్లి, బొబ్బరోగము అని కూడా అంటాము. ఇంకోటి నీలి నాలుక వ్యాధి. దీంట్లో నాలుక అనేది మనం బ్లూ కలర్లో మారిపోతుంది. దీన్ని మూతివాపు వ్యాధి, మూతి పుండ్ల వ్యాధి, పూత రోగము అని కూడా పిలుస్తారు. అలాగే ఇంకో వ్యాధి మూతి పుండ్ల వ్యాధి. ఇది ఈ మేకలు గొర్రెల్లో మూతి మీద పుండ్లలాగా అయ్యి దాని ఈ వ్యాధిని కలగజేస్తాయి. ఇవి బ్యాక్టీరియాలు మరియు వైరస్ల వల్ల కలిగే వ్యాధి. ముందుగా చెప్పుకున్నట్టు బ్యాక్టీరియా వల్ల కలిగే వ్యాధుల్లో ముందు చెప్పుకునేది చిటుక రోగం. ఈ చిటుక రోగము ఎందుకంటారంటే చిటుక వేసేంతలోనే గొర్రెలు చనిపోతాయి. కావున ఈ వ్యాధిని చిటుక రోగము లేదా నెత్తి పిడుగు, అంటే నెత్తి మీద పిడుగు పడితే ఎంతసేపట్లో చనిపోతామో అదే విధంగా దీన్ని నెత్తి పిడుగు వ్యాధి అని అంటారు. అది గడ్డి తినడం వల్ల, తొలకరి వర్షాల్లో వచ్చే గడ్డి తినడం వల్ల వస్తుంది కాబట్టి గడ్డి రోగం అని కూడా పిలుస్తారు. ఈ వ్యాధి అనేది క్లాస్ట్రీడియం పర్ఫింజెన్స్ అనే సూక్ష్మజీవి వలన కలుగుతుంది. ఈ సూక్ష్మజీవులు సాధారణంగా గొర్రెలు, పేగుల్లో తక్కువ సంఖ్యలో ఉంటాయి. తొలకరి వర్షాలు కురిసిన పిమ్మట ఎక్కువగా పచ్చిగడ్డి తినడం వలన లేదా ఎక్కువ దానాను తినడం వలన సూక్ష్మజీవులు ప్రేగుల యందు ఎక్కువగా వృద్ధి చెంది ఎప్సిలాన్ అనే విష పదార్థాన్ని విడుదల చేయడం వలన జీవాలకు ఈ వ్యాధి వస్తుంది. ఈ వ్యాధి సాధారణంగా లేత వయస్సు ఉన్న జీవాలలో మరియు బలమైన, ఆరోగ్యంగా అగుపించే వాటిలో ఎక్కువగా గమనించవచ్చు. ఈ వ్యాధి లక్షణాలు, ఈ వ్యాధి అనేది తీవ్రంగా ఉన్నప్పుడు గొర్రెలు ఎగిరిపడి గిలగిలా కొట్టుకుని పళ్ళు కొరుకుతూ బిగుసుకొని పోయి చనిపోతాయి. వ్యాధి తీవ్రత తక్కువగా ఉన్నప్పుడు గొర్రెల్లో 104 నుంచి 107 డిగ్రీల ఫారెన్హీట్ జ్వరం ఉండి గడ్డి తినడం మానేస్తాయి. వ్యాధితో చనిపోయిన గొర్రెలలో మూత్రపిండాలు లావుగా మరియు మెత్తగా మారిపోతాయి. ఈ వ్యాధి ఎక్కువగా ఉదయం మరియు మధ్యాహ్నం వేళల్లో కనబడుతుంది. దీన్ని ఎలా నివారించాలి అంటే, తొలకరి వర్షాలు ముందు 3 నెలల వయస్సు నిండిన గొర్రెపిల్లలకు చిటుక వ్యాధి రోగనిరోధక టీకాలు తప్పనిసరిగా వేయించాలి. టీకాలు వేయించే ముందు తప్పనిసరిగా నట్టల నివారణ మందు తాగించాలి. రెండవది ఫుట్ రాట్ లేదా కాలిపుండు వ్యాధి. ఇది కూడా వర్షాకాలంలో ఎక్కువగా చూస్తూ ఉంటాము గొర్రెల్లో. ఈ వ్యాధి అనేది ఫ్యూజోబాక్టీరియం నెక్రోఫోరం అనే బ్యాక్టీరియా వల్ల, అలాగే దాంతో పాటు డైకిలోబాక్టర్ నోడోసస్ అనే బ్యాక్టీరియా సూక్ష్మజీవుల వలన వస్తుంది. ఈ వ్యాధి ఎక్కువగా వర్షాకాలంలో చిత్తడి నేలలపై మరియు వరి కోతల తరువాత గొర్రెలు, మేకల్లో ఈ వ్యాధిని గమనించవచ్చు. ఈ సూక్ష్మజీవులు జీవాల యొక్క కలిగిట్టలను సోకి గిట్టలలోని కణజాలాన్ని జీర్ణం చేయుట మరియు మెత్తగా మార్చుతాయి. వ్యాధి సోకి కోలుకున్న 5 నుంచి 10% జీవాలు దీర్ఘకాల వాహకాలుగా మారి మిగతా జీవాలకు ఈ వ్యాధిని వర్తింపజేస్తాయి. ముందుగా ఈ లక్షణాలు ఎలా ఉంటాయి అనేది చూస్తే, మందలోని 1-2 గొర్రెలు సరిగ్గా నడవలేక వెనకబడతాయి. వ్యాధి సోకిన గొర్రెల గిట్టల మధ్య భాగం ఎర్రగా కందుతుంది. ఎర్రగా కందిన భాగం ఉబ్బి చీము పట్టి నల్లగా కమిలిపోతుంది. అలాగే వ్యాధి తీవ్రంగా సోకిన దశల్లో గిట్టలు కూడా ఊడిపోతాయి. దొమ్మ రోగం అనేది, ఇది బాసిల్లస్ ఆంత్రాసిస్ అనే సూక్ష్మజీవి వలన కలుగుతుంది. ఈ బ్యాక్టీరియా స్పోర్స్, అంటే ఇవి ఒక

దశలో మట్టిలో 50 సంవత్సరాల వరకు అలానే ఉంటాయి. ఇవి వ్యాధి సోకిన పశువులు మనము పూడ్చిపెడితే వాటితో పాటు సున్నం వేయాల్సి వస్తుంది. ఎప్పుడైనా గట్టి వర్షాలు పడ్డప్పుడు కానీ, ఏదైనా మనం మనుషులు తవ్వినప్పుడు కానీ, విత్తనాలు వేసేటప్పుడు కానీ పొరపాటున ఈ పశువులు వాటి కళేబరాలు బయటపడితే ఆ బ్యాక్టీరియా అనేది 50 సంవత్సరాల దాకా అలానే బతికి ఆ స్పోర్స్ బయటపడడం వల్ల కూడా సంక్రమిస్తుంది. ఈ సూక్ష్మజీవి పశువుల శరీరం నుండి వాతావరణంలోకి రాగానే బీజాంశాలుగా మారి భూమిలో ఇందాక చెప్పుకున్నట్టు 50 సంవత్సరాలుగా ఉంటాయి. అది ఎలా బ్యాక్టీరియా ఉంటే అలా కాకుండా అది బీజాంశంగా మారి ఎక్కువ రోజులు ఎక్కువ సంవత్సరాలుగా బతుకుతాయి. ఈ బీజాంశాలు కలిగిన నీరు త్రాగుట మరియు మేత తినుట వలన గొర్రెల్లో ఈ వ్యాధి గమనించవచ్చు. వ్యాధి లక్షణాలు. వ్యాధి తీవ్రత ఎక్కువగా లేని గొర్రెల్లో జ్వరం ఉంటుంది, శ్వాస తీసుకోవడం కష్టంగా ఉంటుంది, సరిగ్గా తినలేకపోవటం మరియు నెమరవేయకపోవడం గమనించవచ్చు. సాధారణంగా లక్షణాలు కనబడకుండానే జీవాల ముక్కు, నోరు మరియు ఇతర జననేంద్రియాల నుంచి పల్చటి రక్తం కారి చనిపోతాయి. రక్తం గడ్డ కట్టకుండా ఉంటుంది. ఇలాంటి వాటిని మనం కొయ్యకుండా వెంటనే పాతిపెట్టడం మంచిది. నివారణ చర్యలు. వ్యాధి లక్షణాలు గమనించిన వెంటనే పశు వైద్యుణ్ణి సంప్రదించి చికిత్స చేయించుకోవాలి. గొర్రెలు చనిపోయినట్లయితే కొయ్యరాదు మరియు ఆరుబయట ప్రదేశాల్లో వేయకూడదు. చనిపోయిన గొర్రెలను లోతైన గుంట తీసి పూడ్చి దానిపైన ద్రావణంను చల్లాలి. తరువాత సున్నం చల్లి మట్టితో పూడ్చివేయాలి. వ్యాధిగ్రస్త జీవులు ఉన్న ప్రాంతాన్ని క్రిమి సంహారక మందులతో శుభ్రపరచుకోవాలి. వ్యాధి ఉన్న ప్రాంతంలో సంవత్సరానికి ఒకసారి వ్యాధి నిరోధక టీకాలు వేయించుకోవాలి. ఇంకో సూక్ష్మజీవుల వల్ల కలిగే వ్యాధి ధనుర్వాతం. ఈ వ్యాధి క్లాస్ట్రిడియం టెటనై వల్ల వస్తుంది. ఎప్పుడైనా మనకు దెబ్బ తగిలినప్పుడు మనుషుల్లో గాని పశువుల్లో గాని మట్టి ఆ గాయం పోయి ఈ వ్యాధిని కలగజేస్తాయి. అందుకే మనము టీటీ అనే టీకాను తీసుకుంటాము. అదే ఇది. జీవాలకు గాయం అయినప్పుడు ఆ గాయంపై క్లాస్ట్రిడియం టెటనై యొక్క బీజాలు చేరి ఈ వ్యాధిని కలగజేస్తాయి. ఈ బీజాలు సేంద్రియ పదార్థాలు ఎక్కువగా ఉన్న మట్టిలోను, ధూళిలోను, తేమతో కూడిన వాతావరణంలో ఎక్కువగా ఉంటాయి. అలాగే చర్మం పగుళ్ళు, గాయాల వల్ల కూడా ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది. ఈ వ్యాధి లక్షణాలు. ప్రారంభంలో మెడ దగ్గర కండరాలు వణుకు కనిపిస్తుంది, ఆకలి మందగిస్తుంది. వ్యాధి ముదిరే కొద్దీ దవడలు బిగుసుకుపోయి నోరు తెరవడానికి సాధ్యపడదు. కాలం గడిచే కొద్దీ శరీరం విల్లు ఆర్ లేదా ధనుస్సు లాగా మారిపోతుంది. అందుకే ఈ వ్యాధిని ధనుర్వాతము అని అంటాము. మూడవ కనురెప్ప బయటికి పొడుచుకుంటూ రావడము ముఖ్య లక్షణం. వ్యాధి సోకిన జీవాలు కందగుర్రం లాగా మారిపోతాయి. దీనికి చికిత్స పుట్టిన చిన్న పిల్లలకి టీటీ అనే టీకా కండరానికి ఇవ్వడం వలన ఈ వ్యాధిని నివారించవచ్చు. అలాగే పీపీఆర్ ముసరు వ్యాధి, ప్లేగు వ్యాధి అనే దాంతో కలిపి ఇస్తారు. సో ఇప్పుడు మళ్ళీ పీపీఆర్ గురించి మాట్లాడుకుంటే దీన్ని ముసర వ్యాధి ఆర్ ప్లేగు వ్యాధి అని కూడా అంటారు. ఈ వ్యాధి మార్బిలీ జాతికి చెందిన వైరస్ వల్ల కలుగుతుంది. ఇప్పటి వరకు మనం బ్యాక్టీరియాల వల్ల కలిగే రోగాల గురించి మాట్లాడుకున్నాము. ఇప్పుడు వైరస్ల వల్ల కలిగే రోగాల్లో ముందుగా పీపీఆర్ లేదా ముసురు వ్యాధి ఆర్ ప్లేగు అని అంటారు. ఈ వ్యాధి సోకిన జీవాలలో కలవటం వలన మరియు దగ్గు వల్ల వచ్చే తుంపర వలన, మలమూత్ర విసర్జనాల వలన ఆరోగ్యవంతమైన జీవాలకు ఈ వ్యాధి సోకుతుంది. ఈ వ్యాధి లక్షణాలు చూస్తే ఇందులో కూడా జ్వరము 104 నుంచి 106 డిగ్రీల ఫారెన్హీట్ ఉంటుంది. జ్వరం గమనించిన 2-3 రోజుల తర్వాత మేకలు పల్చగా పారుకుంటూ విరేచనాలు నలుపు రంగులో ఉంటాయి. నోరు, పెదవులు, నాలుక, చెంప, కండరముల లోపల భాగాలు ఉబ్బి పొక్కులు ఏర్పడతాయి. దీనికి చికిత్స 4 నెలలు నిండిన మేక లేదా గొర్రె పిల్లలకు పీపీఆర్ టీకాలు వేయించాలి. ఈ టీకాలు ప్రతి సంవత్సరం జనవరి మాసంలో ఈ టీకాను గొర్రెల్లో మరియు మేకల్లో ఇప్పించాలి. వ్యాధి సోకిన జీవాలను మంది నుంచి వేరు చేసి నీరసించిపోకుండా తగిన ఆహారము ఇవ్వాలి. అలాగే ముఖ్యమైన వైరస్ వల్ల సోకే రోగాలలో గాలికుంటు వ్యాధి. ఈ గాలికుంటు వ్యాధి ఒక వైరస్ వలన సోకుతుంది. ఆ వైరస్ గాలి ద్వారా త్వరితగతిన వ్యాపిస్తుంది. ఇందులో లక్షణాలు ముందుగా జ్వరము 105 డిగ్రీల వరకు ఉంటుంది. నోరు మరియు నాలుక పైన పుండ్లుంటాయి. నోరు నుంచి నురుగు కారుతూ ఉంటుంది. జీవాలు మేత మేయలేవు మరియు నెమర కూడా వేయలేవు. గిత్తలు మెత్తబడి ఉంటాయి. వ్యాధి సోకిన 1-2 రోజుల్లో వెంట్రుకలు లేని శరీర భాగాలైన
పెదవులు, చెవులు, నోరు వాటి మీద దద్దుర్లు ఏర్పడి క్రమేణా పెద్దవై బొబ్బలుగా మారి చీము పట్టడం లేదా

0: నలుపు రంగుగా మారుతాయి. ఇందులో పిల్లలు ఎక్కువగా మరణిస్తాయి. దీన్ని నివారించడానికి గొర్రెలు మరియు మేకలకు ఆగస్టు నెల నుంచి వ్యాధి నిరోధక టీకాలు వేయించుకోవాలి. వ్యాధి నిరోధక శక్తి తల్లి నుంచి పిల్లలకు సంక్రమించుటకు జున్ను పాలు తాగించాలి. తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని ఇవ్వాలి. చనిపోయిన జీవాలను ఊరికి దూరంగా గొయ్యి తీసి సున్నం వేసి పూడ్చిపెట్టాలి. అలాగే ఇంకొక వ్యాధి నీలి నాలుక వ్యాధి, ఇది జీవాలలో ఎక్కువగా వస్తుంది. ఇందులో నాలుక బ్లూ కలర్ లో మారిపోతుంది. ఈ వ్యాధి వైరస్ వలన కలుగుతుంది. ముఖ్యంగా ఈ వ్యాధి దోమ కాటు అంటే చిన్న దోమలు క్యులికాయిడ్స్ అంటాము, వీటి వలన ఇవి కుట్టడం వలన గొర్రె శరీరంలోకి ప్రవేశించి వ్యాధిని కలగజేస్తాయి. ఈ వ్యాధి తీవ్రత ఎక్కువగా వర్షాకాలంలో ఉంటుంది. వ్యాధి లక్షణాలు, ఇది క్యులికాయిడ్స్ దోమ జీవాన్ని కుట్టిన వారం రోజుల్లో వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి. 105-106 డిగ్రీల ఫారెన్ హీట్స్ జ్వరం ఉంటుంది. గొర్రెల పెదవులు, చిగుళ్ళు, పైదవడ మరియు నాలుక వాచిపోయి ఎర్రబడిపోయి ఉంటుంది. నోటి నుంచి చొంగ లేదా నురగ కారడాన్ని గమనించవచ్చు. నోటి లోపల భాగంలో పుండ్లు ఏర్పడి నీరు త్రాగలేకపోవడము మరియు మేత తినలేకపోవడం వలన గొర్రెలు నీరసించిపోతాయి. ముక్కు లోపల భాగంలో కూడా ఎర్రబడి చీమిడి కారుతూ శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడతాయి. దీనికి చికిత్స మరియు నివారణ వచ్చి వ్యాధి సోకిన జీవాలకు తేలికగా జీర్ణమయ్యే గంజి లాంటి ఆహారము, అంబలి లాంటి ఆహారము ఇవ్వాలి. వర్షాలు పడకముందు వ్యాధి నిరోధక టీకాలు వేయించాలి. చివరగా మూతి పుండ్ల వ్యాధి, ఈ వ్యాధి పారాపాక్స్ వైరస్ వలన, పాక్స్ వైరస్ అనేది పారాపాక్స్ వైరస్ వలన సంభవిస్తుంది. ఈ సూక్ష్మాతి సూక్ష్మ జీవులు చర్మపు పొక్కులలో ఉండి పెదవుల పైన మరియు నోటి యందు గాయాలైనప్పుడు శరీరంలోకి ప్రవేశిస్తాయి. దీని లక్షణాలు వచ్చేసరికి ముఖ్యంగా ఈ పొక్కులు పెదవుల పైన మరియు ముఖం పైన ఎక్కువగా కనిపిస్తాయి. పొక్కులు పెదవులంతా వ్యాపించి ఆహారం తీసుకోవడానికి కష్టమవుతుంది. ఈ వ్యాధి ఎక్కువగా వర్షాకాలము నుండి చలికాలంలో గొర్రెలు మేకల్లో కనిపిస్తుంది. పెద్ద గొర్రెల్లో అంతగా కనిపించదు. దీనికి చికిత్స, పొటాషియం పర్మాంగనేట్ ద్రావణంతో శుభ్రపరచుకోవాలి మూతి, దాని చుట్టూ ఉన్న పుండ్లను. అలాగే డాక్టర్ సలహాలతో యాంటీబయాటిక్స్ వాడి ఆ తీవ్రత తగ్గించేటట్టు చూసుకోవాలి. అలాగే తేలికగా జీర్ణమయ్యే గంజి తాగించాలి. ఈ విధంగా వర్షాకాలంలో గొర్రెలు మేకల్లో వచ్చే వ్యాధులు, వాటిని నివారించడం గురించి జాగ్రత్త వహించాలి.
1: నేను డాక్టర్ కె సుష్మ. నేను పశుపోషణ విభాగము కాలేజ్ ఆఫ్ వెటనరీ సైన్స్ రాజేంద్రనగర్ పశు వైద్య కళాశాలలో పనిచేస్తున్నాను. మరి ఇవాళ వర్షాకాలంలో పాడి పశువులలో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి మనము చర్చించుకుందాం. వర్షాకాలం అంటేనే వ్యాధుల కాలం. ఇది ఒకింత పాడి రైతులకు గడ్డు కాలం. కురిసే వానజల్లులు మరియు పాడి రైతులకు ఎక్కువగా వీచే చల్లగాలులు పాడి పశువులలో ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తాయి. కొత్తగా వచ్చిన మార్పులు, ఈ వాతావరణం వల్ల వచ్చిన మార్పులు, అలాగే అపరిశుభ్రమైన నీరు, చిత్తడి నేలలు వలన ఎక్కువగా ముసిరే ఈగలు, దోమల వలన వ్యాధులు ప్రబలేలా చేస్తాయి. ఇటువంటి సమయంలో గాలికుంటు, పొదుగువాపు మరియు జబ్బువాపు, అలానే గొంతువాపు వ్యాధులు ఎక్కువగా రోగాల బారిన పడే అవకాశము ఈ వాతావరణము అనుకూలిస్తుంది. వ్యాధి తీవ్రత పెరిగే కొద్దీ పశువులలో పాల దిగుబడి సామర్థ్యం తగ్గి పశువు యొక్క ఆరోగ్యం క్షీణించడం జరుగుతుంది. అలాగే పశువులు మరణించడం కూడా సంభవిస్తుంది. మరి ఈ పశువులు మరణించకుండా, అలాగనే మరి ఉత్పత్తి సామర్థ్యం కూడా పశువులలో ఈ పాల ఉత్పత్తి సామర్థ్యం తగ్గకుండా ఎటువంటి మరి జాగ్రత్త చర్యలు మనం తీసుకోవాలో ఇవాళ చర్చించుకుందాం. పశువులు రోగాల బారిన పడినప్పుడు వేలకు వేలు దారపోయటం కంటే నివారణ చర్యగా ఈ పశువులను ముందుగానే టీకాలు వేయించడం వలన మరియు కొట్టాలలో, పశువుల కొట్టాలలో పరిశుభ్రంగా ఉంచడం వలన ఎంతగానో మేలు చేస్తుంది. ఈ సమయంలో అంటే వర్షాకాలంలో ఎక్కువగా పశువులు కొత్తగా వచ్చిన మొలక గడ్డిని, అంటే కొత్తగా వచ్చిన మొలక గడ్డి గాని మరి మేసే మేతలో కూడా ఎక్కువగా నీరు శాతం ఉండటం వలన ఈ జబ్బవాపు మరియు గొంతువాపు వ్యాధులు బారిన పడడం జరుగుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే జబ్బవాపు వ్యాధి, ఈ జబ్బవాపు వ్యాధి అనేది ఆవులకు, అది కూడా యుక్త వయసులో ఉన్న వాటికి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ జబ్బవాపు వ్యాధి మరి ఎక్కువగా మనము వెనుక కాళ్ళు ముందు కాళ్ళులో ఎగువ భాగంలో ఉబ్బడం కానీ వాయటం కానీ జరుగుతుంది. ఇవి జరిగినప్పుడు పశువు తొందరగా అతి తొందరగా అంటే 24 గంటల వ్యవధిలోనే కింద పడి కొట్టుకోవడము మరి అధిక జ్వరంతో బాధపడటము చూస్తుంటాము. మరి 24 గంటలలో ఇది ఒకవేళ ట్రీట్మెంట్ కనుక చేయనట్లయితే మరి

వీటికి ప్రొకేన్ పెన్సిలిన్ అటువంటి మనము ఎక్కువగా మెడిసిన్స్ ఇవ్వటం జరుగుతుంది. ఇటువంటి పెన్సిలిన్స్ కానీ లేదంటే టీకాలు ఇవ్వనప్పుడు ఈ జబ్బుల వలన, ఈ జబ్బవాపి వ్యాధుల వలన, ఇది బ్లాక్ క్వార్టర్ అని కూడా అంటాము, ఇటువంటి వ్యాధి వలన పశువు మనము కోల్పోవటం జరుగుతుంది. కాబట్టి మనము తగు సమయంలో, అంటే ఈ వర్షాకాలం ప్రారంభం జరిగే ముందే, ప్రారంభం సమయంలోనే మనము ఇటువంటి బీక్యూ వ్యాక్సిన్, మనకు గవర్నమెంట్ నుంచి ఫ్రీ సప్లై ఉంటుందండి, కంపల్సరీగా ఇటువంటి వ్యాక్సిన్లని, ఈ టీకాలని మనము పశువులకు వేయించుకోవాల్సి ఉంటుంది. మరి అలాగే మనకు ఎక్కువగా గేదెలలో చూసుకున్నట్లయితే గొంతు వాపి వ్యాధి, ఈ రెండు రకాలు కూడా మరి వైట్ క్యాటిల్ కి అలానే బఫెలోస్ కి, రెండిటికి, గేదెలకి మరియు ఆవులకు సంభవిస్తాయి. ఎక్కువగా జబ్బవాపు అనే వ్యాధి ఎక్కువగా మనకు వైట్ క్యాటిల్, అంటే ఆవులలో సంభవిస్తుంటాయి. మరి అదే గొంతు వ్యాపి వ్యాధి అనేది మనకు గేదెలలో చూస్తూ ఉంటాం. కాబట్టి మొదటగా మనము ఈ గేదెలలో అయితే హెచ్ఎస్ అని అంటాము, హిమరేజిక్ సెప్టిసిమియా అని అంటాము. కాబట్టి ఈ హిమరేజిక్ సెప్టిసిమియా అనేది, గొంతు వాపి వ్యాధి మనకు రాకుండా నివారించుకోవటం అనేది ముఖ్యంగా ఇంపార్టెంట్. సో మనకి ముఖ్యంగా ఈ వ్యాధి బారిన పడకుండా ఉండాలి అంటే మనము టీకాలు ఇచ్చుకోవాలి. ఈ టీకాలు ఈ బీక్యూ కానీ, మరి గొంతు వాపుకు కానీ, జబ్బవాపుకు కానీ వర్షాకాలం ప్రారంభం అయ్యే ముందే ఇటువంటి టీకాలు వేసుకోవడం ఎంతగానో శ్రేయస్కరం. మరి తరువాత వచ్చే అతి ముఖ్యమైన సమస్య పొదుగువాపు. మనము ఈ కాలంలో కానీ మరి వేరే కాలంలో కూడా పొదుగువాపు సమస్య వలన మరి పాడి రైతులు ఎంతగానో నష్టపోతున్నారు. మరి ఈ నష్టాల బారిన పడినప్పుడు పశువు కూడా అలానే ఒత్తిడి పెరుగుతుంది, పాల ఉత్పత్తి తగ్గిపోతుంది, డబ్బులు మరి మెడిసిన్స్ కి విపరీతంగా ఖర్చు అవుతాయి. కాబట్టి ఇటువంటి పొదుగువాపు బారిన పడకుండా, ఈ వ్యాధి బారిన పడకుండా పశువును ఎలా సంరక్షించుకోవాలి అని కూడా మనము ఇప్పుడు చూసుకుందాం. మరి ఈ వాతావరణంలో ఎక్కువగా తేమ ఉండటం మరియు అట్లనే పాకలు ఎప్పటికప్పటికు ఆరకపోవడం వలన, అదేవిధంగా పాకల్లో ఉన్న మురికి నీరు గాని పేడని తీసివేయకపోవటం వలన వచ్చే అపరిశుభ్రత వాతావరణం వలన క్రిములు చేరడం జరుగుతుంది. మరి పశువు నుండి పాలు పిండిన తర్వాత పశువు ఒకంత నీరస పడిపోతుంది. ఆ నీరస పడిపోయినప్పుడు పశువు నేల మీద పడుకోవడం జరుగుతుంది. ఈ పశువు నేల మీద పడుకున్నప్పుడు ఈ పొదుగులోకి, ఈ మురికి నీళ్ళ వల్ల ఉన్న క్రిములు ఈ పొదుగులోకి చేరడం జరుగుతుంది. ఈ క్రిములు పొదుగులోనికి చేరడం వలన పొదుగు వాపు వ్యాధి సంభవించడం జరుగుతుంది. కాబట్టి ఒక్కసారి సోకిందంటే ఈ పాడు పశువులలో పాల ఉత్పత్తి అనేది బాగా తగ్గిపోతుంది అనే విషయాన్ని మరి రైతులు గుర్తుంచుకోవాలి. కాబట్టి పాలు తీయక ముందే పాకలలో పేడని తీసివేయాలి. ఉదయం కానీ ఈవినింగ్ కానీ, అంటే మార్నింగ్ మిల్కింగ్ ముందు మరి 3 గంటలకి 4 గంటలకి పాకలలో పేడ గాని మూత్రం గాని చేరకుండా తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. అలానే మరి ఈ నీటితో పరిశుభ్రం చేయడం కానీ మనము చేసుకోవాలి. ఈ నీటితో పరిశుభ్రం చేసిన తర్వాత మరి పాలను తీసినట్లయితే, పాలను పితికిన తర్వాత కూడా క్రిములు పొదుగులోనికి చేరడం జరగదు. అప్పుడు మనము పొదుగు వ్యాపు వ్యాధిని నివారించడం జరుగుతుంది. మరి అలానే మిల్కింగ్ తర్వాత కూడా, అంటే పాలు పితికిన తర్వాత కూడా డిసిన్ఫెక్షన్స్ ఏవైనా సొల్యూషన్స్ మనము కలిపిన నీటిని ద్రావణంతో పొదుగును మనము మెత్తటి ఒక శుభ్రమైన గుడ్డతోటి ఆ ద్రావణంలో ముంచి పొదుగును క్లీన్ చేసినట్లయితే కూడా మన ఈ పొదుగు వ్యాపు వ్యాధి బారిన పడకుండా చూసుకోవటం జరుగుతుంది. మరి అలానే పాకల చుట్టూ ఉన్న అపరిశుభ్ర వాతావరణం, అలానే మురికి నీరు చేరటం వలన కూడా ఈ బాహ్య పరాన్న జీవులు, నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ వ్యాధులలో ముఖ్యంగా బ్లాక్ వాటర్, అలానే హెచ్ఎస్ జబ్బవాపు, గొంతువాపు, మరి అలానే FMD ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ అని అంటాము, గలికుంటు వ్యాధి, ఈ వ్యాధుల బారిన పడకుండా, మాస్టైటిస్ ప్రాబ్లమ్స్ రాకుండా తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. అలానే మరి నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ది మనకు బాహ్య పరాన్న జీవులు, అంటే ఈ కాలంలో మరి మురికి కుంటలలో గాని చుట్టూ వర్షం నీరు చేరటం వలన బాహ్య పరాన్న జీవులు, అంటే పేలు, గోమార్లు, పిడుదులు, ఇటువంటివి మరి పశువులలో ఎక్కువగా చూస్తూ ఉంటాము. ఈ బాహ్య పరాన్న జీవుల వలన పశువులలో ఏకకణ రక్త పరాణజీవుల వలన అనేక రోగాలకు ఈ పాడి పశువులు గురి అవుతాయి. అందువలన ఎక్కువగా మనము ఎప్పటికప్పుడు ఈ పేడను కాని మరి అలాగనే నిలువ ఉన్న నీటిని తీసివేయటం చూసుకోవాలి. అందుకని ఈ బాహ్య పరాణజీవులు, వీటిని ఎక్టోపారాసైట్స్ అని కూడా అంటారు, వీటి వలన ఇవి ఉన్నట్లయితే మనకు ఏకకణ రక్త వ్యాధుల బారిన పడవడం జరుగుతుంది. అటువంటివి ట్రిపనోజోమియోసిస్ కానీ, అనాప్లాస్మోసిస్ కానీ, బబేషియోసిస్ కానీ, మరి అదే హెచ్
ఎఫ్ అనిమల్స్ లో, హోల్స్టైన్ ఫ్రీషియన్ అనిమల్స్ లో చూసినట్లయితే తెలూరియోసిస్ కానీ ఇటువంటివి ఏక కణ రక్త వ్యాధులు అని అంటాము. సో ఈ వ్యాధులు బారిన పడినట్లయితే ఎక్కువగా టెంపరేచర్ ఉంటుంది, వాటిలో మిల్క్ ఈల్డ్ తగ్గిపోతుంది.

అలానే తినే ఆసక్తి కూడా నిరాసక్తత చూపిస్తాయి. దానివల్ల తద్వారా అనిమల్ మొత్తము పాడి పశువులు వీక్ అయిపోయి వాటి ఆరోగ్యం క్షీణించి చనిపోవటం కూడా జరుగుతుంది. కాబట్టి మనము ఎప్పటికప్పుడు కూడా ఈ పశువుల కొట్టాలు కాని మరి ఆ పశువుల మీద కూడా మనము ఎక్టోపారాసైటిసైడ్స్ అంటే బాహ్య పరాన్న జీవుల నిర్మూలన చేయటం వలన ఇటువంటి వ్యాధుల బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. వాటి కోసము మరి మనము బ్యూటాక్స్ క్రిమి సంహారకము అంటాము. ఇది మనము మందు పిచికారీ చేయటం వల్ల కొట్టాలలో మరి అలానే పశువు మీద కూడా మనము పిచికారీ చేయటం వలన ఈ జీవుల వలన వచ్చే వ్యాధులను అరికట్టవచ్చు. మరి ఇప్పటి వరకు మనము వ్యాధుల బారిన పడకుండా మనం చూసుకున్నాం. మరి అట్లానే ఒకవేళ పోషణ సరిగ్గా లేకపోతే కూడా పశువు క్షీణించిపోతుంది. మనం చూసుకున్నట్లయితే పాడి పశువుల నిర్వహణలో మేతకు అయ్యే ఖర్చు మనకు 67 నుంచి 70% వరకు ఉంటుంది. అంటే మనకు 100% మరి సగం కంటే ఎక్కువ పోషణకే ఉంటుంది. కాబట్టి మరి ఈ కాలంలో అంటే ముఖ్యంగా వర్షాకాలంలో మనము ఈ వాతావరణంలో వచ్చే సమస్యలను మనము నెగ్లెక్ట్ చేయకూడదు. దీనిలో పోషణలో ముఖ్యంగా మనము చూసుకున్నట్లయితే ఎండుగడ్డి బయట పెట్టినప్పుడు తడిచిపోవడం చూస్తూ ఉంటాము. కాబట్టి మరి అలానే మొలక గడ్డి అని అంటాం కదా, ఈ మొలక గడ్డిలో ఎక్కువగా నీటి శాతం ఉంటుంది. అట్లానే ఒకవేళ ఈ వర్షాకాలంలో వచ్చిన పశుగ్రాసాలలో కూడా ఎక్కువగా నీటి శాతం ఉండటం వల్ల అంటే 80 నుంచి 90% వరకు కూడా నీటి శాతం ఉండటం వలన పశువులలో అజీర్తి జరుగుతుంది. ఈ అజీర్తి జరిగినప్పుడు మరి వాటికి లూజ్ మోషన్స్ అంటే డయేరియా అవటం కూడా మనము చూసుకోవచ్చు. కాబట్టి మరి అటువంటివి జరగకుండా ఎక్కువగా ఈ పచ్చిపశు గ్రాసాలను మాత్రం కొద్దిసేపు ఆరబెట్టి నీటిగా కడిగి ఒక 3 to 4 hours మనము ఆరబెట్టి పశువుకు ఇచ్చినట్లయితే ఈ అజీర్తి సమస్యలు అటువంటివి మరి తగ్గించుకోవచ్చు. అట్లానే ఈ పశుగ్రాసాలలో ఎక్కువగా ఫైబర్ కంటెంట్ తక్కువగా ఉంటుంది. నీటి శాతం ఎక్కువ ఉన్నప్పుడు ఘన పదార్థం తక్కువ ఉన్నప్పుడు మనకు ఫైబర్ కంటెంట్ కూడా చాలా తగ్గిపోతుంది. దీని వలన మనకు ఎక్కువగా లూజ్ మోషన్స్ అవుతాయి. కాబట్టి మరి ఫైబర్ కంటెంట్ ఎక్కువగా పెంచుకోవటము అంటే ఎండు మేత మనము సరిగ్గా ఇవ్వాలి. ఎండు మేత మరి తడవకుండా మరి తగు జాగ్రత్త చర్యలు అలానే దానా ముడి పదార్థాలు ఏవైతే తవుడు కానీ మరి మొక్కజొన్నలు కానీ చెక్క పత్తి చెక్క అంటాం కదా అటువంటివి అన్ని మనము స్టోరేజ్ చేసుకుంటా ఉంటాం. ఈ స్టోరేజ్ చేసుకునేటప్పుడు తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. ఈ వర్షంలో తడవకుండా గోడలకి అంటుకొని ఎక్కువగా తేమ శాతం ఉంటుంది. కాబట్టి గోడల నుంచి కొంచెం స్పేస్ ఇచ్చి మనము చూసుకున్నట్లయితే ఫంగస్ బారిన పడినట్లయితే మనకు అఫ్లట్ టాక్సిన్ ప్రాబ్లం వస్తుంది. కాబట్టి అజీర్తి సమస్యలు కూడా వస్తాయి. అందువలన ఇటువంటి పోషణలో మనము తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. అట్లానే మరి ఈ పోషణలో మన ఎండుగడ్డితో పాటు పచ్చి పశుమేత మళ్ళీ అలానే కాన్సన్ట్రేట్ సాంద్ర పద్ధతిలో మరి ఇచ్చే కాన్సన్ట్రేట్ కూడా వాటికి ఏమాత్రం తక్కువ అవ్వకుండా ఇవ్వటం చేసినప్పుడు ఇమ్యూనిటీ కరెక్ట్ గా ఉంటుంది. వాటికి మరి రోగ నిరోధక శక్తి అనేది పెంపొందించి ఆ రోగాల బరిన పడకుండా చూసుకున్నట్లు ఉంటుంది. మరి అట్లానే ఈ టైంలో మనము వాటర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మరి తాగే నీరు ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉండేటట్లు చూసుకోవాలి. మరి ఎక్కువగా ఈ కాలంలో పశువులు నీరు తీసుకోవడానికి విముఖత చూపిస్తుంటాయి. కాబట్టి పరిశుభ్రమైన నీరు ఎల్లప్పుడూ పశువుకు అందించేలా మనము చూసుకోవాలి. మరి ఈ టైంలో ఒకవేళ పరిశుభ్రమైన నీరు అందుబాటులో లేనప్పుడు ఈకోలై అనే అటువంటి బ్యాక్టీరియా ఒకవేళ ఇన్ఫెక్షన్ వస్తే గనక పశువు ఆరోగ్యం క్షీణించడం జరుగుతుంది. కాబట్టి ఈ టైంలో మనము వాటిల్లో క్లోరిన్ కూడా మనం యాడ్ చేసినట్లయితే వాటర్ అనేది మనము పరిశుభ్రంగా చేసుకోవచ్చు. ఈ వాతావరణంలో ఎక్కువగా పోషణ చూసుకున్నాము, అలానే ఆరోగ్య సంరక్షణ చూసుకున్నాము. పశువు యొక్క పునరుత్పత్తి యాజమాన్యం కూడా మనము చూసుకున్నట్లయితే మనకు ఈ వర్షాకాలం తర్వాత వచ్చే చలికాలం వరకు మనము ఈ పునరుత్పత్తి యాజమాన్యం అనేది చాలా ముఖ్యం. ఈ టైంలో మనము ఇది దాటిన తర్వాత మనకి ఎక్కువగా హీట్ కు వస్తుంటాయి. కాబట్టి అనిమల్స్ ఈ వాతావరణంలో మనము అన్ని చూసుకుంటూ పునరుత్పత్తికి కూడా మనము ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తూ వాటిని రోగాల బారిన పడకుండా చూసుకోవాలి. అలానే ఈ గాలిలో ఎక్కువగా తేమ శాతం ఉండటం వలన లేగదూడలకు గాని చిన్న వాటికి గాని పెద్ద వాటికి గాని ఎక్కువగా గొంతు వాపు వ్యాధి మరి అలానే న్యూమోనియా అంటాము లంగ్స్ కూడా ఇన్ఫెక్షన్ అవటము జరుగుతూ ఉంటాయి. మరి ఈ గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉండము, పశువులలో పాడి పశువుల కుట్టాలలో ఎక్కువగా పేడ కాని యూరిన్ కాని అలానే ఉండటం వలన ఈ తేమ శాతము దానికి కలగలిపి
చేయటం వలన అమోనియా గ్యాస్ అనేది ఎక్కువగా ఉంటుంది. మరి ఈ అమోనియా గ్యాస్ వలన మనకు ఎక్కువగా శ్వాసకోశ వ్యాధులు, అట్లానే కండ్ల యొక్క ఇన్ఫెక్షన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఈ కండ్ల వ్యాధుల బారిన పడకుండా, శ్వాసకోశ సంబంధిత వ్యాధుల బారిన పడకుండా మనము ఈ పేడను కానీ మరి అలానే మూత్రంను కానీ ఎప్పటికప్పుడు తీసేస్తూ

పశువుల కొట్టాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మరి ఒకవేళ ఈ తేమ శాతం కానీ ఎక్కువగా ఉన్నట్లయితే బ్యాక్టీరియా కూడా ఎక్కువగా ఉండటము, ఫంగస్ కూడా ఎక్కువ అవ్వటము, అలానే ఈ కాలంలో మనకు నట్టలు ఎక్కువగా మల్టిప్లై అవుతుంటాయి. కాబట్టి మరి ఆల్రెడీ చేసినా కానీ మనము మళ్ళీ ఇంకొకసారి డివార్మింగ్ అనేది నట్టల మందులు పశువులకు వేసినట్లయితే ఈ వామ్స్ అనేవి బాగా ఫాస్ట్ గా మనకు మల్టిప్లై అవ్వకుండా, రోగాల బారిన పడకుండా, మరి పశువుల యొక్క రోగ నిరోధక శక్తిని పెంపొందించడము మనము చూసుకోవచ్చు. కాబట్టి పశువుల కొట్టాలలో కూడా అనిమల్ కి వచ్చేసి మనము పోషణ ఇస్తాము, అలానే ఈ టీకాలు ఇస్తున్నాము, తగు జాగ్రత్త చర్యలు మెడిసిన్స్ అన్ని కూడా దగ్గర పెట్టుకునే ఉంటాం. ఇటువంటి జాగ్రత్త చర్యలు అన్ని తీసుకుంటూ పశువుల కొట్టాల చుట్టూ కూడా మరి ఒకవేళ గోనె సంచులు కట్టినట్లయితే గాలి వర్షం నీరు లోపలికి రాకుండా, ఒకవేళ పై కప్పుకి ఏవైనా రంధ్రాలు ఉన్నట్లయితే ఆ వర్షం నీరు కొట్టాల లోపలికి వచ్చి పశువు మైండ్ మీద కూడా డిస్టర్బెన్స్ టైప్ వస్తుంది. సో దాని వలన ఒత్తిడికి లోనయ్యి పశువు యొక్క మిల్క్ ఈల్డ్ మనకు బాగా తగ్గుతుంది, అలానే ఫ్యాట్స్ పర్సెంటేజ్ కూడా మనకి ఫ్లక్చుయేట్ అవుతా ఉంటుంది. కాబట్టి మరి ఇటువంటి డిఫరెన్సెస్ రాకుండా ఉండాలంటే మరి పశువుల కొట్టాలు కూడా వర్షం నీరు లోపలికి రాకుండా తగు జాగ్రత్త చర్యలు తీసుకుంటూ, ఒకవేళ ఏమైనా లీకేజెస్ అవన్నీ ఉంటే అవి లేకుండా తగు జాగ్రత్త చర్యలు ముందే చేపట్టుకుని పశువుల కొట్టాలని కూడా జాగ్రత్తగా నిర్వహించుకున్నట్లయితే ఈ వర్షాకాలంలో వచ్చే అంటు వ్యాధులు ఎక్కువగా ఉంటాయి. ఇటువంటి వ్యాధుల బారిన పడకుండా మనము చూసుకున్నట్లయితే, కాబట్టి ఈ వర్షాకాలంలో మరి పోషణ, యాజమాన్యం, ఆరోగ్య సంరక్షణ చూసుకోవడం ఎంతగానో ముఖ్యము. పాడి పశువుల రైతులకు ఎంతగానో లాస్ ఉంటుంది, కాబట్టి ఇటువంటి సంరక్షణ మనము తీసుకోవాలి. తగు జాగ్రత్త చర్యలు తీసుకుని పాడి పశువు రైతులు ఎంతగానో లాభపడాలని అనుకుంటూ థ్యాంక్ యూ.

మీరింతవరకు మేకలు, గొర్రెలు, పశువుల్లో సంక్రమించే వ్యాధుల గురించి రాజేంద్ర నగర్ శాస్త్రవేత్త డాక్టర్ ఎల్ గోపాల గారి ప్రసంగం, తర్వాత వర్షాకాలంలో పాడి పశువుల కోసం జాగ్రత్తల గురించి రాజేంద్ర నగర్ పశు వైద్య కళాశాల డాక్టర్ కె సుష్మా గారి ప్రసంగం విన్నారు. ఈనాటి ఇల్లు వాకిలి కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

0: ఆకాశవాణి కేంద్ర రైల్వే ఎలక్ట్రానిక్స్ మరియు ప్రచార ప్రసార శాఖ మంత్రులు శ్రీ అశ్విని వైష్ణవ్ గారి హైదరాబాద్ పర్యటనపై రేడియో నివేదిక వింటారు.
1: హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ ఉదయం స్థానిక హెచ్ఐసిసిలో జరిగిన రోల్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ బిల్డింగ్ వికసిత్ భారత్ 2047 కార్యక్రమానికి కేంద్ర రైల్వే ఎలక్ట్రానిక్స్ ప్రచార ప్రసార శాఖ మంత్రులు శ్రీ అశ్విని వైష్ణవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రులు శ్రీ జి కిషన్ రెడ్డి గారు విశిష్ట అతిథిగా పాల్గొన్నారు. ముందుగా హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీ బిపిన్ చంద్ర గారి స్వాగతోపన్యాసంతో ఈ కార్యక్రమం మొదలైంది. అనంతరం విశిష్ట అతిథిగా పాల్గొన్న కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రులు శ్రీ జి కిషన్ రెడ్డి గారు మాట్లాడుతూ, గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి దాస్

0: దార్శనిక నాయకత్వంలో వికసిత్ భారత్ 2047 లక్ష్యం వైపు దేశం వడివడిగా అడుగులేస్తుందని, తెలంగాణ ప్రాంతం ముఖ్యంగా హైదరాబాద్ను అభివృద్ధి పథంలో నడిపించడానికి తమ వంతు తోడ్పాటును అందజేస్తున్న కేంద్ర రైల్వే ఎలక్ట్రానిక్స్ ప్రసార శాఖ మంత్రులు శ్రీ అశ్విని వైష్ణవ్ గారికి యావత్ తెలంగాణ తరపున కృతజ్ఞతలు తెలిపారు.
1: హైదరాబాద్ వికసిత్ మే ఆప్కా తీనో మినిస్ట్రీ కా బహుత్ బడా యోగదాన్ హైదరాబాద్ మే హై. సెమీ కండక్టర్ డిజైన్ సే లేకర్ ఈ దేశ్ కా సబ్సే బడే సెంటర్ మే సే హైదరాబాద్ ఏక హై. దునియా కే లియే టెక్నాలజీ కో బిల్డ్ ఔర్ డిప్లాయ్ కియా జాతా హై. దునియా కే సబ్సే బడే అడ్వాన్స్డ్ రైల్వే సేఫ్టీ సిస్టమ్ కవచ్ రిసెర్చ్ అండ్ ఇంప్లిమెంటేషన్ కా జో తెలంగాణ మే పైలట్ ప్రాజెక్ట్ కే నాతే హైదరాబాద్ మే ఆప్ ఇంప్లిమెంట్ కర్ రహే ఇస్లియే మై పూరే సౌత్ సెంట్రల్ రైల్వే కే తరఫ్ సే తెలంగాణ కే జనతా కే ఓర్ సే మై కవచ్ సెంటర్ కా జో సేఫ్టీ కే లియే జో తెలంగాణ మే ఆప్ ఇంప్లిమెంట్ కర్ రహే ఉస్కే లియే భీ మై హృదయ సే ఆప్కు ధన్యవాద్ దేతా హూ. వైసా హీ తెలుగు సీన్ ఇండస్ట్రీ విచ్ ఈజ్ వన్ ఆఫ్ ది బాహుబలీస్ ఆఫ్ గ్లోబల్ ఫిల్మ్ ఇండస్ట్రీస్ ఆజ్ అడ్వాన్స్డ్ అండ్ విఫిఎక్స్ ఎనిమేషన్ కే లియే భీ ఔర్ ఐ టెక్నాలజీ ఫిల్మ్ మేకింగ్ కే మాధ్యమ్ సే హీ భారత్ కి క్రియేటివ్ ఎకానమీ కో నెక్స్ట్ లెవల్ పర్ లే జానే కే లియే జో ఆప్కే నేతృత్వ మే ఔర్ దేశ్ కే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జీ కే మార్గదర్శన్ పర్ దేశ్ మే జో కామ్ హో రహే ఉస్కే లియే భీ మై హైదరాబాద్ కే ఓర్ సే ఆప్కు బహుత్ బహుత్ ధన్యవాద్ దేతా హూ. హైదరాబాద్ హర్ సెక్టార్ మే ఆప్కే మినిస్ట్రీస్ కే ద్వారా కేంద్ర సర్కార్ కే ద్వారా ఆదరణీయ ప్రధానమంత్రి నరేంద్ర మోడీజీ కే మార్గదర్శన్ మే హైదరాబాద్ భీ హమ్ ఆనే వాలే దిన్ మే బహుత్ వికసిత్ హోంగే యే మేరా విశ్వాస్ కే సాత్ ఆప్కు మై బతానా చాతా హూ. అశ్విని జీ ప్రధానమంత్రి జీ కే టెక్నాలజికల్ ఆత్మనిర్భర్ భారత్ కే విజన్ కో జమీన్ పర్ ఉతారనే కా బహుత్ మహత్వపూర్ణ భూమికా ఆప్ నిభా రహే హీ. ఆప్కే నేతృత్వ మే హమ్నే భారత్ కో టెక్నాలజీ కన్జ్యూమర్ సే సావరిన్ టెక్నాలజీ పవర్ బనానే కే దిశా మే తేజీ సే హమ్ ఆగే బడ్ రహే హీ ఔర్ ఇస్ పూరే సఫర్ మే హైదరాబాద్ నే భీ ఏక ఇంపార్టెంట్ రోల్ హమ్ జరూర్ భాగీదార్ హో జాయేంగే. టెక్నాలజీ ఈజ్ ఎ వన్ ఆఫ్ ది హార్ట్ ఆఫ్ వికసిత్ భారత్ బట్ అవర్ అంబిషన్స్ cannot be stopped at adopting technology. We must create it, manufacture it, secure it and take it to entire globe. Over the last decade, we have built the foundations for the transformation. Today, India is one of the world's strongest digital public infrastructure system. Our Aadhaar and UPI revolution that were built at a population scale are well known. With a transaction value of the 314 lakh crores, UPI is today one of the world longest digital transactional financial system. We are now building digital public infrastructure across the different sectors as a health stock, agri stock, energy stock and a telecom stock. In fact, India's Swadeshi 4G and 5G telecom stock is being exported worldwide today. We rolled out 5G faster than any other country. We offer one of the world cheapest data prices, connecting the remotest part of the villages in every village. This is helping unlock talent and potential of our youth. These provide tremendous opportunities for local innovators to come in India creative value. This was the futuristic vision that Honorable Prime Minister Narendra Modi ji had when he started promoting startups culture in India at a national level. Friends, Hyderabad is at the heart of this journey, but I believe Hyderabad's next chapter is being written as we speak. Thanks to the Ashwini Vaishnav ji, Railway Ministry, the reforms has reached Hyderabad. Our city will soon be home to 3 out of 7 high speed rail elevated corridors. Adarniya Pradhan Mantri Narendra Modi ji ke netrutv mein jo unka vision hai vikasit Bharat 20

0: దట్ ఈస్ ది ఫేజ్ బై ఫేజ్ సెక్షన్ బై సెక్షన్ ఓపెనింగ్ విల్ స్టార్ట్ ఫ్రమ్ నెక్స్ట్ ఇయర్ ఆన్వర్డ్స్ అండ్ ఆర్ కంట్రీ హ్యాస్ కమ్ అప్ ఆన్ దిస్ లెర్నింగ్ కర్వ్ దిస్ ఈస్ అ వెరీ డిఫికల్ట్ వెరీ స్టీప్ లెర్నింగ్ కర్వ్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ డిజైనింగ్ అండ్ కన్స్ట్రక్టింగ్ సిస్టమ్ విచ్ విల్ టేక్ ట్రైన్స్ అట్ విచ్ విల్ రన్ ట్రైన్స్ అట్ 350 కిలోమీటర్స్ పర్ అవర్ 350 కిలోమీటర్స్ పర్ అవర్ యూ కెన్ ఇమాజిన్ ది కైండ్ ఆఫ్ వైబ్రేషన్స్ ది కైండ్ ఆఫ్ డైనమిక్స్ ది కైండ్ ఆఫ్ ఇంటరాక్షన్ బిట్వీన్ ది వీల్ అండ్ ది రెయిల్ ది కైండ్ ఆఫ్ ఇంటరాక్షన్ బిట్వీన్ ది ఓవర్ హెడ్ వైర్ అండ్ ది పెంటోగ్రాఫ్ ఇట్స్ ఫినామినల్ ఇట్స్ వెరీ వెరీ వెరీ కాంప్లెక్స్ నౌ ఆర్ కంట్రీ హెస్ లెర్న్డ్ దోస్ డిజైన్స్ వీ హెవ్ కమ్ అప్ దట్ లెర్నింగ్ కర్వ్ సో దట్స్ వై ఆర్ ప్రైమ్ మినిస్టర్ శాంక్షన్ 7 మోర్ బుల్లెట్ ట్రైన్ కారిడోర్స్ and very happy to share with you that Hyderabad is the biggest beneficiary of Hyderabad and Telangana is the biggest beneficiary of Prime Minister Shri Narendra Modi ji's policies because as I said in electronics manufacturing a large number of companies have come to Telangana similarly 3 bullet corridors will come to Hyderabad and Prime Minister Modi ji has made Hyderabad as the hub for bullet train projects. This will be a great change in our country. And all this will be made in India, designed in India, making our country a proud player in the bullet train ecosystem. The fifth point of my opening remarks, which is about railways. And as my senior colleague Kishan Reddy Garuji was mentioning, Prime Minister Shri Narendra Modi ji has increased the budget of railway development in Telangana immensely. During the UPA government, the combined states of Telangana and Andhra Pradesh used to get 880 crore rupees as the railway budget. Sikandrabad station being developed in a totally new form. Totally new way.
1: 40 times.
2: ఇటు ఎలక్ట్రానిక్స్ రంగంలో సెమీకండక్టర్ల తయారీ నుంచి మిగతా ఎలక్ట్రానిక్ పరికరాల తయారీ వరకు దేశం స్వయం సమృద్ధి దిశ నుంచి ఎగుమతుల వృద్ధి వైపు ప్రయాణిస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సాఫ్ట్వేర్ రంగానికి చెందిన పలువురు ఇండస్ట్రీ లీడర్స్, ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థల సీఈఓలు, సిఎక్స్ఓలతో పాటు మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.
3: మీరింతవరకు కేంద్ర రైల్వే ఎలక్ట్రానిక్స్ మరియు ప్రచార ప్రసార శాఖ మంత్రులు శ్రీ అశ్విని వైష్ణవ్ గారి హైదరాబాద్ పర్యటనపై రేడియో నివేదిక విన్నారు. ఈనాటి కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. వియత్నాంలో భారతీయులు ప్రయాణిస్తున్న స్పీడ్ బోటు బోల్తాపడింది. ఈ ఘటనలో పలువురు భారత టూరిస్టులు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో తెలుగు రాష్ట్రాల వాసులున్నారు. పరిస్థితిని వియత్నాంలోని ఇండియన్ ఎంబసీ సమీక్షిస్తుంది. బోటు ప్రమాదంపై వియత్నాంలోని భారత ఎంబసీ స్పందించింది. సహాయ చర్యలు వేగవంతం చేయాలని కోరింది. బాధితుల కుటుంబాలకు సమాచారం కోసం కంట్రోల్ రూమ్ హెల్ప్ లైన్లు ఏర్పాటు చేసింది. హెల్ప్ లైన్ నెంబర్లు వియత్నాం కోడ్ +84362817930+84915123714

+8433045214+8493089816 నంబర్లను సంప్రదించవచ్చు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు వియట్నాం బోటు ప్రమాదంపై తెలంగాణ ప్రభుత్వం ఢిల్లీలో తెలంగాణ భవన్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. ఇందులో 4 అధికారులు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేశారు. ఏదైనా సమాచారం కావాల్సిన వారు 9885371899 లేదా 7999795954 లేదా 9989965487 లేదా 7997959779 నంబర్లలో సంప్రదించాలని అధికారులు సూచించారు. 6 చంపిన నిందితుడు రాజ్కుమార్ ఆచూకీ తెలిపిన వారికి పోలీసులు 2 లక్షల రూపాయల రివార్డును ప్రకటించారు. నిందితుడి సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని భరోసా ఇచ్చారు. రాజ్కుమార్ గురించి తెలిస్తే 8712665324 సమాచారం ఇవ్వాలని సూచించారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదిక ప్రకారం బ్యారేజీల గేట్లు మూసి నీటిని నిల్వ చేయలేదని వీల్లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మేడిగడ్డ వద్ద 93.5 మీటర్ల మేర నీటిని నిల్వ చేసే అవకాశం లేనందున ప్రస్తుతం కన్నెపల్లి నుంచి నీటిని ఎత్తిపోయడం సాధ్యం కాదని సీఎం వివరించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి ఆలయంలోని ప్రధాన ఆలయ ముఖమండపం బంగారు వాకిలి ప్రాంగణంలో ఈరోజు నూతన దేవస్థాన పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. చైర్మన్గా ఎం సత్యనారాయణరెడ్డితో పాటు ఇతర సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. విద్యుత్ రంగంలో ప్రమాదాలను పూర్తిగా నివారించడం, క్షేత్రస్థాయి ఉద్యోగుల భద్రతను మరింత బలోపేతం చేయడం, ఆధునిక సాంకేతికత పరిజ్ఞానం, భద్రతా పరికరాల వినియోగాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా టీజీఎస్పీడీసీఎల్ ఆధ్వర్యంలో నిర్వహించిన సురక్ష 2026 సేఫ్టీ ఎక్స్పో అండ్ వర్క్షాప్ను సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ జితేష్ వి పాటిల్ హైదరాబాద్లోని మింట్ కాంపౌండ్ కార్పొరేట్ కార్యాలయంలో ప్రారంభించారు. వాట్సాప్లో షేర్ చేసిన లేదా స్క్రీన్ షాట్ తీసిన టికెట్లు ఇకపై చెల్లవని భారతీయ రైల్వే కీలక ప్రకటన చేసింది. ప్రయాణికులు తప్పనిసరిగా ఒరిజినల్ టికెట్లను వెంట తెచ్చుకోవాలని, లేదంటే భారీ జరిమానాలు తప్పవని రైల్వే అధికారులు స్పష్టం చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఐఆర్ న్యూస్ _HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు ఇంతటితో సమాప్తం.

0: మీరు ఇంతవరకు ఈ బెస్ట్ మేనేజ్మెంట్ ఫర్ కన్వర్సేషన్ ఆఫ్ రేర్ ఎర్త్ మెటల్స్ టాక్ బై జాగృతి అండ్ బల్విందర్ ఈనాటి ఇంగ్లీష్ టాక్స్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, మరొక నెంబర్ 2324085. జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8

0: హలో,
1: హలో, మేము ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుండి మాట్లాడుతున్నాం.
0: చెప్పండి మేడం.
1: మీ కరెంటు బిల్ 250 రూపాయలు ఇంకా చెల్లించాల్సి ఉంది. మీరు ఆ డబ్బులు తక్షణమే చెల్లించని ఎడల మీ కనెక్షన్ కట్ చేయబడుతుంది. మీ నంబరుకు పంపిన మెసేజ్లోని లింకు ద్వారా మీరు పేమెంట్ చేయగలరు. ధన్యవాదములు.
0: మా చిన్నోని గటమని 10 రోజుల కిందనే చెప్పిన మేడం. హలో హలో, అరే రాజు రాజు.
2: బాబాయ్,
0: చిన్నోడు కరెంటు బిల్లు కట్టమంటే మర్చిపోయినట్టుండ్రా, కరెంటు వాళ్ళు ఫోన్ చేసిండ్రు, ఆ లింక్ ఏదో పంపించినట్టరా, జరగట్టే రాదురా.
2: బాబాయ్, కొంపతీసి నువ్వు ఆ లింక్ మీద వస్తలే కదా.
0: లేదురా గబని, నాకేం తెలుస్తాయి, నేనేం ముట్టలేరా, నేనేం ముట్టలే.
2: మన మూన మీద పాండబ్బకాడ శంకరన్ ఉండు కదా, ఆయనకు కూడా ఇట్లనే మొన్న ఫోన్ చేసి లింక్ పంపించారట. ఒక్కసారి లింక్ వస్తాగానే అకౌంట్ లో పైసలన్నీ గాయపోయినాయి.
0: ఓరి, అట్లా చేసిండారా?
2: అవునే, ఇట్లాంటి ఫోన్లు వచ్చినా తెలవక లింక్ మీద మనం వచ్చినాం అనుకో పైసలన్నీ పోతాయి. ఎంబడే 1930 నెంబర్కి ఫోన్ చేయాలి.
3: గుర్తుంచుకోండి, ఏ రకమైన ఆన్లైన్ ఫ్రాడ్ జరిగినా వెంటనే నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నంబర్ 1930 1930 కాల్ చేసి ఫిర్యాదు చేయండి. సత్వర పరిష్కారం పొందండి.
4: అబ్బా అబ్బా అబ్బా, ఈ హాల్ ఏంటి, డెకరేషన్ ఏంటి, వీడు మామూలుగా చేయట్లేదు ఫంక్షన్.
5: హలో మామా. అరే రామా, నీ గురించే చూస్తున్నా, ఇంత లేటా రా బాయ్ వచ్చేది.
4: ఏందిరా ఈ హడావుడేంది, అట్టహాసమైంది, నువ్వు మామూలుడు కాదే.
5: అరే దీనికేనా రా బాయ్, ఇంకా ఫుడ్ ఐటమ్స్ చూస్తే అదిరిపోతుంది. 50 ఐటమ్స్.
4: ఏంటి 50 రకాల? అరే ఇట్రా ఒకసారి.
5: అరే ఏంది మామా,
4: అటు చూడు, అన్ని వడ్డించుకుంటున్నారు, ఒక్కడు కూడా పడేయకుండా తింటున్నాడా, ఎంత వృధా అవుతుందో చూడు.
5: అరే పోనీ మామా, ఎంత తిన్నారన్నది కాదు, మనం ఎంత పెట్టినాం అన్నది ఇంపార్టెంట్. అయినా మన ఇజ్జత్ కా సవాలు ఇది.

0: అయ్యో, ఇప్పుడెలా? బిడ్డ కడుపు నింపలేని పరిస్థితి. తల్లి, ఇదిగో ఈ బ్రెడ్ ముక్క తిను. తిని తల్లి.
1: నువ్వు తినమ్మా.
0: లేదమ్మా, నాకు ఆకలిగా లేదు. ముందు నువ్వు తినేసి తినమ్మా.
1: నువ్వు ఈ సగం తినమ్మా, ప్లీజ్ తిను.
0: నువ్వు తిని తల్లి.
1: నిన్నటి నుంచి నువ్వు కూడా ఏం తినలేదు కదమ్మా.
0: నేను పెద్దదాన్ని కదా, నాకు ఆకలి వేయదు. నువ్వు తినేసి తినమ్మా, తినవే.
2: ఒక పక్క టన్నుల కొద్దీ చెత్త కుండీలకు చేరుతున్న మెతుకులు, మరోపక్క కడుపు నిండని బతుకులు. ఏం చెయ్యాలి మనం? ఏమిటి మన కర్తవ్యం?

0: సినీగీతం వినారు.
1: సుప్రభాత వేళ భక్తిభావం.
2: కర్షక జనావళికి తారక మంత్రం.
1: మహిళా లోకానికి ప్రియనేస్తం.
2: యువజనులకై ఉత్తుంగ తరంగం.
1: చిన్నారులతో జోడీ కట్టే బాల వినోదం. కొంతకాలం
2: కొంతకాలం సంగీతంతో సెద తీర్చే సరాగాల సారం.
1: నాటక రంగాన్ని సాకారం చేసే శబ్ద చిత్రం.
3: సీతారాములకు కలిపి నమస్కరిస్తే
2: వేడుకలను యథాతథంగా అందించే ప్రత్యక్ష వ్యాఖ్యానం.
3: రాముడి జన్మదినం అయినప్పటికీ కూడా
1: విశ్వసనీయతకు అద్దం పట్టే వార్తా ప్రసారం.
2: అన్నీ తానై,
1: అన్నింటా తానై, వైవిధ్యమైన విజ్ఞాన వినోదాంశాలతో
2: ప్రతి ఇంటా ఆప్యాయంగా పలకరిస్తున్న
1: ఆకాశవాణి.
2: నాడు, నేడు, రేపు కూడా ఇదే ప్రజావాణి.

0: సూర్యప్రసాద్.
1: ఇన్ టునైట్స్ కాన్సర్ట్ డాక్టర్ రామవరపు మాధురిదేవి ఇస్ అకంపనీడ్ బై శ్రీ మహదాసు ఎరుకొండలు ఆన్ ద మృదంగం అండ్ శ్రీ మావడూరు సూర్యప్రసాద్ ఆన్ ద ఘటం.
0: డాక్టర్ ఆర్ మాధురిదేవి, ఆజ్ కే కార్యక్రమ కా ఆరంభ నాటరాగమే ముత్తయ్య భాగవతార్ కి రచన శక్తి గణపతిం సే కర్ రహీ హై జో కి రూపక్ తాల్ మే నిబద్ధ హై.
1: డాక్టర్ రామవరపు మాధురిదేవి బిగిన్స్ హర్ కాన్సర్ట్ విత్ శక్తి గణపతి, a composition of Muthaiah Bhagavatar in Natarāgam Rūpak Tālam.

0: ధన్యావర్తనం, జిసి మృదంగం పర్ ప్రస్తుత్ కియా శ్రీ మహదాసు ఏడుకొండలునే ఆర్ ఘటం పర్ శ్రీ మావుడూరు సూర్యప్రసాద్ నే. డాక్టర్ రామవర్పు మాధురీదేవి ఆజ్ కే కార్యక్రమ కా సమాపన్ బిహాగ్ రాగ్ మే డాక్టర్ మంగళంపల్లి బాలమురళి కృష్ణాకృత్ తిల్లానా సే కర్ రహి హై జో కి ఆది తాల్ మే నిబద్ధ హై.
1: దట్ వాస్ ధన్యవర్తనం ఆన్ ద మృదంగం బై శ్రీ మహదాసు ఎరుకొండలు అండ్ ఆన్ ద ఘటం బై శ్రీ మావుడూరు సూర్యప్రసాద్. డాక్టర్ రామవరపు మాధురీదేవి కన్క్లూడ్స్ హర్ పర్ఫార్మెన్స్ దిస్ ఈవినింగ్ విత్ ద తిల్లానా ఆఫ్ డాక్టర్ మంగళంపల్లి బాలమురళి కృష్ణ. ఇట్ ఈస్ ఇన్ బేహాగ్ రాగం ఆదితాళం.

0: will clash with Switzerland in the quarterfinals to determine the remaining semi-finalists. The third quarterfinal match between Norway and England will be played at Miami Stadium, with kickoff scheduled at 2:30 a.m. Indian Standard Time. Later, Argentina will face Switzerland at Kansas City Stadium at 6:30 a.m. Indian Standard Time. The Indian women's compound team of Jyoti Surekha Vennam, Preetika Pradeep and Chikita Taniparthi clinched the silver medal at the Archery World Cup Stage 4 in Madrid, Spain today. Meanwhile, in women individual compound event, teenage archer Preetika Pradeep produced a stunning turnaround to beat world number 11 Hazal Barun of Turkey, clinching her maiden World Cup bronze. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి ప్రసార విశేషాలు. రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల్లోని ముఖ్యాంశాలు. రేపు ఉదయం 6:10 బైబిల్ సూక్తులు వినిపిస్తారు పాస్టర్ ఉన్నమట్ల జయరాజు. 6:15 భక్తి రంజని కార్యక్రమంలో శ్రీ లక్ష్మీనరసింహ కరావలంబ స్తోత్రం. 6:30 పునంపనలో 7:00 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సమాచార లేఖ రచన శ్రీ ఆర్ హరికృష్ణ. 7:10 ఈ మాసపు పాట సంగీతం ఎంఆర్కే ప్రభాకర్ గారు, గానం శ్రీ ఆర్ విశ్వనాథ్, ఐ శ్వేతా ప్రసాద్ గారు. 7:30 స్తుతిమాల క్రైస్తవ భక్తి గీతల కార్యక్రమం. 8:30 కర్ణాటక శాస్త్రీయ అనుసంధాన కార్యక్రమంలో శ్రీ ఎన్ఎస్ శ్రీనివాసన్ గారి ఫ్లూట్ వాద్యం ప్రసారం అవుతుంది. శ్రీ ఎంఎల్ఎన్ రాజు మృదంగ సహకారం. 12:40 హిందీ కార్యక్రమం. 1:20 వనితా లోకం స్త్రీల కార్యక్రమంలో క్రీడా ఆధారిత విద్య గురించి కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్ డాక్టర్ మనోజ్ గారి ప్రసంగం. 2:30 బాల వినోదం చిన్నపిల్లల కార్యక్రమంలో హిమాయత్ నగర్ వాసవి పబ్లిక్ స్కూల్ విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం. రేపు సాయంత్రం సమన్వయ నాటక కార్యక్రమం ప్రసారం అవుతుంది. ఆకుపచ్చని కోరికలు రచన దర్శకత్వం శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ, సహకారం శ్రీ సి రామ్మోహన్ రావు, సాంకేతిక సహకారం శ్రీ జీపీ రావు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణలో ప్రసారం అవుతుంది. 5:03 గరిపు సాయంత్రం జానపద సంగీత కార్యక్రమంలో చింద యక్షగానం 2వ భాగం సత్యహరిశ్చంద్ర కథ వినిపిస్తారు శ్రీ గడ్డం సుదర్శనం బృందం వారు. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు. 7:15 ఇల్లు వకీలి కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయంలో పశువుల పాత్ర గురించి పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ శ్రీ ఓ నరసింహారావు గారితో పరిచయం ప్రసారం అవుతుంది. పరిచయకర్త సహాయ సంచాలకులు శ్రీ ఎస్ రామగోపాల్ గారు. 9:10 స్పాట్ లైట్. రేపు రాత్రి అఖిల భారతీయ రవివాసరీయ సంగీత సభ కార్యక్రమం ప్రసారమవుతుంది ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. ఇవి రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల్లోని ముఖ్యాంశాలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిలయంలో సమయం సరిగ్గా 11:13:14. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం మీడియం వేవ్ 406.5 మీటర్లు 738 కిలోహెర్ట్జ్ మరియు డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్జ్పై 5:50 మా ప్రభాత ప్రసారంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హిందీ.